దేవా, ఈ నవదంపతులపై నీ దీవెనలను ధారాళంగా కుమ్మరించు. ఈ జంటను ఈ లోకంలో ఆనందమయులనుగా చెయ్యి. ఆపదలు వీరి జోలికి రాకుండా అరికట్టు. వీరిద్దరూ పరిశుద్ధులై నీ సేవ చేస్తారు. సర్వేశ్వర, నీ కుమారుడైన యేసు పేరట వీరికి కాపుదల అనుగ్రహించు. ఆమేన్. ఇది అల్లాడి పెదవీరస్వామి రచన.

భయపడొద్దు అని వాగ్దానం చేసిన నడిపించిన దేవా, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను నాయన. ఇది నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారా మాత్రమే జరిగిన కార్యం. కృతజ్ఞతా హృదయాలతో నిన్ను గణపరుస్తున్నా. వాగ్దానము చేసి వారసునిగా చేసిన దేవా,

మనం ఆరాధించుచున్నప్పుడే దైవికమైన శక్తిని పొందుకుంటున్నాం. ఆ నామం ఒక్కటే మనకు ఆధారం. ఆ నామములోనే నిత్య జీవం, నిజమైన శక్తి, నిజమైన ఫలం.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక
1: ప్రేమధార.
0: సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి
1: ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బాగున్నారా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నారా? అన్ని విషయములలో మనము దేవునికి కృతజ్ఞులం. మాటలో, క్రియలలో దేవునికి మన కృతజ్ఞతను వ్యక్తం చేయాలి. దేవుడు మనకు చేసిన మేళ్లు ఎన్నో ఉన్నాయి. మన స్నేహితులు, మన కుటుంబం, మన పిల్లలు అందరిని బట్టి మనము దేవునికి ఎంతో కృతజ్ఞులం. యేసుక్రీస్తును ఒక వరముగా దేవుడు మనకిచ్చాడు. మనమాయనకు ఎంతైనా కృతజ్ఞులం. మనలను రక్షించినందుకు దేవునికి కృతజ్ఞులం. దేవునికి మనము చూపే ప్రేమ, భక్తి, విశ్వాసములకు ఆయన ఎంతో ఆనందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాలము సంపూర్ణము కాగా దేవుడు మానవుడై అవతరించాడు. ఆయన యందు ప్రవచనములన్నీ నెరవేరాయి. ఎవరో ఒకరి పశులశాలలో పుట్టాడు. చనిపోయి ఎవరో ఒకరి కోసం సిద్ధం చేయబడిన సమాధిలో ఉంచబడ్డాడు. ఎంత ఘోరపాపినైనా ఆయన రక్షిస్తాడు. పాపుల కోసమై పాపమైన రక్షకుడు ఆయన 30 రూకలకు అమ్మబడి తన రక్తముతో మనల్ను విమోచించాడు. రండి శ్రోతలు, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ తండ్రి, పరమదేవ, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మహిమగల మా తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము. ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదము మాకిచ్చిన దేవా, నీ వాత్సల్యమును బట్టి నీకు మేము కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. దినదినము మమ్మలను కాచి కాపాడుతున్నావు. మా జీవమునకు, భక్తికి అవసరమైన మాటలు మాకు చెప్పి మమ్మలను తృప్తిపరుస్తున్నావు. ఆయురారోగ్యములిచ్చి మమ్మలను బలపరుస్తున్నావు. నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. పరలోక సింహాసనాసీనుడవై మమ్మలను పరిపాలిస్తున్నావు. నిన్ను సత్యముతో, ఆత్మతో ఆరాధిస్తున్నాము. మమ్మలను కనికరించండి. ప్రతి శోధనను జయించడానికి కావలసిన ఆత్మశక్తి, కృపాబలము మాకనుగ్రహించండి ప్రభు. చీకటి లోకంలో నీవే మాకు వెలుగువై ఉన్నావు. నిన్ను వెంబడిస్తూ మేము జీవజ్యోతులమై ప్రకాశించడానికి మమ్మలను వెలిగించుదేవా. మా శ్రోతల కుటుంబాలను, వారి పిల్లలను ఆశీర్వదించు తండ్రి. వారి ప్రతి అక్కరను క్రీస్తునందు మహిమలో నీవే తీరుస్తావని, నీయందు మాకు వికాసము, ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలుగుతుందని విశ్వసిస్తున్నాము.

నీ సంఘములను సంఘ బిడ్డలను నాయకులను దీవించి బలపరచండి. కాపురులను సువార్తికులను ఉపదేశికులను బలపరచండి. మీ ఆత్మతో నింపండి. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై వారిని కాపాడండి, వాడుకొనండి. సంఘ బిడ్డలకు లోతైన అనుభవాలు అనుగ్రహించండి. మా దేశమును దేశ ప్రజలను ప్రభుత్వమును దీవించండి. అధికారము నీవిచ్చిందే, నీవే వారిని ప్రజాక్షేమము కొరకై వాడుకోనండి దేవ. దేశము సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాము. అరాచకము అలజడి దౌర్జన్యములు లేకుండా కాపాడండి. కరువు కాటకములు రాకుండా ప్రజలు క్షేమముగా తమ తమ పనులు చేసుకోగలుగునట్లు, ప్రపంచమంతటా ఆధ్యాత్మిక విలువలు ప్రవర్తిల్లునట్లు మీ దీవెనలు మాకు అనుగ్రహించండి. ఈ రోజున మీ వాక్యాశీర్వాదములు మాకు సమృద్ధిగా అనుగ్రహించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమతండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమో, దానిని మనమెందుకు ఎలా చదవాలో వినాలో మనము ధ్యానపూర్వకంగా ఆలోచిస్తున్నాము. ఎమ్మాయు మార్గములో పునరుత్థానుడైన యేసు ఇద్దరు విశ్వాసులు తమలో తాము చర్చించుకుంటూ తనతో నడుస్తూ ఉండగా వారితో మాట్లాడిన విధానం గమనించండి. లూకాసు వార్త 24:21 వారన్నారు, మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించారో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించాము. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైంది. మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి మాకు చెప్పారు. కొందరు దేవదూతలు కనపడి ఆయన బతికి ఉన్నాడని మాతో చెప్పారు. మాకు విస్మయం కలిగింది. మాలో ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్లే కనుగొన్నారు, కాని ఆయనను చూడలేదు. అందుకు ఆయన అన్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమ్మతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడము అగత్యము కాదా? ఆయన ఈ మాటలు వారితో చెప్పి మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపాడు. శ్రోతలు, యేసు స్వయంగా లేఖనముల్లో తనను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు నీవు నేను అక్కడ ఉంటే ఎంత బావుండేది అనిపిస్తోంది గదూ. ఆయన పాత నిబంధనలో ఉన్నాడు, కొత్త నిబంధనలోనూ ఉన్నాడు. వారు లేఖనములలోని క్రీస్తును కనుగొన్నారు. వారెంతో ధన్యులు. వారితో ఆయన సాయంకాల భోజనం చేశాడు. ఆ తరువాత వారాయన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ అనుకున్నారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములను మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయము మనలో మండుతూ ఉండలేదా? లూకాసు వార్త 24:32. ప్రియ శ్రోతలు, మనం అధ్యయనం చేసే బైబిలు మిగతా అన్ని పుస్తకాల వంటిది కాదు. పరిశుద్ధాత్మ మీ హృదయాలను తెరవకపోతే బైబిలు మీ పాలిట మూయబడిన గ్రంథమే అవుతుంది. యెరూషలేములో యేసు తన శిష్యులకు చెప్పిన మాటలెంతో అమూల్యమైనవి. మోషే ధర్మశాస్త్రములో, ప్రవక్తల గ్రంథములలో, కీర్తనలలో నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరాలని, నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో ప్రభువు అన్నాడు. పంచగ్రంథాలు మోషే రాశాడని, ప్రవక్తలు తనను గురించే ప్రవచించారని, కీర్తనలు తనవైపే చూపుతున్నవని ప్రభువు పునరుద్ఘాటించాడు. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచాడు. ఆయన మన మనస్సును తెరవకపోతే మనకు లేఖనాలు అర్థం కానే కావు. అంతే, వినయమనసు గలవారమై దేవుని వాక్యాన్ని సమీపించాలి. లేకపోతే నీకు నాకు ఎంత తెలివితేటలున్నా బైబిలు అర్థం కాదని

0: అంటే కాదు. 1 కొరింథీయులు 2:13 పౌలన్నాడు, మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో వీటిని గూర్చే మీకు బోధిస్తున్నాను. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధులు అలాగే మాట్లాడతారు. లోకస్తులు తాము గ్రహించిన దాన్ని ప్రేమిస్తారు. మనము ప్రేమించి సత్యాన్ని గ్రహిస్తాము. ఇదే ఆత్మ సంబంధికి శరీరానుసారికి మధ్య అంతరం. దేవుని జ్ఞానాన్ని ఎవరు ప్రేమిస్తారో వారికే అది అర్థమవుతుంది. దేవుడు వెలిగిస్తేనే కాని వెలుగు కలగదు. దేవుని ఆత్మ మన మనస్సును హృదయాన్ని తెరవాలి. అప్పుడే యేసును చూడగలం, నమ్మగలం, ఆయన వాక్యాన్ని వినగలం, అంగీకరించగలం. వెలిగిందే ప్రత్యక్షం, కలిగిందే సాక్షాత్కారం. యేసు రక్షకుడని ప్రభువని అంగీకరించడానికి దేవుడే మనలో వెలుగు కలిగించాలి. వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. వెలిగింపు లేని మాటలు మృతమే. మనుషులను ఒప్పించేది పరిశుద్ధాత్మ వెలుగే. మనం బలహీనులం. ఆయన ఆత్మ వెలుగు చేత బలవంతులమవుతాము. అక్షరాన్ని ఆత్మ వెలిగించాలి, విశ్వాసం కలిగించాలి. అయితే ఇందులో మరొక పరమరహస్యమున్నది. బైబిలు వాక్యాలకు పలువురు పలు విధాలుగా అర్థాలు చెప్పి ఎవరికి వారే ఒక ప్రత్యేకమైన గుంపును ఏర్పరచుకుంటున్నారు. వాక్యానికి అర్థం చెప్పేవారు అవలంబించాల్సిన సూత్రాలున్నాయి. ఎవరికి తోచినట్లు వారు అర్థం చెప్పకూడదు. వాక్య వివరణ సూత్రాలను పాటించకపోతే అర్థభేదాలు వివాదాలకు దారితీస్తాయి. ఏ అంశాన్ని వివరించాలన్నా బైబిల్ గ్రంథమంతటినీ సంప్రదించాలి. ఏదో ఒక వచనాన్ని తెచ్చి అంతటితో సరిపుచ్చకూడదు. బైబిల్ గ్రంథములోని ప్రతి వచనము మనకు మాత్రమే కాదు, మనకోసం కూడా అని గ్రహించాలి. యెహోషువా 1:2 దేవుడు యోర్దాను దాటవలసిందని ఎవరికి చెప్పాడు? యెహోషువాకు చెప్పాడు. నీవు వెళ్లి ఇప్పుడు యోర్దాను దాటమని కాదు, అది యెహోషువాకు చెప్పిన మాట. అయితే ఆ చరిత్రను నీకోసమే రాయించాడు. ఈ విధంగా బైబిల్ భావాన్ని గ్రహించకపోతే అంతా గజిబిజి అవుతుంది. ఒక వచనాన్ని వివరించాలంటే సందర్భశుద్ధి ఉండాలి. దానికి వెనుక ముందు ఉన్న వచనాలను పరిశీలించాలి. ఈ వాక్య భాగం ఏం చెబుతోంది? దేని గురించి మాట్లాడుతోంది? ఇదే విషయాన్ని గురించి బైబిల్లోని ఇతర వచనాలు ఏమంటున్నాయి? అది కూడా సంప్రదించాలి. అంతేగాని తొందరపడి అర్థం చెప్పకూడదు. అనుమానం వచ్చినప్పుడు అనువాదాల మీద ఆధారపడకూడదు. మౌలిక భాష అయిన హీబ్రూ గ్రీకులో ఆ వచనాన్ని పరిశీలించాలి. దేవుని వాక్యం ఏ భాషానువాదమైనా అర్థాన్ని మార్చకూడదు. బైబిల్లోని వచనాలకు మొదట ఉన్నవి ఉన్నట్లు అర్థం చెప్పాలి. బైబిలు రచయిత దేవుడు గనక ఆయన ఏదైనా ఉపమానమైతే ఆ మాట చెప్తాడు, లేకపోతే అక్షరార్థమైన అర్థమే చెప్పాలి. దేవుడు ఏమి చెప్పదలుచుకున్నాడో అది ముందు గుర్తించాలి. 119:18 గేయకారుని ప్రార్థన మనందరి ప్రార్థన అయి ఉండాలి. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువు దేవా. దేవుని వాక్యం అమూల్యమైన ధననిధి. దాన్ని ఎలా వాడుకోవాలో దేవుడే మనకు నేర్పాడు. కొన్ని నియమాలు సూత్రాలు మనకు ఉపదేశించాడు. వాటిని తూచా తప్పకుండా పాటించాలి. లేకపోతే పూర్తి ప్రయోజనం మనకు సిద్ధించదు. 1. ప్రార్థనతో ఆరంభించాలి. 2. బైబిల్ వాక్య భాగం చదవాలి. 3. అధ్యయనం చెయ్యాలి, అనగా వాక్య సత్యాలను జాగ్రత్తగా పరిశీలించాలి, గుర్తించాలి. 4 ధ్యానించాలి. 5 బైబిల్ను గురించి పలువురు ఏమి చెప్పారో, ఏమి రాశారో వారి అభిప్రాయాలు సేకరించాలి. 6 బైబిల్ ఆజ్ఞలకు విధేయత చూపాలి. 7 మనకు బయలుపరచబడింది ఇతరులకు అందించాలి. వాక్యం మొదట తలలోకి, అక్కడ్నుంచి హృదయంలోకి, జీవితంలోకి, అక్కడ్నుంచి లోకంలోకి ధారాప్రవాహమై పారాలి. పరిశుద్ధాత్మ ఉపాధ్యాయుడై మనకు వాక్య సత్యాలను బోధిస్తాడు, నేర్పుతాడు. యోహాను సువార్త 16:13 ప్రకారం పరిశుద్ధాత్మ మనల్ను సర్వసత్యములోకి నడిపిస్తాడు. నీ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులను చూడడానికి నా నేత్రములను వెలిగించు దేవా అని మనము ప్రార్థన చెయ్యాలి. బైబిల్లోని 66 గ్రంథాలు ఒకే సంపుటం. ఈ బృహద్గ్రంథంలో దేవుడు ఆశ్చర్యకరమైన సంగతులను దాచి ఉంచాడు. చూడటానికి మనకు కనువిప్పు కలగాలి. ఎఫెసీ పత్రిక 1:15-16 పౌలు చేసిన ప్రార్థన గంభీరమైనది. ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి యెడల మీరు చూపుతున్న ప్రేమను గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. మీ మనోనేత్రములు వెలిగించబడినందున మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి అయిన తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించాలని నేను నా ప్రార్థనల్లో మిమ్ములను గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను. దేవుని గూర్చిన జ్ఞానం వారికి కావాలి, అనగా వారు దేవుని వాక్యమును బాగా తెలుసుకుని ఉండాలి. వారి మనోనేత్రాలు వెలిగించబడాలి. క్రీస్తునందు వారికి కలిగిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో వారు ఎరిగి ఉండాలి. ఇది పౌలు చేసిన ప్రార్థన. మీ బోధకుని కొరకు శ్రోతలు మీరు ఇలాగే ప్రార్థిస్తున్నారా? అందరూ దేవుని చిత్తమెరిగి ఉండాలి. దేవుని చిత్తమునకు, దేవుని వాక్యానికి అవినాభావ సంబంధమున్నది. దేవుని ఆత్మ మనకు బోధిస్తేనే కాని దేవుని వాక్యం మనకు బోధపడదు. 1 కొరింథీ 2:11-14 పౌలు ఇదే మాట అంటున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కాని మనుష్యులలో మరి ఎవరికి తెలుసు? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరెవనికీ తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవడానికి మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొందాము. మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో మేము బోధిస్తున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహించజాలడు. దేవుని ఆత్మ మనకు బోధించేటప్పుడు బోధించనివ్వాలి. దేవుని వాక్యము మిగతా గ్రంథముల కంటే భిన్నమైనది. ప్రకృతి సంబంధి అయిన మనిషికి ఈ గ్రంథము బొత్తిగా అర్థం కాదు. అతనికి ఇందులోని మాటలు వెర్రితనంగా ధ్వనిస్తాయి. దేవుని సంగతులు గ్రహించటానికి దేవుడు మనకు తన ఆత్మను అనుగ్రహించాడు. దేవుని ఆత్మే మన బోధకుడు. ఆయన వాక్యాన్ని తీసుకుని దానిని మనకు అర్థవంతం చేస్తాడు. రాయబడిన వాక్యము ద్వారా దేవుడు మనతో సంభాషించగోరుతున్నాడు. అయితే ఈ గ్రంథం సహజాతీతమైనది. సహజ పద్ధతుల ద్వారా ఈ గ్రంథాన్ని మనము గ్రహించలేము. మనిషిని మనిషి సులభంగా గ్రహించగలడుగాని ఇద్దరూ దేవుణ్ణి ఆ విధంగా గ్రహించజాలరు. మానవులందరూ ఏ వయస్సుకు చెందినవారైనా ఒకరికొకరు ఏదో విధంగా చెప్పదలుచుకున్నది చెప్పగలరు, పరస్పరం మాట్లాడుకోగలరు. గాని దేవుని విషయం వేరు. దేవుని ఆత్మలేనిదే దేవుని మాటలు మనకు అర్థం కావు. దేవుడు ప్రత్యక్షమైతేనే కాని ఆయనను చూడలేము. ఆయన మాటలు విని గ్రహించలేము. దేవుని ఆత్మ దేవుని వాక్యం ద్వారా మనకు అట్టి ప్రత్యక్షం అనుగ్రహిస్తాడు. అదే దైవ సాక్షాత్కారం. దేవుణ్ణి దేవుని ఆత్మ మాత్రమే గ్రహించగలడు. దేవుని ఆత్మ మాత్రమే మనకు దైవ ప్రత్యక్షం అనుగ్రహించగలడు. మానవుని సంగతులు మానవాత్మకు తెలుస్తాయి. ఆత్మ సంగతులను ఆత్మ సంగతులతోనే పోల్చి దేవుని ఆత్మ మనకు అన్నీ బయలుపరుస్తాడు. దేవుని ఆత్మ నేర్పేది చరిత్ర కాదు, వివరాలు కాదు. దేవుని ఆత్మ వైయక్తికమైన ప్రత్యక్షతానుభూతి కలిగిస్తాడు. చరిత్ర, భౌగోళిక వివరాలు దేవుని ఆత్మ లేకుండా ఎవరైనా నేర్చుకోగలరు. గాని దేవుని విషయాలు దేవుని ఆత్మ మాత్రమే బయలుపరుస్తాడు. దేవుని వాక్యాన్ని అనుభూతిపరంగా అనువదించేవాడు పరిశుద్ధాత్మ. మనలను సర్వసత్యములోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ. మనకు ఆధ్యాత్మికంగా కనువిప్పు కలిగించేవాడు పరిశుద్ధాత్మ. యోహాను సువార్త 16:12-16 వరకు యేసు ప్రభువు చెప్పిన మాటలు గమనించండి. నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకనూ అనేక సంగతులు కలవు, గాని ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వింటాడో వాటినే బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియచేస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేస్తాడని నేను చెప్పాను. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూస్తారు. మనం పరిశుద్ధాత్మ కొరకు, ఆయన నింపుదల కొరకు, నడుపుదల కొరకు అడగాలి. యోహాను సువార్త 14:26 ప్రభు అన్నాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మే మన ఉపాధ్యాయుడు. సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తూ మనలో ఉండే పరమోపాధ్యాయుడు పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మే లేఖనములను మన కోసం విప్పుతాడు. ప్రార్థనతో ఆరంభించు. పరిశుద్ధాత్మను నీ ఉపాధ్యాయునిగా గుర్తించు. బైబిలు చదువు అంటే చదువుతూ ఉండు అని అర్థం. చదవటం మానవద్దు, ఆపేయవద్దు. అది బైబిలు. మరో పుస్తకమైతే చదివి అవతల పెట్టేయి, పర్వాలేదు. గాని ఇది బైబిలు గదా. ఏదైనా వాక్య భాగం సరిగా అర్థం కాకపోతే 1 to 10 times చదువు, అప్పుడు బైబిలే నిన్ను చదువుతుంది. నెహెమ్యా గ్రంథం 8:1-3 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉన్నారు. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానమునకు వచ్చి యజ్రా అనే శాస్త్రితో అన్నారు, యహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకురా. యాజకుడైన యజ్రా 7వ మాసము 1వ దినమున చదువబడేదానిని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తెచ్చాడు. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు, తెలివితో వినగలిగిన వారికందరికీ చదివి వినిపిస్తూ వచ్చాడు. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విన్నారు. శ్రోతలు, ఈ వాక్య భాగం మనకెంతో ప్రాముఖ్యమైనది. యూదులు అప్పటికి 70 సంవత్సరాలుగా బబులోను చెరలో ఉన్నారు. వారిలో చాలామంది వాక్యమును ఎన్నడూ విని ఉండలేదు. వాక్యం వారి మధ్య అంతగా ప్రచారంలో లేదు. ఈ రోజున మనకైతే 100కు పైగా బైబుల్ అనువాదాలున్నాయి. ఆ రోజుల్లో 1-2 ప్రతులున్నాయి. 1 మాత్రం యజ్రా శాస్త్రి దగ్గర ఉంది. నీటి గుమ్మము దగ్గర నిలిచి యజ్రా ధర్మశాస్త్ర గ్రంథమంతా చదివి వినిపించాడు. నెహెమ్యా 8:8 అటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగా గ్రహించేటట్లు దానికి అర్థం చెప్పారు. లేవీయులు జనుల మధ్య అక్కడక్కడ ఉండి చదువబడే వాక్యానికి అర్థం చెప్పారు. ఎజ్రా ఒక్కొక్క అధ్యాయం చదివి కొంచెంసేపు ఆగుతాడు. అప్పుడు వారు ఏమైనా ప్రశ్నలుంటే అడుగుతారు. లేవీయులు వారి మధ్యనే ఉండి వారి ప్రశ్నలకు జవాబు చెప్తారు. బైబిలు చదవటం వినటం మాత్రమే కాదు, లేవీయుల ద్వారా తమ ధర్మ సందేహాలు తీర్చుకున్నారు. అదొక అద్భుతమైన సన్నివేశం. ఈ రోజుల్లో దేవుని వాక్య అధ్యయనానికి ఎన్నెన్నో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సంఘం పరోక్షంగా వ్యక్తిగత విశ్వాసుల వాక్య పఠనను ఆటంకపరుస్తున్నట్లు కనిపిస్తోంది. సంఘం ఎన్నెన్నో కమిటీలను నియమిస్తుంది. చిల్లర విషయాలన్నిటికీ ఒక ప్రోగ్రాము అని పెట్టి సంఘస్థులు హాజరై తీరాలని ప్రకటనలు చేస్తుంది. వాక్య బోధకు ఎంతో తక్కువ సమయం కేటాయించబడుతుంది. సంఘ కాపరికున్న సమయమంతా ఈ కమిటీ సమావేశాలకు ఖర్చయిపోతుంది. సంఘ బిడ్డలు బైబిల్ను గురించిన అజ్ఞానంలో ఆరితేరిన పటభద్రులవుతున్నారు. బైబిలులో అక్కడొక భాగం ఇక్కడొక భాగం కాదు, బైబిలంతా క్షుణ్ణంగా చదవాలని దేవుని బిడ్డలకు మనవి చేస్తున్నాము. బైబిల్ గ్రంథం నిజంగా చదువుతున్నావా నేస్తం? యోహాను సువార్తలో కొంచెం, మత్తయి సువార్తలో ఇంకొంచెం, ఆదికాండంలో ఒక ముక్క, యెషయా గ్రంథంలో కొన్ని అధ్యాయాలు, 23 కీర్తన ఇవి మాత్రమే చదువుతావు గదూ. రోమా 12 అధ్యాయం, సామెతలు 1 అధ్యాయం నీకు బాగా తెలుసని నాకు తెలుసు. బైబిలుతో బంతేట ఆడుకుంటున్నావు గదూ. ఇది దేవుని రచన, దేవుని గ్రంథం. మరి నీ బైబిల్లో కొన్ని పుటలే మాసిపోయాయి, మిగతా అంతా కొత్తగా కనపడుతోంది. బైబిలంతా మొత్తం ఒకటే గ్రంథం. ఆమూలాగ్రంగా చదవటమే బైబిల్ పఠనవుతుంది. వార్తాపత్రిక చదివినట్లు కాదు, దేవుని పవిత్ర గ్రంథం అంతా చదివి చదివి గ్రంథకర్త అయిన నీ ప్రభువును సంతోషపెట్టు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప బహుమానం, గొప్ప ఈవి నీ వాక్యమే. ఈ వాక్యమును మేము శ్రద్ధగా చదువుతూ అందులోని సత్యాలను మా హృదయాల మీద ముద్రించుకొని ఆ ప్రకారము జీవించినప్పుడు మేము పూర్తి ప్రయోజనము పొందగలుగుతామని మరి ఒకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకెంతో కృతజ్ఞులం. నేటి ఈ కార్యక్రమం మమ్మలను బైబిలు పఠనలో నూతన అనుభవాల్లోకి నడిపించినట్లు నీ కృపాదీవెనలు మాకు దయచేయమని మమ్మలను మేము మరి ఒకసారి మీ హస్తములకు సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.
1: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈ రోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580.
2: నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 2 రాజులు 20:5.

0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 15-16 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయాలలో యూదా వంశస్థుల గోత్రాలకు వారి వారి వంశముల చొప్పున చీట్ల ద్వారా వచ్చిన వాటాల వివరాలు చెప్పబడినట్లుగా చూస్తాం. 15వ అధ్యాయంలో యూదాకు వచ్చిన భూములను గురించి, 16వ అధ్యాయంలో ఎఫ్రాయిముకు వచ్చిన భూములను గురించి తెలుసుకుంటాం. ఇందులో కాలేబుకు వచ్చిన వంతును గురించిన ప్రస్తావనను గురించి వింటాం. శత్రువులైన అనాకీలు ఉన్నప్పటికీ కాలేబుకు వారిని జయించగలననే విశ్వాసము మెండుగా ఉన్నట్లుగా చూస్తాం. యూదా గోత్రానికి వచ్చిన ప్రాంతమంతా వివరాలతో ఇందులో వ్రాయబడ్డాయి. అదేవిధంగా అనేక స్థలాల పేర్లు, పట్టణాల పేర్లు ఇందులో పేర్కొనబడ్డాయి. వాటి నేపథ్యాన్ని గూర్చి, అందలి అర్థాలను గూర్చి ఇందులో తెలుసుకుంటాం. 16వ అధ్యాయంలో ఎఫ్రాయిము గోత్రానికి భూములు పంచబడ్డట్లుగా చూడగలుగుతాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, దేవుని వాక్యానికి మీరంతా సిద్ధముగా ఉన్నారు గదు. ఈ రోజున మనం యెహోషువ 15-16 అధ్యాయాలు చదువుకోబోతున్నాం. ఈ అధ్యాయాలలో యూదా వంశస్థుల గోత్రాలకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వాటాలు వివరంగా చెప్పబడ్డాయి. వాగ్దత్త భూమిని గోత్రాలకు యెహోషువ పంచిపెడుతున్నాడు. యొర్దానుకు పడమటి వైపున స్థిరపడిన గోత్రాలకు ఆయా భూభాగాలు పంచిపెట్టబడ్డాయి. 15వ అధ్యాయంలో యూదా గోత్రానికి వచ్చిన భూములు, 16వ అధ్యాయంలో ఎఫ్రాయిము భాగము, 17వ అధ్యాయం మనష్షే వాట, 18-19 అధ్యాయాలు షిమ్యోను, జబులూను, ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, దాను గోత్రాలకు ఇవ్వబడిన భూములు. ఈ అధ్యాయాలలో పేర్లు మాత్రమే మీకు వినపడతాయి. ఈ పేర్లన్నీ ఇశ్రాయేలు జాతికి సంబంధించినవి. ఈ రోజున విశ్వాసులమైన మనకు ఈ పేర్లతో ఎక్కువ ప్రమేయం లేదు. అయినా మా శ్రోతలు ఎవరికి వారే ఈ పేర్లన్నీ ఒకసారి చదువుకోవడం మంచిది. మేము ఈ అధ్యాయంలో ముఖ్యమైన వచనాలు మాత్రమే ఎత్తిచూపుతాము. ఇప్పుడు యెహోషువ 15:13-14 వచనాలు. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతు, అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చాడు. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన పెషయి, అహీమాను, తల్మయి అనే అనాకీయుల వంశీయులను వెళ్లగొట్టి వారి దేశాలను స్వాధీనపరుచుకున్నాడు. గమనించండి, కాలేబు తీసుకున్న స్థలంలో అనాకీయులు నివాసమున్నారు. కాలేబు వయస్సును బట్టి వృద్ధుడైనా ఆత్మబలము గలవాడు. శత్రువులను జయించగలననే విశ్వాసం అతనికున్నది. ఇప్పుడు 19వ వచనం వరకు వినండి. అక్కడ నుండి కాలేబు దెబీరు నివాసుల మీదికి పోయాడు. అంతకుముందు దెబీరు పేరు కిరియత్సేఫెరు. కాలేబు కిరియత్సేఫెరును పట్టుకుని, దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు. కాలేబు సహోదరుడు, కనజు కుమారుడు అయిన ఒత్నీయేలు కిరియత్సేఫెరును పట్టుకున్నాడు. గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేశాడు. ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతన్ని ప్రేరేపించింది. ఆమె గాడిద దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావాలి అని ఆమెను అడిగాడు. అందుకు ఆమె అన్నది, నాకు దీవెన దయచెయ్యి, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, గనుక నీటి మడుగులను నాకు దయచెయ్యి. కాలేబు తన కుమార్తె అయిన అక్సాకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాడు. ఈ అధ్యాయంలో యూదా గోత్రానికి వచ్చిన ప్రాంతమంతా వివరాలతో రాయబడింది. పట్టణాల పేర్లు కూడా రాసి ఉన్నాయి. ఈ పేర్లన్నిటినీ ఈ రోజున గుర్తుపట్టడం కష్టం. ఈ అధ్యాయంలో ఒత్నీయేలు పేరు వచ్చింది. యెహోషువ చనిపోయాక ఒత్నీయేలు ప్రథమ న్యాయాధిపతి అయ్యాడు. న్యాయాధిపతులు 13:13 ఒత్నీయేలు అక్సా వృత్తాంతం తిరిగి చెప్పబడింది. 3:9 చెప్పబడినట్లు ఇశ్రాయేలీయులు యహోవాకు మర్రపెట్టగా యహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడైన ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించాడు. యహోవా ఆత్మ అతని మీదికి వచ్చినందున అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయ్యాడు. 40 సంవత్సరాలు అతడు నాయకుడై నడిపించాడు. అప్పుడు దేశము నెమ్మది పొందింది. కాలేబు అల్లుడైన ఒత్నీయేలు 1. న్యాయాధిపతి. అతడు ఆత్మపూర్ణుడు, మామను మించిన అల్లుడు. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో 63 వచనాలున్నాయి. అయితే ఎక్కువగా స్థలాల పేర్లే ఈ అధ్యాయాన్ని నింపివేశాయి. యూదాగోత్రపు ఎల్లలు మొదట పేర్కొనబడ్డాయి. యెహోషువా గొప్ప రాజనీతి చతురుడు. ఈ భూములను పంచి ఇవ్వడంలో ఒక రహస్యముంది. ఎక్కడికక్కడే స్థానిక శత్రువులను వారే పోరాడి గెలువగలరు. కాలేబు చూడండి, స్థానిక శత్రువులను అతడే గెలిచాడు. అతని అల్లుడు అతనికి తోడై ఉన్నాడు. ఈ అధ్యాయంలో 3వ వచనంలో అక్రబ్బీము ఎక్కే చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేషు బర్నియాకు దక్షిణముగా ఎక్కి సాగి అద్దారు ఎక్కి కర్కాయు అంటూ ఈ విధంగా ఎక్కడం, తిరగడం, మళ్ళడం, దిగడం ఇవన్నీ భూముల సరిహద్దుల వివరాలు. అక్రబ్బీము అంటే తేళ్లగుట్ట. అక్రబ్బీములో విపరీతంగా తేళ్లుంటాయి. కార్కాయు అనే స్థలం అరేబియాలో ఉంది. 7వ వచనంలో ఏన్ షేమెషు అనగా సూర్యుని నీటి బుగ్గ అని అర్థం. ఇది యెరూషలేముకు 2 మైళ్ల దూరంలో ఉంది. దీనిని అపొస్తలుల ఊట అంటారు. ఆ దగ్గరే ఏన్ రోగేలు ఉన్నది. దీనినే కన్యకల ఊట అని కూడా అంటారు. 8వ వచనంలో బెన్హిన్నోము లోయ ఉన్నది. ఇక్కడ మొలెకు దేవతకు చిన్నపిల్లలను బలి అర్పించేవారు. ఈ లోయను నరకపు లోయ అని కూడా అంటారు. లూకాసు వార్త 12:5 ఎవనికీ మీరు భయపడవలెనో మీకు తెలియచేస్తాను, చంపిన తరువాత నరకములో పడదోయ శక్తిగలవానికి భయపడండి అన్నాడు ప్రభువు. ఈ నరకానికి బెన్హిన్నోము లోయ సంకేతం. ఈ విధంగా ఎన్నో స్థలాలు ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. యూదాగోత్రానికి వచ్చిన స్థలాలు, పట్టణాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ అధ్యాయం మొత్తంలో 2 ముఖ్య వ్యక్తులు కనపడుతున్నారు, కాలేబు, ఒత్నీయేలు. కాలేబు తన కుమార్తెను వీరోచిత కార్యం చేసిన వానికి ఇస్తానన్నాడు. కిరియత్ సేఫరును జయిస్తే కుమార్తెనిస్తాడు. సౌలు కూడా ఇలాగే ప్రతిజ్ఞ చేశాడు. గొల్యాతును సంహరించిన వానికి కూతుర్ని ఇస్తానన్నాడు. యూదాకు వచ్చిన పట్టణాలు మొత్తం 125. వీటిలో కొన్ని పట్టణాలతో పాటు గ్రామాలు కూడా వచ్చాయి. 1. పట్టణం కబ్సెయేలు, 38వ పట్టణం రిమ్మోను, 58వ పట్టణం మిస్పే, 100వ పట్టణం హెబ్రోను, 125వ పట్టణం ఎన్గెది. ఈ అధ్యాయంలో 9వ వచనంలో చెప్పబడిన మాట యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదావంశస్థులు తోలివేయలేకపోయారు. గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదావంశస్థుల మధ్య నివసిస్తున్నారు. సోదరీ సోదరులారా, యూదా ప్రాంతంలో కాలేబు కొంతవరకే జయించాడు. అయితే యూదా ప్రాంతం మొత్తం దావీదు కాలంలోనే జయించబడింది. యూదా ఇశ్రాయేలు మొత్తానికి దావీదు రాజయ్యాడు. ఇప్పుడు మనం 16వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఎఫ్రాయిము గోత్రానికి భూములు పంచబడ్డాయి. యాకోబు 12 కుమారుల్లో యోసేపు ఒకడు. అతని 2 కుమారులు ఎఫ్రాయిము, మనష్షే. వీరిద్దరూ ప్రత్యేకంగా గోత్రకర్తలయ్యారు. లేవీ గోత్రము యాజక గోత్రం. వారికి భూములు ఇవ్వబడలేదు గనుక మొత్తం 12 భూములు పంచబడ్డాయి. ఇప్పుడు యెహోషువా 16:4 యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు ఎరికో ఎదట యొర్దాను తీరాన ఉన్నది. తూర్పున ఉన్న ఆ ఎరికో ఏటి వెంబడిగా ఎరికో నుండి బేతేలు మన్యదేశం వరకు అరణ్యం వ్యాపిస్తుంది. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్హారోను వరకు గెజరు వరకు పడమటి వైపుగా ఎప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించింది. దాని సరిహద్దు సముద్రం వరకు సాగింది. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యములు పొందారు. ప్రియశ్రోతలారా, గమనించండి, యోసేపు పేరు మీద గోత్రం లేదు. యోసేపు రాహేలుకు పుట్టిన వారిలో జ్యేష్ఠుడు గనుక అతనికి రెట్టింపు స్వాస్థ్యం వస్తుంది. అందుచేత అతని ఇద్దరు కుమారులకు అది సమానంగా ఇచ్చినప్పుడు ఎఫ్రాయిము మనష్షేల స్వాస్థ్యాలు సంపూర్ణమయ్యాయి. వీరిద్దరి స్వాస్థ్యాల మొత్తం యోసేపు స్వాస్థ్యమవుతుంది. ఆదికాండం 48:5 యాకోబు అన్నాడు, ఇదిగో యోసేపు, నేను ఈజిప్టుకు నీ వద్దకు రాకమునుపు ఈజిప్టు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉంటారు. వారి తరువాత నీవు కన్న సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యములను బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడతారు. ఉత్తరాదిన ఎక్కువ భూభాగము ఎఫ్రాయిము మనష్షేలకు వచ్చింది. వీరిద్దరి పేర్లు గోత్రకర్తల పేర్లలో చేర్చబడ్డాయి.

0: యెహోషువ 16:5 నుండి. ఎఫ్రాయిమీయుల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పరచిన సరిహద్దు. వారి వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యం ఎఫ్రాయిమీయులకు అక్కడక్కడా ఇయ్యబడిన పట్టణములు పోగా, ఆ పట్టణములన్నీ వాటి గ్రామములు మనషేయుల స్వాస్థ్యంలో ఉన్నాయి. గెజరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకోలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసిస్తూ పన్ను కట్టే దాసులై ఉన్నారు. ఎఫ్రాయిము సరిహద్దులు విన్నారు కదా. 15:16 పేర్కొనబడిన భూభాగాలు యూదులకు ఇస్రాయేలీయులకు ఎంతో ఆసక్తి గొల్పుతాయి. అయితే విశ్వాసులమైన మనము ఈ పేర్లను బట్టి కంగారు పడనక్కర్లేదు. మనకు దేవుడు పరలోక స్వాస్థ్యమిచ్చాడు. పరలోక పట్టణము మనదే. ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఆయన సంఘము ఆయనతో పాటు పరిపాలన చేస్తుంది. సంఘం యేసుప్రభు యొక్క సజీవ శరీరమే. ఈ అధ్యాయాలలో అక్కడక్కడా కాలేబు పేరు వినబడుతూ వచ్చింది. ఈ పేరుకు అర్థం ఎప్పుడైనా ఆలోచించారా? కాలేబు అంటే కుక్క. ఎవరినైనా కుక్క అని పిలిస్తే అది మర్యాద కాదు. కాని ఇతనికి అదే పేరు పెట్టబడింది. యెహోషువ, కాలేబు వీరిద్దరూ కాదేశు బర్నియా నుండి వేగు చూడడానికి కనాను దేశానికి వెళ్లారు. వీరిద్దరూ తెచ్చిన నివేదిక విశ్వాస సహితమైనది, నిరీక్షణాత్మకమైనది. మిగతా 10 కూడా నివేదికలు తెచ్చారు. అది విశ్వాసహీనమైన నివేదిక. వారి మాటల్లోనే వారి విశ్వాసము లేక అవిశ్వాసము తేట తెల్లమవుతుంది. మత్తయి సువార్త 12:36-37 యేసు ప్రభు అన్నాడు, మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుతావు. నీ మాటను బట్టే అపరాధివని తీర్పు నొందుతావు. కాలేబు మాటల వలన అతడు నీతిమంతుడని రుజువైంది. దేవుని కృపను నిరర్థకము చేయకూడదు. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేసి తీరని ఆధ్యాత్మిక నష్టం కొని తెచ్చుకున్నాడు. రోమాపత్రిక 9:3 దేవుడన్నాడు, నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించిన భక్తుడు. క్రైస్తవ భక్తి యొక్క సారాంశమిదే. నిండు మనస్సుతో హృదయపూర్వకంగా నీ దేవుణ్ణి వెంబడించాలి. యేసును సన్నిహితంగా ఎరిగి ఉండాలి. 2 తిమోతి 1:12 పౌలన్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఎరుగుదును అని పౌలు అనలేదు. నేను నమ్మిన వానిని ఎరుగుదును అంటున్నాడు. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోయే ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకుంటున్నాను. ఇది గొప్ప సాక్ష్యం. యేసుక్రీస్తు లేవిని సుంకపు మెట్టు వద్ద చూచి నన్ను వెంబడించు అన్నాడు. అతడు వెంబడించాడు. అలాగే కాలేబు నిండు మనస్సుతో తన దేవుణ్ణి వెంబడించాడు. కుక్క తన యజమానుణ్ణి వెంబడించినట్లు వెంబడించాడు. లేవి యేసును వెంబడించాడు. ఆయన వెళ్లిన చోటికెల్లా తాను వెళ్ళాడు. విశ్వాసముతో నడవాలి కాని వెలిచూపుతో కాదు. కుక్క తన యజమానిని వాసనను బట్టి గుర్తిస్తుంది, కంటిచూపును బట్టి కాదు. తన యజమాని వాసన కుక్క గుర్తుపడుతుంది. అలాగే యేసు పరిమళాన్ని వాసన చూచి ఆయనను వెంబడించాలి. కుక్క తన యజమానిని ఎట్టి పరిస్థితులలోనూ విడువదు, తన యజమానిని ఎడబాయదు. హెబ్రీపత్రిక 6:12 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకోవాలి. సోమరితనము పనికిరాదు. అసహనము అవిశ్వాసము దేవునికి ఇష్టం లేదు. విశ్వాసము సహనము ఈ రెండూ కాలేబుకున్నాయి. యేసుప్రభు అపొస్తలులకు సహనము విశ్వాసము ఈ రెండూ ఉన్నాయి. గనుకనే వారు అపొస్తలులు. ఒక వ్యక్తి యొక్క సంస్కృతి సంస్కారము అకస్మాత్తుగా రావు. అతని పుట్టుక, అతడు పెరిగిన వాతావరణం, అతనికి క్రమశిక్షణ గరిపిన తల్లిదండ్రులు, దైవ సేవకులు, ఈ విధంగా ఎందరో నీ ఆధ్యాత్మిక సంస్కృతికి దోహదపడిన వారున్నారు. దేవుడు నీకేదైనా బహుమానమిస్తే మంచిదే కాని బహుమానం సౌశీల్యానికి ప్రత్యామ్నాయం కాదు. సౌశీల్యము నీలో ఉండి నీచేత మంచి పనులు చేయిస్తుంది, మంచి మాటలు మాట్లాడిస్తుంది. కుక్క తన యజమానుణ్ణి ఎవరు ఆటంకపెట్టినా వదలదు. విశ్వాసం ఉన్నవారు సహనశీలంతో కనిపెట్టగలరు. కాలేబు విశ్వాసానికి తగిన బహుమానం దొరికింది. అతనికి హెబ్రోను ప్రాంతం స్వాస్థ్యంగా దొరికింది. అందుకే జకర్యా 3:3 ప్రవక్త అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. సోదరీ సోదరులారా, కాలేబు వలె నిండు మనస్సుతో ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించండి. దేవుడు మనలను ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో సృష్టించాడు. మనం మన స్వార్థం కోసం బ్రతకటం ఆయన చిత్తం కాదు. ఇతరుల బాధను చూచి మనము బాధపడాలి, ఇతరుల సంతోషంలో మనము ప్రవేశించాలి. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చెయ్యాలి. ప్రజల మెప్పు కాదు, దేవుని మెప్పు మనకు కావాలి. యేసు ప్రభువు ఎంతో శ్రమపడి బాధితుడై విధేయతను నేర్చుకున్నాడు. అలాగే బైబిలులోని భక్తులందరూ నేర్చుకున్నారు. యేసుప్రభువు కూడా అన్నాడు, నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను, నా వద్ద నేర్చుకోండి. దేవుడు అప్పగించిన పనికి సమానమైన సౌశీల్యాన్ని మనం అలవరుచుకోవాలి. కాలేబు, యెహోషువా అలాంటివారే. దేవుడు మనలో ఏమి చేయగోరుతున్నాడో దానిని గమనించాలి. అప్పుడు మనము ఏమి చెయ్యాలో మనకు బోధపడుతుంది. ప్రసంగి 12:1 దుర్దినములు రాకముందే ఇప్పుడు, వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పే సంవత్సరాలు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఫిలిప్పి 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానమును పొందాలని గురివద్దకే పరిగెత్తుతున్నాను. ఆధ్యాత్మిక విషయాలలో నిజాయితీ, నైతిక యథార్థత, విశ్వసనీయత గలవారే దేవుని బిడ్డలు. ఆధ్యాత్మిక సౌశీల్యం ఎందులో కనపడుతుంది? దేవుని వాక్య ప్రమాణానికి అనుగుణంగా జీవించడమే ఆధ్యాత్మిక సౌశీల్యం. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము గనుక ఆయనను వెంబడిస్తున్నాము, ఆయన వాక్య ప్రకారం జీవిస్తాము. సోదరీ సోదరులారా, దేవుని కృప ఉచితమైనదే గాని అది చౌకబారు దినుసు కాదు. విశ్వాసులు రేపు పొందబోయే తీర్పు వారి సత్కార్యాలకు సంబంధించినది. విశ్వాసికి పాపాలకు గాను శిక్ష ఉండదు. క్రీస్తునందు ఏ శిక్షావిధి లేదు. అయితే మనము దేవుని కృపాసనం వద్ద నిలిచినప్పుడు మనము చేసిన పనులకు గాను వాటి నాణ్యతను బట్టి బహుమానాల తీర్పు ఉంటుంది. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని బిడ్డలు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ప్రియ శ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? నీవు విశ్వాసివా? అయితే ఈ పాఠంలోని సత్యాలన్నీ నీకే వర్తిస్తాయి. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడిన పట్టణం పేరేమిటి? యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడిన పట్టణము పేరేమిటి? 1 బేతెలు, 2 హెబ్రోను, 3 షిత్తీము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు మనము యెహోషువ గ్రంథము 15-16 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. ఈ అధ్యాయాలలో యూదా వంశస్థుల గోత్రాలకు వారి వంశముల చొప్పున చీట్ల ద్వారా వచ్చిన వాటాల వివరాలు చెప్పబడినట్లుగా గమనించాం. యూదాకు వచ్చిన భూములను గూర్చి, ఎఫ్రాయిముకు వచ్చిన భూములను గూర్చిన వివరాలను తెలుసుకున్నాం. ఇందులో కాలేబుకు వచ్చిన వంతును గూర్చిన ప్రస్తావన కూడా ఉంటుంది. శత్రువులైన అనాకీలు ఉన్నప్పటికీ కాలేబుకు వారిని జయించగలననే విశ్వాసము మెండుగా ఉన్నట్లుగా గమనించాం. కాలేబు అనే పేరుకు అర్థం కుక్క, అనగా కుక్క విశ్వాసానికి సంకేతం. కాలేబు నిండు మనసుతో తన దేవుణ్ణి వెంబడించాడు. కుక్క వాసనను బట్టి తన యజమానుని గుర్తించినట్లుగా కాలేబు తన దేవుణ్ణి గుర్తిస్తూ జీవించాడు. కుక్క తన యజమానుని ఎవరు ఆటంక పెట్టినా వదలదు. విశ్వాసం గలవారు సహనంతో కనిపెట్టగలరు. కాలేబు విశ్వాసానికి తగిన బహుమానం దొరికింది. ప్రిలారా, కాలేబు వలె నిండు మనసుతో ప్రభు అయిన యేసును మనం వెంబడించాలి. దేవుడు మనలను ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించాడు. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా మనం చేయాలి. ప్రజల మెప్పు కాదు కానీ దేవుని మెప్పును కోరుకోవాలి. విశ్వాసులమైన మనము ఈ పేర్లను బట్టి కంగారు పడన అవసరం లేదు. మనకు పరలోక స్వాస్థ్యము ఇవ్వబడింది. పరలోక పట్టణం మనదే. ప్రభువైన యేసు క్రీస్తుతో ఆయన సంఘము ఆయనతో పాటు పరిపాలన చేస్తుంది. సంఘము యేసు ప్రభు యొక్క సజీవ శరీరమే. ఇట్టి సత్యాలు మన ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

ఆనాడు దేవుని మాట వినని యోన దేశానికి ఒకడే అయితే, ఈనాడు దేవుని చిత్తాన్ని ఎదురించి యేసయ్య మాట వినని యోనాలు ఎందరెందరో.

0: ఎక్సోడస్
1: 28వ వచనము. విశ్రాంతి దినమున,
0: విశ్రాంతి దినమున
1: పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనను.
0: జ్ఞాపకం ఉంచుకో, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తానికి జ్ఞాపం ఉంచుకో. ఎక్కడ మొత్తం చదువుదామా?
1: 11వ వచనం వరకు. యా, ఆరు దినములు నీవు కష్టపడి,
0: ఆరు దినములు నీవు కష్టపడి
1: నీ పని అంతయు చేయవలెను,
0: నీ పని అంతయు చేయవలెను.
1: ఏడవ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము.
0: ఏంటంట? ఏడో దినము విశ్రాంతి దినము. గో అహెడ్. యా,
1: దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు.
0: విశ్రాంతి దినం ఏం చేయకూడదు? అందరు గట్టి చెప్పండి. ఏ పని, ఉండి పనులు కాదు, ఏ పని చేయకూడదు. నెక్స్ట్ కంటిన్యూ.
1: ఆరు దినములు యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను.
0: ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆరు రోజులు దేవుణ్ణైన నేనే పనిచేసి ఏడో రోజు ఏం తీసుకున్నాను? రెస్ట్, విశ్రాంతి తీసుకున్నా. కాబట్టి ఓ మనుషుడా, ఓ మానవా, ఓ నా సృష్టి, నువ్వు కూడా అది ఫాలో అవ్వు. ఓకే, కంటిన్యూ ప్లీజ్.
1: అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచను.
0: ఏంటంట? యెహోవా విశ్రాంతి దినాన్ని ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. ఇట్ ఇస్ అ బ్లెస్సెడ్ డే. ఇట్ ఇస్ అ బ్లెస్సెడ్ డే, ఆశీర్వదించబడిన రోజు. ఏం చేశాడు దాన్ని? చదవండి.
1: యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచను.
0: ఏం చేశాడు అది? ద వర్డ్ హోలీ దేర్ ఇస్ కాల్డ్ సెట్ అపార్ట్, ప్రత్యేకపరిచాడు. పరిశుద్ధపరచాడు అంటే ప్రత్యేకపరిచాడు. హీ హాస్ కాన్సక్రేటెడ్, సెట్ అపార్ట్. ఇదిగో, ఆరు రోజులు పనిచేయి, ఏడో రోజు బ్రేక్. మీకు తెలుసా అండి, ఈ మధ్య కాలంలో స్టడీ ఎక్కువ జరుగుతుంది. ఏంటి ఆ స్టడీ? యవనస్తులు చచ్చిపోతున్నారు, యవనస్తులకి హార్ట్ అటాక్స్, యవనస్తులు ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నారు, యవనస్తులు డిప్రెషన్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది, యవనస్తులు యాంగ్షియస్ పాలిప్టేషన్ హార్ట్తో అయిపోతున్నారు. ఇందుకు కొంతమంది కొన్ని ఆన్సర్లు ఇచ్చారు. దాని తర్వాత ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు కాదు, ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు కాదు, ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు. బట్ ఇందుకు అన్నదప్పటికీ చివరికి అందరికీ కన్క్లూజన్ వచ్చేది ఒక ఆన్సర్ ఇస్తున్నారు. ఏంటి తెలుసా? ఒత్తిడి. స్ట్రెస్ వలన మనుషుడు చచ్చిపోతున్నాడు, స్ట్రెస్ వలన యవన కాలంలోనే చనిపోతున్నాడు. అందులో ఈ పాండమిక్ తర్వాత ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. కొందరు అన్నారు కోవిడ్ వచ్చిన వారికి చచ్చిపోతున్నారు. సరే, కోవిడ్ వచ్చిన వారు చచ్చిపోతున్నారంట, తర్వాత కోవిడ్ రాని వాళ్ళు చచ్చిపోతున్నారు. అరే, ఈ మనిషికి కోవిడే రాలేదు, మరి ఈయనెందుకు చచ్చిపోయాడు? దాని తర్వాత వాళ్ళు డిగింగ్ చేసి వాళ్ళ లైఫ్ స్టడీని చూస్తే, యూసీ డైరెక్టర్స్ చనిపోతున్నారు, పెద్ద పెద్ద అఫీషియల్స్ చనిపోతున్నారు, ఏ పని పాట లేని వాడు అక్కడ కూడా చావలేదంట. స్టడీ చేసి చూడండి, ఓన్లీ పీపుల్ ఆర్ బిజీ ఆర్ డైయింగ్. సో ఒత్తిడికి మరణిస్తున్నారు అనేది తెలియజేయబడింది. మనుషుడు బర్న్అవుట్ అయిపోతున్నాడు, మనుషుడు చనిపోతున్నాడు. ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఒత్తిడిలో ఉన్నారా? స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారా? టెన్షన్ ఉన్నారా? ఇరిటేషన్ ఉందా మైండ్? ఎవరేదన్నా తర్త పుస్తకం లేచిపోతున్నారా? పడుకుంటున్నారంటున్నారు కానీ నిద్ర రావట్లేదా? ఒకసారి పరీక్షించుకుందాం. బికాస్ దీనికి అన్నిటికీ కారణాలు ఏంట్రా అంటే, దేవుడు ముందే చెప్పాడు, రే మిమ్మల్ని చేసినప్పుడు ఇలా చేసా, ఇలాగ ఉంటావా, బ్రతుకుతావు, లేకపోతే నేను చంపక్కర్లే, నువ్వే చస్తావు, నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. ఈ మనుషుడు అంటున్నాడు, దేవా నువ్వు ఆరు రోజులు పనిచేసి ఒకరోజు రెస్ట్ తీసుకున్నావు, నీకన్నా నేను సూపర్ మ్యాన్ని, నీకన్నా నేను బెటరు, నేను 7 రోజులు పనిచేస్తాను, నేనేమనుకుంటున్నావు? పిచ్చోడు కదా మనుషుడు. ఈరోజు క్రైస్తవులందరూ, యూదులైతే ఈరోజు కూడా విశ్రాంతి దినాన్ని స్ట్రిక్ట్గా పాటిస్తారు. స్ట్రిక్ట్, నో టూ వేస్ అబౌట్ ఇట్. వాళ్ళు విశ్రాంతి దినం ప్రారంభించిందా, బాబాయ్, షట్ డౌన్, ఈమెయిల్ షట్, నథింగ్, ఆల్ ఆఫ్, ఏది పనిచేయరు, ఏ మాత్రం చేయరు ఈరోజు కూడా. కానీ ఈరోజు క్రైస్తవులు అంటారు, అవునవును ఆజ్ఞలు ముఖ్యం. కొందరైతే అక్కర్లేదన్న ఒక బ్యాచ్, ఇంకొక బ్యాచ్ అయితే ఆజ్ఞలు ముఖ్యం, 9 ముఖ్యం, ఆ 1 అక్కర్లే, 9 పాటించాలి. అవును, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగు వాడిని ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, దేవుని స్థానంలో విగ్రహాలు పెట్టకూడదు, ఏది చేసుకుని ఆరాధించకూడదు, పూజించకూడదు, ఎన్ని కరెక్ట్గా చెప్తారు. కానీ విశ్రాంతి దినానికి వచ్చినప్పటికి అదంటే ఎక్స్క్యూస్లే. ఈరోజు చాలామంది ఇవి అక్కర్లేదు అని తీసి పడేస్తున్నారు. దేవుడు ఒక ఆజ్ఞ 10 ఆజ్ఞలుగా ఇస్తాం ముందే సబ్బాత్ గురించి చెప్తున్నాడు. ఎక్సోడస్లో చూస్తే నిర్గమకాండంలో 20 అధ్యాయంలో మీకు ఆజ్ఞలు ఇస్తున్నాడు. కానీ ఒక్కసారి ఎక్సోడస్ 16:23 అక్కడికి వారికి 10 ఆజ్ఞలు వచ్చాయా రాలే? 10 ఆజ్ఞలు 20 అధ్యాయంలోకి వచ్చాయి. కానీ 16 అధ్యాయంలో దేవుడు వారికి ఒక నియమాన్ని ఇస్తున్నాడు, ఏ ప్రిన్సిపల్ ఇస్తున్నాడు. ఎక్కడ 23 చదవండి.
1: అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనడి, మీరు వండుకొనవలసినది వండుకొనడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనడని వారితో చెప్పెను.
0: దేవుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, అయ్యా మీకు మన్నాన్ని ఇస్తున్నాను, మీకు మన్నాన్ని ఇస్తున్నాను. ముందు మీరు చదివితే దేవుడు వారికి మన్నాన్ని ఇచ్చాడు. మన్నాను కురిపించినప్పుడు మీరు గమనిస్తే దేవుడు వారికి మన్నాను కురిపించాడు. మన్నా వారికి అనుగ్రహించబడినప్పుడు కొంతమంది కక్కుర్తి పడ్డారంట. ఏంటి, రేపటి కావాల్సింది కూడా ఈరోజే చేర్చి పెట్టించుకుంటాను, రేపు రిలాక్స్ అవుతాను. దేవుడు అన్నాడు, నాట్ పాసిబుల్ బాస్, 6 డేస్ పని చేయి. ఈరోజు చాలామంది దేవుడిని అడుగుతారు, దేవా నాకు మన్నా ఇచ్చేవా నా జీవితంలో, గివ్ మీ మన్నా లార్డ్, ఇట్స్ టూ హార్డ్ ఫర్ మీ టు వర్క్. దేవా పోషించే దేవుడు నువ్వే కదా, మన్నాను కురిపించేయి. దేవుడు నియమాలను దాటలేదు. పనివాడు తిండికి పాత్రుడంట, పని చేస్తానే కానీ తిండి తినడానికి లేదంట. ఎంతమంది తల్లిదండ్రులు ఈ నియమం పిల్లలకు నేర్పిస్తున్నారు, రే ఏం పని చేశారా, నువ్వేం చేద్దామా, నేను పెడతాగా, నా పెన్షన్ వస్తుంది, దాంట్లో బ్రతుకుతాంగా, పని చేస్తే కూడి లేకపోతే లేదు. దేవుడు పెట్టిన నియమం అది ఓవర్ రైట్ చేసి నా ప్రేమ ఎక్కువ అంటున్నావు, అది ప్రేమ కాదు, చెడుతున్నావు. ఆ చెడిపోయేది మాత్రం కాదు, దాన్ని బట్టి నీవే ఒత్తిడి గురుకుంటున్నావు, నీవే ఒత్తిడి, భారం అయిపోతుందండి, బాధ అయిపోతుందండి. వాడిని కష్టపడమని చెప్పు. వయసుకు వచ్చిన వాడు, శక్తి కలిగిన వాడు, తలాంతులు కలిగిన వాడు, పుష్యం పక్షిరాజు గూడు రేపినట్టు రేపు, రేపితే మంచిది. దేవుడు వాటిలో చూస్తానండి, కొంతమంది వారైతే కంగారు పడి రేపు ఏమి చేయక్కర్లేదులని చేర్చి పెట్టుకున్నారంట. చేర్చి పెట్టుకుంటే ఏమైందంట, నెక్స్ట్ డే మార్నింగ్కి పాపం అందరు మన్నా తీసుకున్నారంటే పిచ్చోళ్ళు. నేను చూడు, ముందే కష్టపడిపోయాను, సుఖంగా పడుకున్నాను, ఇప్పుడు కూలిగా లేచాను, నిన్న దొంది కదా తీ తెస్తే ఏం చేస్తుంది,
1: అది పురుగుపట్టి
0: కంపు
1: కొట్టెను,
0: కంపు ఏ పూటగా ఆ పూట తినాలి, ఎప్పుడుది అప్పటికి ప్రయాసపడాలి. ఈరోజు చాలామంది జీవితంలో కూడా 10 సంవత్సరాల తర్వాత పెద్ద సాధించేస్తానని ఇప్పుడు బర్న్అవుట్ అయిపోతున్నారు. రేపేదో చేసేసుకుంటాను వచ్చేస్తుందని ఈరోజు బర్న్అవుట్ అయిపోతున్నారు. ఎందరో కక్కుర్తి పడి బర్న్అవుట్ అయిపోతున్నారు. దేవుడు అంటున్నాడు, ఈరోజుది ఈరోజు, ఈరోజు ఎంత కావాలో ఎంత చేయాలో ఎంత చేయగలవో అంత, నీకున్న సమయం ప్రకారం సమయాన్ని వ్యర్థం చేయకుండా ఏం చేసుకో చేసుకో. దేవుడు అండి 6 రోజులు పెట్టాడు అన్నప్పుడు 6 రోజులు సమయాన్ని సద్వినియోగపరచుకుని పని చేయి. నీకు ఇచ్చిన తలాంతులతో పని చేయి. నీకు మన్నా ఇచ్చిన కూడా ఏరుకునే పని పెట్టాడు. ఏ పరలోకం నుండి మన్నాను కురిపించగలిగిన దేవుడు వారి గిన్నెల్లోనే మన్నా వచ్చేలాగా చేయలేడా? ఏ ఆ విధవరాలు తన నూనెని గిన్నెలు అధికపరచిన దేవుడు ఒకేసారి అన్ని గిన్నెలు తెచ్చిన తర్వాత దేవా ఇంక్రీజ్ అంటే అన్ని ఇంక్రీజ్ అయిపోవచ్చు కదా, ఎందుకు తన పోయాల్సింది వచ్చింది, తన పిల్లలు పోయాల్సి వచ్చింది, ఎందుకు యేసు ప్రభు కూడా కానాను పెళ్లి విందులో అక్కడ ద్రాక్షారసం కావాల్సినప్పుడు ఖాళీ పాత్రం పైన ప్రార్థన చేసి ద్రాక్షారసాన్ని తెచ్చేలేడా, నీళ్ళతో ఎందుకు నింపమన్నాడు? ఈరోజు మనం ఎదురు చూస్తున్నాం చాలామంది, మనము పని చేయకుండా దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చేయాలి, మనము పని చేయకుండా దేవుడు మనకి డబ్బు ఇచ్చేయాలి, మనము ప్రయాసపడకుండా కష్టపడకుండా ఏది విత్తనము లేకుండా అన్ని దేవుడిచ్చేయాలి. ఈరోజు చాలామంది ఆశలు, దేవా నా కబోర్డ్లో డబ్బులు వచ్చేయాలి, నా బ్యాంకులో డబ్బులు వచ్చేయాలి, నాకు ఎవరన్నా డబ్బులు తెచ్చి ఇచ్చేయాలి, ఎవడవడం పని చేయ. సర్వీస్, వేర్ ఇస్ యువర్ సర్వీస్? వర్క్ 6 డేస్, 6 రోజులు పని చేయి. 6 రోజులు పని చేసిన తర్వాత 7వ రోజు రెస్ట్ తీసుకో. 7వ రోజు మాత్రం నువ్వు పని చేసావా, ఏమి మిగలదు. 7వ రోజు నువ్వు పని చేసావా, దేవుడు ప్రత్యేకపరిచిన దినాన నీవు పని చేస్తే నువ్వు వ్యర్థమవుతున్నావు, నాశనం అవుతున్నావు. ఎంత కఠినమైన శిక్షో ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ 20:8
1: విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము,
0: జ్ఞాపకం ఉంచుకొనుము.
1: 6 దినములు నీవు కష్టపడి,
0: 6 దినములు నీవు కష్టపడి
1: నీ పని అంతయు చేయవలెను,
0: నీ పని అంతయు చెయ్యవలను, అంతయో చెయ్యవలను. ఎంత కష్టపడతావో, ఎంత కొడతావో, నీ పని మొత్తం, నీ టార్గెట్ అంతయో 6 రోజులు.

0: పవిత్రపరచువాడు అంటే ఆ పరిశుద్ధమైన దినాన్న ఎవడన్నా పిచ్చి పని చేశాడు అనుకో, ఎవడన్నా నేను అతిక తెలివిని నేను పనిచేసి సంపాదించుకుంటాను నాకు అవసరత ఉందన్నాడు అనుకో, ఆ రోజు నా చేతి పని ద్వారా నేను సంపాదించుకుంటాను అన్నాడు అనుకో, దేవుడు ఏమంటాడు చూడండి,
1: దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును.
0: తన ప్రజలు, ఎవరి ప్రజలు? దేవుని ప్రజల్లో నుండి కొట్టివేయబడును. అంతటితో అయిపోలే, చదవండి.
1: ఆరు దినములు పని చేయవచ్చును, ఏడవ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము, ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నందును.
0: ఏంటంట? మరణశిక్ష అంట. పని చేస్తే మరణశిక్ష అంటే దేవుడు, ఒరే నా పరిశుద్ధమైన రోజున నువ్వు పాడు చేస్తావా, చంపేస్తాను. మనం చూస్తాం, గమనిస్తాం వాక్యంలో, దేవుడు అంతా చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆ మాట ముగిద్దామండి. లెట్స్ గో 16th వర్స్ కూడా ముగిద్దాం.
1: ఇజ్రాయేలీయులు తమ తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరించవలెను, అది నిత్య నిబంధన.
0: ఏంటంట అది?
1: నిత్య నిబంధన.
0: నిత్య నిబంధన. ఇట్ ఇస్ ప్రపెచువల్. ఇట్ ఇస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అది ఎప్పుడు ఉండే నిబంధన. కొంతకాలం దేవుడు ఎప్పుడన్నా నిత్యము అని చెప్పిన తర్వాత ఎవడన్నా దాన్ని లిమిట్ చేయగలరా? దేవునికి తెలీదా ఆయన కుమారుడు వస్తాడని? దేవునికి తెలీదా మనుషుడు ఎలా ఉండాలని? దేవుడు ముందే చెప్పాడు, ఇది నిత్య నిబంధన అయ్యా, ఇట్లా ఉండాలయ్యా, ఇది నీకు నాకు ఒక అగ్రిమెంట్ అయ్యా. ఏంటి అగ్రిమెంటు? దేవా, ఏడో రోజు నీది, ఏడో రోజు నీది కాబట్టి నువ్వు అంటున్నావు నన్ను ఏ పని చేయదు, నువ్వు అంటున్నావు నాకు రెస్ట్ తీసుకో, నువ్వు రెస్ట్ తీసుకున్నావు నన్ను రెస్ట్ తీసుకోమంటున్నావు. ఒక మాట అండి, చాలామంది వాదిస్తారు మిగతా డినామినేషన్స్ వాళ్ళు, సబాత్ ఈజ్ ఆన్ 7th డే విచ్ ఇస్ సాటర్డే, వై డూ యూ వర్షిప్ ఆన్ సండే? వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ ఇట్? ఎస్, ఐఎమ్ నాట్ సెయింగ్ సండే ఇస్ సబాత్. నో, ఐఎమ్ నాట్ సెయింగ్ సండే ఇస్ 7th డే. సండే ఇస్ 1st డే, మొదటి దినం. దెన్ వై ఆర్ వీ వర్షిపింగ్ ఆన్ సండే 1st డే, వై నాట్ 7th? ఎక్కడన్న వాక్యంలో అక్కడ ఏడో రోజున మీరు నన్ను ఆరాధించాలి అని ఉందా? చెక్ యువర్ బైబిల్. నో, ఇట్ సేస్ రెస్ట్. రెస్ట్ తీసుకో, రెస్ట్. ఆ రోజు ఇంట్లోంచి ఎవరు బయటికి రాకూడదంట, ఏది ముట్టుకోకూడదంట, ఏ పని చేయకూడదంట. ఒకటే, తిను. తర్వాత మీరు చూస్తే వండుకో, తిను, పడుకో, కుటుంబంగా కలిసి దేవుని మహిమపరచు. దాని తర్వాత వారు ప్రారంభించిన పద్ధతి ఏంటంటే సమూహంగా కూడి దేవుని ఆరాధించేవారు, సమూహంగా కూడి తోరా చదివేవారు. ఆ రోజుల్లో అందరి దగ్గర తోరా ఉండదు, ఆ రోజులు అందరి చేతుల్లో తోరా ఉండదు, సినగాగులోనే తోరా ఉంటుంది, అక్కడ తీసి చదవాలి. కానీ ఈరోజు నీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉందా లేదా? ఉందా లేదా? ఇక్కడికి వచ్చే చదవాలా? So, you see, they used to gather to read the word, to meditate the word, eat, sleep. Eat, sleep. ఎలా ప్రారంభమవుతారంటే, యూజువల్గా సబాత్ చెప్తాను, ఈరోజు కూడా సాయంత్రం 4-5 వాళ్ళు ర్యాపప్ చేసుకుంటారండి. 6 గంటలకి ఎవరికి వాళ్ళు వెళ్ళి షట్ డౌన్ చేసుకుంటారు. షట్ డౌన్ చేసుకుని అందరు ఫస్ట్ ప్రార్థన చేస్తారు. దే హ్యావ్ అ ప్రేయర్ టు రిసైట్. ఆ ప్రార్థన చెప్పిన తర్వాత శుభ్రంగా తింటారంట, కుటుంబం అందరు కలిసి. అందరు ఇంట్లో ఉండాలి, ఎవరు బయటకు వెళ్తాం లేదు కదా. అందరు చక్కగా తిని దేవుని సన్నిధి స్తుతించి కొద్దిసేపు తోరా చదివి పడుకుంటారు. ఈరోజు ఈరోజు అందరి దగ్గర తోరా ఉంది, చదివి పడుకుంటారు. మరలా పొద్దుట్లు లెగిస్తారు, అందరూ చక్కగా దేవుని స్తుతించి రిసైడ్ ప్రేయర్ శుభ్రంగా తిని అందరూ సినగాక్కి వెళ్తారు. సినగాక్కి వెళ్ళి అందరు కలిసి ఆరాధించి లాంగ్ సర్వీస్ ఉంటుంది. ఈరోజు చాలామంది షార్ట్ సర్వీస్ కోరుతున్నారు. లాంగ్గా దేవుని స్తుతించి ఆరాధించి వాక్యాన్ని దానించి అందరు ముచ్చట్లు పెట్టుకుని 10 మంది పలకరించుకుని 10 మంది మాట్లాడుకుని దాని తర్వాత ఇంటికి వచ్చి చక్కగా తిని మరలా పడుకుంటారంట. సాయంత్రం లెగిస్తే మరలా కుటుంబాలు కుటుంబాలుగా ఇంటి బయట అటు ఇటు జస్ట్ ఫ్యామిలీస్గా టైం స్పెండ్ చేస్తారంట. మరలా సాయంత్రం అయ్యేటప్పటికి శుభ్రంగా తిని పడుకుని పొద్దుట్లు వేసి కొడతారంట. దేవుడు ఏం చేయమంటున్నాడు? తినయ్యా, నాతో మాట్లాడు, లెట్స్ టాక్, నాతో ఫెలోషిప్, ఫ్యామిలీతో ఫెలోషిప్, తిడు పడుకో.

ఏమన్నా తప్పు చెప్తున్నాడు దేవుడు? ఈరోజు మనుషుడికి ఈ మాట వినడానికి గిల్టీగా ఉంటుంది. నేను జస్ట్ తిని పడుకోవాలా? నేను తిని పడుకుంటే ఏమవుతాడు ప్రపంచం? నేను తిని పడుకుంటే కుటుంబం ఏమైపోతుంది? నేను తిని పడుకుంటే డబ్బు ఎప్పటి నుంచో వస్తుంది? ఒక్కరోజు వస్తే సంపాదిస్తాడంట కోట్లు. ఏం ఆరు రోజే కష్టపడే, ఆరు రోజు ముగించాల్సిన పడంతా ముగించాడు. నో నో నో, ఈ ఒక్క రోజు. దేవుని వాక్య నియమం ప్రకారం చూస్తా అంటే దేవుడు అంటాడు, నువ్వు నన్ను నమ్మినట్లయితే ఆరు రోజులు నీ కష్టాన్ని నన్ను చూపి, ఏడో రోజు నువ్వేం కష్టపడకుండా నేను చూపిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను పోషిస్తాను. నువ్వు నా నియమాన్ని గైకొను, నువ్వు నా మార్గంలో నీ విశ్వాసం నా పైన ఉందని చూపి. దేవుడు ఏమంటున్నాడు, నీవు నా పైన విశ్వాసం పెట్టావని నువ్వు నాతో మాట్లాడు, నాతో సహవాసం కలిగి ఉండు, నీకు ఇచ్చిన కుటుంబంతో సహవాసం కలిగి ఉండు, చక్కగా ఆరోగ్యంతో తిని పడుకో, రెస్ట్ తీసుకో. లేచేటప్పుడు ఎట్లా ఉంటావంటే ఫ్రెష్గా ఉంటావు. మరలా పని కొడతానికి ఫ్రెష్గా ఉంటావు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడది చివరిసారిగా యూ హ్యావ్ ట్రూలీ రిలాక్స్డ్, నాట్ స్లెప్ట్, రిలాక్స్డ్? అందరూ రాత్రి పడుకుంటున్నారు, ఒత్తిడితో పడుకుంటారు, లేచి ఎప్పుడన్నా ఒకరోజు ఈరోజు ఏం లేదు, రెస్ట్ రెస్ట్. ఆ బిడ్డ మీద దేవానికి స్తోత్రం ప్రభా, ఆ జీవితాన్ని ఎంత ఆశీర్వదించాయా. అప్పో ఆ దేవుడు జ్ఞాపకం చేస్తాడు, ఆ టెన్షన్ ఈ టెన్షన్ నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు. ఎప్పుడన్నా చెప్పింది ఉందా లేదా? ఎగురు, నువ్వు చేయకపోతే ఇంక అంతం, అంతే. నువ్వు చేయకపోతే ఇంక అయిపోయింది ప్రపంచం అంతం. ఈరోజు చాలామంది అలా బ్రతుకుతున్నామండి. ఇప్పుడు డాక్టర్లు చెప్తే అప్పుడు అంటారు, అవును కరెక్టేగా, మనుషుడికి రెస్ట్ కావాలి. మనం ఎలాగ చేయబడ్డామో దేవునికి తెలుసు, చేసినోడే ఆయన. నిన్ను చేసిన దేవుడు అంటున్నాడు, నువ్వు సరిగా బ్రతకాలంటే, నువ్వు సరిగా పనిచేయాలంటే, నీ బుర్ర సరిగా పనిచేయాలంటే నీకు రెస్ట్ ఉండాలి. ఈరోజు మనము లేదు లేదు లేదు లేదు లేదు లేదు, ఐ నీడ్ టు డూ. దేవుడు ఇచ్చిన నియమము దేవుడు చేసిందండి. దేవుడు ఆరు రోజులు సృష్టిని చేసి ఏడో రోజు అక్కడ మాట చూస్తే హీ రిలాక్స్డ్, హీ రెస్టెడ్ అని ఉంటుంది. ఆ మాట హీబ్రూలో చూస్తే ఎలాగుంటుందంటే ఆయన ఊపిరి తీసుకున్నాడంట. ఆ మాట అది ఏడో రోజు ఆయన చేసిందంట, ఊపిరి తీసాడంట. దట్ ఈస్ ద హీబ్రూ వర్డ్ రిటన్ దేర్. దేవుడే రిలాక్స్, నేను రిలాక్స్ అయ్యాను కాబట్టి మీరు రిలాక్స్, అది నేను మీకు ఇచ్చే రెస్ట్ డే అని దేవుడు చెప్తే, నువ్వు అంటున్నావు దేవా నువ్వు రెస్ట్ ఇచ్చావు, నేను సంపాదించాల్సిన చాలా ఉంది, నేను చేయాల్సింది చాలా ఉంది, నేను చూడాల్సింది చాలా ఉంది, నా ఆశలు ఎంతో ఉన్నాయి, నాకు హద్దు లేదు, లిమిట్ లేదు, నేను ఎగిరిపోతాను అని మనం ప్రయాసపడుతున్నాం. ఎట్లా ఉంది బ్రతుకు? నీవంటున్నావు ఇంత కష్టపడినా ఆశీర్వాదం లేదేంటి, ఇంత కష్టపడినా దీవెన లేదేంటి, ఇంత కష్టపడినా లాభం లేదేంటి? ఎలాగుంటుంది దేవుని వాక్య నియమాన్ని దాటిపోతే? ఈరోజు ఈ మాట ఇంతటితో ముగిస్తున్నానండి. ఇప్పటికే చాలా వాక్యాలు విన్నారు మీరు, చాలా విషయాలు విన్నారు, కానీ ఈరోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. మేక్ వన్ డే, నీవు దేవుడు నీకు అనుగ్రహించిన కుటుంబం, నీవు దేవుడు ఫెలోషిప్, నీవు దేవుడు నీకు విశ్రాంతి. నమ్ము, నీ జీవితంలో కార్యం జరిగించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు మన్నాన్ని ఇచ్చిన దేవుడు, నీవు అది ఆహారాన్ని భుజించాలనే. కానీ ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు ఇస్తున్నాడు. కానీ ఆ విషయంలో మీరు గమనిస్తే ఆరో రోజు, ఏడో రోజుకి ఆరో రోజే చేర్చి పెట్టుకోమంటున్నాడు, వండి పెట్టుకోమంటున్నాడు. ఏడో రోజు మాత్రము వండక అక్కర్ లేకునే ఆరో రోజుది సమృద్ధి, దీవెన ఏడో రోజుకి అనుభవిస్తాం అంటున్నాడు. ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం తగినట్టు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా ఉండాలని దేవుని వాక్యం కోరుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్, యూ నీడ్ టు హ్యావ్ ఎ పీస్ఫుల్ లైఫ్, పీస్ఫుల్ ఫ్యామిలీ. ఈ సంవత్సరం నిర్ణయించుకోండి, ప్రభా నీకు మొదటి స్థానం, ప్రభా నీ స్థానంలో ఎవరిని పెట్టనయ్యా, నీవేనయ్యా గనుడివి, నీవేనయ్యా నా దేవుడివి, నీకే లోబడతాను ప్రభా, నిన్ను నీవే నా దేవుడి, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు ప్రభా. రెండోది దేవుడు అంటున్నాడు, నా స్థానంలో వేరే ఏది ఆరాధిస్తానికి వీల్లేదు, వేరే ఏది ఆరాధిస్తానికి లేదు, నా బదులుగా వేరే ఎవరిని గణపరుస్తానికి లేదు. ఇక మాటలు చెప్పాలంటే నిన్ను బట్టే నేను గొప్ప అయ్యాను, నిన్ను బట్టే నేను పొందుకున్నాను, నిన్ను బట్టే అని చెప్తానికి మనుషుడు కాదు. అనుగ్రహించిన దేవుడిని జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబాన్ని కానీ వేరే ఎవరికి కానీ దేవుని స్థానాన్ని ఇస్తానికి లేదు. దేవుడు రోషం కలిగిన దేవుడు అన్న మాట అనేక సార్లు ఈ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుడు తెలియజేస్తున్నాడంటే మన జీవితంలో మనం స్థిరపడాలని,
మనం గనులుగా బ్రతకాలని ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు. మూడాటిని చూసాం మనం ఆయన నామాన్ని వ్యర్థంగా వాడకూడదు. డోంట్ మిస్యూజ్. అండ్ హియర్ ఇస్ ద ఫోర్త్ వన్, టేక్ రెస్ట్, కీప్ ఇట్ కాన్సన్ట్రేటెడ్, కీప్ ఇట్ హోలీ. ఈరోజు మీ జీవితంలో ఇప్పటికే ఈ నియమము పాటించకుండా దేవుడు ఇచ్చిన నియమాలని వ్యర్థపరిచారేమో, విరోధంగా పోయారేమో, మేబీ యూ హ్యావ్ యాక్టెడ్ రెబెల్. ఈరోజు మీకు కృపానుగ్రహించబడుతుంది, మనకి కృపానుగ్రహించబడుతుంది, మన తప్పులను ఒప్పుకుని సరిదిద్దుకుని మన జీవితాన్ని సరిచేసుకుని ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతానికి. ఎవరన్నా తోడు నీ ఉండయ్యా, నన్ను బ్రతికించి ప్రభా, నాకు కావాల్సిన జయము దయచే, నాకు కావాల్సిన సహాయం దయచే, నాకు కావాల్సిన దృష్టి దయచే. ఎక్కడ ఒక్కసారి దేవునితో సరిదిద్దుకోదామండి, మన జీవితాన్ని సమాధాన పరచుకోదామా. నేను ముంచబోతున్నాను, నాకు కూడా టేక్ మచ్ టైం, బట్ ఐ వాంట్ యూ టు ప్రే. మీరు ప్రార్థన చేయకపోతే మాత్రం వ్యర్థమండి. ప్రార్థన చేయండి. ప్రభా, నా బలహీనతలు, నా తప్పులు, నా ఎన్ని ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను సరిచేయి ప్రభా, నన్ను బాగు చేయ్యా. దేవా, నీ నామం ధరించిన వ్యక్తిగా, నీ ద్వారా ఆశీర్వదించబడే వ్యక్తిగా, నీ ద్వారంగా ఫలించబడే వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను. నన్ను నాటువాడు నీవే, నన్ను కట్టువాడు నీవే, నన్ను పోషించే దేవుడు నీవే. నీవే నీ కార్యాలు జరిగించు ప్రభా నా జీవితంలో. నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా, నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా. నీ ద్వారంగా నిన్ను పొందుకుంటున్నాను, నీ ద్వారంగా నేను కలిగి ఉంటాను. నిన్ను బట్టే ప్రభువా, ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రభుతో చెప్తామా. ఈరోజు ఎంతోమంది భయపడుతున్నారండి, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది ఉండదేమో, నాకు ఇది కోల్పోతానేమో, ఈ ఉద్యోగం పోతుందేమో, ఈ జీవితం పాడైపోతుందేమో. లేదు లేదు లేదు, దేవుడు ఇచ్చింది దేవుడు తెస్తానే కానీ ఎవరు తెస్తానని వీల్లేదు. What are you scared about? Are you sure God gave you? దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నారా? నీ వివాహం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? నీ వ్యాపారం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? దేవుని చిత్తము కాకపోతే ఫస్ట్ స్టార్ట్ చేయదు. స్టార్ట్ చేసావా, తప్పు నీది. దేవుని చిత్తము తెలుసుకుని స్టార్ట్ చేసి ఇది దేవుని చిత్తము అని తెలుసుకుంటే దేవుడు చేస్తే రెండంతలు ఇచ్చే దేవుడు, ఊరక తీయుడు. యోబును పరీక్షించినప్పుడు యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెను. He has taken it. ఆయన ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుంటే మనం చేసింది ఏమి లేదండి, మనం కేవలం ఆయన ఇచ్చిన దాన్ని పొందుకున్న వారిని. ఈరోజు బీ థ్యాంక్ఫుల్. ఇఫ్ యు ఆర్ థ్యాంక్ఫుల్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉంటే నీ సంపాదన, నీ తెలివితేటలు, నీ శక్తి బలము, నీ ఆస్తిపాస్తులు, నా నా నా నా నేనంతా పక్కన పెట్టి ప్రభా నీదయ్యా, నీవు ఇచ్చింది, ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత. అతి ఆశ ఉందేమో, పొరుగు అందు చూసి ఆశిస్తున్నామేమో, అది కావాలి ఇది కావాలని అక్కర్లేని స్తోమత మించి, అంటే నీకు కలిగిన కెపాసిటీకి మించి నువ్వు ఆశపడితే వ్యర్థమే, అవి ఎప్పటికీ నెరవేరవు. దేవుడు నీ మేలు కొరకు అవ్వడు. వాట్ యు కెనాట్ హ్యాండిల్ గాడ్ విల్ నాట్ డిజైర్ టు గివ్ యూ. ద రీజన్ ఇట్ బికమ్ ఎ హార్మ్ టు యూ, ఇట్ ఇస్ డేంజరస్ టు యూ. నీ కీడుగా మారిపోతుంది అది. కానీ నీవు నీవు ఆయన వాక్యం నియమము చొప్పున నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని, నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని దేవుడు నువ్వు ఎలా బ్రతకాలంటున్నాడో అలా ఎదుగుతూ కోరుతూ ఆయన వాక్య నియమము ప్రకారం నీవు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లో సుఖంగా ఉంటానండి. ఎక్కడ ప్రభా, నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా చెప్పండి, ధైర్యం ఉంది ఆ మాట చెప్తానికి. దేవ, నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా, ఎందుకంటే నువ్వు తీసుకుంటే నువ్వు ఇంకా ఘనంగా ఇచ్చే దేవుడు. ఒకటి పోయిన తర్వాత కూడా నువ్వు పరీక్షిస్తావేమో కానీ నేను నిలబడితే నిజముగా నన్ను హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవునమ్మా, అవునుదేవా, మా జీవితం అంతా నీదేనే, మా బ్రతుకంతా నీదేనే, మాకు కలిగిందంతా నీదే ప్రభా. ఈరోజు మా జీవితంలో ఏదైనా ఉందంటే అది నిన్ను బట్టే ప్రభా. ఇంతవరకు ఇచ్చిన యావత్తు బట్టి నీకు కోట్లాది వందనములు. ఇంతవరకు నడిపించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు దీవించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు ఆశీర్వదించిన దేవానికి స్తోత్రములు ప్రభా. అంతము వరకు నువ్వు కార్యము జరిగించే దేవుడు అని నిన్ను నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. యెహోవా షమ్మా, మా తోడు ఈరోజు ఉండే దేవుడు. ఈరోజు నువ్వు మా తోడు లేకపోతే రేపు నిన్ను చేరలేమయ్యా, రేపు నీ చిత్తంలోకి మేము వెళ్ళలేమయ్యా. దేవా, ఈరోజు మా తోడు, రేపు మా జీవితంలో ఏం జరుగుతుందో ముందుగానే ఎరిగిన దేవుడు, సమస్తము ముందుగానే చూచుకుని సిద్ధపరిచే దేవుడు అయ్యా. యెహోవా, ఈరే నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి ఆందోళన తీసే, కంగారు తీసే. నీ బిడ్డలు అయ్యా నీలో నాటబడిన వారు, వారి జీవితంలో అక్కర్లేని సమస్యలు, అక్కర్లేని టెన్షన్స్ ఉండనవద్దు ప్రభువా. ఇల్లు ఇచ్చేవేమో, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఈ భయం ఉండనవద్దు ప్రభువా. ఇచ్చింది నీవైతే ఉంచేది నీవే,
మేము నీకు లోబడి బ్రతుకి నీకు మొదటి స్థానాన్ని ఇస్తే మా జీవితాలు అన్ని మేలు చేస్తావయ్యా. మా జీవితాలు ఏదైనా సరే ఇచ్చింది నీవైతే, అది నువ్వు మాకు ఇచ్చింది ఎప్పుడు నీవు అన్యాయంగా తీసివేసే దేవుడు కాదు ప్రభా. కానీ ఇచ్చిన దాంట్లో నమ్మకత్వాన్ని కోరుతున్నాం, నేర్చుకుంటామయ్యా. ఇచ్చిన దాన్ని వర్ధలింపజేయాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటాం ప్రభా. ఇచ్చిన దాంట్లో నీ నామాన్ని మహిమపరచాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటున్నామయ్యా. దేవా ఎవరెవరైతే నీ హృదయాన్ని నేర్చుకుంటూ నీవు మాకు అనుగ్రహించిన నియమాలని నేర్చుకుంటూ ఈ సంవత్సరంలో జయకరంగా బ్రతకాలని ఆశపడుతున్నాను. అటువంటి జీవితాలని నాటి వర్ధలింపజేసి శక్తి కలిగిన వారిగా, దృష్టి కలిగిన వారిగా, గొప్ప నీ సాక్షులుగా, నిన్ను మహిమపరిచి నీ ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాలను అనుగ్రహించమని విడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

0: ఏంటది? నరహత్య చేయకూడదు. ఇక్కడ ఎవరు నరహత్య చేసేవారు ఉన్నారా? నరహత్య చేయకూడదు. ఇక్కడ ఎవరు ఉన్నారంటే ఎవరు చేతుల ఎత్తులే పాపం. సరే నేను ఇంకో వాక్యం చూపిస్తా. మొదటి యోహాను 3:15 ఇప్పుడు చూద్దాం.
1: తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు.
0: ఏంటంట?
1: తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు.
0: ఏంటంట? ఇక్కడ ఎవరన్నా నరహంతకులు ఉన్నారా? ఎస్ అంట తెలియదు. తన సహోదరుని
1: ద్వేషించువాడు
0: ద్వేషించువాడు. చూసి మనం అనుకుంటామండి పాత ఆజ్ఞల్లో దేవుడు పదాజ్ఞలు అంటే పాత ఈ దేవుడు కొట్టేశాడు. లేదు లేదు లేదు లేదు, యేసుప్రభు వచ్చి స్టాండర్డ్ని పెంచేశాడు, ఇంకా కాంప్లికేట్ చేసేసాడు. సింపుల్గా చెప్పాలంటే నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతావు అంటే నాకు పదాజ్ఞలు అక్కర్లేదు అంటున్నారు. సి బైబిల్ టాక్స్ అబౌట్ ద ఓల్డ్ కవెనెంట్స్ ఆర్ నాట్ నీడెడ్ ఫర్ అస్. పాత నిబంధనలు మనకు అక్కర్లేదు. పాత నిబంధనలు వేరు, పదాజ్ఞలు వేరు. చాలామందికి ఈ తేడాలు తెలియట్లేదు. పాత నిబంధనలు బైబిల్ మొత్తంలో చూస్తే 7 ప్రాముఖ్యమైన నిబంధనలు చూస్తాం. ఆ 7లో 6 పాత నిబంధనలు ప్రాముఖ్యమైనది, 1 మాత్రం కొత్త నిబంధనలు ప్రాముఖ్యమైనది. ఈ 1 మాత్రం కొత్త నిబంధన. మన 6 పాతది అన్నదప్పుడు అక్కడ దేవుడు పాత నిబంధన ప్రారంభం నుండి ప్రతి భక్తుడికి ఒక విశ్వాస వీరుడికి ఒక నిబంధన చేశాడు. చూసి ఆదాము దగ్గర నిబంధన, నోవా దగ్గర నిబంధన, అబ్రహాం దగ్గర నిబంధన, ఇంకా దావీదు దగ్గర నిబంధన. ఇట్ గోస్ ఆన్. సో మనం చూసినప్పుడు ఇక్కడ మొజాక్ కవెనెంట్ అంటారు, మోషేతో చేయబడిన నిబంధన. కానీ ఇది మోషేకు మాత్రమే చేసి నిబంధనలు ఇచ్చిందా? కాదు. అదే యేసుప్రభు తెలియజేస్తున్నాడు. నేను ఆజ్ఞల్ని కొట్టివేస్తానికి రాలేదంటున్నాడు యేసుప్రభు. నేను ఆజ్ఞల్ని ఏం చేస్తానికి వచ్చాను? సంపూర్ణపరుస్తానికి. అంటే సంపూర్ణపరుస్తున్నానంటే నీ క్వాలిఫికేషన్ ద్వారా నువ్వు ఎప్పటికీ ఆజ్ఞలు చేయలేవు, సంపూర్ణపరచలేవు. కానీ నా ద్వారంగా నీవు నా ఎందుంటే ఇది సంపూర్ణపరుస్తావు. దానికి అర్థం ఏంటి? నీ అంతట నువ్వు చేయాలంటే నువ్వు ఎప్పటికీ చేయలేవు, నేను నీ కృపనిస్తా. కృప ఈరోజు మనకి ఎవరి ద్వారంగా అనుగ్రహించబడింది? యేసుప్రభు ద్వారంగా. యేసుప్రభు మనకు కృపనిస్తున్నాడంట. ఆ కృప ద్వారంగా మాత్రమే మనం వాటిలో నడగలుగుతున్నాము. కానీ యేసుప్రభు అదే సమయంలో కొంచెం కాంప్లికేట్ చేస్తున్నాడు. ఒరే వ్యభిచారం చేద్దన్నమాట మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పేది ఎవరు చెప్తున్నారు? అది యేసుప్రభు. నేను మీతో చెప్పేది ఏంటంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూపించేవాడు అప్పుడే వ్యభిచారం. ఇక్కడ మనం చూసాము He who hates his brother, murder. Yes, Prabhu kuda cheppaleda tana sahodarni fool ani chesi cheppevadu narhatta kuda anta simple evanada oi verruvada e pichada antittava ante nooru ink enta jaartha undali chusukondi nooru enta jaartha undali bratuku enta jaartha undali chusukondi tana sahodarni dveshinche vadu entanta narhatta kuda anta romilku rasina patrika 13:9 okasari chudadamandi
1: ఎలైనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నాయడరా అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి.
0: ఏమేమి ఆజ్ఞలంట?
1: వ్యభిచరింపవద్దు,
0: వ్యభిచరింపవద్దు,
1: నరహత్య చేయవద్దు,
0: నరహత్య చేయవద్దు,
1: దొంగిలవద్దు,
0: దొంగిలవద్దు,
1: ఆశింపవద్దు,
0: ఆశింపవద్దు. ఇవన్నీ ఎందులో ఉందంట? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని నీ సహోదరుని ప్రేమించు. ప్రేమించు అంటే ఇంకా మాటలు చెప్పాలంటే ప్రేమించే వ్యక్తి ఈ 4 విషయాలు చేయడంట. నువ్వు మనుషుల వైపు ప్రేమ కలిగిన వ్యక్తి అయితే ఈ 4 కార్యాలు జరగవంట. ద్వితీయోపదేశ కాండం 19:11
1: ఒకడు తన పొరుగువాని యందు పగబట్టి వాని కొరకు పొంచియుండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోనికి పారిపోయినలా వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వాని రప్పించి వాని చంపుటకై హత్య విషయంలో ప్రతి హత్య చేయ వాని చేతికి వాని అప్పగింపవలెను.
0: మనం చూస్తున్నామండి మొదటికి ఏం చెప్పదలుచుకుంటాము. ఒక మనిషి నరహత్య చేస్తాడంటే కారణం ఏంటి అనేది ఈరోజు ధ్యానించబోతున్నాం. వై ఇస్ వన్ పర్సన్ కమిటింగ్ మర్డర్? ఈరోజు మీరు అనొచ్చు ఐఎమ్ నాట్ మర్డరింగ్, ఐ డిడ్ నాట్ మర్డర్ ఎనీబడి. బట్ హోల్డ్ ఆన్, నీవు ఇట్లే నీ జీవితాన్ని కొనసాగించావు అనుకో రిజల్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త, నీవు ఈరోజు చేయలేదేమో కానీ నీ జీవితము ఆ మార్గంలో వెళ్తుందో ఒకసారి పరీక్షించుకోవాలి. అదే మనం చూసాం ఇందాక, ఇఫ్ యూ హేట్, హేట్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్, హేట్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్. నీవు మర్డర్ చేయకపోయినా కూడా యేసుప్రభు చెప్పేది అదే, నీవు హేట్ చేస్తున్నావంటే హేట్ని బట్టి నెక్స్ట్ నీ రిజల్ట్ అక్కడే. నీ మనసులో హేట్ స్టార్ట్ అయిందంటే నీ బాడీలో రియాక్షన్ అదే. బైబిల్లో ద్వితీయ సంఘటన చూస్తే ఆశ్చర్యపురంలో చూస్తాం, గతంలో నేను దీని గురించి కొంచెం వివరించాను. దేవుడు ఆశ్చర్యపురంలో సత్యమంటాడు, ఇస్రాయేలీలో ఎవరైనా చంపితే, యాక్సిడెంటల్గా చంపితే ఫస్ట్ అక్కడ పారిపోవాలంట. ఎవడైనా సరే చచ్చాడంటే చంపిన వ్యక్తి ఫస్ట్ జడ్జ్మెంట్కి పారిపోవాలంట. అక్కడ ఆశ్చర్యపురం అనే లోటుకి వెళ్తే అక్కడికి వెళ్ళి మాత్రం ఎవరు చంపకూడదు, అక్కడ వెళ్ళి ఎవరు చంపకూడదు. కావాలంటే పెద్దలు వెళ్ళి ఏం జరిగిందో అడిగి తెలుసుకుని దాని తర్వాత డిసైడ్ చేయాలి. ఇక్కడ ఒక వ్యక్తి పొంచి ఉండి పగపట్టి ఎలాగంట, హేట్, ద్వేషముతో. బట్ ఇఫ్ ఎనీబడి హేట్స్ హిస్ బ్రదర్, సీ ద వర్డ్ హేట్, అసహించుకుని ద్వేషించి తన సోదరుని ద్వేషించి తన కొరకు వేచి ఉండి పొంచి ఉండి అతని మీద చంపడి చంపినట్లయితే అతడు కానీ ఆశ్చర్యపురం వెళ్ళి అన్యాయంగా న్యాయం కోరుతున్నాడంటే, ఈరోజు చాలామంది అన్యాయంగా న్యాయం చేసింది తప్పు పని, దేవా క్షమించని అడగాలి, దేవా నన్ను తప్పించని అడుగుతారు, క్షమించని అడుగు బోగపడతావు, తప్పించని అడగద్దు. న్యాయం ఎంత నన్ను దేవుడు శిక్షగా అప్పు చెప్తాడు. నువ్వు పాపాలు ఒప్పుకుంటే క్షమాపణని దేవుడు నాకు తెలియజేస్తుంది, ప్రభువా నన్ను తప్పించు అని అడిగితే కాదు. ఈరోజు చాలామంది దే డోంట్ కన్ఫెస్ దేర్ సిన్స్, పాపాలు ఒప్పుకుంటలేదు, ద్వేషము, పగ అసూయ అసహ్యము ఇవన్నీ హృదయంలోనే బిల్డప్ అయిపోతున్నాయి. యూ బెటర్ కన్ఫెస్ దెమ్. ఒప్పుకున్న వానికి దేవుని వాక్యం గ్యారంటీ ఇచ్చేది క్షమాపణ. ఎవరి మీదన్నా మీ హృదయంలో కోపం ఉందా? ఎవరి మీదన్నా మీ హృదయంలో ద్వేషం ఉందా? ఎవరి గురించి అయినా తలంచుకుంటే రక్తం ఉడిగిపోతుందా? కొంతమంది అంటారు వారు చేసిన పనికి నేను ఎట్లా క్షమిస్తా. వెయిట్ వెయిట్ వెయిట్ వెయిట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ మనిషి కానీ చూసి చంపితే నెక్స్ట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి దాక్కుంటే 11-12 రెండు చదవండి మరొకసారి.
1: ఒకడు తన పొరుగు వాణి యందు పగబట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చినట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోకి పారిపోయినడలా వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వాని రప్పించి వాని చంపుటకై హత్య విషయంలో ప్రతి హత్య చేయు వాని చేతికి వాణ్ణి అప్పగింపవలెను.
0: హత్య విషయంలో ప్రతి హత్య hand over to the avengers of blood that he may die. Champistaranta nu kavalani champeva chaavu neeki. ee roju chaala mandi, let's come into this formula, yesu prabhu cheppina formula, dveshastho asainchukunta, hating. Hating is murder. neevu gaani hate tho bratkeva, devudu antunadu ninna appa cheptanu nenu. ఎవరి చేతుల్లోకి అప్పచెప్తానో? సాతాను అపవాది చేతుల్లోకి అప్పచెప్తా. వాడు నిన్ను చంపుతాడు. వాడికి పేరేంటి? వాడు హంతకుడు. వాడి చేతుల్లోకి అప్పచెప్తా. నేను నాశనం కోరే దేవుడు కాదు, నాశనం చేసే దేవుడు కాదు, కాదు నేను న్యాయాధిపతిని జాగ్రత్త. నేను చేయు కార్యంలో న్యాయమైనది, నేను జరిగించు కార్యాలు న్యాయమైనవి. ఇఫ్ యూ డోంట్ ఒబే, ఐ విల్ హ్యాండ్ ఓవర్. దేవుని వాక్యాలు అనేక సార్లు ఉంటుంది ఈ మాట, నేను అప్పచెప్తా. ఈ ఇక్కడ చూస్తానండి దేవుడిచ్చిన నియమం. ఈరోజు చాలామంది కత్తులు తీసుకుని చంపట్లేదు, ఫోనులు తీసుకుని చంపుతున్నారు. హేట్ హేట్ హేట్ హేట్ స్పీచ్. యు అబ్యూస్ పీపుల్, యు హేట్ పీపుల్. నీ మెసేజింగ్లో హేట్, నీ కమెంట్స్లో హేట్, నీ కాల్స్లో హేట్, మనిషిని చూస్తే హేట్. ఈరోజు మనుషుడు అంట వేషధారణలు ఎలాగా, ముందు ఏముండదంట, ముందు ఏముండదు. కొంతమంది చూడండి, ఇఫ్ ద హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ యూ, నెల్లి నిలబడి యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, ఏం లేదండి ఆల్ ఫైన్, ఓ మరలా నీ గురించి వస్తుంది లిపోర్ట్. హౌ డే యూ కమ్ టు మీ అండ్ స్టాండ్ లైక్ దట్, డోంట్ షో యువర్ ఫేస్ టు మీ, ఆల్వేస్ ఫేస్ ఇట్ స్ట్రైట్. డూ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, ఐఎమ్ హియర్ టు సార్ట్ అవుట్, హ్యావ్ ఐ అఫెండెడ్ యూ, నేను ఏమైనా బాధ పెట్టానా, నాకేమైనా ఏమైనా తెలియక చేశానా, నేను సారీ అడుగుతానికి వచ్చాను, ఐఎమ్ సారీ. అడుగు, తగ్గించుకో. అదే దేవుడు వాక్యంలో తెలియబడుతుంది, ఎవరికైనా నీ పైన, నీ పైన, నీకు వారి పైన కాదు, వారికి నీ పైన ఉంటే నువ్వు బలి తీసుకొస్తాను ఇస్తా, నీ బలిని పక్కన పెట్టి నిన్ను వెళ్ళమంటున్నాడు దేవుడు. సమాధాన పడి వచ్చి నీ బలి అప్పచెప్పు. ఇట్స్ అప్ టు యూ టు గెట్ డౌన్ అండ్ క్లారిఫై. అదే సమయంలో నీవు ఎవరిపైన హేట్రేట్ పెట్టుకుంటానికి లేదు. హోల్డ్ యువర్ టంగ్, హోల్డ్ యువర్ ఫింగర్స్, హోల్డ్ యువర్ మైండ్. ఈరోజు నిజముగా మనం అదుపులోకి తీసుకుని మనలో మనం మింగుకుని ఒకప్పుడు అంటారండి నాలుక కొరుక్కున్నాను అంటారు. అంటే ఏంటి? ఎప్పుడైనా కొరుక్కున్నారా? కొరుక్కోండి. రాదు. ఈరోజు నాలుగు కొరత చాలదు, చేతులు వేళ్ళు. ఎందుకంటే ఇది మూసుకున్నా కూడా ఇది మూయదు. బెటర్ బీ కేర్ఫుల్ హౌ యూ థింక్. ఇఫ్ యూ హ్యావ్ హేట్, దేవుడి నీ తోడు ఉండడు. నీలో అసూయ, నీలో స్వార్థము, నీలో హేట్రెడ్ పెట్టుకున్నావు అనుకో, దేవుడు ఏ మాత్రము నిన్ను ఆశీర్వదించాడు. మేబీ ఇందువల్లనేమో చాలామంది జీవితాల్లో ఆశీర్వాదం లేదు. ఇతరులను చూసి అసూయ పడుతూ, ఇతరులను చూసి కుళ్ళుకుంటూ, ఇతరులు అన్న మాటకి దూషణ మావంత పెట్టుకుంటూ, యు ఆర్ జస్ట్ ఫిల్డ్ విత్ జెలసీ. కొంతమందికి అది ఈగో, ఎంత ఈగో, నన్ను ఇలాగంటారు, నన్ను ఇలాగంటారు. హౌ డే యూ స్పీక్ టు మీ లైక్ దాట్? సో వాట్, దే జస్ట్ స్పోక్. యూ రినౌన్స్ దెమ్, దే హ్యావ్ నో పవర్ ఓవర్ యూ. నీవైతే ప్రతీది వాడి. చాలామంది అంట అండి అపవాది బాణాలకి వీఆర్ ఫ్యూల్ ఇస్తారంట, అపవాది బాణాలకి వీరు మైలేజ్ ఇస్తారంట. వారి మైలేజ్ ఎట్లా ఉంటుందంటే, ఆ బాణాలు వారిని మాత్రం కాదు, వారిని, వారి భర్తని, లేకపోతే భార్యని, వారి పిల్లల్ని, అందరి పిల్లల మీద పడేలాగా చేస్తారంట. అందుకని చూడండి, ఎక్కడో ఏదో ఎవడో ఏదో ఒక మాట అంటాడు, ఈయన వెళ్తాడు, ఎక్కడ పెడతాడు ఆ పుల్ల? ఇంట్లో. ఇంకంతా కొంప కాలిపోవాల్సిందే. భార్య భర్తలు కొట్లాడుకుంటారు, మధ్యలో పిల్లలు బలైపోతారు. పాపం పిల్లలు డాడీ అని వస్తారు, దవారు ఒకటిస్తాడు. వాడు ఏం చేశాడు పాపం? ఎవడి మీదో నా కోపం వాడి మీద చూపించుకుంటున్నావు. చివరికి ఎవరికి నష్టం? నీకే. నీ కుటుంబాన్ని నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావు. హోల్డ్ గాడ్ యువర్ హార్ట్. అదే దేవుని వాటిని తెలియబడుతుంది. ఎవడైనా సరే ఇంకొకరిని పొంచి ఉండి అటాక్ చేద్దామని చూసాడా? దేవుడు అంటాడు నీ జీవితం నాశనమే ఫర్ ష్యూర్. ఈ రోజు కత్తి తీసి మేము చంపట్లేదేమో, వీ విల్ సీ ఆల్ ద ప్రిన్సిపల్స్, విల్ క్యారీ ఆన్. కానీ మనం చూస్తామో, నువ్వు కత్తి తీసి చంపలేదేమో, నిన్ను చంపేస్తాను, నేను అప్ప చెప్తాను, నేను నిన్ను చంపే వాళ్ళ చేతుల్లోకి అప్ప చెప్తా. నువ్వు ఆశ్రయదుర్గమని ఆశ్రయపురంకి రావచ్చేమో. ఎక్కడికి? ఈరోజు మన ఆశ్రయపురం ఎవరు? యేసు ప్రభు. నువ్వు మనుషుడి మీద పగబెట్టుకుని వేసాయా, నేను ఆరాధిస్తానికి వచ్చానేసియా, నన్ను కాపాడేసియా, నన్ను కాపాడేసియా, తప్పు ఒప్పుకో. ఆహా, నన్ను కాపాడంటే యేసుప్రభు తీసుకెళ్ళి నన్ను అప్పచెప్తాడంట. చూసుకోరా, ఆయన పడి చూసుకో, వీడు చేసిన తప్పు ఒప్పుకోడంట, చూసుకో. ఈరోజు మనం కృపాకాలంలో ఉన్నాం. ఈరోజు కృపాని గురించి పడుతుందంటే శిక్ష రాదని కాదు, టైం అవ్వబడింది. టైం అవ్వబడింది శిక్ష నీ మీద వెంటనే రాకుండా ఉండటానికి. నువ్వు ఒప్పుకున్నావా, శిక్ష నీ మీద ఎప్పటికి రాదు. ఒప్పుకోలేదా, తీసుకెళ్ళి దేవుడు అప్పచెప్తాడంట. జాగ్రత్త. దేవుని వాక్యంలో చూస్తానండి, ద వర్డ్ ఫర్గివ్. ఈ మాట చూస్తే చాలాసార్లు ఈ మాట రాయబడి ఉంటుంది, క్షమించు, క్షమాపణ. గ్రీక్లో ఈ మాట చూసినప్పుడు ద వర్డ్ ఫర్గివ్ ఒకే మాట వస్తుంది. ఏంటి తెలుసా? రిలీజ్, వదులు. దేవుడు అంటాడు వదులే. నువ్వు వదలలేదనుకో చివరికి నరహత్య. నువ్వు ప్రారంభంలో ఒక అఫెన్స్ వచ్చింది, నీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలే, నువ్వు అనుకుంది చేయలే, ఫర్గివ్, లెట్ గో, రిలీజ్, వదిలే. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్ని విషయాలు మీ జీవితంలో ఎత్తి పెట్టుకున్నారు మైండ్లో చేదుల్లాగా వదలకుండా? ఎన్ని విషయాలు మీ జీవితంలో మనుషులు అన్న మాటలు, నన్ను అంటారా, వదిలే, నన్ను ఇలా చూస్తారా, నన్ను ఇలా చేస్తారా, నాకు ఇట్లా మాట్లాడతారా, నాకు ఇది చేస్తారా, లెట్ గో. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి అది మనుషులు అన్న మాటలు మీ హృదయంలో కట్టిపెట్టుకుని దాచిపెట్టుకుంది? ఏంటి అది చేదైన మాటలు మనుషుల పైన పగబెట్టేది? ఎవరిని చూస్తాను అసహ్యమా? ఎవరిని చూస్తాను ఇదా? యు హావ్ టు రిమెంబర్, దేవుడు అంటున్నాడు థౌ షల్ నాట్ కిల్. కానీ యేసు ప్రభు అంటున్నాడు, యు సే ఎ ఫూల్ యువర్ ఎ మర్డర్, యు హేట్ యువర్ ఎ మర్డర్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే పక్కబెట్టుకోవద్దు, అసహించుకోవద్దు, ద్వేషించవద్దు. వారు నా గురించి అంత మాట్లాడారండి, వదిలే. కొన్నిసార్లు తెలియక మాట్లాడతారు, కెన్ యూ ఫర్గివ్, తెలియక మాట్లాడారే వదిలేయి. మనంతా ఏంటి తెలియదు, మనంతా బ్రతకలేదు, మన జీవితాలు మన పోరాటాలు వాళ్ళకి తెలియదు, వదిలేయి. కొన్నిసార్లు తెలిసి మాట్లాడతారు, మనతో బ్రతికిన వాళ్ళే. ఎందుకు మాట్లాడతారు? మనల్ని గాయపరచాలనే మాట్లాడతారు, మనల్ని బాధ పెట్టాలనే మాట్లాడతారు, మన బాధ మనలో కోపం రాగాలని దాన్ని బట్టి మనం పాపం చేయాలనే మాట్లాడతారు. బట్ కెన్ యూ ఫర్గివ్, క్షమించగలరా? క్షమించాలనేదే దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా చూస్తాం, యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన, మేము మా అపరాధస్తుల్ని క్షమించిన ప్రకారము, ద మెజర్. ఎంతగా క్షమిస్తున్నావు? మమ్మల్ని క్షమించు, మా అపరాధాలను క్షమించు. ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్, డోంట్ ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. లార్డ్ ఐఎమ్ సారీ. నువ్వు ఫర్గివ్ చేయలే, దేవుడు అకౌంట్ క్లియర్ అంటాడా? ఎందుకంటే మనం చూస్తే యేసుప్రభు అక్కడే ఉపమానం చెప్తాడు, ఒక దాసుడు తన యజమానికి ఎంతో అప్పు ఉన్నాడంట. ఇప్పుడు ఆ డిజిట్స్ అన్ని వదిలేయండి, అందులో చూస్తే ఎన్నో కొన్ని కోట్లు అన్నట్టు ఉంటుంది. అంత అప్పు ఉన్నాడంట, తన యజమాని దగ్గరకు వచ్చి, సారీ యజమాని, నాకు పిల్లలు ఉన్నారయ్యా, నన్ను క్షమించయ్యా, నేను సారీ అన్నట్టే యజమాని ఏం చేస్తాడంట, ఓకే డన్ క్లోజ్ ఫర్గివెన్ అంటాడంట. వీడెళ్ళి వాడు దాసుడు అంటే ఆ దాసుని దాసుడు చిన్న అప్పు ఉన్నాడంట, చిన్న రుణం ఉన్నాడంట, నువ్వు ఇస్తేనే కానీ నేను వదిలిపెట్టలేదు. నా ఆడు అదే అడుగుతాడు, అయ్యా నాకు కుటుంబం ఉన్నారయ్యా, నాకు కట్టలేదు, నాకు సహాయం లేదని తీసుకెళ్లి జైల్లో ఇస్తాడంట. ఆ మాట యజమాని దగ్గరికి వస్తాడంట. యజమాని దగ్గరకు వచ్చినప్పుడు ఎవడైతే ఆయన రుణం ఉన్నాడో మళ్ళీ పిలిపిస్తాడంట. ఏ ఫర్గివన్ అన్నావు కదా, సరిలే అన్నావు కదా, కొట్టించనన్నావు కదా. యేసు ప్రభు చెప్పిన ఉపమానం ఇది. ఏం చెప్తున్నాడు? నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి దేవా సారీ అని చెప్పి బయటికి వెళ్ళి పట్టావా, దేవుడు అంటే అద్దా మళ్ళీ లెక్కలు తెద్దా, మళ్ళీ లెక్కలు తెద్దా, మొత్తం అంతా కలిపేస్తా, పోయినసారి కొంచెం కనికరిద్దాం అనుకున్నాను, ఈసారి అలా కాదు, నీ జీవితకాలంలో నువ్వు కడతానే కానీ బయటకు వస్తాను లేదని వేసాడు లాప్ట్కి. అవమానాలు అందరూ చూస్తావు అంటే ఇంక జీవితకాలంలో ఎప్పటికి విడుదల లేదు. ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్, లిసన్ టు దిస్ ప్రిన్సిపల్. ఈ సంవత్సరంలో మనుషులు బాధ పెట్టేవారు ఉంటారు, దూషించేవారు ఉంటారు, గాయపరిచేవారు ఉంటారు, అవమానపరిచేవారు ఉంటారు, అర్థం చేసుకునే వారు ఉంటారు, ఏంటి అపరాధ భావంతో చూసేవారు ఉంటారు, నిన్నంటే కుళ్ళు పడేవారు ఉంటారు, అసూయ పడేవారు ఉంటారు. బట్ కెన్ యూ ఫర్గివ్? నీవు వారిని క్షమించేది నీ మేలు కొరకు, నీవు వారిని క్షమించేది నీ మంచి కొరకు, నీవు వారిని క్షమించేది నీవు వర్ధిల్తం కొరకు. ఎక్కడ మీ హృదయంలో ఎవరి మీద ద్వేషమో కోపమో పగ ఉందా? బికాస్ దేవుడు అక్కడ తెలియజేస్తుంది, ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం క్షమించగలుగుతున్నామో, ఫర్గివ్నెస్ లీడ్స్ టు లవ్. నీవు క్షమించగలిగితే నువ్వు ప్రేమించగలిగే వ్యక్తివి. నీలో క్షమాపణ లేకపోతే నీలో ప్రేమ లేదు. ఈరోజు చాలామంది ఎక్కడో బయట అక్కర్లేదండి, ఇంట్లోనేనండి, ఇంట్లోనే భార్య భర్తలు, తల్లిదండ్రులు, బిడ్డలు. ఈరోజు ఎంతమంది బిడ్డలు తండ్రుల మీద, తల్లుల మీద పగబెట్టారు, వాళ్ళ మొహం నేను చూడను, వాళ్ళు నాకు ఏం చేశారు నేను చూడను, నేను చావు బ్రతకలు నన్ను పట్టించుకోలేదు. Can you forgive? Can you honor them? వాటిని చూడలే, నువ్వు చూస్తావా? వాటిని చేయలే, నువ్వు చేస్తావా? వారు చేయవలసింది చేయలేదు, నువ్వు చేయవలసింది చేస్తావా? ఇఫ్ యూ కెన్ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, యూ రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. దే కెన్ నాట్ రిసీవ్ దర్ బ్లెస్సింగ్, బట్ యూ కెన్ రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. ఎందుకంటే నీ జీవితం ధన్యం అవ్వాలంటే, నీ జీవితం వర్ధిల్లాలంటే, నీ జీవితం ఆయన సాక్షిగా ఉండాలంటే, నీ బ్రతుకులు మార్పు చూడాలంటే దేవుడు అంటాడు క్షమించు, క్షమించు. ఎందుకంటే ఇది మళ్ళీ ప్రేమ లింపుకై ఉంది. అంటిల్ యూ కెన్ ఫర్గివ్ యూ డోంట్ హ్యావ్ లవ్. ఓన్లీ వెన్ యూ ఫర్గివ్ యూ హ్యావ్ లవ్. సింపుల్. ఈ సమయంలో దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామండి. ఎవరి మీద ద్వేషం ఉందా, ఎవరి మీద పగ ఉందా, ఎవరి మీద బాధ ఉందా, ఎవరి మీద ఏదైనా వ్యసనాలు ఉన్నాయా, ఎవరి మీద ఏదైనా ఒకలాంటి ఆయాసం ఉందా? హస్ ఎనీబడీ స్పోకెన్ అగేన్స్ట్ యూ దట్ యూ ఫీల్ సో బ్యాడ్? దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. మనుషుడు ఎవడు నిన్ను శపిస్తానికి? మనుషుడు శాపాలు ఏం బాగా చేస్తాయి? దేవుడు నీ పక్షాన ఉండి నిన్ను నడిపిస్తా అంటున్నాడు. వై ఆర్ యూ ఫీలింగ్ సో బ్యాడ్, సో అఫెండెడ్? మనుషుడు అన్న మాటే నీ జీవితం అంతమన్నలా ఎందుకు బ్రతుకుతో? దేవుడు నేను నీ తోడున్నాను, దేవుడు నీ తోడు ఉండాలంటే నీవు ఆయన హృదయం కలిగి ఉండాలి, ఆయన వాక్యానుసారంగా బ్రతకాలి. విల్లింగ్నెస్ టు ఫర్గివ్, క్షమించే హృదయం కలిగి ఉండాలి, క్షమించువాడిగా బ్రతకాలి, ఆయన సాక్షిగా ఉండాలి. దేవుడు కోరుతున్నాడండి ఈరోజు నీ జీవితంలో అడగండి, కరుణించాయో, కృప చూపేయా, నన్ను క్షమించు ప్రభా, నా హృదయాన్ని మార్చు ప్రభా, నేర్చుకుంటున్నానయ్యా, నేర్చుకుంటానయ్యా, క్షమించరాని మనసు నాశనమేనండి, క్షమించరాని మనసు కీడేనండి. ఈరోజు ఇంటి వాళ్ళేంటి, బయట వాళ్ళేంటి, సొంత వాళ్ళేంటి, తెలియని వాళ్ళేంటి, అన్నీ తెలిసిన వారిని గురించి మాట్లాడటం ఏంటి, నీ గురించి ఏం తెలియని వారి మాట్లాడటం ఏంటి? ఫర్గివ్, లివ్ ఇన్ పీస్, లివ్ ఇన్ పీస్, ప్రే ఫర్ దెమ్, ప్రే ఫర్ దెమ్, ప్రార్థన చేయ, వారి కొరకు ప్రార్థన చేయ. ఈ సమయంలో నిజంగా నీవు కానీ ఇప్పుడు చేయండి, దయచేసి ఇప్పుడు చేయండి, తర్వాత లేదు, ఇప్పుడు. ఎవరి మీద కోపం ఉంటే వారిని క్షమించండి. వారు చేసింది తప్పే అవ్వచ్చు, వారు అన్నది తప్పే అవ్వచ్చు, వారు జరిగించిన కార్యము లేకపోతే చేసిన నష్టము ఎంతో పెద్ద కీడు అవ్వచ్చు, బట్ స్టిల్ ఫర్గివ్, స్టిల్ ఫర్గివ్, ఫర్గివ్, క్షమించండి, క్షమించండి, క్షమించి దేవునితో సమాధాన పడండి, దేవుని క్షమాపణ కోరుకోండి. ప్రేమ ఉంటే మాత్రమే క్షమించగలుగుతాం. ఈరోజు యేసు ప్రభు కోరేదంతా అదే. అందుకని యేసు ప్రభు దగ్గర అడిగినప్పుడు నీ దేవుడు దాని తర్వాత నీ పొరుగోడు, నీ దేవుణ్ణి నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో సేవించాలి. మనుషుడు గురించి చెప్తున్నాడు, నిన్న వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. అందుకని దేవుడు వాటిలో రాయబడుతుంది, నువ్వు నిజంగా నీ పొరుగు వాడిని ప్రేమించే వ్యక్తి అయితే ఆ వ్యక్తిని చంపవంట, ఆ వ్యక్తికి కీడు చేయవంట, ఆ వ్యక్తికి దాడి చేయవంట, వ్యభిచారం చేయవంట, నరహత్య చేయవంట, దొంగతనం చేయవంట, పొరుగు వాడిని ఏది ఆశించవంట. ఇవన్నీ ప్రేమలో ఉందండి. అడగండి, దేవా నీ ప్రేమతో నన్ను నింపయ్యా, ఈ సంవత్సరం నేను ముందుకు నీ ప్రేమతో సాగిపోవాలయ్యా. దేవా నేను క్షమిస్తున్నానయ్యా, నా పాపాలని క్షమించు ప్రభా, నా దోషముల్ని క్షమించు ప్రభా, నా అపరాధాలను క్షమించు ప్రభా, నా కీడుని క్షమించు ప్రభా, నా అవిధేయ మాటల్ని బ్రతుకుని బ్రతుకుని క్షమించు ప్రభా. Ask God, forgive me, forgive me, forgive me. ఇస్తున్న నిజంగా మీ హృదయంలో సమాధానము పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. దేవుడు అనుగ్రహించే సమాధానము మీరు పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ఏమాత్రం ఆయాసం ఉండనవద్దు, ఏమాత్రం పగలు ఉండనవద్దు, ఏమాత్రం కక్షణ ఉండనవద్దు. నిజంగా మీ జీవితంలో తేలిక అనుభవించాలి. యూ హ్యావ్ టు ఫీల్ రైట్, రైట్ నావ్, రైట్ నావ్, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సరిగా అనిపించాలి మీకు. అపవాది బయటికి వెళ్తే ఏం చేస్తాడో తెలియదు. దేవుడి సన్నిధిలో ఉన్నారు, ప్రార్థన చేయండి. Forgive all the people who have spoken against you. Here is God to honor your lives. మీ జీవితాలను ఆశీర్వదిస్తానికి, మీ జీవితాలను హెచ్చిస్తానికి, నీ చేతి పనిని అభివృద్ధి పరుస్తానికి, నీ జీవితంలో జయమిస్తానికి, నీ జీవితంలో వర్తలింపిస్తానికి, నిన్ను ఆయన సాక్షిగా నిలబెడతానికి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నీ పక్షాన ఉండాలని ఆశపడుతున్నాడు. ఎవరు ఏమి చేసిన కార్యమైనా పర్వాలేదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ థింగ్స్ దే హావ్ డన్, ఫర్గివ్, ఫర్గివ్. దేవుడు నీ పక్షాన ఉండాలని ఆశపడుతున్నాడు అంటే నువ్వు నమ్మినట్లయితే చెప్పండి, ప్రభా నా హృదయాన్ని శుద్ధపరిచేయ్యా, కడిగయ్యా, కడిగాయ, అడగండి, ఏసయ్యా నా హృదయాన్ని కడిగాయ, నీ రక్తంతో కడిగాయ్యా, అడగండి. ఈ సమయంలో అందరూ ఏసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరిచేసేయా, నన్ను పవిత్రపరిచేసేయా, నీ రక్తము నన్ను శుద్ధీకరించాలి, నీ రక్తము నన్ను పరిశుద్ధపరచాలి, నీ రక్తం ద్వారా నేను నీ బిడ్డగా మార్చబడుతున్నాను పరమ తండ్రి, నీ బిడ్డగా నన్ను మార్చయ్యా. క్రీస్తు రక్తము నా కొరకు వెల చెల్లించబడింది నమ్ముచున్నాను. యేసు పొందిన గాయాల ద్వారా నాకు స్వస్థత ఉంది, నేను దేవుని బిడ్డని ప్రకటించండి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారైతే, ఆయన రక్తం ద్వారా వెలపెట్టి కొనబడిన వారైతే, మీరు ఆయన రక్షణను అనుభవిస్తున్న వారైతే బిగ్గరగా చెప్పండి, ఆయన రక్తంలో మీకు ఏముందో. డిక్లేర్, డిక్లేర్, డిక్లేర్, హూ ఆర్ యూ ఇన్ క్రైస్ట్? నీవు క్రీస్తు అంది ఏమన్నావు? క్రీస్తు ద్వారా నీకేం అనుగ్రహించబడింది? క్రీస్తు నీ కొరకు ఏమి చేశాడు? నువ్వేం నమ్ముతున్నావు? నీ తండ్రి, పరమ తండ్రి యహోవే నీ కొరకు ఏం చేశాడు? ఏం నమ్ముతున్నావు? నా కొరకు బలైన యేసయ్యా నీకు వందనాలు అయ్యా, నా కొరకు వెలియైన యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నువ్వు పొందిన రక్తము, నువ్వు చిందించిన రక్తము, నువ్వు పొందిన గాయాల ద్వారా నాకు విడుదల, నాకు విమోచన, నాకు స్వస్థత. అవునండి, ఈరోజు చాలామంది హృదయాలు చేదుగా ఉన్నాయి, నీ హృదయం స్వస్థపరచబడాలంటే యేసు పొందిన గాయాలు ఉన్నాయి. మనుషులు నిన్ను గాయపరిచారేమో, మనుషులు అవమానపరిచారేమో, మనుషుల మీద హర్ట్ యువర్ ఎమోషన్స్, బ్రోకెన్ యువర్ హార్ట్. కానీ ఈరోజు గాయపరిచే దేవుడు ఉన్నాడు, యెహోవా రాఫా. ఆయన పొందిన గాయాల ద్వారా నీకు స్వస్థత. హీ కెన్ హీల్ యూ, హీ కెన్ మేక్ యూ న్యూ, హీ కెన్ రిస్టోర్ యువర్ లైఫ్, హీ కెన్ రిస్టోర్ యువర్ మ్యారేజ్, హీ కెన్ రిస్టోర్ యువర్ ఫ్యామిలీ. వందనాలు ప్రభా. ఈరోజు మేము క్షమించాలని, మేము నీ బిడ్డలుగా ఉండాలని, మేము నీ సొత్తుగా నీ సాక్షులుగా ఉండాలని ఆశపడుతున్నావయ్యా. ఈ భూలోకం పైన నిన్ను కనపరచేవారుగా, నిన్ను మహిమపరచేవారుగా, నీ రాజ్యం కొరకు ప్రయాసపడేవారుగా, నీ చిత్తము జరిగించేవారుగా, నీ సాక్షులుగా బ్రతికేవారుగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. ఇక్కడ ఉన్న మా జీవితాలు ధన్యంగా చేయి ప్రభా, దీవించబడిన నీ జీవితాలుగా చేయి ప్రభా. ఈరోజు మేము ధ్యానించిన ప్రతిగా పరమ తండ్రి, నీ హృదయాన్ని నువ్వు మాకు అనుగ్రహించిన నియమాన్ని నువ్వు మేము ఏ రీతిగా ఉండాలనేది నేర్చుకుంటూ క్షమించే హృదయముతో ఎక్కడ అఫెండ్ అవ్వని హృదయం, అఫెన్సెస్ వచ్చినప్పుడు ఫర్గివింగ్, లెట్ గో, రిలీజ్. అదే రీతిగా మన ఏమాత్రము ద్వేషం లేక, పగ లేక, కక్ష లేక, కోపం లేక, పగ వంటి కోపం రాత్ లేక దేవా, నరహత్య చేయకుండా నీ మహిమ కొరకు నీ సాక్షులుగా మా పక్షాన నీ ఉన్నావు, మా ధ్వజము యెహోవా నిస్సి దేవా, నిన్ను కలిగిన మా జీవితంలో జయమే అన్న రీతిగా సరిగా బ్రతికే బ్రతుకు, మాదిరికరంగా బ్రతికే బ్రతుకు, జీవితంలో క్రియ కార్యము వర్ధలింపు ప్రాక్టికాలిటీ చూసే బ్రతుకు దయచేయమని ఈరోజు నా స్వరం ఎవరెవరంతా వింటూ నీ చేతులకు ఎవరెవరంటా సమర్పించు. దేవా, నేను చేసిన తప్పు, నాలో ద్వేషం ఉండదు, నేను ఒప్పుకుంటాను, నేను క్షమిస్తున్నాను, నన్ను క్షమించు అని అడుగుతున్న ప్రతి ఒక్కరు నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ సాక్షులుగా చేసుకుని నీ మహిమార్థమే బ్రతికింపజేయమని విడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

0: మనసు.
1: ప్రభు, నా నావను నడిపించు, లోతుకు నడిపించు. రాత్రంతా శ్రమపడిన అపజయమే, నా జీవితమే నీకు సజీవ సమర్పణ. నీ శిష్యుణ్ణి, నీ ప్రేమ కథ అంతటా ప్రకటిస్తాను. పరిశుద్ధాత్మ ప్రోక్షణతో నా జీవితాన్ని నీకు పానార్పణంగా పోస్తున్నాను. నా సేవను అంగీకరించు ప్రభు. ఇది మాసిలామణి గారి రచన.

0: మరువలేనయ్యా పాటలను మీకు అందించటానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తుతి స్తోత్రములు ఆయనకే కలుగునుగాక. యేసు ప్రార్థనా సహవాసం వారి తరపున బ్రదర్ విజయ్ కుమార్ గారు, బ్రదర్ వడ్లపల్లి గారు రచనలో, బ్రదర్ సురేష్ గారి సంగీత సారథ్యంలో, బ్రదర్ ఎల్ టోనీ ప్రకాష్ గారు ఆలపించిన ఈ పాటలను రెవరెండ్ డాక్టర్ కె డేవిడ్ రాజు గారి ప్రార్థన ద్వారా మీకు అందిస్తున్నాం.
1: పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి యేసు ప్రార్థన సహవాసం 4వ వార్షికోత్సవ శుభ సందర్భాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు మీ బిడ్డలకు మీరు కృప చూపినందుకు స్తోత్రం. ఈ శుభ సందర్భంలో యేసు ప్రార్థన సహవాసం వారి ద్వారా మరువలేనయ్యా సీడీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొనసాగించి ఈ పరిచర్యను అద్భుతంగా మీరు జరిగించండి. ఈ యొక్క సీడీ ద్వారా అనేక మంది గృహాలను మీరు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం. ఇందులో పాటలు పాడిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. సంగీతాన్ని సమకూర్చిన దైవ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ సహవాసం యొక్క గౌరవ దైవజనులు అబ్రహాం గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారు పరిచర్యను మీరు ఆశీర్వదించి అభివృద్ధిపరచమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.

శూలమ్మితి కాపరి మెచ్చిన సుందరి పావురము వలె నిష్కళంకురాలు సూర్యకళలు చంద్రబింబ సౌందర్యము గలదై ప్రియ కాపరి ప్రేమను చూరగొన్న ధన్యురాలు పావన చరిత గుణవతి. ఆమె యేసు ప్రేమ కావ్య రసవాహిని, పరమగీత కథానాయిక, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ప్రేమమయీ సంఘానికి ఆమె అందమైన సాదృశ్యం.

పరలోకం విశ్వాసుల జన్మభూమి, నీతి నివసించే లోకం. అక్కడ దేవుని చిత్తం నెరవేరటానికి ఎట్టి ఆటంకము ఉండదు. యేసు పరలోక ప్రభువు. మన గమ్యం పరలోకం, అది విజేతల లోకం. మనం పరలోక పౌరులం, అది మన స్వర్ణ నగరం. అది అందాల లోకం, విజేతల విహార లోకం. అక్కడే మనం నిత్యత్వంలో ఉంటాము.

పలనాడు వృద్ధివాణి కేకలు విని ఆగి పిలచి చూపును ఇచ్చిన యేసయ్య ఈనాడు మన అందరినీ పిలుచుచున్నాడు. కావున చూచుచున్నాము అంటూ గుడ్డివారంగా ఉండక శారీరక ఆత్మీయ అంధత్వము నుండి విడుదల కొరకై అడుగుదామా ఆ జాలిగల యేసుని.

కొత్త సంవత్సరంలో గడుగుపెట్టే శుభగడియలు అందరికీ ఆహ్లాదాన్నిస్తాయి. గత సంవత్సరమంతా కాపాడి నూతన వత్సరంలోకి ప్రవేశింపజేసిన ఆ ప్రభుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధమైన పండుగగా దీన్ని జరుపుకోవాలి.

0: నిబంధన రాగాలు, నిరీక్షణ స్వరాలు, ఆధ్యాత్మిక గీతాలు. గీత రచన, స్వర రచన పాస్టర్ కె రాజబాబు. సంగీత పర్యవేక్షణ పాస్టర్ జి రాజరత్నం. గాయనీ గాయకులు శ్రీ కె రాజుబాబు, శ్రీ కె కమలామణిబాబు, శ్రీ పి వెంకటరత్నం, శ్రీమతి ఎం సరోజినీ దేవదాస్. రికార్డింగ్ ఇంజనీర్ శ్రీ పి ఆనంద్. నిర్వహణ పి వెంకటరత్నం. సమర్పణ.
1: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దైవజనులు, ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
2: నాశ్రయమా.
1: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
3: శ్రీ బొనిగల బాబురావు.
1: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు నేను ఒక నెమ్మదికరమైన జీవితాన్ని సేవలో నేను కొనసాగిస్తున్నానంటే దానికి గల కారణం కేవలం దేవుడు ఒక్కడే. ఎందుకంటే మునుపటి జీవితం, నా గతించిన జీవితం ఇంత అందమైంది కాదు, ఇంత సంతోషాన్ని కలగలిసింది కాదు, ఇలాంటి నెమ్మదికరమైన జీవితాన్ని అనుభవించింది కాదు. నా జీవితంలో చాలా భయంకరమైన స్థితులను చూశాను, వేదనకరమైన స్థితులను చూశాను, సంతోషం గురించి ప్రాకులాడాను, నేను సంపన్న స్థితిని చూశాను, అలాగే బీదరికాన్ని చూశాను, కోపాలని, తగులను, వ్యతిరేకతలను, కక్షలను, శత్రుత్వాన్ని, కొంతమంది స్నేహితులను కూడా, కొంత ప్రేమను కూడా నా జీవితాన్ని చూశాను. అలాంటి సాక్ష్యాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇది ఖచ్చితంగా యవనస్తులకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా నా జీవిత సాక్ష్యం ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు 29 సంవత్సరాలు, ఈ చిన్న వయసులో కూడా దేవుడు అద్భుతమైన సాక్ష్యాన్ని నా జీవితానికి ఇచ్చారు ఆయన. ఇది చిన్నవాడులే ఏముంటుందే వాడి బతుకు, వాడి జీవితంలో మహా అయితే ఏం చూస్తుంటాడులే అని మీరు అనుకోవచ్చు. మీరు అలా అనుకోవడం రాంగ్ అని నేను చెప్తా. చిన్నవాడులే వాడి జీవితంలో ఏం సాక్ష్యం ఉంటుందిలే, ఏదో 1-2 చిన్న అద్భుతాలు ఉంటుంటాయి, అందువలన ఏదో గొప్పగా గొప్ప సాక్ష్యం అని చెప్పుకుంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఈరోజు నా జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటాను, ఇది ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుందని నమ్ముతున్నాను. ప్రియులారా, నేను నా తల్లిదండ్రులకు ప్రథమ కుమారుణ్ణి, 5వ కుటుంబంలో నేను పుట్టాను. సౌర్విల్లో భోగోపురం మండలం, విజయనగరం జిల్లా మా సొంత గ్రామం. నేను అక్కడనే దేవుడి కృపచేత పరిచర్య చేస్తున్నాను. నేను పుట్టడమే బీదరికంలో పుట్టాను, అయితే ఆ బీదరికంలో కూడా నేను హ్యాపీనెస్ని చూసేవాడిని. అది కేవలం నా పేరెంట్స్ వాళ్ళు చూపించిన ప్రేమ, అఫెక్షన్. ఈ బీదరికంలో కూడా వారి ప్రేమ వలనే నేను సంతోషంగా ఉన్నాను, ఎప్పుడు కష్టమని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే. సడన్గా ఒకరోజు ఇలా అయింది, నేను 1st క్లాస్ చదువుతున్నప్పుడు, కంప్లీట్గా కూడా నేను 1st క్లాస్ ఫినిష్ చేయలేదు. ఆ టైంలో రోడ్లు వస్తున్నాయని చెప్పి మేముండే ఇల్లుని కొట్టేయడం జరిగింది. సో తర్వాత మాకు ఒక స్థలం అంటూ చూపించలేదు, ఒక ఇల్లు అంటూ మాకు లేదు. ఆ పరిస్థితుల్లో మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మమ్మల్ని ప్రేమించి వారి స్థలంలో మమ్మల్ని ఒక పాకేసుకొని ఉండమని చెప్పారు. సో ఆ రకంగా వేరొక స్థలంలో పాకేసుకొని కొంతకాలం ఉంటే మా వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళకి స్థలం ఉంటే తక్కువ రేట్కి వాళ్ళకి అవసరం లేకపోయినప్పటికీ ఆ స్థలాన్ని మాకు ఒక 3 సెంట్లు అమ్మడం జరిగింది. తద్వారా ఆ స్థలంలో మరలా పాకేసుకొని అందులో ఉన్నాం. నాన్ వెజ్ అంటే మేబీ ఆ రోజు పండగేమో అనిపించేది, ఎప్పుడు మరి ఆ పప్పు చారు, పుట్టు చారు, పులావ్ చారు, ఇవే మా జీవితంలో చూసినవి. చాలా తక్కువ సార్లు నాన్ వెజ్ తినడం అనేది జరిగేది, ఎందుకంటే నాన్ వెజ్ వచ్చిన రోజు పండగలా అనిపించేది. మేబీ పండగేమో అందుకనే నాన్ వెజ్ వండుతున్నారేమో అని అనుకునేవాడిని నేను. సో అలాంటి బ్రతుకులో మేము ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా మా తాతల పొలం ఉండేది, దాంట్లో మా నాన్నగారు పంట పండించేవాళ్ళు. అదే నాన్నగారు లేబర్ పనికి వెళ్ళడం, పంట పండించే అవకాశం ఉన్నప్పుడు, అనగా వర్షాలు పడేటప్పుడు పంట పండించడం, దగ్గరలో చెరువు నూతులు అలాంటివి లేకపోవడం వలన వర్షాకాలంలో పంటలు పండించేవాళ్ళు.
మిగతా కాలంలో లేబర్ పనికి వెళ్ళేవారు నాన్న. సో అందుకనే ఆ ల్యాండ్ని అమ్ముకోకున్న జాగ్రత్తగా అంతవరకు దాచాం. అయితే మరి ఉండడానికి ఇల్లు కూడా లేదు, పిల్లలు చదువుకోవాలి, ఇప్పుడు 10th క్లాస్ అవుతుంది, మరి వీళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్తారు, మన పరిస్థితిని బట్టి ఇక్కడ వాళ్ళ బ్రతుకులను మనం ఆప్ చేసేస్తే వాళ్ళు ఇక్కడితోనే ఆగిపోతారు, మనలాగే లేబర్ వాళ్ళు అయిపోతారని చెప్పేసి మా నాన్నగారు ఇష్టం లేకపోయినను తన తండ్రి సంపాదించిన భూమిని అమ్మేసి ఆ డబ్బుల చేత ఇల్లు కట్టడం జరిగింది. అంతేకాకుండా మేము డబ్బులను చూడడం జరిగింది. సో కాలేజ్కి వెళ్తున్నాను, ఇంతవరకు బీదరికంలో గడిపేసరికి డబ్బులను చూసి ఒక్కసారిగా యవ్వన కాలం డబ్బులు చూశాను, కళ్ళు నెత్తికెక్కిపోయినాయి. ఇంకా మా అమ్మని నాకు టీవీ కావాలి, డబుల్ కార్డ్ మంచం కావాలి, నాకు సీడీ ప్లేయర్ కావాలని చెప్పేసి రకరకాలుగా ఇంట్లో ఏడిపించాను. సో నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు కావాల్సినవన్నీ కొన్నారు, నన్ను ఇబ్బంది పెట్టకూడదని. నన్ను చాలా ప్రేమించేవాళ్ళు, నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి. కానీ పెద్ద కొడుకుగా నేను వాళ్ళ ప్రేమను చూశాను, అలాగే వాళ్ళ బాధలను కూడా చూశాను. నేను చాలా అర్థం చేసుకునేవాడిని వాళ్ళని. అందుకని చెప్పి ఇన్నాళ్ళు పేదరికంలో పెరగడం వలన ఏది ఇవ్వలేకపోయామని చెప్పి వాళ్ళు ఏం కావస్తుంది కొనివ్వడం మొదలుపెట్టారు. చక్కగా మంచి కాలేజీలో, బాగా డబ్బులు ఎక్కువ ఖర్చు అయినప్పటికీ మంచి కాలేజీలో చదివించారు. సో ఏది పడితే అది కొనివ్వడం వలన నేనేం చేశానంటే స్నేహితులతో కూడి ఇంకా టీవీ ఉంది, సీడీ ప్లేయర్ ఉంది, చూడకుండా కూడా చూసేవాళ్ళం. అలాంటి పరిస్థితి నా జీవితాన్ని చాలా దారి తప్పించింది, నా జీవితం పాడైపోవడానికి అది చాలా ప్రభావితం చూపించింది. ఇంత క్లియర్గా ఇంత వివరణ నేను ఎందుకు ఇస్తున్నానంటే నా జీవితంలో దేవుని చిత్తం నా చిన్న వయసు నుండి ఎలా ఉంది అని ఒకసారి మీరందరూ గమనించగలరని నా మనవి. ఇంటర్మీడియట్ గడిచిపోయింది, నెక్స్ట్ డిగ్రీ చదవాలి, చాలామంది ఎంసెట్ చేస్తున్నారు, నేను ఏమి ఎంచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోపు నా ఫ్రెండ్స్ చెప్పారు, ఇదిగో ఈ కాలేజ్ అయితే మనం ఎలా అయినా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మన ఇష్టమైనట్లు తిరగొచ్చు, ఇంట్లో వాళ్ళకేమో చదువుకున్నట్లు ఉంటుంది, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి, తర్వాత చదువుకోవచ్చులే, ఏదో ఒక ఉద్యోగాన్ని ట్రై చేయొచ్చు, ఇంటర్మీడియట్ మీద ఏదో ఒక ఉద్యోగం ట్రై చేసి జాబ్ సంపాదించవచ్చులే, కానీ మనం ఎంజాయ్ చేసే టైం ఇది దాటిపోతే మళ్ళీ మనం ఎంజాయ్ చేయలేమని నా స్నేహితుల ద్వారా మేమంతా డిస్కస్ చేసుకొని ఒక కాలేజీలో డిగ్రీ చదవడం జరిగింది. డిగ్రీ చదువుతున్నాని బయట ఇంట్లో మాటలే, కానీ మేము వెళ్ళేవాళ్ళం, కాలేజీకి వెళ్ళేవాళ్ళం. ఆ మొదట కొద్ది రోజులు ఒక 10 డేస్ వెళ్ళాం, అక్కడ వాతావరణం పరిస్థితులన్నీ మాకు అనుకూలంగా మార్చుకున్నాం. తర్వాత అటెండెన్స్ వేసుకొని బయటకు వచ్చేసే వాళ్ళం, రెస్టారెంట్లో క్యాంటీన్లో తిరిగే వాళ్ళం, తర్వాత సినిమాలకు వెళ్ళిపోయే వాళ్ళం, తర్వాత గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. సో క్లాస్లో ఉండేవాళ్ళం కాదు. ఇప్పటికీ కూడా నా డిగ్రీలో అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఏ ఇయర్లో నాకు తెలియదు. అసలు ఈ సబ్జెక్ట్ అంటే నేను కంప్యూటర్స్ చదివాను, అందులో కంప్యూటర్స్ ఉంటుందని తెలుసు, ఆ కంప్యూటర్స్ ఇంకేంటి అని కూడా నాకు తెలియదు. ఇలా కాలేజ్కి వెళ్తూ మా ఇష్టానుసారంగా తిరుగుతూ గడిపే వాళ్ళం, డబ్బులు ఉండేవి కాదు, చాలా ఇబ్బంది అయిపోయేది, సరదాలకు అలవాటు పడిపోయాం, సినిమాలకు అలవాటు పడిపోయాం. ఇంకా ముందు ముందు ఏమైందంటే త్రాగుడికి కూడా బానిసలు అయిపోయాం. ఎవరో ఒకరు త్రాగడం చూసి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మేము కూడా తాగడం మొదలుపెట్టి త్రాగుడికి బానిసలు అయిపోయి డబ్బులు ఉండక ఫీజు డబ్బులు అని ఇంట్లో వేధించి బుక్స్ కానీ ట్యూషన్ ఫీజు అని బస్ ఫీజు అని చెప్పి రకరకాలుగా ఎగ్జామ్ ఫీజులు అని చెప్పి ఇంట్లో వేధించి డబ్బులు తీసుకొని వాటిని తాగడానికి సినిమాలకి షికార్లకి అమ్మాయిలతో క్యాంటీన్లో రెస్టారెంట్లో బయట షికార్లు తిరగడానికి ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇలా మా జర్నీ సాగుతున్నప్పుడు సడన్గా కాలేజీలో ఎగ్జామ్స్ అని ఎగ్జామ్ ఫీజు కట్టమంటే పరిస్థితి చాలా దారుణమైపోయింది. ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నాం, ఫీజు కట్టాలి ఎలా రా ఏంటి
అని చెప్పి నేను నా స్నేహితులు డిస్కస్ చేసుకొని మొత్తానికి ఒకరి దగ్గర అప్పు తీసుకొని ఎగ్జామ్ ఫీజు కట్టడం జరిగింది. తర్వాత కానీ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళం, స్లిప్పులు కూడా పెట్టాం. స్లిప్పులు పెట్టి ఫస్ట్ టైము సాంస్క్రిట్ ఎగ్జామ్కి స్లిప్ పెట్టాను నేను. మా కాలేజ్ పేరు మారుమోగిపోయింది. సాంస్క్రిట్కి కూడా స్లిప్ పెట్టిన వాడు వీడు ఈ కాలేజ్ వ్యక్తి అని చెప్పి, ఈ కాలేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి అని చెప్పి మొత్తం ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్లో ఉన్న వాళ్ళందరినీ, ప్రతి రూమ్లో ఈ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి వీళ్ళు సాంస్క్రిట్కే స్లిప్పులు పెట్టారంటే ప్రతి ఎగ్జామ్కి పెడతారని చెప్పేసి ఒక ముద్ర కూడా పడిపోయింది మాకు. తర్వాత ఇంకా ఎందుకు మనల్ని ఖచ్చితంగా వెతుకుతారు అని చెప్పి స్లిప్పులు పెట్టలేదు మరి. కానీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వాళ్ళం, ఏదో మొక్కుబడికి అన్నట్లు కూర్చుండే వాళ్ళం, రాసేవాళ్ళం కాస్తంత. కొన్నిసార్లు మన ఎగ్జామ్ రాసే ప్లేస్ టీచర్ ముందు పడితే ఇంకా మనం రాయలేం, ఇంకేం చేయలేం, ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఇంకా లేచి టీచర్ వచ్చేలోపే ఆ మూవీకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎలా ఉండేది, ఇలా చాలా జీవితాన్నంతా పాడు చేసుకున్నాం, చదువు పాడు చేసుకున్నాం. మునుపు బీదరికం అందులో ఉన్నప్పుడు కష్టపడి చదవాలి. మా అమ్మ వాళ్ళు కూల్ చేసుకుంటున్నారు, మేము కూల్ చేసుకోకూడదు. పొలం పండించుకుంటే అప్పట్లో మాకున్న ల్యాండ్లో పొలం పండిస్తే ఒక 2,000 రూపాయలు పొలం పండించడానికి ఖర్చు అయితే రాబడి 1,800 రూపాయలు వచ్చేది. ఇదేంటి నాన్న 200 నష్టం వస్తుంది, మరి మనం ఎందుకు ఇంత కష్టపడ్డాం అంటే, మరి మీ తాత ఇచ్చిన ల్యాండ్రా, మరి దీన్ని వదిలేస్తే అది బీడుభూమి అయిపోద్ది, తప్పదు మన నష్టమైనా దున్నాలి పండించాలి అని చెప్పి మనల్ని పండించేవాడు. అయితే పొలం పండిస్తే నష్టం వస్తుంది, లేదంటే కూలి పని చేసుకోవాలి. ఇలాంటి స్థితిలో ఉన్న మనం ఇలా అయిపోతామేమో అని మన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు. కానీ మనం మాత్రం అవన్నీ గుర్తు చేసుకోం, వాటి వైపు ఆలోచించాం, వారి కష్టాన్ని చూడం, వారి కన్నీటిని చూడం, వారి బాధను చూడం. ముందు బీదరికంలో మంచి గోల్స్ పెట్టుకుంటాం, 4 రూపాయలు చూసేసరికి ఇంకా అవేమీ గుర్తుకురావు, ఇంకా వ్యసన పొరలై దారి తప్పిపోయి చదువునంతా వదిలేసి నిష్టానుసారంగా తిరుగుతాం, నిష్టానుసారంగా బ్రతుకుతాం. ఇది ఈ జీవితానికి ఏమాత్రము మంచిది కాదండి. ఖచ్చితంగా మన జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితులు ఇవన్నీ. అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను, అలాంటి పరిస్థితుల్లో నేను బ్రతికాను, అలాంటి స్థితిలో నేనుండి డిగ్రీ మొత్తానికి ఫెయిల్ అయిపోయాను. 3 సంవత్సరాలు కలిపి 18 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. చూస్తే నెక్స్ట్ ఏంటి, నా పొజిషన్ ఏం అర్థం కాలే. జాబ్స్కి ట్రై చేసేవాడిని, వచ్చేవి కాదు, ట్రై చేసేవాడిని, చాలా హార్డ్గా ప్రయత్నించేవాడిని. కానిస్టేబుల్ ట్రై చేసి 4 కిలోమీటర్స్ రన్నింగ్ కూడా చేశాను, కానీ చాలా సన్నగా ఉండేవాడిని. అప్పుడు చెస్ట్ సరిపోక ఆ ఉద్యోగం కూడా పోయింది. సో ఇలాంటి పరిస్థితి, జాబ్ ట్రై చేస్తే కుదిరేది కాదు, జాబ్స్ ఎప్పుడో పడేవి. డిగ్రీ అంటే పూర్తి చేద్దాం అంటే 18 సబ్జెక్టులు, ఏంటో పొజిషన్ నాకేం అర్థం కాలే. అప్పుడు ఎలా డిగ్రీ పాస్ అవ్వాలని చూసుకుంటే ఓ బ్రదర్ అన్నారు, ఇలా ఎగ్జామ్కి 4,000 కడితే చక్కగా నువ్వు రాయకున్నానే పాస్ అయిపోవచ్చు అంటే, అలానే అప్పు చేసి అప్పటికే ఫీజులు ఏవి కట్టలే, మొత్తం డబ్బులను వాడేసి త్రాగేసి నచ్చినట్లు తిరిగి ఎంజాయ్ చేసాం. ఇప్పుడేమో ఎవరిస్తారు అప్పు, చాలా కష్టం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్రతిమలాడి 6 రూపాయలు వడ్డీ అని చెప్పి అప్పు చేశాం సర్టిఫికేట్ కోసం. చెడు సాహసాలు చేసేవాడిని, అనగా బాయ్స్ గర్ల్స్ కలిసి తిరిగేవాళ్ళం. ఇలా తిరుగుతున్నప్పుడు యవ్వన కాలం, కొన్నిసార్లు తప్పుడు పని చేసే పరిస్థితి కూడా ఎదురయ్యేది. దేవునికి నా పట్ల ఉన్న ప్రణాళిక చూడండి ఎలా ఉందో. నేను తప్పు చేద్దామని డిసైడ్ అయ్యేవాడిని, డిసైడ్ అయ్యి తప్పుడు కార్యానికి పరిగెత్తేవాడిని. కానీ ఏదో ఒక విధంగా
అక్కడ తప్పు జరగకుండా దేవుడు ఆఫ్ చేసేవాడు. ఇలా ఒక్కసారి రెండు సార్లు కాదండి, చాలా సార్లు ఫ్రెండ్స్తో తిరిగిన ప్రతిసారి నా తోటి వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాత్రం ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పించుకుని వచ్చేవాడిని. నేను తప్పించుకునేవాడిని కాదు, కానీ దేవుడు ఆ యొక్క తప్పు చేయకుండా తప్పించేవాడు. అయితే నా డిగ్రీ వరకు లైఫ్ ఎలా గడిచింది, అయితే దేవునిలోనికి నేను ఎలా వచ్చాను, ఎప్పుడు దేవుడు నా జీవితంలోనికి వచ్చాడు, ఎప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడంటే, నా ఇంటర్మీడియట్ తర్వాత నేను డిగ్రీ జాయిన్ అయ్యే ముందు మా మాస్టర్ ఒక ఆయన ఆదిరాజు గారు అని, ఇప్పుడు నాకు బావగారు ఆయన, ఆయన ఇలా మా చర్చ్లో క్రిస్మస్కి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి, సరదాగా మన ట్యూషన్ పిల్లలందరూ రండి అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ పిలిచినప్పుడు, నేను ఇంటర్మీడియట్ వరకు కూడా ట్యూషన్ చదివేవాడిని, సో ఆ పరిచయం ద్వారా నేను ఆయన దగ్గరికి వెళ్ళి సరదాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి స్కిట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ రకంగా డ్యాన్సులు స్టేజ్లో క్రిస్మస్ టైంలో ఆ స్టేజ్ మీద డ్యాన్సులు స్కిట్లు నేను చేసినప్పుడు ఒక స్కిట్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేను యేసుప్రభుగా దేవుని మాటలు పలుకుతానన్నమాట. సో ఆ మాటలు నేను పలికినప్పుడు సత్యమే కదా, ఇది నిజమే కదా, యేసు కూడా దేవుడు అయి ఉంటాడు, ఒక నిజమయంలో సత్యం ఉంది, ఏదో తెలియని ఆకర్షణ ఉంది అని చెప్పి నేను గ్రహించి, అప్పటి నుండి అనగా 2011 జనవరి నుండి ఫస్ట్ వీక్ నుండి నేను చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. అది కూడా మా ఇంట్లో తెలిస్తే, ఆయనదో కుటుంబం కనుక ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించి కోప్పడతారు, ఇది మన ఆచారం కాదు, మన పద్ధతి కాదు, మనం ఎలా చేయకూడదు అంటారని చెప్పి, పక్క ఊరు నేనేదో ఆదివారం క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తాను అన్నట్లుగా పక్క ఊరు చర్చికి వెళ్ళాను.

అసలు దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఇంతవరకు నేను ఆరాధించిందేంటి, ఈ సృష్టిని ఎవరు చేశారు, ఇలా దేవుని గురించి కంప్లీట్గా నేను తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను రక్షణ పొందుకోవాలని చెప్పి 2011 గుడ్ ఫ్రైడే రోజున మా అమ్మకు కూడా చెప్పాను. అమ్మ ఇష్టపడలేదు, అయినప్పటికీ నేను రిక్వెస్ట్ చేశాను, లేదమ్మా ఇది నిజం, ఇది సత్యం, ఇది నేను పాటించాలి అని చెప్పి నేను మా అమ్మని రిక్వెస్ట్ చేస్తే, మా అమ్మే ప్రేమతో మరి నువ్వు బాప్తిసం తీసుకుంటే కొత్త బట్టలు వేసుకోవాలి కదా అని చెప్పేసి ప్రేమతో ఒక షర్ట్ కూడా కొనింది తను. అలా నన్ను గద్దించేది, కోప్పాడేది, నన్ను ప్రేమించేది, నన్ను అర్థం చేసుకునేది మా అమ్మగారు. ఆమెను బట్టి నేను ఎప్పుడు సంతోషిస్తాను. తర్వాత నేను రక్షణ పొందుకున్నాను, కానీ చర్చికి వెళ్ళేవాడిని, ఆత్మీయంగా బ్రతికేవాడిని. చర్చిలోంచి బయటకు వచ్చాక ఫ్రెండ్స్తో కలిసేసరికి ఇంకా త్రాగుడు, ఫ్రెండ్స్తో తిరగడం, మరలా గర్ల్స్ బాయ్స్ కలిసి తిరగడం, ఇలాంటి సావాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు అంటే తెలుసు, ఆయనే నిజం కనుక, ఆయనే సత్యదేవుడు కనుక మనం ఆయన్ని నమ్మాలి. నమ్మి నీటి బాప్తిస్వం పొందాలి, వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అని వాక్యాన్ని నేను బలంగా నమ్మాను. సో అందుకని నేను రక్షణ పొందుకున్నాను. నా దేవుడు యేసు, నేను ఫిక్స్ అయ్యి ఇంకా నేను నమ్మాను. ఆ నమ్మకాన్ని బట్టి క్రీస్తులో క్రైస్తవునిగా నేను బ్రతుకుతున్నాను, కానీ దేవునికి ఇష్టము లేని కార్యాలను మాత్రం నేను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టుకున్న స్నేహితులతో అలానే వ్యర్థంగా తిరిగేవాడిని. అలా తిరుగుతూ తర్వాత డిగ్రీ 3 ఇయర్స్ కూడా నా ఇష్టానుసారంగా బ్రతికాను. 2014కి నా డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత నా బ్రతుకు ఏంటి, నా ప్రయాణం ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం ఉద్యోగం చేయాలి, నా ఫ్యామిలీని ఎలా నడిపించాలి, నా కుటుంబాన్ని ఎలా మరి ముందుకు సాగించాలి అనే ఆలోచనలో నేను పడి ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడతాడు కదా, నాతో మాట్లాడు ప్రభువా, నేనేం చేయాలి అని అనుకునే సిచ్యువేషన్లో ఒకరోజు ఊర్లో ఒక పండుగ వచ్చింది. స్నేహితులు అందరం కలిసి మరలా తాగడం మొదలుపెట్టాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తాగుతూనే ఉన్నాను. ఈ చెయ్యి ఒక పక్క అంతా విపరీతంగా సలుపు వస్తుంది. సాయంత్రం అయింది, ఒక ఫ్రెండ్ అన్నాడు, డ్రింకింగ్ హెవీ అయ్యింది కదరా, అందువల్ల ఆ పెయిన్ వస్తుంది, నువ్వు ఇంకొక బియర్ తాగు, ఆ యొక్క పెయిన్ క్లియర్ అయిపోద్ది అని చెప్తే, నేను ఒక్కటి తాగాను కానీ క్లియర్ అవ్వలేదని ఇంకొకటి తాగాను అయినా క్లియర్ అవ్వలేదు. తాగుడు బాగా అలవాటు అయిపోవడం వలన అసలు ఎలాంటి మత్తు కూడా వచ్చేది కాదు నాకు. అంత మత్తులో కూడా నేను ఉండేవాడిని కాదు, ఒక నార్మల్గా అన్ని తెలిసేవాడిగా ఉండేవాడిని. అసలు నేను తాగుతానని ఎవరికి తెలీదు. నా డిగ్రీ నా క్లాస్మేట్స్తో తప్ప నా ఫ్రెండ్స్కి, ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి, నా ఫ్యామిలీకి ఎవరికి తెలీదు. అంత సీక్రెట్గా నేను తాగేవాడిని, అంత జాగ్రత్తగా ఉండేవాడిని. సో ఆ పెయిన్కి నేను తట్టుకోలేక ఆ రోజు రాత్రంతా నా ఫ్రెండ్ ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి అందరూ తాగి ఉన్నారు కనుక అందరూ మేడ మీద పడుకున్నాం. అందరూ మేడ మీద పడుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు, చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది, కత్తితో చెయ్యి నరికేసుకోవాలన్నంత పెయిన్ వస్తుంది. ఆ టైంలో ఇంకా నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించేవాడు దేవుడే అని నాకు ఆలోచన కలిగింది. కానీ డాక్టర్ కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి డాక్టర్స్ దగ్గర కూడా నేను పరిగెత్తాను. రాత్రి 1 గంట ఆ టైంలో ఊర్లో ఉన్న ఆ చిన్న చిన్న డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళాను. ఎవరు మరి తలుపు తీయలేదు, నాకు ఏ రకమైన మందులు కూడా అందలేదు. సో ఫైనల్గా నా ఫ్రెండ్ దగ్గర ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఉంటే వేసుకున్నాను. అది వేసుకున్నా కూడా చాలాసేపు అయింది కానీ ఆ పెయిన్ తగ్గలేదు. ఇంకా అప్పుడు నాకు అనిపించింది, చాలాసార్లు చర్చిలో నేను దేవుని వాక్యం విన్నప్పుడు పాస్టర్ గారు చెప్పేవాళ్ళు యేసుక్రీస్తు పరమ వైద్యుడు అని. అంటే వైద్యులకే వైద్యులను చేసిన వాడు, వైద్యులకి జ్ఞానం ఇచ్చిన వాడు, మెడిసిన్ తయారు చేసిన వాడికి జ్ఞానం ఇచ్చిన వాడు, ఆయన కంటే పరమ వైద్యుడు ఎవరూ లేరు, ఆయనే పరమ వైద్యుడు అని మాటలు బాగా గుర్తొచ్చినప్పుడు ప్రభువా ఇంకా నన్ను క్షమించండి అని ఒక తీర్మానం తీసుకున్నాను. ఇంకెప్పుడు ఈ మందు జోలికి వెళ్ళను, నీకు ఇష్టం లేదు, ఇదిగో పాత్రలో వేయబడుతుంది, ఎర్రగా కనిపిస్తుంది, ఆ పాత్రలోనిది త్రాగకూడదు, ముట్టకూడదు అనే మాటలను నేను గుర్తు చేసుకున్నాను. ఇంకెప్పుడు వీటిని ముట్టనయ్యా, నీకు ఇష్టం.

0: లేదు కదా, నీకు ఇష్టం లేనిది ఇక మీదట నా జీవితంలో ఇంకేది ఉండదు, ఈ త్రాగుడు కాదు ఇంకేది ఉండదు అని చెప్పి ఆ యొక్క త్రాగుడు నేను ఆ రోజు విడిచిపెడతానని దేవునికి ఒక తీర్మానం చేసుకొని దేవుణ్ణి అడిగాను, నన్ను క్షమించి నన్ను కరుణించి నన్ను ముట్టి స్వస్థపరచమని మోకాళ్ళను నిలబడి రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి నేను బ్రతిమలాడాను, దేవుడు నన్ను కరుణించమని. వెంటనే నాకు స్వస్థ కలిగింది, వెంటనే నేను చాలా చాలా ఏడ్చాను, ఏంటి ప్రభువా నేను అడగగానే నువ్వు వెంటనే కార్యం చేశావు, నేను మెడిసిన్ వేసుకున్నాను కానీ తగ్గలేదు, నా ఫ్రెండ్స్ ఏవో ట్రిక్స్ ఉపయోగించారు కానీ నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల ఇవ్వలేదు. ఒక్కసారి నిన్ను అడగగానే వెంటనే నా మాట విన్నావు, క్లియర్గా చెప్పాలంటే ఒక త్రాగుబోతుని నా మాట విన్నావు, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగిన వ్యక్తిని నా మాట విన్నావు, నా తల్లిదండ్రులు నన్ను పెంచాలనుకునే విధానంలో నేను లేను, పేదవాళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ సంపాదనతో నన్ను చదివిస్తే వాటిని వ్యర్థంగా పాడు చేసి త్రాగి వ్యర్థమైన అలవాట్లలో నేను బ్రతికి వాళ్ళ దగ్గర ఏదో మంచిగా నటిస్తూ వాళ్ళు నన్ను గొప్పగా నా బిడ్డ చదువుకున్నాడు మంచి స్థితిలో ఉంటాడని గర్వంగా వాళ్ళు చూస్తుంటే ఇలాంటి తప్పుడు దారిలో నేను బ్రతికాను, నాలాంటి వాడి మాట నువ్వు విన్నావు అని చెప్పి చాలా సంతోషించాను, చాలా ఏడ్చాను. ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా ఇంకెప్పుడు ఆ వైపు చూడలేదు, ఎవరైనా తాగే వాళ్ళు చూస్తే నేను చాలా అసహించుకుంటాను, ఒకప్పుడు నేను ఎలాంటి వాడినా అని వాళ్ళని చూసి ఇంత దరిద్రంగా ప్రవర్తించానా అని చెప్పి నన్ను నేనే అసహించుకుంటాను. ఇది పాప బ్రతుకని నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోండి. ఆ రోజు ఆ పరిస్థితి నన్ను విడిపించింది పాపం నుంచి. ఈరోజు నీకున్న పరిస్థితులు విడిపించాలి అని పరిస్థితి వచ్చే వరకు చూడకు, ఇప్పుడే మారు మనసు పొందు. దేవునికి ఇష్టం లేనిది నువ్వు విడిచిపెడతానంటే నువ్వు ఎలాంటి వాడివైనా నీ మాట ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చాలా గర్విష్టి కానీ మంచి అధికారంలో ఉండి కూడా ఆయనకి ఒక వ్యాధి ఉండడం ఆయనకు ఒక ముళ్ళైంది, అది దేవుని సేవకుని దగ్గరికి ఎలీషా దగ్గరికి పంపించింది. ఎలీషా గారు చెప్తారు నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు నీకు స్వస్థత వస్తుందంటే ఆయన గర్వంగా నేను ఎందుకు మునగాలనుకుంటారు, తర్వాత మాట విని వెళ్ళి మునిగి 7 సార్లు మునిగిన తర్వాత స్వస్థత పొందుకుంటాడు, ఆయన తీర్మానాలు తీసుకుంటాడు. అటువంటి జీవితాన్ని నేను ఆ రోజు ఒక సమర్పణ నయమాను లాగా ఒక సమర్పణ జీవితాన్ని నేను కలిగి ఉండాలని నిర్ణయించుకొని దేవుణ్ణి క్షమించమని నా పాపములన్నీ క్షమించండి ఇక మీదట నేను నూతనమైన జీవితాన్ని పొందుకోవాలి, ఇప్పుడే నేను పరిశుద్ధాత్మతో నేను రక్షణ పొందుకున్నాను అని నమ్మి వెంటనే ఈరోజు నుంచి నేను నూతనమైన జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పి నా పాపములన్నీ ఒప్పుకొని దేవునిలో దేవునికి ఇష్టమైనట్టు బ్రతుకుతూ ఏ పని నాకు దొరికితే ఆ పని చేసేవాడు. టీచర్గా ఒక స్కూల్లో వాలంటీర్గా పనిచేశాను, ప్రతి పని ఒక కంపెనీలో పనిచేశాను, ఇలా ప్రతి పని చేస్తూ నా సమయం ఖాళీ సమయంలో దైవ సేవకునితో కలిసి ఆయనతో కలిసి గృహాలు దర్శించడానికని ఆయనతో కలిసి బాగులేని వారి దగ్గరికి వెళ్ళడానికని చెప్పి ఇలా పరిచర్లో సహాయకుడిగా ఉండేవాడిని, మందిరంలో పనిచేసేవాడిని, దైవ సేవకుడికి పరిచర్య చేసేవాడిని, దేవుని పరిచర్యను చాలా నేర్చుకున్నాను. ఆ సమయంలో ఇంకా నేను లైఫ్లో ఇంకా ఎదగాలని చెప్పి నేను వ్యాపారాలు చేయడం మొదలుపెట్టాను. మొదట ఒక వ్యాపారం చేశాను, ఆ వ్యాపారంలో నష్టం వచ్చింది, ఆ వ్యాపారం కొరకు అప్పు చేశాను, 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీతో అప్పు చేసి ఆ వ్యాపారం చేశాను, ఆ వ్యాపారంలో నష్టపోయాను. తర్వాత ఇంకొక వ్యాపారం చేశాను, 1 లక్షల్లో వ్యాపారం, అందులో కూడా నష్టపోయాను. 1 లక్షలు నష్టపోయినా కూడా లక్షల అప్పులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెలా ఇంకేం చేయాలి అని ఆలోచిస్తే, ఇన్ని లక్షల అప్పులు తీరాలంటే ఇంకా మనం లక్షల్లోనే బిజినెస్ పెట్టాలని చెప్పి లక్షల్లో బిజినెస్లు చేసుకుంటూ పోయాను, లక్షల్లో అప్పులు అయిపోతూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో సుమారు 15 లక్షల వరకు అప్పు అయిపోయాను. ఇంకా నా లైఫ్ ఒక్కసారి మరలా స్టన్ అయిపోయాను, ఒక్కసారి బ్లాంక్ అయిపోయాను, ఆగిపోయినట్టు అనిపించింది. ఇన్ని లక్షల ఉన్న భూమిని కూడా అమ్మేశామే, 1 సెంట్ భూమి కూడా లేదే, వ్యాపారాలన్నీ నష్టపోతున్నాను, ఈ ఉద్యోగము దొరకట్లేదు, ఓ చిన్న ఉద్యోగం చేస్తూ ఈ అప్పులు తీర్చలేను, ఆ ఉద్యోగం చేస్తూ బ్రతకలేను, ఇప్పుడేంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పి నేను చాలా గందరగోళంగా చాలా భయాందోళనగా ఉన్నాను. అయితే నిండా అప్పుల్లో మునిగిపోయి చాలా బాధల్లో ఉన్నప్పుడు ఒకరోజు బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాను, ఇంకా నాకు ఏ ఆధారం లేదు, దేవుడు ఒక్కడే ఆధారం, దేవుడు ఒక్కడే ఆధారం అన్న టైంలో నేను ఏడుస్తూ కూర్చోకూడదని చెప్పి టీవీలో ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే వింటున్నాను కానీ నా మనసు నెమ్మదిగా లేదు, చాలా వేదనతో ఉంది. ఆ టైంలో ఆ దైవ సేవకుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, ఇలా నేను చాలా వ్యాపారాలు చేశాను, చాలా ఉద్యోగాలు చేశాను, దేంట్లో నేను స్థిరపడలేదు, వ్యాపారాలన్నీ నష్టపోయాయి, నా పరిస్థితులను బట్టి నా కుటుంబం కూడా నన్ను తృణీకరించే పరిస్థితి వచ్చింది, నన్ను మెచ్చుకునేవారు లేరు, నా అవసరము ఎవరికి లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నా బ్రతుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా సేవకురా, నేను నా పనిలో వాడుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, అందుకే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలము కాకున్నట్లు నేనే చేసి ఉన్నాను, నువ్వు నా పని చేయాలి, అందుకనే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలం కావట్లేదు, నువ్వు ఇంకేం చేయాలనుకున్నా, ఇంకే వ్యాపారం చేయాలనుకున్నా, ఏ ఉద్యోగం చేయాలనుకున్నా నువ్వు ముందుకు వెళ్ళలేవు, నేను నా పనికి ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా పనికి రా, నువ్వు నా పని చేయి, నా సేవ చెయ్యి, నువ్వు నా పనిలో నువ్వు నిలబడు, నేను నిన్ను వాడుకుంటాను, నీ పరిస్థితులన్నిటి నుంచి విడిపిస్తాను, ఇంతకు 2 ఇంతలు నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక మందికి నిన్ను జనముగా చేస్తానని ఆ సేవకునితో మాట్లాడిన మాటలు స్పష్టంగా నాతో మాట్లాడినట్టు అనిపించిందండి. అప్పటికి అనేక సార్లు నేను దైవ సేవకునితో తోడుగా ఓ జత పనివాడిగా సహాయకుడిగా ఉండేవాడిని, సండే స్కూల్ పరిచయం నడిపించేవాడిని, మా యొక్క ఆత్మీయ తండ్రి గారి ఒక బ్రాంచ్ను కూడా వాక్య పరిచయం నడిపించేవాడిని. ఇలా నేను దేవుని పనిలో ఉన్నప్పుడే దేవుడు నన్ను అనేక మార్లు పిలిచాడు. అనేక మార్లు ఆయన నన్ను పిలిస్తే నాకు ఇంకా క్లారిటీగా నువ్వు నాతో మాట్లాడాలని దేవునితో నేను ఒక విధమైన తీర్మానం నేను చేసుకున్నప్పుడు అది నాకు ఆ రోజు బెడ్ మీద కూర్చొని ఆ దైవ సేవకుడు చెప్తున్న సాక్ష్యం వింటున్నప్పుడు గుర్తొచ్చింది. అయితే నేను దేవుని పనికి ఏర్పాటు చేయబడ్డాను, దేవుడు నన్ను అనేక సార్లు పిలిచాడు, నేను అనుకున్నాను కదా నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడతాయి కానీ నేను రాలేను అని, అంత స్పష్టంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు, నేను దేవుని సేవకు నేను ఏర్పాటు చేయబడ్డాను, దేవుని పనిలో నేను ఉండాలి అని చెప్పి నేను ఒక తీర్మానం తీసుకున్నాను. తర్వాత పరిచర్యలో దేవుని సేవకులతో సపోర్ట్గానే ఉన్నాను, పరిచర్యలో ఎక్కడ ఎలా ఏ ప్రాంతంలో పరిచర్య చేయాలనేది నాకు తెలియలేదు. సో అంతవరకు దేవుని పిలుపు వరకు ఆత్మీయ తండ్రి తన పరిచర్యలో సహాయంగా తోడుగా ఉందామని చెప్పి నేను పరిచర్యలో ముందుకు వెళ్తున్నాను. అలాంటి టైంలో ఆత్మీయ తండ్రి గారు తన కుమార్తెను ఇచ్చి నాకు వివాహం చేయడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళతో కలిసి వారి కుటుంబంలో ఒక్కరుగా జీవించడం జరిగింది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ముందు పరిచర్లో బైబిల్ ట్రైనింగ్ అనేది అవసరము అని తెలుసుకొని ఒక 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడే దైవ సేవకుల ద్వారా అభిషేకించబడడం కూడా జరిగింది. తర్వాత ఆత్మీయ తండ్రి చెప్పారు, మనకి ఇంత పరిచర్య ఉంది కనుక నువ్వు నా అల్లుడు అని కాదు, నువ్వు ఇంత పరిచర్య ఉంది ఎవరో ఒకరు సహాయంగా ఉంటేనే కానీ నేను ఈ పరిచర్యను ముందుకు నడిపించలేను. సో కనుక ఇంత పెద్ద పరిచర్యలో నీ సహాయం కావాలి, నువ్వు ఖచ్చితంగా సేవకు సిద్ధపడ్డావు, సేవకు పిలువబడ్డావు కనుక నా తర్వాత మోషే తర్వాత యోహోషువ ఎలా అయితే ఇజ్రాయేలు ప్రజలకి అవసరమో అలా నువ్వు ఖచ్చితంగా ఒక యోహోషువలాగా ఈ యొక్క సంఘానికి ఈ పరిచర్యకు నువ్వు అవసరము అని చెప్పినప్పుడు నేను దేవునితో మాట్లాడాను, ప్రభువా నాకు ఇది నిజమా, నేను ఇక్కడే ఉండాలా, నాకు తెలీదు. అయితే దైవ సావకుని చెప్పినట్లు నేను నీ స్పష్టత తెలుసుకునేంత వరకు నేను నీ దాసునితో సహకారిగా తోటి దైవ సేవకునిగా నేను కొనసాగుతాను, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు అని నేను సేవలో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఒకరోజు నాతో స్పష్టంగా వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నా దాసునికి సహకారిగా నేను నిలబెట్టుకున్నాను, నా ఈ దాసుని తర్వాత పరిచర్యలో నీవు ఈ సంఘాన్ని నడిపించాలి, కనుక నువ్వు దాసునితో సహకారిగా ఈ జీవితాన్ని కొనసాగించు, ఈ పరిచర్యలో ముందుకు సాగు, నీ పరిస్థితులన్నిటి నుంచి నేను విడిపిస్తానని చెప్పి దేవుడు అన్నప్పుడు సరే అని సేవలో కొనసాగుతున్నాను, అయితే దైవ సేవకులతో సహకారిగా నేను ఉంటున్నాను, అయితే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, వాటిని వడ్డీలు కట్టాలి, ఎలా ఈ పరిస్థితి సహకారిగా అంటే కానుకలు పరిచర్యలో ఇవేమీ కాదు, ఏ రకమైన ఆర్థిక పరమైన సహాయం లేదు, అయితే దైవ సేవకులతో ఉండడం వలన నేను నా భార్య తర్వాత దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, 2 పిల్లల్ని ఒక బాబు ఒక పాప, ఫ్యామిలీ అంతా ఆ దైవ సేవకులతో సహకారుగా ఉంటూ పరిచర్లో ముందుకెళ్తున్నాం. దేవుడా నా సమస్యలు తీర్చువాడు నువ్వే అని దేవుని వైపు నేను చూస్తూ ఉన్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇంకా ఈ పరిస్థితి నుంచి విడిపించబడాలి, ఇప్పుడు పరిచర్లో ఉన్నాను, దైవ సేవకులతో ఉన్నాను, కానీ ఆర్థికంగా మరి నా పరిస్థితి బాగాలేదు, పరిచర్లో వచ్చిన డబ్బులన్నీ నా అప్పులు తీర్చడానికే నేను వాడుకుంటే ఇంకా ఈ సంఘంలో జరుగుతున్న అనేక కార్యాలు ఉన్నాయి అవన్నీ ఆగిపోతాయి, నేను దైవ సేవకుని విషయం మేరకు నేను అడగను, నేను ఆయనకి నా పరిస్థితులు ఏవి చెప్పను, నేను నీకే చెప్తా, నువ్వే నా పరిస్థితి నుంచి విడిపించని నేను దేవునితో ఒక నిబంధన చేసుకుంటూ చాలా కష్టమైన పరిస్థితి, నలిగిపోతున్నాను, పరిచర్లో ముందుకెళ్ళలేకపోతూ ఉన్నాను, చాలా కష్టంగా ఉంటుంది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, ఈ 15 లక్షల అప్పులు నేను ఎలా తీర్చాలి అని నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, వడ్డీలతో కలిసి 17 లక్షల రూపాయలు అయింది. ఈ పరిస్థితిలో నేనేం చేశానంటే నా తండ్రి గారు నాకు కట్టిన ఇల్లు, ఆ ఇల్లు మీద నేను లోన్ తీసుకురావడం జరిగింది, 13 లక్షల రూపాయలు లోన్ తీసుకొచ్చాను, లోన్ తీసుకొచ్చి అవి కట్టింగ్లన్నీ పోయి ఒక 12 లక్షల రూపాయలు వస్తే అందులో నేను 12 లక్షల రూపాయలు అప్పులు తీర్చగా ఇంకా 5 లక్షల రూపాయలు ఉండిపోయింది, ఇంకా 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలకి వడ్డీ కట్టాలి, ఈ యొక్క లోన్కి నెలకి 20,000 రూపాయలు సుమారు నేను లోన్కి ఈఎంఐ కట్టాలి. ఇలా వెళ్తున్నప్పుడు ఇవన్నీ కలిసి మరికొద్ది సంవత్సరాల్లో మరలా లోన్గానే కడుతున్నాను, అప్పులకు వడ్డీలు కడుతున్నాను, ఇవి కట్టడానికి అప్పులు చేస్తూ ఉన్నాను. ఇలా మరలా 5 లక్షల అప్పు కాస్త మరలా 17 లక్షలు అయిపోయింది, అప్పు 17 లక్షలు, లోను 13 లక్షలు, సుమారు 30 లక్షల రూపాయలు. ఈ పరిస్థితుల్లో చాలా దుఃఖంతో ప్రభువా నీ పరిచర్య పిలిచావు, నేనేం చేయాలి, ఎలా అప్పులు పెరిగిపోతూ వచ్చాయి, ఒక రూపాయి కూడా తీరలేదు, ఇప్పుడు 30 లక్షల రూపాయలు అప్పులతో ఉన్నాను, ఎలా ప్రభువా అని నేను ఒకరోజు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాను. అప్పుడు దేవుడు ఒక ఆలోచన కలిగించాడు, నువ్వు నా పరిచర్యకు వచ్చావు, ఏం చేస్తున్నావు, ఆదివారం వాక్యం చెప్తున్నావు, శుక్రవారం వాక్యం చెప్తున్నావు, ఏదో పాస్టర్స్ మీటింగ్ ఉంటే వెళ్తున్నావు, ఏదో ప్రేయర్ ఉంటే వెళ్తున్నా, నువ్వు నా పరిచర్య ఏం చేస్తున్నావు అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే, అవును నేనేం పరిచర్య చేస్తున్నాను, నేనేమి చేయట్లేదే అని చెప్పి ఒక్కసారి నాలో ఆలోచన కలిగింది. అప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభువా ఏ ప్రేయర్ లేనప్పుడు నాకున్న సమయాన్ని నీ సువార్తలో నేను గడుపుతానని చెప్పి దొరికిన సమయమంతా ఒక్కొక్క రోజు నాకు దొరికినప్పుడు ఒక ఊరు వెళ్ళిపోయేవాడిని, డోర్ టు డోర్ వెళ్ళి పత్రికలు పంచుతూ సువార్త చెప్పుకుంటూ ఇలా నేను వెళ్తున్నప్పుడు దేవుడు ఒక 3 రోజులు సువార్త జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది. ఒక దైవ సేవకుడు వచ్చి నా దగ్గరికి వచ్చి నీకు అవసరమని నాకు అనిపిస్తుంది, నీకు ఏ అవసరమో నాకు తెలియదు, ఇదిగో దేవుడు నీకు ఇవ్వమన్నాడని చెప్పి 150,000 రూపాయలు నా చేతిలో పెట్టారు. ఒకసారి నా కళ్ళంబడా నీళ్ళు తిరిగాయి, ఏంటిది అని ఒకసారి నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇగో నువ్వు నా పరిచర్య చేయట్లేదు అని అన్నప్పుడు నీ పరిచర్య చేస్తానని చెప్పి తీర్మానం కలిగి నిజమైన పరిచర్యను సువార్తను నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నిన్ను సంతోషిస్తూ ఉన్నాను, ఇదిగో నేను నీకు తీర్మానం చేస్తూ ఉన్నాను, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి 50,000 రూపాయలు నేను నీకు ఇస్తానని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతుంటే, అప్పుడు 150,000 రూపాయలు నేను 3 రోజులు సువార్త చేశాను అంటే 3 సువార్తలకి ఒక్కొక్క 50,000 చెప్పిన 150,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాను, చాలా సంతోషించాను. ఇంకా రుచి చూశాను కదండి, ఏంటి ఎవరైనా వంట బాగా చేశారనుకోండి వాళ్ళు రుచి చూశాక వాళ్ళు ఇంకెప్పుడు మనకి ఫుడ్ తెస్తారని చూస్తాం కదా, అలా రుచి చూశాను కదండి. ఇంకా నాకు ఇంకా అవకాశము దొరికిందని చెప్పేసి నేను సువార్తకి వెళ్తూ ఉన్నాను, ఆయన 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు, సువార్తకి వెళ్తూ ఉన్నాను 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన సంఘటన అండి ఇది, గొప్ప కార్యం. ఒకరోజు మాత్రం నా భార్య ఏమో 1,500 రూపాయలు వచ్చాయని నా చేతిలో పెట్టింది. నేను ఆ రోజు చర్చిలో ఒక మూలన కూర్చొని, ఏంటి ప్రభువా నువ్వు ఎప్పుడు 50,000 రూపాయలు ఇస్తావు కదా, ఈరోజు ఏంటి 1,500 ఇచ్చావు అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఆ రోజు నాకు స్పష్టంగా తెలియజేసిన విషయం చూడండి. ఆ రోజు ఒక ప్రేయర్ ఉండడం వలన మేము 12:00 PM స్వార్త చేశాం. అది నాకు గుర్తొచ్చి ఓ నేను హాఫ్ డే వర్క్ చేశాను కనుక నాకు హాఫ్ శాలరీ ఇచ్చావా ప్రభువా అనుకున్నాను నేను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అది ఎందుకు జరిగిందని నాకు అనిపించిందంటే నిజంగానే దేవుడు ఒకరోజు సువార్త చేసిన దానికి 50,000 ఇస్తున్నాడు అనేది నాలో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఆ యొక్క సాక్ష్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడనిపించింది. అందుకని ఆ రోజు హాఫ్ డే నేను సువార్త చేయడం వలన 1,500 రూపాయలు వచ్చిందని నాకు అనిపించింది. దేవుడా నీకు మాత్రం ఖచ్చితంగా నీ లెక్క మాత్రం క్లియర్ అనిపించింది నాకు. నిజంగానే మనం లెక్కలు తప్పుతాం కానీ దేవుడు మాత్రం ఆయన లెక్కలు తప్పడు, ఆయన వాగ్దానం ఇచ్చాడు కదండి నువ్వు సువార్త చేసిన ప్రతిసారి 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి. సో కనుక ఆ రకంగా దేవుడు సుమారు ఎన్నిసార్లు సువార్తకి వెళ్తే అన్నిసార్లు అప్పులు తీరుస్తూ వచ్చాడు. ఒకసారి ఏమైందంటే ఒకరోజు సువార్త చేశాను, సుమారు 10 రోజులు అయిపోయింది, రావాల్సిన 50,000 ఇంకా రాలేదు. నేను చాలా బాధపడుతున్నాను, సంఘంలో కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నాను, ప్రతి వారం చెప్తూ ఉన్నాను, ఇగో నేను సువార్త చేసిన ప్రతిసారి దేవుడు నాకు 50,000 రూపాయలు ఇస్తున్నాడని చెప్పి. కానీ ఈసారి 50,000 రూపాయలు రాలే, 10 రోజులు అయిపోయింది. ఒక వ్యక్తి అన్నాడు, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి దేవుడు 50,000 ఇస్తాడు కదా, ఈసారి రాలేదే అని కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఉంటే నేను కొంచెం బాధపడుతున్నాను కానీ ధైర్యంగా ఒక మాట చెప్పాను, దేవుని కార్యాలు మన జీవితంలో ఆలస్యమయ్యాయంటే అది అమృతమే కానీ విషం కాదు. మనం దేవుని కార్యాలు ఆలస్యం చేస్తే అది మనకు విషమవుతుంది. నేను దేవుని కార్యాలు ఆలస్యం చేశాను, అప్పుల్ని ఇంకా పెంచుకున్నాను, అది నాకు విషమైంది. కానీ దేవుడు నా జీవితంలో కార్యం ఆలస్యం చేస్తున్నాడంటే అది నాకు విషం కాదు, అది అమృతమే అని ఆ రోజు ఆ వ్యక్తికి చెప్పిన తర్వాత రోజే నాకు 3,00,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా దేవుడు నాకు అప్పులు తీరుస్తూ ఉంటుంటే నాలో భారం దిగిపోతూ ఉంది. విస్తారమైన పరిచర్యలో దేవుడిలో వాడబడుతూ ఉన్నాను. ఆయా ప్రాంతాలకు పిలువబడుతూ ఉన్నాను. ఆయా గ్రామాల్లో ఆయా సేవకులు ఆ సంఘాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. సంఘంలో కూడా విరువుగా వాడబడుతూ ఉన్నాను. దేవునిలో నేను పనిచేస్తూ ఆ పని కష్టం అనుకోకుండా సంతోషంగా నేను సాగుతున్నప్పుడు దేవుడు నా భారాన్నంతటిని తొలగిస్తూ ఉండగా నేను దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటుంటే ఈ ఆనందమే ఈరోజు నేను కలిగి ఉన్న ఈ ఆనందం, ఈరోజు నేను కలిగి ఉన్న నెమ్మది, ఈరోజు నా బ్రతుకు చాలా సంతోషంగా ఉంది. నేను మంచి భార్య, నన్ను అర్థం చేసుకునే భార్య, నాకు సహకారి అయిన భార్య, మంచి భార్యనిచ్చాడు దేవుడు, చక్కని పిల్లల్నిచ్చాడు, చక్కగా ప్రార్థిస్తారు, పాటలు పాడతారు, చిన్నవాళ్ళే దేవుళ్ళు చక్కగా బలంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంత చక్కని అందమైన జీవితాన్ని ఈరోజు నేను కలిగి ఉన్నానంటే గడిచిన కాలంలో ఎంతో భయంకరంగా బ్రతికాను, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాను, కుటుంబానికి ఇష్టం లేకుండా బ్రతికాను. నా తల్లి నా బ్రతుకంతా తెలిసిన తర్వాత నా కొడుకు వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదు, నా పెద్ద కొడుకు ఉన్నాడు వాడి వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదని చెప్పుకునేది, చాలా బాధపడేవాడిని. దేవుడు నాకు ఈ పరిస్థితులు నువ్వు ఒకరోజు మారుస్తావని చెప్పి చాలా వేదన చెందాను. ఈరోజు నా తల్లిదండ్రులు నన్ను చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు. నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాం. ఎంతటికీ కారణం దేవుడే. మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు చెవియొగ్గి, దేవుని మాటను దేవుడి చిత్తాన్ని వెతుకుతూ ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తామో దేవుడు మన జీవితాన్ని గొప్పగా మారుస్తాడు, సంతోషంగా మారుస్తాడు, తలదించిన చోటని తలెత్తుకునేలా చేస్తాడు, నీ అవమానాలన్నీ ఆశీర్వాదంగా మారుస్తాడు, నీ నిందలన్నీ దీవెనకరంగా మారుస్తాడు. ఈ జీవితాన్ని మీరు పొందుకోవాలని ఆశపడుతున్నారా? దేవుని మాట వినండి, దేవుని చిత్తానుసారంగా బ్రతకండి, దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టండి, దేవుని కార్యాలు చేయడానికి తీర్మానం కలిగి ఉండండి.
1: ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. ఐ డిడ్ నాట్ క్రై వెన్ ఐ వాస్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాస్ టేకింగ్ బాప్టిజం. ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చి ఉన్నాయి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాన్ ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. 16 hours నేను కష్టపడేదాన్ని, 16 hours చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 marks నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్. నేను 2 marks అంటే రిజర్వేషన్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 marks నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 marks న్యూ అస్యూరెన్స్ ఇండియా ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గరగా 12 kilometers ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. నేను 17,000 నేను సాలరీ నా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునేవాళ్ళు అనమాట. మా నా పేరు సలోమి, నేను ఒక సనాతన ధర్మము మానవతా విలువలు కలిగిన గొప్ప మానవతా విలువలు కలిగిన కుటుంబం నుంచి నేను వచ్చిన్నాను. వాస్తవం చెప్పాలి అని అంటే నా యొక్క బాల్యము 1 to 4 years పేరెంట్స్తో ఉండడం జరిగింది. ఆ 1 to 4 years నేను 4 years అంటే 4th standard వరకు నేను నా పేరెంట్స్తో ఉండడం జరిగింది. మా యొక్క విలేజ్లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇది ఈస్టర్ ఫెస్టివల్ ఆ టైంలో, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆ టైంలో ఆ యొక్క డ్రామాలు, కల్చరల్ యాక్టివిటీస్, క్రిస్టియన్ స్కిట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఒక పపెట్ షోలో నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నేను అంటే మనకు సాధారణంగా 4th standard వరకు అని అంటే 9 years అలా ఉంటుంది, లెస్ దాన్ 10 years లోపల. అప్పుడు ఏం విషయాలు అయితే విని ఉన్నామో అవి చాలా మన మనసులో బాగా నాటుకొని పోతాయి. అయితే ఆ పపెట్ షోలో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది. పిల్లల యొక్క పపెట్ షోలో జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీ పేరెంట్స్ చూడకపోయినా, మీ ఫ్రెండ్స్ చూడకపోయినా, టీచర్స్ ఎవరు చూడకపోయినా, వన్ గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ సీయింగ్ యూ అని చెప్పేసి అని అంటాడు. అంటే ఆయన ప్రతిదీ నువ్వు చేస్తున్న ప్రతి పాయింట్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, అది నీ దేవుడు చూస్తూ ఉంటాడు, ఆ దేవుడే జీసస్ అని చెప్పేసి వాళ్ళు ఆ పపెట్ షోలో అది జరిగింది. అది మొత్తం ఎంటైర్ యాక్టివిటీ నాకు గుర్తులేదు కానీ, బట్ ఆ మాట నన్ను దర్శి ఆకట్టుకొని ఉన్నది. ఓకే, ఎవరు చూడకపోయినా దేవుడు అని వాడు చూస్తూ ఉంటాడు అన్నది నా మనసులో ఉండింది. తర్వాత నేను నా స్టడీస్ పరంగా నేను హాస్టల్కు మూవ్ అయ్యాను. 5th standard నుంచి 12th standard వరకు నేను చాలా చక్కగా చదువుకుంటూ, టీచర్స్ చెప్పినది చాలా చక్కగా నేర్చుకుంటూ, ఆ విధంగా అన్ని క్లాసెస్లో ఫస్ట్ మార్క్స్ తీసుకొని వస్తూ, అట్లా మంచి పేరు కలిగిన అమ్మ, మంచి పేరు నాకు ఉండేది, టీచర్స్ కూడా బాగా రికగ్నైజ్ చేసేవాళ్ళు, మంచిగా ఉండేది. అయితే సటన్ మూమెంట్లో 9th standard ఐ రిమెంబర్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు దేవుణ్ణి, జీసస్ను ఆరాధించే బిడ్డలు, చాలా చక్కగా ఆరాధించే బిడ్డలు ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు చెప్పి ఉన్నారు, డీజస్ దినకరణ్ గారు, ఫస్ట్ నేను దైవ సేవకుల విషయం తెలిసిపోయినాను అని అంటే డీజస్ దినకరణ్ గారు. డీజస్ దినకరణ్ గారు ఏమని చెప్పారు, అక్కడ వాళ్ళు ఏదైనా మనకు ప్రేయర్ పాయింట్స్, మనకు బాధలు ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ మనము ఒక లెటర్ రాసి ప్రేయర్ చేయమని అన్నప్పుడు, వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక ప్రామిస్ ఇస్తారు, ఆ ప్రామిస్ మనము పదే పదే చదువుతూ ఉంటే గినా మనకు దేవుడు మన సమస్యల నుంచి విడుదల కలుగ చేస్తాడు అనేసి మా స్నేహితులు చెప్పడం వలన, సరే లెట్ మీ ట్రై, దిస్ ఇస్ అ న్యూ, నాకు ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ థింగ్స్, న్యూ యాక్టివిటీస్, తర్వాత ఇంకొకటి నన్ను అందరు అనేది ఒక వెరైటీగా చేసి దాని యొక్క మన్ననలను పొందుకోవడము, రికగ్నిషన్ పొందుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలాంటి స్పిరిట్తో నేను మూవ్ అయ్యిన వ్యక్తిని. అయితే నేను సరే చూద్దాము హౌ గాడ్ విల్ స్పీక్ టు మీ, వాట్ దే విల్ ప్రే అని చెప్పేసి అలా ఆలోచన చేసుకుని, సరే లెట్ మీ రైట్ అ ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పేసి అలా ప్రేయర్ రిక్వెస్ట్ రాసినాను. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏం రాసినానో నాకైతే గుర్తులేదు కానీ, బట్ ఆ ప్రామిస్ అయితే నాకు బాగా గుర్తుంది. యెషయా ప్రవచన గ్రంథంలో యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ వస్తాడు, నువ్వు పర్వతంలో నూర్చుదువు, కొండలను పొట్టువలే చేయదువు, నువ్వు నూరుపుడి మ్రానుగా నేను చేస్తూ ఉన్నాను, పురుగు వంటి యాకోబు అనే అధ్యాయం ఉంటుంది కదండి, ఆ మాట నాకు పంపించినప్పుడు నాకు బైబిల్ చాలా అర్థమయ్యేది కాదు, చక్కగా తెలుసుకునేది. పర్వతంలో నూర్చడము అని అంటే ఎట్లా నూడుస్తాము, చీపురు పట్టుకొని నేను ఊడుస్తానా, కొండలను పొట్టువలే చేస్తాను అని అంటే గొడ్డలు తీసుకొని నరుకుతానా, ఏంటి వాట్ ఈస్ దిస్ మీనింగ్ అని చెప్పేసి అలా అనుకున్నాను. ఒక టీచర్ ఉన్నారు మాకు, డ్రిల్ టీచరు, దేవుణ్ణి తెలుసుకున్న సిస్టర్ టీచరు, ఆవిడని అడిగితే ఏమే నీకు ఇంత మంచి వాగ్దానం వచ్చింది అనేసి మా సిస్టర్ మా మేడం అన్నారు. అప్పుడు ఏంటో వాగ్దానం అంటే ఏమో తెలియదు కానీ, బట్ ఐ వాస్ రీడింగ్ దట్ ఎవ్రీడే దట్ ప్రామిస్, కానీ ట్రిమెండస్ ఆ వాగ్దానము. పర్వతంలో నూర్చుదువు అంటే కొండలాంటి సమస్యలను, కొండలను పొట్టువలే చేయదు అనే సమస్యలు, ఆ యొక్క విషయాలు జరిగిన తర్వాత చాలా కాలానికి నేను రికగ్నైజ్ అయ్యాను, ఓ పర్వతం అంటే ఈ సమస్యను పర్వతంలాగా ట్రీట్ చేసిన, నేను వాటిని నూరుస్తాను, కొండలను పొట్టువలే చేస్తాను. అది నాకు ఫస్ట్ ఎన్కౌంటర్ బై వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవునితో నేను నడుస్తూ ఉన్నాను, దేవుని ప్రణాళికలో ఉన్నాను అనేది, అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ అని నేను చెప్పగలుగుతాను. అయితే మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నప్పుడు ఇట్లా ప్రేయర్స్ చే, వాళ్ళు ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు, మనం ప్రేయర్స్ చేయించుకోవచ్చు అని చెప్పేసి అని అన్నప్పుడు, మనము అంటే మనం వారితో ప్రార్థన చేపించుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా వారికి మనం ఆఫరింగ్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అలా నేను మనీ ఆర్డర్, అప్పట్లో మనీ ఆర్డర్ నేను హాస్టల్లో ఉండటం వలన మనీ ఆర్డర్ చేసిన తర్వాత నాకు వచ్చిన వాగ్దానము, అసలు నిన్ను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని అన్నాను అనేసి ఆ వాగ్దానం వచ్చినది. ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడము నేను చూసి ఉన్నాను. అసలు నా యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్లో నేను నా తల్లిగారిని నేను కోల్పోవడం జరిగింది. ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను, ఇట్లా మా మదర్ చనిపోయినారు, ప్రభును చనిపోయిన తర్వాత నేను మా మదర్ను చూసేసి వచ్చి ఎగ్జామ్స్ రాసి ఉన్నాను. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ నాది. అలాంటప్పుడు టాప్ 10 ర్యాంక్స్లో నేను ఉండడం అనేది ఆయన కృపనే. నిజంగా ఆయన కృపనే. నా యొక్క మార్క్స్ లిస్ట్ వచ్చిన తర్వాత మా టీచర్స్ అందరు చూసి ఈ అమ్మాయి సో అండ్ సో సబ్జెక్ట్స్ లో షీ విల్ బి ఫస్ట్ ర్యాంక్ అండ్ వాట్ అబౌట్ అదర్స్ సబ్జెక్ట్స్ అనేసి టీచర్స్ వచ్చేసి వెంటనే నా మార్క్స్ లిస్ట్ అవంతా చూసిన తర్వాత చాలా సంతోషించినారు. నాకు అవన్నీ పెద్దగా అంటే ఇది ఏదో సంథింగ్ ఐ మీన్ సమ్ అదర్ ట్రాక్ అనేదిగా నాకు తెలియలేదు. అయితే తర్వాత నేను హాస్టల్ నా యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి మరి డిగ్రీ అండ్ నాకు కెరియర్ మా ముందు పీజీ వరకు నేను చదువుతున్న చదువుల్లో నాకు మా మదర్కు అంటే అటాచ్మెంట్స్ పెద్దగా లేవు. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండటం వల్ల అంత పెద్ద నాకు సిబ్లింగ్స్తో కూడా నేను పెద్దగా అటాచ్మెంట్స్ లేదు. ఎవరైనా నాకు అటాచ్మెంట్ ఉన్నారు అంటే నా ఫ్రెండ్స్, నా బుక్స్, నేను నా కల్చరల్ యాక్టివిటీస్ అలా ఉండేదాన్ని. అన్నిట్లో ఏ దాంట్లో నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేది దాని కొరకు ప్రయాసపడేదాన్ని, ప్రయత్నించేదాన్ని అలా ఉండేదాన్ని. అయితే సడన్గా నా యొక్క డిగ్రీ నేను కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయినప్పుడు నా స్నేహితులు అప్పుడు నేను అప్పటి వరకు హాస్టల్లో ఉన్న నేను తర్వాత డే స్కాలర్గా మారడం జరిగింది. నా ఫ్రెండ్స్ మిగతా ఫోర్ మెంబర్స్ వచ్చేసి వాళ్ళు వాళ్ళు హాస్టల్లో ఉండటం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడము, చదువుకోవడము, అలా గ్రూప్ డిస్కషన్స్ అలా చేస్తూ ఉండేదాన్ని. అయితే 5 మెంబర్స్ ఉండేవాళ్ళము. 5 మెంబర్స్ ఒక సిస్టమ్ను మేము ఫాలో అయ్యేవాళ్ళం అన్నమాట. ఎవ్రీ థర్స్డే పలానా చోటుకి వెళ్ళాలి, పలానా చూడాలి, చేయాలి, ఇది చేసిన తర్వాత వీ కెన్ డూ అదర్ థింగ్స్ దెన్ వీల్ గెట్ గుడ్ ర్యాంక్ అన్నట్లుగా మేము అలా ఉండేవాళ్ళము. అయితే సడన్గా నా యొక్క స్నేహితురాలు ఒక అమ్మాయి షీఈస్ ఫ్రమ్ గుత్తిశాల, మీకు అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది. తను అక్కడ చాలా బాగా జరుగుతాయంట, చాలా ప్రేయర్స్ అందరు మా ఊరంతా కదులుతుంది ఆ యొక్క ప్రేయర్స్లో, చాలా బాగుంటుంది, ఇక్కడ ఏదైనా ఉంటే వెళ్దామని ఆశపడుతున్నాను అనేసి మా ఫ్రెండ్ అలా చెప్పడం వలన అవునా వెళ్దామా సరే నాకు పర్మిషన్ వస్తుందో రాదో తెలియదు నాకు అన్నట్లుగా నేను అనుకున్నాను. అయితే తన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకో నాకు చాలా లైకింగ్ అనిపించింది అమ్మాయితో మాట్లాడడము. సరే నేను తనతో క్లోజ్నెస్ వచ్చింది. మేము 5 మెంబర్స్ము. హోసన్న మందిరం అయితే చాలా బాగుంటుంది, అక్కడ సాంగ్స్ చాలా బాగుంటాయి, షెల్ వి గో అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అలా చెప్పి ఉన్నారు. సరే అనేసి నేను గ్రూప్ డిస్కషన్స్కు నేను వెళ్తున్నాను అనేసి ఇంట్లో పర్మిషన్ తీసుకొని నేను రావడం జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా అట్రాక్షన్ ఏంటి అని అంటే మ్యూజిక్. అక్కడ పాస్టర్ గారు వచ్చేసి కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నారు, పియానో ప్లే చేస్తూ ఉన్నారు, అన్ని ఆ మ్యూజిక్ సిస్టమ్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఆ సమయంలో నేను మందిరంలో కూర్చొని ఉన్నాను. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయి ఉన్నారు, ముందు పోయి కూర్చున్నారు. వాళ్ళ కోసం నేను లేట్గా వెళ్ళాను, లేట్గా వెళ్ళేసి లాస్ట్లో కూర్చున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే చదువు బైబిల్ ఎలా తీసి ఎక్కడ ఏ చాప్టర్ ఉంటుందో కూడా తెలియని వాళ్ళు నా పక్కన కూర్చొని ఉన్నారు, నేను వారి మధ్యలో కూర్చొని ఉన్నాను. ఇది సమ్మర్, ఇంకా సమ్మర్ టైం అనమాట, ఏప్రిల్ ఆ టైంలో. ఇంకా బాగా ఫ్యాన్ గాలి కోసం అనేసి నేను ఎదురు చూస్తూ అట్లా ఇట్లా చూస్తున్నాను. వర్షిప్ జరుగుతూ ఉంటే పాస్టర్ ఎక్కడో ఉన్నారు అక్కడ, నేను కార్నర్లో ఉన్నాను. అయితే కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అన్నోన్ టంగ్స్ మాట్లాడుతూ ప్రైజ్ జీసస్. అసలు వాళ్ళకి బైబిల్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, ఎటు సైడ్ ఇండెక్స్ ఉంటుందో తెలియదు. అలాంటి వాళ్ళు గ్లోరీ టు జీసస్ అనేసి ఇంగ్లీష్ వర్డ్స్ పాడడం పలకడము, ఇంకా తమిళ్ కన్నడ వర్డ్స్ కూడా వాళ్ళు పలకడం వలన నేను వాళ్ళకెళ్ళి చూస్తూ ఉన్నాను. అందరిని ఇలా చూస్తూ వస్తూ ఉన్నప్పుడు సేవకుడు నన్నే చూస్తూ ఉన్నట్టుగాను కళ్ళుమూయి సనగకు అనేసి అలా మాట్లాడడము, అది నాకు ఫస్ట్ దేవుడు నన్ను హెచ్చరించడము. తర్వాత నన్ను కాదులే, ఇంతమందిలో నన్నే అంటున్నాడా దేవుడు, నన్నే చూస్తున్నాడా పాస్టర్, ఊరికే క్యాజువల్గా అంటూ ఉన్నారులే అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత జరిగిన విషయం ఏంటి అని అంటే, ఇంకా తర్వాత ఎందుకో నాకు తెలియలేదు, బట్ నేను వెళ్తూ ఉన్నానా చర్చికి అనేసి అనుకున్నాను, వెళ్ళను అని అనుకున్నాను. కానీ బట్ సమ్వేర్ సంగీతం అంటే ఇష్టం కాబట్టి ఒక నెలకు ఒకసారైనా కానీ గ్రూప్ డిస్కషన్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళొచ్చు అన్నట్లుగా అలా ఆలోచన చేసుకుంటూ నేను వచ్చి ఉన్నాను. అయితే జరిగిన విషయం ఏంటంటే 2 వీక్స్ మా ఫ్రెండ్స్ వచ్చారు, 4 మెంబర్స్ వచ్చారు, నేను 2 వీక్స్ వెళ్ళలేదు. 3rd వీక్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు నాతోనే మాట్లాడినట్లుగాను, నేను అసలు నాలో ఉన్న ఒంటరితనము అంతవరకు ప్రతి విషయంలో ఒక అగ్రెసివ్నెస్, ఏదైనా ఒక మనిషి నా దగ్గరకు వచ్చి అయ్యో ఇట్లా అయిపోయింది ఇలా ఉంది సలోమి అనేసానంటే వై కాంట్ యూ థింక్ లైక్ దిస్ అనేసి అట్లా పాజిటివ్ వేస్గా నేను చెప్పే అలాంటి నేను, నాకు నేనే ఒక పిటినెస్ అనేది నాకు అనిపించింది. ఆ సమయంలో నాకు ఎవ్వరూ లేరు అన్నట్లుగా ఆ థర్డ్ సండే నేను వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడడం అనేది నాకు దేవుడు ఆటోమేటిక్గా ఆయన నేర్పించిన, ఆయన మీద ఆనుకోవడం అనేది నేను ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయినాను. ఇంకా తర్వాత నుంచి ఏది ఏమైనప్పటికీ ఎలా అయినా కానీ ఎన్ని అబద్ధాలైనా చెప్పైనా కానీ నేను ఈ మందిరానికి రావాలి అని చెప్పేసి అని అనుకున్నాను. తర్వాత ఓ సరే ఇంకా మనకు పరిజ్ఞానం లేదు, దైవిక జ్ఞానం తెలియదు ఎలా ఉండాలో, ఒకవేళ తప్పులు చేస్తే పడిపోతారేమో. అప్పటికి బాప్తిస్మాల కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. సరే చర్చికి వెళ్ళడం మాత్రం సరిపోతుంది అని చెప్పేసి అట్లా అనుకున్నాను. నా స్టడీస్ అప్పుడు నేను ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి ప్రోడక్ట్స్ నేను డెవలప్ చేయాలి, ఏదైనా ఒక సైంటిస్ట్ లాంటి వర్క్ నేను చేయాలి అనేది నాకు చాలా ఆసక్తి. అలానే నా కెరీర్ కూడా అలానే స్టార్ట్ అయ్యింది, అలానే ఉండినాను. అయితే దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆయన నన్ను చూస్ చేసుకున్నాడు అనేది నేను చాలా లేటుగా తెలుసుకొని ఉన్నాను. ఆయనను ఎప్పుడైతే తెలుసుకొని ఉన్నానో అప్పటి నుంచి ఆయన నన్ను మరలా లోకంలోనికి తీసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా. అయితే జరిగిన విషయం ఏంటి అని అంటే, మా ఫ్రెండ్స్ చాలా ఇన్స్పైర్ అయిపోయేసి లెట్ మీ టేక్ ద బాప్టిజం అని చెప్పేసి వాళ్ళు బాప్తిస్మాలు తీసుకొని ఉన్నారు. తర్వాత వాళ్ళ మా కాలేజ్ స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము మా ఇండ్లకి వెళ్తే మేము చర్చికి వెళ్తామో లేదో తెలియదు అని అన్నారు. అలా అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంకా నేను కూడా అలా వెళ్ళను కదా, నా పరిస్థితి ఎలా ఉంటుందో, బాప్తిజం తీసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పేసి నేను కొంచెం రిజెక్ట్ చేసుకుని, దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు కానీ బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్. ఇఫ్ గాడ్ టెల్స్ దెన్ డెఫినెట్లీ ఐ షుడ్ ఒబే ఆర్ నాట్. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు ఒబే, వాట్ ఈస్ ద నెక్స్ట్, వాట్ విల్ హ్యాపన్ అన్నట్లుగా ప్రతి విషయంలో ఒకటి ఒకలాంటి క్వశ్చన్ మార్క్ వేసుకుంటూనే వచ్చేదాన్ని. దేవుడు ఒక మాట చెప్తే కదా దానికి లోబడేదాన్ని కాదు, కాకపోతే మా పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుంటూ అలా వచ్చేదాన్ని. ఓకే నా సమస్య ఇదింది ప్రభా, నాకు కృపదయచేయి అనేసి అట్లా అని అంటున్నాను. చాలా మంది ఈ భాషలు మాట్లాడుతూ ఉన్న వారిని చూసి నేను చాలా వింతగా ఫీల్ అయ్యున్నాను. అయితే దేవుడు నన్ను దర్శించి ఉన్నాడు. మొదటిగా నేను రక్షణ బాప్తిసం తీసుకోకముందుకే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించడం అనేది చాలా ట్రిమెండస్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పగలుగుతాను. అది ఎలా అంటే, ఒకరోజు మేము ఆల్ నైట్ ప్రేయర్కు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడం కూడా చాలా రెస్ట్రిక్షన్స్తో నేను వెళ్ళిన్నాను. ఏది ఏమైనప్పటికీ వెళ్ళాల్సిందే అన్నట్లుగా నేను, సరే తర్వాత ఏం జరిగినా కూడా ఐ విల్ టేక్ ద చార్జ్ అని చెప్పేసి అలా వెళ్ళి ఉన్నప్పుడు ఆ ముందు రోజు వరకు నాకు జరిగిన విషయం ఏంటంటే, నా పండు చాలా పెయిన్గా ఉంటుంది. అసలు ఇలా బ్రష్ ఇక్కడ ఇట్ సైడ్ బ్రష్ చేసేదాన్నే కాదు, ఇట్ సైడ్ మాత్రమే బ్రష్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అలా ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు, దైవ సేవకుడు వర్షిప్ లీడ్ చేస్తూ వస్తున్నారు. లీడ్ చేస్తూ ఉన్నప్పుడు నేను వచ్చేసి నేను కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నీకు స్తోత్రములు, వీళ్ళందరూ ఇంతగా ప్రార్థన కన్నీరు గాడ్చి ఆనందిస్తున్నారు, ఆత్మలో ఆనందిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంతోషిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అప్పటికి నాకు పాటలు ఏమి రావు, ఒక సాంగ్ మాత్రము ఆ సమయంలో ఒక ఆ పల్లవి మాత్రమే నాకు తెలుసు, అది ఏ

గణనీయము. ఆ పాట అది ఒక పల్లవి, ఆ ఎంటైర్ వర్షిప్ లో అది నేర్చుకుని ఉన్నాను. ఆ పాట మాత్రము అది ఆ పల్లవి నేర్చుకుని పాడుతూ ఉన్నాను, నేను కూడా పరవశిస్తూ ఉన్నాను. అంతే, ఆల్ ఆఫ్ సడన్ సమ్ వన్ కేమ్ అండ్ టచ్డ్ మీ. అప్పుడు నా యొక్క బాడీలో ఉండేది, నాకు మామూలుగా అంటే నాది నా బాడీ హీట్ బాడీ, అలాంటిది నాకు సడన్ గా ఒక లాంటి టెంపరేచర్ నాలోనికి రావడం జరిగింది. చల్లంటి ఒక చల్లని స్పర్శ అనేది నేను అనుభవించి ఉన్నాను. అది ఫస్ట్ ఎన్కౌంటర్. తర్వాత ఇంకా నేను డిసైడ్ అయిపోయినాను, దేవా బ్రతుకుతే నీ కొరకే బ్రతకాలి. నేను ఎంతగైనా బయట కనపడకపోయినా నేను మాత్రం నీతోనే ఓ ఉడంబడిక చేసుకుంటూ ఉన్నాను, నువ్వే నడిపించు అని చెప్పేసి అని అనుకున్నాను. అయినా అప్పటికీ నేను బాప్తిసం తీసుకోవడానికి చాలా సిద్ధపడి ఉన్నాను, కానీ చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాను కాబట్టి చాలా వరకు నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉన్నాను. 2006 జూన్ 10 బాప్తిసం తీసుకోవడానికి దేవుడు మార్గం సరళం చేసి ఉన్నాడు. ఆ దినమున దేవుడు నాతో మాట్లాడాను. ఆ ఉదయకాల సమయం అంతా నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను, ప్రభువా ఒక వివాహం అయితే అయినా మన యొక్క లైఫ్ హస్బెండ్తో వారి కుటుంబంతో ఎలా జీవిస్తామో, నేను దేవునితో నేను నీ ఇంటిలోనికి వస్తున్నాను, నీ బిడ్డగా నేను పిలువబడుతూ ఉన్నాను, ఇక నో మోర్ నాకు ఇంకా లోకంతో నాకు సంబంధం లేదు, నువ్వు ఏమి చేసినా ఇంకా నీతోనే ఫలించినా ఎండిపోయినా మహావృక్షంగా మార్చబడినా ఏ విధంగా ఉన్నా కూడా అది నీతోనే, నీతోనే నా జీవితం, నువ్వు నిజమైన ద్రాక్షావల్లి కదా, తీగను నేను కదా అని చెప్పేసి నేను దేవునితో అలా బాగా ప్రార్థన చేసుకున్నాను. ఉదయకాలం నుంచి తెల్ల తెల్లవారు వరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రార్థనలోనే ఉన్నాము. అయితే దేవుడు నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ యూత్ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు డైమెన్షన్సే వేరుగా ఉంటాయి, అట్రాక్షన్సే వేరుగా ఉంటాయి, ఇతరుల మాటలు కూడా మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరికి చాలా వరకు ఈ ప్లాట్ఫామ్ మీద వాచ్ చేస్తూ ఉన్న వారికి, వింటూ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి సమ్వేర్ సంథింగ్ సమ్ వర్డ్ సమ్ థింగ్స్ సమ్ థింగ్స్ కానీ పర్సన్స్ కానీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఉంటుంది. బట్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, అయ్యా నేను నీతో వస్తున్నాను, నీ ఇంటిలోనికి నేను వస్తున్నాను, హౌ యూ విల్ బి లీడింగ్ మీ. ఐ ఆస్క్డ్ గాడ్. ఐ డిడ్ నాట్ క్రైడ్ వెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాజ్ టేకింగ్ బాప్టిజం. ప్రభువా నువ్వు నన్ను ఎలా నడిపిస్తావు అని చెప్పేసి నేను ఆ దేవుని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు, అదే మాట, సేవకుని స్వరము నా చెవిలో నేను ముందుగానే వింటున్నాను. వర్షిప్ క్రీస్తు ప్రేమ నుండి ఎడబాబు వాడెవరు, క్రీస్తు మీ పక్షమున ఉండగా మీకు విరోధి ఎవడు, ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడెవడు. ఈ విధంగా దేవుడు రోమపత్రిక 8వ అధ్యాయము ఆ అధ్యాయం అంతా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చేయలేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నా పేరు సలోమిగా మార్చబడింది. యాక్చువల్గా నాకు మా నేను స్కూల్లో చదివేటప్పుడు కూడా నాకు ఎందుకో అది అంటే సలోమియా కూడా ఒక వన్ ఆఫ్ ది ఎవాంజలిస్ట్ అనేసి నాకు తెలుసు. తర్వాత ఇప్పుడైతే ఇప్పుడున్న జ్ఞానంతో నేను చెప్పగలుగుతూ ఉన్నాను. అలా నేను ప్రార్థన చేసుకొని మొత్తానికి బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. నువ్వు ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను వెళ్తూ ఉన్నాను, ఇంటికి వెళ్తున్నాను. దగ్గర దగ్గరగా 3 కిలోమీటర్స్ మా ఇంటికి చర్చ్కి. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. 4:30 నేను బాప్తిసం తీసుకున్నాను. 4:35 నాది డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. 2 ఏంజల్స్ నా వెనకాల రావడం అనేది నేను చూసి ఉన్నాను. ఎగ్జాక్ట్గా నేను ఇంటికి ఆ రూట్లో మామూలుగా ఒకరు సింగిల్గా పోరు, ఇంకా జనాలు కూడా ఇంకా అప్పటికి మా కాలనీలో ఇంకా రోడ్డు సరిగ్గా లేదు, కొంచెం చెట్లు అంతా కొంచెం రిమోట్ ఏరియా లాగా ఉంటుంది. అలాంటిది నేను ఒక్కదాన్ని నేను నడుచుకుంటూ వెళ్ళాను. నేను నాతో పాటు ఇద్దరు దేవదూతలు నాతో పాటు రావడం జరిగింది. సరిగ్గా నేను మా ఇంట్లో గేట్ తీసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వెలుగు అనేది నేను చూడలేదు. అంతవరకు నాతో సమ్వేర్ సమ్వన్ కమింగ్ విత్ మీ అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత నేను ఇట్లా నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యున్నాను అనేసి మా సేవకులకు చెప్పి ఉన్నప్పుడు ఏంజల్స్ వచ్చి ఉన్నారు నీతో అని చెప్పి అలా చెప్పి ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే జరిగిన సందర్భం ఏంటి అని అంటే అవంతా దేవుడితో నడిచిన సందర్భాలు, దేవుడు నాతో ఉన్న సందర్భాలు ఇవంతా చాలా బాగా అనిపించింది. చదువుకుంటున్నప్పుడు కూడా దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించి రాయబోయే ఎగ్జామ్స్లో కూడా ప్రభు రేపు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుడిని అడిగి ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఇదంతా స్టడీస్ అయిపోయిన తర్వాత
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను సిద్ధపడుతూ ఉన్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని అడగలేదు, ఎందుకంటే మా నాన్నగారు ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి సంథింగ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేసి ఉన్నారు. అలా చెప్తూ ఉండడం వల్ల నేను కూడా గవర్నమెంట్ జాబ్స్కు చాలా ప్రిపేర్ అయినాను. అంతవరకు దేవుడు నాతో నడిచినాడు, నేను దేవునితో నడిచిన్నాను. ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నానో, ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చినాయి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాను ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. ఇంకా నాకు చాలా దేవుడు ఇంతగా నాతో నడుస్తూ ఉన్నప్పుడు, నేను దేవుని ఇంతగా అడుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యోగ విషయంలో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ రావడం ఏంటి అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఇంకా దేవునికి దూరము డిపార్ట్ అవుతూ ఉన్నాను. దేవుడు నేను దేవుడు ఎలా నడిచి ఉన్నామో నేను దేవునితో మాట్లాడేదాన్ని, ప్రభా ఐఎమ్ గోయింగ్ టు బై దిస్, షుడ్ ఐ బై ఆర్ నాట్, ఇస్ దిస్ యూస్ఫుల్ ఫర్ మీ. ఒకవేళ కొన్ని ఫోర్స్ఫుల్గా కొన్న వస్తువులు కూడా నేను వాడని దినాలు కూడా ఉన్నాయి. అలా దేవునితో నడిచిన నేను ఇక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగం తెచ్చుకునే విషయంకి వచ్చేసరికి నేను దేవునికి దూరం అయ్యాను. నాకు ఎటు మ్యాథమెటిక్స్ నేను మంచిగా చేస్తాను, మంచి ఇప్పటికీ నాకు మంచి రికార్డ్స్ ఉన్నాయి, అందుకోసం అనేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్. అలా కాన్ఫిడెన్స్తో టాప్ అన్ని ఎగ్జామ్స్ బాగా నేను ఫస్ట్ నేను కష్టపడితేనే కదా దేవుడు కూడా అనుగ్రహిస్తాడు అన్నట్లుగా నేను అనుకునేదాన్ని. అలా అనుకుని నేను చాలా ఒక రకంగా చెప్పాలి అని అంటే 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్ నేను దేవుని అడిగినాను, ప్రభా నాకు తెలియచేయి, నువ్వు నాకు నేర్పించు, ఎలా చదువుకోవాలో ఎలా నడుచు ఏమేమి చదువుకోవాలో కూడా నాకు తెలియచేయి అని చెప్పేసి అలా మెటీరియల్ తీసుకొని చదువుకుని ఉన్నాను. చదువుకోవడం వలన టాప్ మార్క్స్ వచ్చి ఉన్నాయి, కానీ అయితే 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా ప్రతిదీ నేను రాస్తున్న ప్రతి ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్లో వస్తూ ఉన్నాను, బట్ ఐ వాజ్ ఫెయిలింగ్ 1 or 2 మార్క్స్, అంటే అక్కడ క్లియర్ అవ్వకపోవడం జరుగుతుంది. దానివల్ల నేను దేవునికి దూరం అయినాను. దేవునికి ఎలా దూరం అయినానంటే పైకి మాత్రం భక్తి జీవితం చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే దేవుడు ఇంకా నేను ఏం ప్రార్థన చేసినా నాకు నచ్చినది, నేను అడిగినది దేవుడు నాకు అయ్యనప్పుడు ఇంకా నేను ఏమి ఏ విషయం అడగమంటావు అనే క్వశ్చన్ నాలో వచ్చింది. అలా వచ్చినప్పుడు నేను ఇంకా నేను ప్రభా నేను ఇంత కష్టపడి ఉన్నాను, దానికి తగిన ప్రతిఫలం ఇవ్వు అన్నట్లుగా నా ప్రార్థన అలా స్టార్ట్ అయినది. చాలా వరకు నేను ఎగ్జామ్స్ రాసి ఉన్నాను, చాలా ఇంకా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్, ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. అలా చదువుతూ 0.25 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టేసేసి నేను దాంట్లో క్వాలిఫై కాలేదు, నా మార్క్స్ రాలేదు అని చెప్పేసి ఇంకా అక్కడికి ఆగిపోయింది. ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయినాను, ఇంత దూరం అయిపోయినాను. ఇంకా దేవుడు నన్ను చూస్తే దేవునికి నేను ఇష్టం లేనేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అలా అనేసి ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి నేను పక్కన పెట్టేసి ఇంకా ప్రైవేట్ జాబ్స్లో నేను ప్రిపేర్ అవ్వాలి, జావా అంటే నాకు చాలా ఇష్టము, టెక్నాలజీ నేను అప్లికేషన్స్ పర్సనల్గా అప్లికేషన్స్ నేను డెవలప్ చేసుకొని ఉన్నాను. దానిని బట్టి ఇంకా సరే ఐటీలోనే ఇంకా మనం లీడ్ అవ్వాలి, ఇంకా తప్పదు మనం సర్వైవ్ అవ్వాలి కదా, దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ బట్ నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నేను ఐటీ ఫీల్డ్లో ఇంకా కంప్లీట్గా నేను దాని మీదనే ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఐటీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కూడా నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. మా ఫ్రెండ్స్ అప్పటికే నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది, మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునే వాళ్ళు అనమాట. మా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకంటే వాళ్ళు నాలాగా కెరీర్ బ్రేక్ తీసుకోలేదు, ఎందుకంటే నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి అంటే నోటిఫికేషన్ పడుతుంది అని అంటే జాబ్ మానేసేసి వచ్చేసి లేదంటే లీవ్ పెట్టుకొని ఇలా ప్రిపేర్ అయ్యేతో వచ్చేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ అదే కంపెనీలలో కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళ సాలరీస్ ఇంక్రిమెంట్ అవ్వడము, కంపెనీ స్విచ్ అవ్వడం వల్ల మంచి సాలరీస్ వచ్చినాయి. అయినా ఇంకా నేను కంపల్సరీగా నేను ఇక్కడే నిలదొక్కుకోవాలి, ఇంకా వేరే ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ ఏం దేవుడు ఇవ్వట్లేదు, ఇంకా నేనేం చేయను అని చెప్పేసి అలా అనుకుంటూ ఉన్నాను. ఇక నేనైతే నేను వెళ్తున్న ఫెలోషిప్లో దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, కానీ ఏదైనా జాబ్స్ వస్తూ ఉన్నాయి వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నా హృదయంలో
చాలా వేదన కలుగుతూ వస్తూ ఉండేది. అంటే ఇదంతా మీకు ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కంఫర్ట్ చేసి ఉన్నాడు అనే దానికి నేను ఇంత వివరణ ఇస్తూ ఉన్నాను. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ని వదిలేసి ప్రైవేట్ జాబ్స్లో ఎప్పుడైతే వచ్చి ఉన్నానో, నా శాలరీని చూసేసి మా ఫ్రెండ్స్ ఈ పిల్ల ఇలా వెళ్ళింది అలా వెళ్ళింది అందుకే దీని శాలరీ ఇలా ఉంది అని చెప్పేసి, ఇంకా వీఆర్ గెటింగ్ మ్యారీడ్, వెన్ షీ విల్ గెట్ మ్యారీడ్, వెన్ షీ విల్ బి స్టేబుల్ ఇన్ హర్ లైఫ్, ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుతుంది. అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ ఆన్ సైట్కు వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చాయి. నేను జస్ట్ అరగట్రం అంటే ఐటీ సెక్టర్లోనికి ఎంటర్ అయి ఉన్నాను. ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, ఇంకా నా పర్ఫార్మెన్స్, నా ఎక్స్పీరియన్స్, స్టెబిలిటీ అన్నీ క్రాస్ చెక్ చేస్తారు. అయితే సగం మధ్యలో ఉన్నప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి ఆన్ సైట్కి వెళ్ళడానికి. తర్వాత ఇంట్లో పరిస్థితులను బట్టి నేను ఆగిపోవడము, అంటే నా డిజైర్ అనమాట సంథింగ్ గ్రేట్ అని అని అనిపించుకోవడం అనేది నాకు ఆశ ఉండేది. ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. దానివల్ల నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నాను, సేవకులకు సహకారంగాను దేవుని దైవ సేవకులను వెంబడించడం అనేది నా లైఫ్ స్టైల్ అలా ఉండేది. అయితే లోపల మాత్రము ఇతరుల గురించి నేను భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని, కానీ బట్ ఐ వాజ్ నాట్ ప్రేయింగ్ ఫర్ మై సెల్ఫ్. నా అసలు నా లైఫ్ ఏంటి, ఈ దేవుడు నాకు అడిగినది నాకేం ఇవ్వలేదు. ఒకనొక సందర్భంలో తీర దగ్గరకు వచ్చింది, అది ఇంకా ఆర్డర్స్ ఆఫ్, అది ఏమంటారు, గవర్నమెంట్ ఆర్డర్స్ రావాల్సింది, రాలేదు, అది హోల్డ్లో ఉంది, అది ఇప్పటికీ హోల్డ్లో ఉంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. అయితే దేవుడు నన్ను హెచ్చరిస్తాను, ఆత్మ నార్పకుడి, ఇలా మాట్లాడుతున్నావు అలా చేస్తున్నావు, నేను ఎలా బ్రతకాలి ప్రభువా, నాకు అడిగినది ఇప్పుడు చూడి, ఆశ నీ ఆశ భంగం కానేరదు అంటావు, మరి తర్వాత నీ కోరికని సిద్ధింపచేసి సిద్ధింపచేస్తాను అంటావు, నీ మనోభిష్టమును సిద్ధింపచేస్తాను, కలగచేస్తాను అని అంటున్నావు, బట్ వై యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ మై డిజైర్ అనేది నాకు ఒకలాంటి వాగ్విధానం దేవునితో ఉండేది. మిగతా విషయాలలో దేవా ఈ విషయంలో నేను వెళ్తున్నాను, వెళ్ళొచ్చా పోవచ్చా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు. కానీ ఈ జాబ్ విషయంలో నాకు దేవుడు ఇయ్యలేదని చెప్పేసి ఒకలాంటి ఒక కార్నర్, ఒక బిట్రేయల్ కార్నర్ అనేది నాలో ఉండేది. అలా ఉన్నప్పుడు నేను దేవునితో అంటే 70% దేవునిలో ఉంటే 30% నాకు సాడ్నెస్ అనేది ఉండేది. నా ముఖం చూస్తానే చాలా వరకు ఏదో ఈ అమ్మాయి కోల్పోయింది, యవనస్త్రాలు ఎండుకొని ఇలా ఉండడం ఏంది, ఏదో సంథింగ్, నా సేవకులు కూడా అలానే అనుకునే వాళ్ళు నన్ను చూసి ఉన్నప్పుడు, ఏదో సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్, సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్ అని చెప్పేసి అలా అనుకునే వాళ్ళు. ఎవరేమనుకున్నా నా బాధ నాకు తెలుసు, కానీ అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను అలా అనుకుంటూ, అలా అనుకుని అలా నా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చినాను. అయితే సరిగ్గా 2016 అప్పటికి నేను బాప్తిజం తీసుకున్న తర్వాత, సారీ ఈ విషయం చెప్పలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఎలా పొందుకొని ఉన్నాను. ఒకరోజు అందరం కూర్చొని పిల్లలం అందరం క్యారం బోర్డు ఆడుతూ ఉన్నాము, ఎందుకు నాకు బైబిల్ చదవాలా అనేసి నాకు ఆత్మ ప్రేరేపణ వస్తుంటే చదువుతూ వస్తున్నాను. అప్పటికి ఇంకా ఇవి గాస్పల్స్ చదివేసినాను, అపోస్తల కార్యములు స్టార్ట్, ఇంకా అక్కడికి వచ్చేసినాను. అలా చదువుతున్నప్పుడు క్యారం బోర్డు ఆడకుండా నేను టెరెస్ పైకి పోయి కూర్చొని ప్రార్థన, ఇంకా అపోస్తల కార్యములు చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా సౌలు పౌలుగా ఎలా మార్చబడి ఉన్నారో ఆ టయానికి నేను దేవుని సన్నిధిలోనికి సరెండర్ అయిపోయినా. నన్ను నేను సరెండర్ అయిపోయినప్పుడు, ప్రభా నేను పాపిని, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అంటున్నాను, ఆత్మాభిషేకం నాకు కావాలి ప్రభా, నన్ను క్షమించి ప్రభా అని చెప్పేసి నాకు తెలియకుండానే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అది 3:30 ఆ టైంలో నేను అలా పైన టెర్రస్ పైన కూర్చొని, ఏమో ఓపెన్ ప్లేస్ అనమాట, కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నాకు తెలియలేదు ఆత్మాభిషేకంతో నేను నింపబడి ఉన్నాను, నా మోకాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియలేదు, నా మోకాళ్ళు ఆ స్కిన్ అంతా టేర్ అవ్వడము, రక్తం కారుతూ ఉండడం అని అవన్నీ నేను చూడలేదు, అవన్నీ నాకు పెయిన్గా కూడా లేదు. అది ఫస్ట్ నేను పరిశుద్ధాత్మ బాప్తిసం బాప్తిసం తీసుకున్నాను, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసము అతి త్వరితంలోనే పొందుకున్నాను. అగ్నిలో అభిషేకము, పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిసం తీసుకోవడము నాకు 2016 అక్టోబర్ 2 ఒక దైవ సేవకుడు ఇక్కడ అంటే మా చర్చిలోనే, అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా, ఈరోజు మనము అపోస్తులుల కూటముగా మనము ఈరోజు కండక్ట్ చేసుకుందాము అని చెప్పేసి చెప్పినప్పుడు, హౌ ఇట్ విల్ బి, అపోస్తులు ఇంటింట రొట్టె విడిచిన్నారు, పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ ఖండిస్తూ ఈ విధంగా నడిపించి ఉన్నారు కదా, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు చర్చికి వెళ్ళినప్పుడు దగ్గరగా 30-40 people ఉన్నాము, అందరం ప్రార్థన చేస్తున్నాము, ఆయన భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ అభిషేకంతో
వర్షిప్ చేస్తూ ఉన్నారు, నాకు తెలియలేదు. దగ్గర దగ్గరగా 40 మినిట్స్ టంగ్స్లో ఎప్పుడు ప్రేయర్ చేయని కొత్త భాషలు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఇక అప్పటి నుంచి ప్రభువా నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనే నిన్ను ప్రేమించినాను, నేను ఇష్టపడినాను, అందుకే నేను చర్చికి వస్తున్నాను. నువ్వు నాకు కష్టం పెట్టినా నష్టం పెట్టినా మంచి చేసినా కీడు చేసినా ఏది చేసినా నేను నీ సన్నిధిని వదిలిపెట్టను. అలానే నేను 2016 నుంచి 2017 వరకు అలా నడుస్తూ వచ్చినాను. సరిగ్గా 1 ఇయర్ లోపలనే దగ్గర దగ్గర అంటే ఇదే దృక్పథంతో నేను 6 మంత్స్ నేను అలా నడిచి ఉన్నాను. అయితే 7th మంత్ దగ్గర నుంచి దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆ 7th మంత్ మాకు ప్రతి నెల వాగ్దాన సందేశము, వాగ్దానం క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఆ మాటను చూసుకున్నప్పుడు నా ఫెయిల్యూర్స్ అన్ని నేను ప్రతిది రికార్డ్ చేసుకునేదాన్ని అనమాట. దేవుడు నాకు అంటే డైరీ రాసుకునేదాన్ని, దేవుడు నాకు ఏ విషయంలో మాట్లాడినాడు, నేను దేవునితో ఏం మాట్లాడినాను, దేవుడు నాకు ఏ దానికి రెస్పాన్స్ ఇచ్చినాడు, దేవుడు ఇంకా ఏ దానికి రెస్పాన్స్ అవ్వలేదు, ఇంకా ఏ విషయాలు నేను ఎలా అడగాలి, ఎలా మాట్లాడాలి ఆయనతో. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడు కదా అనేసి నేను అలా నడుచుకుంటూ వచ్చిన్నాను. అలా 2017కి వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఉన్నప్పుడు ఏం ప్రేమను చూశాను, ఇంతవరకు నా చేయదే, నేను అన్ని చేయదు అనుభవాలే. దేవుని ప్రేమించి ఉన్నాను, దేవునితో నడుస్తూ ఉన్నాను, ఎన్నో ఎదుర్కొని ఉన్నాను, ఎన్నో దొంగ పనులు చేసి ఉన్నాను. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు, జనాల మధ్యలో ఎలా ఉండాలో బాగా తెలుసు. అలా ఒక మనిషి నన్ను వచ్చి, ఏ నువ్వు ఇది చేసావంట కదా, నువ్వు ఇట్లా అంటావు కదా, పలానా అంటావు కదా అని ఎక్కడ అంటారో అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. దానికి తగినట్టుగా నేను నడుచుకొని ఉన్నాను. తర్వాత ప్రభు ఇది ఇలా చేయడం తప్పేమో అని నేను దేవుని అడిగినప్పుడు, దావీదు కూడా కొన్ని చోట్ల ఒక చోట నుంచి తప్పించుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన కనబడకుండా ఉండడానికి పిచ్చివాడిలాగా గీతలు గీస్తూ వస్తున్నాను. ఒకవేళ దేవుడు నన్ను కూడా అలా చేసి ఉన్నాడేమో అని చెప్పేసి నేను, ప్రభు నేను కూడా అలా చేసి ఉన్నానా అని అన్నప్పుడు దేవుడు

కాబట్టి నీతో వస్తున్నాను, ఒకవేళ నువ్వు ప్రేమించుంటే నా స్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి నేను బాగా ఆ రోజు ఆ వాక్యం ఆ దైవసేవకులు డెలివరీ చేస్తూ మెసేజ్ చెప్తూ ఉన్నారు. నాకు దుఃఖం ఆగలేదు. నేను రాసుకునేటివి, దేవునితో మాట్లాడుకునేటివి, నువ్వు ఇది ఇస్తావు కదా ప్రభా, నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చే దేవుడవు, అలా అనుకునేటివన్నీ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి. అంతరంగంలో ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉన్నాను. నేనైతే ఎవరితో కంపారిజన్ చేసుకునేదాన్ని కాదు, కానీ నా దేవుడు నాకు ఇస్తాడు, ఒకవేళ నాకు సామర్థ్యం లేకపోయినా నాకు సామర్థ్యం అనుగ్రహించే దేవుడు, అలా నేను అడుగుతూ వచ్చేదాన్ని. కానీ వేరే వాళ్ళతో నాకు కంపారిజన్ నాకు ఇష్టం ఉండేది కాదు. నాకు నా ప్రొవైడరు నాకు ఇస్తూ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో నేను ఎందుకు జెలస్గా ఫీల్ అవ్వాలి? వేరే వాళ్ళకు ఉంది నాకు లేదు అనేసి నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? హీ విల్ గివ్ మీ ద అపాయింటెడ్ టైం. ఆయన టైంలో నాకు ఇస్తాడు అనే ధైర్యం, ఆ విధమైన రిలేషన్షిప్ నాకు దేవునితో ఉండింది. అయితే ఆ సందర్భంలో నేను ఆ నెలంతా ఫిబ్రవరి ఆ నెలంతా ఆ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అయ్యా నన్ను క్షమించు, నిజంగా నీ ప్రేమకు సాటెవ్వరు అని నువ్వు అంటున్నావు. మరి ఇవన్నీ విషయాలలో నేను ఎలా నడిచిన్నాను నాకు తెలియలేదు, నేను ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు ప్రభా. ఒకవేళ నేనేమైనా నీకు దూరం అయినానేమో, దట్ వాజ్ మై గ్రేటెస్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఆ 28 డేస్ దేవునితో నేను ఎలా నడిచిన్నానంటే, నువ్వు ఇలా చేసావు, ఫలాంది అడిగినప్పుడు నాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చావు, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నా మీద ఇంత భక్తి చేస్తుంది, దీనికి ఇది రాలేదు, ఉద్యోగం రాలేదు, అది రాలేదు, ఇది ఇంత చదువుతుంది కానీ ఏమో రావట్లేదు, ఇలాంటి మాటలు అనిపించుకుంటున్నప్పుడు నేను ఎంత కృంగిపోయినానో, నా దేవుడు నాకు ఏం చేయలేదే అని నేను ఏడ్చుకున్నాను కదా, మరి నీకు కోపం వచ్చిందా ప్రభువా అనేసి ఆ 28 డేస్ నేను అలానే దేవుణ్ణి అడిగిన్నాను, దేవునితో మాట్లాడుతున్నాను. సరిగ్గా మార్చి నెల వచ్చింది. మార్చిలో వాగ్దానం ఏమొచ్చింది తెలుసా? నా మంచితనం అంతయో నీకు చూపిస్తాను, మోషకు తోడైనట్టుగా నీకును తోడైన్నాను అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాట, ఒక మనిషి మాట్లాడితే కొంతకాలం వరకు వాళ్ళు మంచి చేస్తారు, తర్వాత మరలా మరిచిపోతారేమో, కానీ పరిస్థితులను బట్టి వారు ఒకవేళ చేయాలనన్నా ఆ సహకరించలేకపోవచ్చేమో, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇక అంతే అండి. 2017 నుంచి గాడ్స్ ఫేవర్ నేను చూడడం జరిగింది. అయ్యా నాకు ఇది కావాలయ్యా అని అంటే అన్ని శ్రేష్టమైనటువే దేవుడు నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఇక సరిగ్గా ప్రేయర్స్ ఇలా దేవునితో నేను ఒక మంచి రిలేషన్షిప్ కలిగి నా ఇన్నర్ వూన్స్ హృదయంలో గాయపడినటువంటి దేవుణ్ణి నేను మిస్అండర్స్టాండ్ చేసుకొని దేవునికి దూరమైన సందర్భాలు అవన్నిటినీ రిపెంట్ చేసి ఉన్నాడు. నువ్వు పాతవి మర్చిపోమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఇంకా అలా మరి నేను ఒక న్యూ ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉన్నాను. అయిన తర్వాత నుంచి దేవుని ఫేవర్ ప్రతి చోట నన్ను తీసుకొని వస్తూ ఉంది. వెళ్ళిన చోటల్లా ఒకలాంటి గౌరవము, ఈవెన్ దైవ సేవకులకు పెద్ద పెద్ద దైవ సేవకులను పరిచయం చేసుకోవడానికి కూడా ఎందుకో దేవుని యొక్క ముఖ వర్చస్సు నా మీద ఉండడం వల్లనో తెలియదు, కానీ అసలు ఒక కొంతమంది దగ్గర అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళలేము, అలాంటిది దేవుడు నాకు అవకాశం అనుగ్రహిస్తూ వచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నాతో నడుస్తూ ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను అనేది నేను చాలా సంతోషంగా ఉన్నాను. సరిగ్గా ఇంకా మ్యారేజెస్ సందర్భానికి వస్తే ఇంకా నేను అనుకున్నాను, మా నాన్నగారు అంటే ఇంకప్పటికీ మా నాన్నగారు ఏంటి అంటే, మా మదర్ చనిపోయిన తర్వాత మా నాన్నగారు మమ్మల్ని ఎలా రైట్ చేసి ఉన్నారో మాకు బాగా తెలుసు, ఆయన ఎంత సాక్రిఫైస్ చేసుకున్నారో మాకు బాగా తెలుసు. నేను మా నాన్నగారితో మా అమ్మగారితో కానీ మా తోబుట్టులతో కానీ నేను ఎక్కువగా గడపలేదు, కానీ ఆ బాండింగ్స్ అనేది మా నాన్నగారు ఎలా ఉన్నారు ఇతరుల నుంచి సాక్ష్యం వింటూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించేదాన్ని. ఇలాంటి వ్యక్తికి నేను బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత, నా భాగ్యము. నేను ఆయన బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత అనుకొని నేను చాలా సంతోషంగా గౌరవంగా ఉన్నాను. అయితే ప్రభువా ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతున్నాను, మా నాన్నగారు కొన్ని విషయాలలో కొన్ని కట్టుబాట్లలో బయటికి రాలేరు, అలా అనేసి బిడ్డకు పెళ్లి చేయకుండా ఉండలేరు, ఆయన ఆత్మకు శాంతి ఉండదు ఒకవేళ ఆయన మరణిస్తే. ఆయన చనిపోయిన మరుక్షణమే నన్ను కూడా తీసుకోప్రభువా అని చెప్పేసి నేను 2018 నుంచి నేను అలా అడుగుతూ ఉన్నాను దేవునితో. కొన్ని సందర్భాలలో దేవుడు నాకు సమాధానం ఇవ్వకపోయేసరికి మా నాన్ననే నాకు కరెక్ట్ సమాధానం ఇచ్చినాడు. మొదటగా తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు కదా దేవుడు, సో నేను మా నాన్న మాటనే వింటాను, మా నాన్న చెప్పినట్టుగానే నేను వెళ్తాను అని చెప్పేసి అలా అనుకున్నాను. వివాహ విషయంలో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే, కాకపోతే నేను ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్. హౌ గాడ్ లెడ్ మీ టిల్ నౌ అనేది నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను.
పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో కాదు, బంధువులు, రక్త

సంబంధికులు తల్లిదండ్రులు ఎవరున్నా కూడా నీతో నడిచే దేవుడు, ఎందుకంటే నిన్ను భూమి మీదకి తీసుకొని వచ్చిన దేవుడు, నిన్ను ఫలింపచేసే దేవుడు, నిన్ను ఆయన కొరకు వాడుకునే దేవుడు కాబట్టి ఆయన ప్రణాళిక గొప్పదైనది. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము నెరవేర్చువారుగా మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అనేది నా యొక్క సాక్ష్యం ద్వారా మీకు తెలుస్తుందని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో నేను మా తండ్రి గారి విషయంలో నేను ఇట్లా అడుగుతూ ఉన్నాను, ప్రభా మా నాన్న మరణించిన మరుక్షణమే నా యొక్క సమాధి కూడా ఉండాలి, పక్కన ఉండాలి, మా నాది కూడా ఉండాలి, నా సేవం కూడా ఉండాలి అనేసి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. 2019లో దేవుడు మరలా నాకు ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. ఎలా అడిగినాడు అని అంటే, మా తండ్రి గారి కంటే కూడా ఫస్ట్ మా తండ్రినే, తర్వాతనే దేవుడు, తల్లి తండ్రి గురువు దైవము అన్నట్టుగా ఉన్నారు కదా. సో నేను లెట్ మీ లవ్ మై గాడ్ మై ఫాదర్ అన్నట్లుగా నేను అలా అనుకునేదాన్ని. మా నాన్నగారు ఏ చెప్తే అలా చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను వివాహ విషయంలో. ఆయన ఏం చెప్తే సరేలే, నేనైతే ఒకటే అనుకున్నాను, సీక్రెట్ బిలీవర్గా ఉండి అసలు బయట ప్రపంచం లేకుండా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే చాలు, మూడు పుట్ల అన్నం పెడితే బట్టలు ఉంటే చాలు అన్నట్లుగా అలా అనుకున్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక గొప్పదై ఉన్నది. సరిగ్గా 2019లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరలా వచ్చినాడు, దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసి ఉన్నాడు వివాహ విషయంలో. ఇంకా ఉన్న ఈ పరిస్థితుల్లో చాలా విషయాలు నేను ఎదుర్కొని ఉన్నాను. ఇంకా నా ఫ్రెండ్స్కి, నాతో పాటు ఉన్న వారికి, నాకన్నా చిన్నవారికి కూడా మ్యారేజెస్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది పెద్దలు అంటున్న మాటలు అదే పట్టిపాకులు ఆడుకుంటేనే అక్కడనే దొరకాల, వాళ్ళే ఉంటారు అంటే కొంతమంది మాట్లాడిన మాటలు మా తండ్రి గారు మాట్లాడే అంటే, మాకు ఇప్పుడు మా బిడ్డని ఎన్నుకున్నాడు దేవుడు, దేవుడు కూడా సిద్ధపరిచి ఉంటాడు అన్నట్టుగా అలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా నాన్నగారు ఏదైతేనేమిలే అందరూ ఒకటే అన్నట్లుగా అలా మాట్లాడలేదు మా నాన్నగారు. సో నాకు మా నాన్నగారి యొక్క ఆలోచన అనేది నాకు క్లారిటీ వచ్చింది. సో నన్ను దేవుడు ఏర్పడు, నేను మా నాన్న సైడ్తో మాట్లాడుతున్నా, ఇప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నాకు ఖచ్చితంగా నా యొక్క వాళ్ళలోనే దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడుతూ, ఇంకా ఇవన్నీ నేను బయట పోరాడలేను ప్రభువా, నాకైతే ఇలాంటివి నేను వెతకలేను, చేయలేను, ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి నేను దేవునితో మాట్లాడుతున్నాను. మరి మా నాన్నగారు ఇట్లా ఆశపడుతున్నారు, నేను మా నాన్నగారి ఆశను నెరవేర్చాలా, నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలా, ఎలా ఉండాలి అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉండింది. ఏది ఏమైనప్పటికీ నువ్వే నడిపించు ప్రభువా, నాకు ఈ లైఫ్ చాలు నాయనా, నేను కొంతవరకు నేను నువ్వు 33 అండ్ హాఫ్ ఇయర్స్ నువ్వు భూమి మీద ఉన్నావు కదా, అంతవరకు నా లైఫ్ ఉంటే చాలులే అన్నట్లుగా నేను కొంతమంది ఆత్మలనైనా సంపాదించి నేను పరలోక రాజ్యానికి వస్తాను ప్రభా, నాకు ఇవ్వద్దు నాయన అని చెప్పేసి నేను అలా చాలా డిప్రెషన్గా ఈ మ్యారేజ్ విషయంకి వచ్చేసరికి నేను చాలా ఎంత దేవుడు పుష్ చేస్తున్నా నేను అంత వెనక్కి వెళ్ళేవదాన్ని. చాలా మంది ప్రాఫిట్స్ నీకు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది అట్లా అనుకునేదాన్ని, భలే చెప్పినవలే. ఇంకా పెద్ద పెద్ద దైవ సేవకులు, అభిషక్తులు చాలా వాళ్ళు చెప్పిన ప్రాఫెసెస్ 100% జరిగిపోతున్నాయి. ప్రవక్తలు నాకు చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళింది దాన్ని కాదు, వాళ్ళు చెప్తున్నా కూడా నేను నీకు మ్యారేజ్ అవుతుందమ్మా, నువ్వు పరిచర్య చేస్తావు, మంచి వ్యక్తి వస్తారు లైఫ్లో, ఇట్లా నువ్వు అనుకున్న దానికంటే కూడా దేవుడు నీకు ఉన్నతంగానే ఇస్తాడంటే మీరు బాగానే చెప్తారు, బాగా షుగర్ కోటెడ్ మాట్లాడారు అంటే నేను చాలా హార్డ్ కోర్ పర్సన్ అనమాట ఈ విషయాలలో. అలా ఉన్న నన్ను దేవుడు నన్ను ఎలా మెల్ట్ చేసి ఉన్నాడో ఆయనకే మహిమ కలుగును గాక. అయితే సరిగ్గా కొంతమంది మ్యారేజెస్ ఇంకా 30 ఇయర్స్ వస్తూ ఉన్నాయి, ఇంకా నీకు ఇంకా కులము అది ఇది డబ్బులు ఉద్యోగము హోదా ఇవన్నీ అనుకుంటే ఎట్లా అవుతుంది, అవి ఎవరో ఒకరిని చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అనేసి ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. సరిగ్గా కరోనా టైంలో ఇంకా నేను ఒక సిస్టర్ నాకు చాలా మంది పెద్ద దైవ సేవకులు ఎవరైతే ఒక మాట చెప్తే నేను అన్ని విషయాలలో ఇప్పుడు రా సలోమి అని అంటే ఆ సేవకుల దగ్గరికి పరిగెత్తుకుంటూ, ఆ సిస్టర్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళే నేను ఆ సిస్టర్స్ చెప్పినా కూడా నేను వినలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా మోటివేట్ చేసి ఉన్నాడు అనేది అది ఇప్పటికీ ఆశ్చర్యమే, ఆయనకే మహిమ కలుగును గాక. ఒక సిస్టర్ నాకు, నన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న సిస్టరు ప్రార్థన చేసి ఉన్నారు, నీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, నీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది, దేవుని చిత్తంలో మీ యొక్క వివాహం ఘనంగా జరగబోతుంది అనేసి చెప్పి ఉన్నప్పుడు, ఆ సిస్టర్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఆత్మలో లీడింగ్లో నేను ఓకే ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ప్రైజ్ గాడ్ అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇంకా ఆ యొక్క ప్రార్థన నెరవేర్పులోనికి వస్తున్న సమయం ఆ టైంలో వచ్చేసి నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభువా నిజంగా వివాహం చాలా క్రూషియల్ ప్రభువా, ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వు, ఏదైనా కొన్ని ప్రార్థన విన్నపాలు ఇవ్వు,
రాత్రింబగులు ప్రార్థన చేస్తాను, దానికి జీతం ఇవ్వు ప్రభా. మ్యారేజ్ విషయంలోనంటే నేను ఇవన్నీ వాళ్ళని సాటిస్ఫై చేయాలా, వీళ్ళని హ్యాడ్ సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఎలా ఉంటారు, మనం ఎంత సంపాదించినా ఎంత ఇచ్చినా వీళ్ళని ఎవరిని సాటిస్ఫై చేయలేదు. నేను నిన్ను మాత్రం సాటిస్ఫై చేయగలుగుతాను, నీ సన్నిధిలో ఆరాధిస్తాను, మహిమపరుస్తాను, అనేకులకు నీ మాటను చెప్పి ఆదరిస్తాను. అది చాలే ప్రభా, ఎందుకు ప్రభా నాకు వివాహం చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నాను. అయినా మళ్ళీ మా నాన్నగారు, మా నాన్నగారి ఆశ నీకు తెలుసు కదా, మరి మా నాన్నగారి ఆశను తీరుస్తావా ఈ సమయంలో? నేను నీ మాట వినాలా, మా నాన్నగారి మాట వినాలా అని చెప్పేసి అని అనుకున్నాను. అయితే మా నాన్నగారు ఇలాంటి పోరాటంలో నేను ఉంటూ ఉన్నప్పుడు, ఇంకా ఇలాంటి మనస్తత్వంతో ఉన్నప్పుడు నాకు వివాహ విషయంలో దేవుడు కొన్ని విషయాలు, మంచి మంచి ప్రపోజల్స్ వస్తూ ఉన్నా కూడా నేను ఇది సరే ఇంకన్నైనా నేను సిద్ధపడుతున్నాను. అమ్మో మ్యారేజ్ కాకపోతే ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితి, అందరు ఇలా ఉంటుంది, ఎలాంటి నిందలు వస్తాయో తెలియదు, దానికి భయపడడం స్టార్ట్ అయ్యింది నాకు. అలా స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అడుగుతున్నాను, ఇంకా సరే ఏదైనా కానీ దేవుని చిత్తంలో ఉంది అని అంటే నేను ఎలా ఉన్నాను అనేది కాదు, వాళ్ళు ఎవరిని ఇచ్చినా కూడా, ఏ పర్సన్ ఇచ్చినా కూడా లెట్ మీ గెట్ మ్యారీడ్ అని చెప్పేసి అనే మూమెంట్లోకి నేను వచ్చినాను. అలా వచ్చినప్పుడు సరే ఏదైనా ప్రపోజల్ వచ్చిందా సరే, కాకపోతే ఇంకా అంతకుముందు ప్రార్థనలు ఎలా ఉండేది అని అంటే, నీ చిత్తంలో ఉన్న వ్యక్తి మాత్రమే రాంగ్ ప్రపోజల్స్ రాకూడదు, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, నాకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయేసి నేను ముడుచుకొని భయపడుకుంటా నేను నా కుటుంబం అంతా ఉండడానికి వీలే. ఎందుకంటే నా సిస్టర్ని నేను చూసి ఉన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ చాలు. ఒకవేళ నాకు తక్కువగా ఉన్న వ్యక్తులను వచ్చినంటే నేను స్ట్రగుల్ అయ్యేసి దేవుడు ఎందుకు పెళ్లి చేసినాడో అని నేను అనుకోకూడదు. ఈ విషయాలు అయితే దేవుని సన్నిధిలో అడిగి ఉన్నాను. అయితే దానికి ముందుగా నా విషయంలో ఇంకా పెళ్లి, నేనైతే చాలా వరకు నేను మా నాన్న చనిపోయిన తర్వాత మరుక్షణం నేను నా ఆత్మను తీసుకో అలా ఆయన ప్రాణం విడుస్తూ ఉండగానే ఆయన తృప్తి అంటే నా బిడ్డకు పెళ్లి చేయలేదనే బాధ లేకుండా మేము మాట్లాడుతూ మాట్లాడుతూనే మేము చనిపోవాలి అని చెప్పేసి నేను కొన్ని గంటలు ప్రార్థన చేసుకుంటాం దినాల్లో. చాలా వరకే వివాహాల విషయంలో వస్తున్న ఇబ్బందులు, మ్యారేజెస్ సరిగ్గా దేవుని చిత్తంలో లేకుండా పెద్దల నిర్ణయాలతో ఈ విన్న స్ట్రగుల్స్ అన్నీ నేను చూసినాను. ఆ విషయంలో నాకు తెలిసినంత వరకు కొన్ని వందల ప్రేయర్ రిక్వెస్ట్లు నేను ప్రేయర్ చేసి ఉన్నాను అనేసి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఆయన కృప సింహాసనం ఎదుట. నిజంగా ఆ ప్రార్థనలు ఆ విధంగా నేను ప్రార్థన చేసి ఉన్నందుకేనేమో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నా పట్ల నెరవేర్చబడి ఉన్నది. నా మటుకైతే నా విషయంలో నేను ప్రార్థన చేయలేదు, అయ్యా ఈ విడ వివాహ విషయంలో మీరు జోక్యం చేసుకోనండి, మీరే తండ్రిగా ఉండండి, ఎలియాజర్ లాంటి వ్యక్తులను మీరు లేవనెత్తండి, ఇలాంటి ప్రేయర్ పాయింట్స్ ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో వందల ప్రేయర్ పాయింట్స్, అసలు చైన్ ప్రేయర్స్ అంట, 3 డేస్ ప్రేయర్స్, 7 డేస్ ప్రేయర్స్, 10 డేస్ ప్రేయర్స్, 21 డేస్ ప్రేయర్స్ ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మళ్ళీ 3:30 ప్రేయర్స్, 4:00 ప్రేయర్స్ ఇలా ప్రార్థన, ఇట్లాంటి చైన్ ప్రేయర్స్ చాలా చాలా వరకు నేను చేసి ఉన్నాను. కొంతమందికి వివాహ విషయంలో నేను ఇనిషియేట్ చేయడము, వాళ్ళ యొక్క వివాహాలు ఘనంగా జరగడము, ఆశ్చర్య రీతిగా జరగడం అనేది కూడా ఆ పీరియడ్లో జరిగిపోయింది. నా విషయానికి వచ్చి ఉన్నప్పుడు నేను, నువ్వు నన్ను అవమానానికి అప్పచెప్పవు, నిందలకు అప్పచెప్పవు, ఎందుకంటే నువ్వు పెళ్లి చేస్తున్నావు, నీ నామానికి మహిమకరంగా చేస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి బాగలేడు, బాగున్నాడు, నేను బాగలేను, అతను బాగుండి, అతను బాగలేకుండా నేను బాగుండి, ఇలాంటి కాంప్లికేషన్స్ ఫైనాన్షియల్ విషయమైనా, వ్యక్తిత్వం విషయంలో అయినా, నేను ప్రేమించే విషయంలోనైనా, మేముండే హోదా విషయంలోనైనా ఇవే అడిగినాను. నేను ఎలా ఉంటే ఓకే అనగలుగుతానో అలాంటి ప్రపోజలే తీసుకోరా ప్రభువా. నేను దేవుని ఇలానే స్పెసిఫిక్గా అడిగినాను, ఒకవేళ నాకు ఎక్కువ ఇస్తే నేను ఎలా ఉంటాను, దావీదు ప్రార్థన చేసినట్టుగా నేను వివాహ విషయంలో ఇలానే అడిగి ఉన్నాను. నిజంగా మీకు ఆశ్చర్యం ఏంటో అంటే ఈ యొక్క వివాహ విషయంలో ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ మామూలుగా అందరి చాలా వరకు అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు, ఆన్లైన్లో వచ్చిన ప్రపోజల్స్ అందులో మా పేరెంట్స్ అడిగే విషయం ఫస్ట్ ఏదైనా ప్రొఫైల్ ముందు చూపించినా వాళ్ళు అడిగేది ఆ మాటతోనే ఇంకా అది డిస్క్వాలిఫై అవుతుంది. అందుకోసం అనేసి నేను ప్రపోజల్స్ నేను ఇంకా నేనే స్టార్ట్ చేసుకున్నాను, నేను నా యొక్క ప్రపోజల్స్ నేనే స్టార్ట్ చేసుకున్నాను, ఒక చోట ప్రొఫైల్ క్రియేట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇలాంటి మోసాలు ఇలా ఉంటూ ఉంటాయి బయట నేను వింటూ ఉన్నాను, ఏంటి ప్రభువా పేరెంట్స్ ఉండి ఇట్లా చేస్తారు, ఇప్పుడు మా నాన్నగారు ఆయన వెతికి చూసి ఆయన తీసుకొచ్చిన సంబంధాలు అవి సెట్ కావు అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళే రిజెక్ట్ చేసి ఉన్నారు.
అమ్మాయికి ఇసటి కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసినారు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేం, నాకెంత జ్ఞానం ఉంది, నేనేం చేయగలుగుతాను అని చెప్పేసి నేను దేవుణ్ణి అడిగినాను. అలా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, భయపడకు భయపడకు, మోషకు తోడైన దేవుడను నీకును తోడయ్యున్నాను, మోషకు తోడైన దేవుడను నీకును తోడయ్యున్నాను, నువ్వు ముందుకు నడువు, ముందుకు సాగు అనేసి దేవుడు నాతో వివాహ విషయంలో మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడుతున్న ప్రతి విషయంలో ప్రభా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు సేవకులంట, విశ్వ వాళ్ళకు సంఘం ఉందంట, ఇలా ఉందంట, నేను పోవాలా వద్దా, నాకు వద్దు ప్రభా, ఒకవేళ వాళ్ళు ఇలా క్వశ్చన్స్ అడుగుతారేమో, నాకు వచ్చిన ప్రాబ్లం అంతా అందరితో మింగిల్ అవ్వలేకపోవడము, ఇంకొకటి వచ్చేసి ఒకటి తక్కువ లేక తక్కువగా ఉన్నా కూడా కొన్ని ప్రోటోకాల్స్ లో నేను, అంటే కొన్ని విషయాలలో నేను అలా పెరగడం నా నేచర్ ఏమో, దానివల్ల నేను అడ్జస్ట్ అవుతానో లేదో అనే భయం అన్నీ నేను చెప్తూ వస్తూ ఉన్నాను దేవుని. భయపడకు, నేను నిన్ను కంఫర్ట్ చేస్తాను. ప్రతి సండే నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని స్వరమును నేను వింటూ ఉన్నాను. ప్రతి సండే, ప్రతి సండే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో ఆశ్చర్య రీతిగా నేను, దేవా ఇదేనా మీ చిత్తంలో ఉంటే కన్నా నాకు నాకు కనబడ నీవు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు, ఏం మాట్లాడతాము అనేసి దేవుడు నాకు తెలియచేసి ఉన్నాడు. దానికి మించి నేను ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎలా అడిగినానో అదే విధంగా నాకు దేవుడిచ్చిన నా యొక్క మ్యాన్ ఆఫ్ లైఫ్ ఆ వ్యక్తిని కూడా దేవుడు, నీకు ఇలాంటి వ్యక్తి వస్తారు అనేసి ఆల్రెడీ నా యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేయడం, పెద్ద పెద్ద ప్రాఫిట్స్ డిఫైన్ చెప్పడము, వాళ్ళు ప్రోప్ చేయడము జరిగింది. ఆ కన్ఫర్మేషన్ అనేది, ఆ జర్నీ అనేది చాలా చాలా ట్రిమెండస్. ఒక విషయం అనేది కాదు, వేరే వాళ్ళు చెప్పేదానికనంటే, దైవ సేవకులు చెప్పేదానికనంటే నాకు నాకుగా దేవుడు నాకు చెప్పడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్ని కన్ఫర్మేషన్స్ అని అంటే, ఇంతకు ముందు మీరు సునీత యొక్క సాక్ష్యం కూడా మీరు వినిన్నారు, తను ఎలా పోరాడినదో. నేను నా వంట సునీత నా దగ్గర లేకుండా ఉండింది ఆ టైంలో, నేను ఒక్కదాన్నే దేవుని సన్నిధిలో పోరాడుతున్నాను, పోవాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఏం మాట్లాడాలి, ఏంది మాట్లాడాలి, ఎలా కనుక్కోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఫేకా రియలా, ఇవన్నీ జనరిక్గా మనము ఎలా అడుగుతామో, వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకటి కాదు 100 క్వశ్చన్స్ అడుగుతూ వచ్చిందని దేవుని. ప్రతి ఒక్క విషయంలో ఈ యొక్క 6 దినాలలో వచ్చిన 600 క్వశ్చన్స్కు ఆయన ఇచ్చిన సమాధానం 7వ దినమున అలాంటి గొప్ప సమాధానం నాకు ఇచ్చి ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వివాహ విషయంలో లాస్ట్ మూమెంట్ వరకు కూడా నేను ఒక తోమ లాంటి దేవుణ్ణి గాయంలో ఉన్న చేతిలో ఉన్న గాయంలో ఏలు పెట్టి చూస్తే గానీ నేను నమ్మను అన్నట్టుగాను, ఇది నిజంగా అంత దేవుడు చెప్తూ ఉన్నా కూడా ఇది నిజంగా నీ చిత్తంలో జరుగుతుంది, నువ్వు చేస్తూ ఉన్నావు అని అంటే నువ్వే ముందుకు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. అక్కడికి నేను కొంచెం డబ్బులు ఎత్తి పెట్టుకొని ఉన్నాను. అప్పటికి నాకు ఆన్సైట్ ఆఫర్ వచ్చింది. ఇంకా ఈ అబ్బాయి గురించి, మా ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. నేను ఆన్సైట్కి వెళ్ళిపోయేసి పోస్ట్ ఫోన్ చేసుకొని, వివాహం పోస్ట్ ఫోన్ చేసుకొని మరలా వచ్చి వివాహం చేసుకుందాము అని చెప్పేసి అలా చెప్దాము, ఇప్పటికీ అక్కడికి అయిపోతుంది, ఏమైతే ఏమైంది, ఇంకంతే. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించడం జరిగింది. ఇది నా చిత్తంలో జరిగిస్తున్నాను, నీకు ఏ కొదవ ఉండదు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాను. ఇది నత్తివాడైన మోషతో ఎలా నడిపించి మాట్లాడి ఉన్నాను, నీతో నేను నడుస్తాను. నీ యొక్క వివాహ విషయంలో నీకున్న ప్రాబ్లమ్స్, నీకున్న డౌట్స్ అన్నిటినీ నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, సరిగ్గా నాది 10వ నవంబర్ మ్యారేజ్ అయితే 8వ తేదీన నేను ఇంకా చెప్పకుండా ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక జస్ట్ నేను ఒక డాక్యుమెంట్ పంపిస్తే అయినా నేను ఆన్సైట్లో ఉండిండాల్సింది. తర్వాత వచ్చే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తానో నాకు తెలియలేదు. అది దేవుడు నాకు కళ్ళకు కట్టినట్టుగా నా జీవితంలో నేను ఎక్కువ సినిమాలు కానీ సినిమా థియేటర్లు కానీ నేను సినిమాలు కానీ చూసిండేది దాన్ని కాదు. కానీ 70mm థియేటర్ ఎలా ఉంటుందో, ఆ స్క్రీన్ ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అది చూపించిన్నాడు. అప్పుడు నేను దేవునికి సరెండర్ అయ్యాను, ప్రభువా నన్ను క్షమించు అనేసి. ఇంకా ఎప్పుడు నేను ఇలా చేయను, దేవుడు నన్ను ఎంతగా మాట్లాడుతున్నాను, నేను నా చిత్తంలో నేను చేస్తున్నాను, నువ్వు భయపడకు, నీ తల్లిదండ్రుల కంటే నేను నికటంగా, నేను ప్రతిదీ నేను సపర్యల్ నేను చేస్తాను అనేసి దేవుడు నాతో మాట్లాడు. ఆయన నన్ను పోషించి సహాయం చేసినాడు. ఇంకా వివాహ విషయంలో రావాల్సిన ఆర్థిక విషయంలో కూడా అసలు రావాల్సిన డబ్బు నా దగ్గరికి రాలేదు, చాలా భయపడుతూ ఉన్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన, ఎందుకంటే ఆయన వివాహం కదా, నువ్వు చేస్తున్నావు, సో యూ ఓన్లీ ప్రొవైడ్. ఇలానే ప్రార్థన చేసుకున్నాను, నువ్వు చేస్తున్నావు, నాకు నచ్చినది కాదు, నీ ఇష్టంలో ఉండేది, నీకు ఏది బాగుంటుందో అదే ఇవ్వు అంతే, ఇట్లా అడుగుతూ వచ్చిన్నాను. అయితే దేవుడు ఆ మనీ విషయంలో కూడా నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇంకా ఫైనల్ విషయం ఏంటి అని అంటే, వివాహ విషయంలో మీకు మీ బంధువులు వస్తారో లేదో, బంధువుల కొట్లాటలు, వివాహంలో ఎలాంటి కొట్లాటలు మీరు చూసి ఉన్నారో, గొడవలు చూసి ఉన్నారో,
ఎలాంటి అబ్జెక్షన్స్, ఒకరి మాట ఒకరి మాట పడక ఏదో ఒకటి చేయాలి అనేసి ఎలా ఆలోచన చేస్తారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే నువ్వు అమ్మాయి మా ఇంటి వాళ్ళలో గొడవలను నేను చూసినాను. ప్రభా ఇలాంటిది అయితే వద్దు, ఇలా చేస్తూ ఉన్నావు అంటే మనుషుల నిర్ణయము, దిస్ ఇస్ నాట్ యువర్ థాట్ అనేసి నేను దేవుని అడుగుతున్నాను. ఎంత పీస్ఫుల్గా అంటే పెద్ద పెద్ద దైవ సేవకులు రావడము, అది ఆ వివాహం ఘనంగా జరగడము, ఇంకా దైవ సేవకులు పరిశుద్ధులు ఆత్మీయ బిడ్డలతోనే నా యొక్క వివాహము దేవుడు జరిగించినాడు. ఇంకా దానికి ఇంకా అదే విషయం నా యొక్క జీవితంలో నా చేదు అనుభవాలు, నా నెగిటివ్స్ అక్కడితో నాకుతో సమాప్తమైన నాకు వచ్చిన దేవుడు నాకు ఇచ్చిన నా యజమానుని విశ్వాసంలో నేను లోకానుసారమైన ఎంత నెగిటివ్ జీవితం నేను చేసి ఉన్నాను, దేవునిలో అంత ఉదక స్నానం, దేవుని మాటల్లోనూ విశ్వాసంలోను ఫెయిత్లోను అంతగా మంచితనము, దేవుని యొక్క దేవునితో నడిచింది, దేవుని మాటకు లోబడి జీవించిన వ్యక్తిని దేవుని నాకు అనుగ్రహించిన అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒకవేళ ఏ పరిస్థితులు గుండా మీరు వెళుతూ ఉన్నారో, చాలా సమయం నేను తీసుకొని ఉన్నాను, దయచేసి క్షమించండి. ఈ సమయంలో మీరు మీ పరిస్థితులు ఎలా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవునికి మీరు సబ్మిట్ చేసుకునగలుగుతూ ఉన్నట్లయితే ఆయన నడిపించువాడు.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రేమగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 19, 20, 21 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఇందులో ఇస్రాయేలు ప్రజల ఆధ్యాత్మిక పతనం నుండి నైతిక పతనానికి దారితీసిన పరిస్థితులను చూస్తాం. ఈ అధ్యాయాలలో వారి విషాద గాథతో ముడిపడి ఉన్న విషయాలను గమనిస్తాం. ఎఫ్రాయిము గోత్రము ఉన్న చోట లేవి గోత్రానికి చెందిన వ్యక్తి నివసించాడు. అతని ఉపపత్ని అతన్ని విడిచి మరొకంతో వ్యభిచరించి తన తండ్రి ఇంట నివసించింది. అయితే అతడు ఆమెను ఒప్పించి తన ఇంటికి తోడుకుని వచ్చే ప్రయత్నం చేశాడు. న్యాయాధిపతులు పాలించడం ప్రారంభించినప్పుడు ఆ తరువాత అన్య దేశాలు ఇస్రాయేలును నియంత్రించాయి. లేవి గోత్రానికి చెందిన ఈ వ్యక్తి చేసిన దాని నుండి గిబియాలోని మనుషులు ఏమి చేశారో, ఎంతటి అవమానకరమైన పనిని తలపెట్టారో ఇందులో మనం చూడవచ్చు. వారు దేవుడు కోరుకున్నది చేయలేదు. ఈ సంఘటన ద్వారా జరిగిన పరిణామాలను నేటి పాఠంలో మనము చర్చించబోతున్నాం. ఇక సందేశాన్ని విందామా.
1: ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం న్యాయాధిపతులు 19, 20, 21 అధ్యాయం. వినండి, ఆధ్యాత్మిక పతనం నైతిక పతనానికి దారితీస్తుంది. బెన్యామీను గోత్రంలో జరగకూడని అత్యాచారాలు జరిగాయి. జాతీయంగా ఇస్రాయేలీయులు ఎంతో నష్టపోయారు. 19, 20, 21 అధ్యాయాల్లో అంతా విషాదగాథే. ఒక లేవీయుడు ఎఫ్రాయిము మన్యప్రదేశంలో ఉత్తరాన నివసిస్తున్నాడు. అతడు యూదా బెత్లహేము నుండి ఒక స్త్రీని తనతో తెచ్చుకున్నాడు. ఆమె అతని ఉపపత్ని. ఈ విధంగా ఉపపత్నులను పెట్టుకోవడం దేవునికి సుతరాము ఇష్టం లేదు. అది అవినీతి. అసలైన భార్యకు ఉన్న మర్యాద ఘనత ఉపపత్నికి ఉండవు. ఈ లేవీయుడి ఉపపత్ని అతన్ని విడిచి మరొకరితో వ్యభిచరించి తన పుట్టింటికి బెత్లహేముకు వెళ్లిపోయింది. అక్కడే 4 నెలలున్నది. తాను లేవీయుడై ఉండి ఉపపత్నిని తెచ్చుకొని కాపురం వెలగబెట్టాడు. ఆమె చెడు పని చేసి పుట్టింటికి పారిపోయింది. ఆమెను తిరిగి తెచ్చుకుందామని మామగారి దగ్గరికి వెళ్లాడు. కొన్ని రోజులుండి తన ఉపపత్నిని తీసుకుని ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తున్నాడు. గిబియా వరకు వచ్చాడు. అది బెన్యామీనియుల పట్టణం. అప్పటికే పొద్దుగుంకింది. ఎక్కడ ఆ రాత్రి బస చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే ఒక వృద్ధుడు ఈ లేవీయుడి దగ్గరికి వచ్చాడు. అతడు ఎఫ్రాయిము మన్యం నుండి వలస వచ్చినవాడు. మా ఇంటికి రా, ఆతిథ్యమిస్తాను అన్నాడా వృద్ధుడు. ఆ రాత్రి లేవీయుడు, అతని ఉపపత్ని, వృద్ధుని గృహంలో ఉన్నారు. ఆ ఊళ్ళో కొందరు పోకిరిగాండ్లు వచ్చి ఆ ఇంటి మీద పడ్డారు. 22వ వచనం, నీ ఇంటికి వచ్చిన మనిషిని బయటికి తీసుకురా, మాకు అతణ్ణి అప్పగించు అన్నారు. వీరు సుధుమ గుమర్రా పాపానికి అలవాటు పడ్డ మనుషులు. వృద్ధుడు వారిని బ్రతిమలాడాడు. ఆ నీచమైన పని చెయ్యొద్దు అని వేడుకున్నాడు. అతనికి బదులు అతని ఉపపత్నిని మూక ఉమ్మడిగా కూడి ఆమెను చంపేశారు. లేవీయుడు ఆమె శవాన్ని 12 ముక్కలుగా తెగనరికి ఇస్రాయేలు దిక్కులన్నిటికీ ఆ ఖండాలను పంపాడు. 30వ వచనం, ఇంత నీచకార్యం ఎన్నడూ కని విని ఎరుగము అని అందరూ చెప్పుకున్నారు. వృద్ధుడు తన అతిథిని కాపాడడానికి అతని ఉపపత్నిని ఆ గుంపుకు అప్పగించడం మహాదారుణం. ఆ ముసలివాని కూతురు లేవీయుని ఉపపత్ని. వీరిద్దరూ పాడైపోయినా అతిథిని కాపాడాలి అని ఆ వృద్ధుడు ఇంత పని చేశాడు. వారిద్దరూ పిరికివారు. వచ్చిన పోకిరి మూకతో పోరాడే ధైర్యం లేక ఈ విధంగా దేవుని ధర్మశాస్త్రాన్ని మీరిన వారయ్యారు. నైతిక ప్రమాణాలను ఎట్టి పరిస్థితిలోనూ భంగం చేయకూడదు. 29వ వచనం, ఈ వార్త దేశం నలువైపులకు ప్రసరించింది. తన ఉపపత్ని మరణానికి లేవీయుడే బాధ్యుడు. 1 సమూయేలు 11:7 సౌలు ఏం చేశాడు? కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతో సమూయేలుతో చేరనివాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేస్తాను అని వర్తమానం పంపాడు. ఈ ఉపపత్ని హత్య ఎలాంటిది? ఇది అసభ్యం, పాపం, నీచం. ఇప్పుడు మనం 20వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఇశ్రాయేలు జాతి కలవరంలో ఉంది. మతభ్రష్టత్వం, ఆ తరువాత నైతిక పతనం, దాని తరువాత రాజకీయ కలవరం. లేవీయుడు తన ఉపపత్నికి జరిగిందంతా మిస్పా సమావేశంలో అందరి ఎదట బహిరంగంగా సాక్ష్యమిచ్చాడు. గిబియాలో తనకు సంభవించిన ఘోరమైన విపత్తును వారందరికీ వివరించి చెప్పాడు. అప్పుడందరూ ఏకగ్రీవంగా అన్నారు, గిబియాకు తగిన శాస్తి చెయ్యాలి, మనమంతా ఏకీభవించి గిబియాను ముట్టడిద్దాము, వారికి బుద్ధి చెబుదాము, ఈ ఘోర కార్యానికి కారకులను మాకు అప్పగించమంటే వారు అందుకు ఒప్పుకోలేదు. బెన్యామీనీయులు యుద్ధానికి సిద్ధమయ్యారు. బెన్యామీనీయులు ఇస్రాయేలీయుల్లో 22,000 మందిని నేలకూల్చారు. అయితే ఇస్రాయేలీయులు ధైర్యం తెచ్చుకుని మళ్లీ యుద్ధ పంక్తిగా తీరి నిలిచారు. దేవుడు వారిని యుద్ధానికి ప్రోత్సహించి బలపరిచాడు. 2వ రోజున వారు బెన్యామీనీయులతో హోరాహోరీగా పోరాడారు. ఈసారి కూడా బెన్యామీనీయులు 18,000 మంది ఇస్రాయేలీయులను నేలకూల్చారు. ఇస్రాయేలీయులు బేతేలులో యెహోవా సన్నిధిలో సాయంకాలము వరకు ఏడుస్తూనే ఉన్నారు. అప్పుడు యెహోవా మందసము బేతేలులోనే ఉంది. ఫీనెహా

ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతం చేయించాడు. బెన్యామీనీయులలో 25,100 మంది హతమయ్యారు. 36వ వచనం, బెన్యామీనీయులు తమకు అపజయం కలిగిందని ఒప్పుకున్నారు. మాటుగాండ్లు త్వరపడి గిబియాలో చొరబడి పట్టణంలోని వారిని హతం చేశారు. పొగ గొప్ప మేఘంలాగా పైకి లేచింది. అది మాటుగాండ్ర సంకేతం. బెన్యామీనీయులు పారిపోతూ ఉంటే ఇశ్రాయేలీయులు వారిని తరిమికొట్టారు. బెన్యామీనీయులలో 25,000 మంది పరాక్రమవంతులు హతమయ్యారు. మరో విడత ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల మీదికి వచ్చిపడి పట్టణాలన్నిటినీ హతం చేశారు. వాటిని అగ్నితో కాల్చివేశారు. శ్రోతలు వింటున్నారా, ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులపై కఠిన చర్య తీసుకున్నారు. బెన్యామీనీయులకు గొప్ప సైన్యం ఉన్నది, అయితే ఇశ్రాయేలీయులే గెలిచారు. బెన్యామీనీయులు చిట్ట చివరికి ఘోర పరాజయం చవిచూచారు. దేవుడు బెన్యామీనీయుల అవినీతిని ఈ విధంగా శిక్షించాడు. బెన్యామీను గోత్రం నైతికంగా హీనస్థితికి దిగజారిపోయింది. మీకు జ్ఞాపకముందా, యాకోబు కనిష్టపుత్రుడు బెన్యామీను. అతని కోసం యూదా తన ప్రాణం పెట్టడానికి సిద్ధమయ్యాడు. అయితే రానురాను బెన్యామీను గోత్రంలో అవినీతి, దొండగం, దౌర్జన్యం ఎక్కువైపోయాయి. రాజకీయంగా వారిలో అరాచకం చెలరేగింది. దేవాలయంలో ఆరాధన ప్రమాణాలు పడిపోయాయి. కుటుంబాల నైతిక ప్రమాణాలు అడుగంటిపోయాయి. చివరికి అంతా అరాచకమైపోయింది. న్యాయాధిపతుల గ్రంథం చిట్ట చివరికి వచ్చాము. 21వ అధ్యాయంతో ఈ గ్రంథం సమాప్తమవుతుంది. ఇప్పుడు ఈ యుద్ధం సంగతి మరోసారి చూడండి. ఈ ఘోర యుద్ధంలో బెన్యామీనీయులు అధిక సంఖ్యలో నశించారు. ఇశ్రాయేలీయులకు మొదటి రాజు సౌలు, అతడు బెన్యామీను గోత్రికుడు. ఎస్తేరు రాణి బెన్యామీను గోత్రం నుండే వచ్చింది. అపొస్తలుడైన పౌలు కూడా ఈ గోత్రం నుంచే వచ్చాడు. ఈ అధ్యాయంలోని సంఘటనలు ఇంత దూరం రావలసినవి కాదు. గిబియాలోనే స్థానికంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటే సరిపోయేది. తమ దుర్మార్గాన్ని సమర్థించుకోవడం కోసం యుద్ధం చేశారు. దానివలన ఎంతో జన నష్టం. చిన్న సమస్యలను స్థానికంగా అక్కడికక్కడే అప్పటికప్పుడే పరిష్కరించాలి గాని వాటిని ఈ విధంగా పొడిగించకూడదు. జాగ్రత్తగా వ్యవహరించాలి. పరిస్థితులను చేయిజారిపోనివ్వకూడదు. ఈ అధ్యాయంలో మరో వాస్తవాన్ని గుర్తించండి. మొదటిసారి ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఇలాంటి సంఘటనే యెహోషువా కాలంలో హాయిలో జరిగింది. వీరు కూడా యెహోషువా పద్ధతినే అనుసరించారు. మాటుగాండ్రను పెట్టారు. అంత మాత్రాన జయం కలగదు, కాని వారి విజయ రహస్యం ఇదే: యెహోవా వారికి తోడై ఉన్నాడు. విజయం ఆయనే వాగ్దానం చేశాడు. 20వ అధ్యాయంలో యెహోవా మందసం పేర్కొనబడింది. ఇది నిబంధన మందసం. న్యాయాధిపతుల గ్రంథంలో ఇక్కడ మాత్రమే యెహోవా మందసం పేర్కొనబడడం విశేషం. బేతేలులో మందసం ఉంది. అక్కడ ప్రధాన యాజకుడు ఫీనెహాసు. భక్తి ప్రజలలో క్షీణించిన సూచన కనపడుతోంది. అందుకే దేవుడు వారిపై కఠిన చర్య తీసుకున్నాడు. శ్రోతలు రండి, 21వ అధ్యాయంలో ప్రవేశిద్దాము. ఇది ఈ గ్రంథంలో చిట్ట చివరి అధ్యాయం. బెన్యామీను గోత్రం చాలా వరకు హతమైపోయింది. సంతాపం వెలిబుచ్చబడింది. జాతీయ భ్రష్టత్వం దేవుని దృష్టిలో ఎంతో హేయమైనదిగా పరిగణించబడింది. ప్రజలలో ఆధ్యాత్మిక విలువలు లోపించాయి. పునాదులు పాడైపోతూ ఉంటే కొద్దిమంది నీతిమంతులు బాధపడుతూ ఉంటారు. నాటి నుండి నేటి వరకు లోక పరిస్థితులు రానురాను మరీ అధ్వాన్నమైపోతున్నాయి.

0: ఈ అధ్యాయంలోని వివరాలు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు మిస్పాలో ప్రమాణం చేసుకున్నారు, తమలో ఎవడూ తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇవ్వకూడదు. ప్రజలు బేతేలుకు వచ్చి సాయంకాలం వరకు కూర్చున్నారు, బహుగా ఏడ్చారు, అన్నారు, యహోవా ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక్క గోత్రం లేదు, ఇది ఇశ్రాయేలుకు ఎందుకు సంభవించింది? మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠము నిర్మించి బలులర్పించారు, దేవుని యొద్ద విచారణ చేశారు. మిస్పాలో దేవుని పక్షమున రానివారు ఎవరు? అట్టివారికి మరణశిక్ష విధించాలి. బెన్యామీను గోత్రము కొట్టివేయబడినందున సంతాపం చెందారు. ఏవేవో ప్రతిజ్ఞలు చేస్తున్నారు, అయితే ఇశ్రాయేలీయులు స్వతంత్రించి చేసిన పని దేవుని ఆమోదం పొందలేదు. ఇది వారి అనుభవం. దేవుని యొద్ద విచారణ చేయగా యాబేష్గిలాదు నుండి సేనలోకి ఎవడూ రాలేదని తేలింది. పరాక్రమశాలులైన 12,000 మందిని పంపించి యాబేష్గిలాదు వారినందరినీ హతం చెయ్యాలి. అక్కడి పురుషులను చంపి కన్యకలను మాత్రము తెచ్చారు. మరల బెన్యామీనీయులతో సంధి చేసుకుని వారి పురుషులకు ఈ కన్యలనిచ్చి పెళ్లి చేశారు. రిమ్మోను కొండగుహలో ఈ సంధి వడంబడిక జరిగింది. అయితే ఇంకా 200 మంది పురుషులు మిగిలారు, వారికి భార్యలు కావాలి. అప్పుడు వీరు జరిగిందానికి పశ్చాత్తాపం వెలిబుచ్చారు. తప్పు తమది కాదని యహోవా పేరు చెప్తున్నారు. 15వ వచనం, యహోవా ఇశ్రాయేలు గోత్రములలో లోపం కనిపించగా వారేమన్నారు? యహోవాయే ఈ లోపం కలుగజేశాడు, గనుక బెన్యామీనీయులందర్నీ చంపేస్తాము అంటున్నారు. ఇది ఇశ్రాయేలీయులు చేసిన తప్పు. ఈరోజున చాలామంది విశ్వాసులు తాము చేసిన తప్పులకు ఫలితం అనుభవిస్తూ దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు సైతాను చేసిన పనిని దేవుడే చేసినట్లు అపార్థం చేసుకుని దేవుణ్ణి నిందించే బలహీన విశ్వాసులు మన మధ్య లేకపోలేదు. యోబుకు ఆస్తి నష్టం, కుటుంబ నష్టం, ఆరోగ్య నష్టం కలిగించింది ఎవరు? సైతాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అన్నాడు, దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయడానికి వస్తాడుగాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది క్రియలు లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. 21వ అధ్యాయం 14వ వచనం, భార్యల సమస్య ఇంకా తీరలేదు, సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించి ఉండడం చూచి ఇప్పుడు మనమేమి చెయ్యాలి అని ఆలోచించసాగారు. ఇశ్రాయేలీయులలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండా బెన్యామీనీయులలో తప్పించుకున్న వారికి స్వాస్థ్యము ఉండాలి అన్నారు. మరి ఈ తెలివి ఇంతకుముందు ఎక్కడికి పోయింది? చేసిన తప్పును సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందే ఇంతమాత్రం అవగాహన ఉంటే యుద్ధం తప్పేది కదా, అంత జన నష్టం వాటిల్లేది కాదు. ఇశ్రాయేలీయులలో ఎవడైనా తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇస్తే అతణ్ణి నిర్మూలం చేస్తామని ప్రమాణం చేశామే అంటారేమిటి? దేవుడు చెప్పింది చెయ్యరుగాని తమ ప్రతిజ్ఞను భంగపరచడానికి వీరికెంతో బాధ అనిపిస్తోంది. ఇలాంటి ప్రతిజ్ఞలు, శపథాలు దేవునికి కోపం తెప్పిస్తాయి. హెరోదురాజు తానేదో శపథం చేశానని చెప్పి యోహానుకు శిరఛేదం చేసినట్లే ఉంది ఈ కథ. అది సరే, ఇప్పుడీ భార్యల సమస్య ఎలా తీరాలి? 19వ వచనం, షిలోహులో ప్రతి ఏటా పండగ జరుగుతుంది, గనుక మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటున ఉండి షిలోహు స్త్రీలు నాట్యమాడడానికి బయలుదేరగా మీరు వచ్చి ప్రతివాడు ఒకదాన్ని పట్టుకుని బెన్యామీనీయుల దేశానికి తీసుకువెళ్లాలి, దాన్ని పెళ్లాడాలి. ఇదెక్కడి పరిష్కారం? ఆ ప్రాంతపు స్త్రీలు అసభ్యంగా నాట్యం చేస్తారు. వారు నైతికంగా ఎంత దిగజారిపోయారో చూడండి. ఇశ్రాయేలు పెద్దల సలహా ఎలాంటిది? మనుషులను ఇలా అపహరించడం ధర్మశాస్త్ర విరుద్ధమైన చర్య. ఇది గొప్ప నేరం. నాట్యమాడే ఈ స్త్రీలు ఎవరు? వీరు ఇశ్రాయేలీయుల కుమార్తెలే. వారిని మాకిచ్చినట్లు ఇవ్వండి, మేము వారికిస్తాము. యుద్ధానికి ఫలితంగా ఈ సమస్య ఏర్పడింది, వారి మీద దయచూపండి అని ఆ స్త్రీల తల్లిదండ్రులకు ఏదో విధంగా నచ్చ చెబుతారట. బెన్యామీనీయులు నాట్యకత్తెలను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నారు. వారికి మంచి స్వాస్థ్యములే దొరికాయి. బెన్యామీనీయులలో మిగిలిన వారు వీరే. సోదరీ సోదరులారా, ఇంతటితో న్యాయాధిపతుల గ్రంథం ముగిసింది. 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడు. వారికి రాజు లేడు, అంతా అరాచకం. ప్రజలు ధర్మశాస్త్ర విరుద్ధమైన ప్రవర్తనకు అలవాటు పడ్డారు. ఇదంతా ఏమిటి? ఇది ప్రకృతి సంబంధమైన మానవ సహజ లక్షణం. ఈ గ్రంథంలో దాపరికం లేకుండా ప్రతి ఒక్కరి బలహీనతను పరిశుద్ధాత్మ బయటపెట్టాడు. ఇటు వైఖరి జాతీయ జీవనం మీద పెద్ద మచ్చ. గమనించండి, ఇశ్రాయేలీయులు అడుగడుగునా పొరపాట్లు చేస్తూనే వచ్చారు. ఉద్రేకంలో శపథాలు చేయడం, దానివల్ల కలిగే దుష్ఫలితాలను అనుభవించడము, ఏడవడము, ప్రభువు క్షమించడం, ఇది ఇశ్రాయేలీయులకు అలవాటైపోయింది. బెన్యామీను గోత్రం అంతరించిపోకుండా నిలవాలంటే అక్కడి పురుషులకు భార్యలు కావాలి. యాబేష్ గిలాదు ఉదంతం ఈ వాస్తవాన్ని మనకు తేటగా చూపుతోంది. ఈ గోత్రాలు చేసిన నిర్వాకమిదే. వీరికి దేవుని ఆజ్ఞ కంటే తమ గోత్రికుల సాంప్రదాయాలే ముఖ్యం. అందుకే వారలా చెడిపోయారు. గతంలో తాము చేసిన తప్పులను సవరించుకోవటంతోనే సమయమంతా గడిచిపోయింది. వెనకటికి ఒక సామెత చెప్పుకునేవారు, అయ్యవారేం చేస్తున్నారు అంటే చేసిన తప్పులను సవరించుకుంటున్నారు అని. ఇశ్రాయేలు గోత్రాల తంతు అలాగే ఉంది. రాజు లేనప్పుడు ప్రతి ఒక్కడూ తనకు తానే రాజై కూర్చుంటాడు. దేవునితో నిమిత్తం లేకుండా స్వతంత్రించి తమకిష్టం వచ్చినట్లు చేస్తారు. తమ స్వంత అభిప్రాయాల చొప్పున తీర్మానాలు చేస్తారు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? మన ఆలోచనలు, ఉద్దేశ్యాలు, అభిప్రాయాలు, కోరికలు అన్నీ ప్రభువుకు అప్పగించాలి. ఆయన చిత్తానికి లోబరచాలి. గిద్యోను, యఫ్తా, సంసోను మొదలైన వారు గొప్ప యుద్ధవీరులు. అయితే వారి వ్యక్తిగత జీవితాలలో ఆధ్యాత్మిక విలువలు లోపించాయి. నిజమైన ఆధ్యాత్మిక వీరులైతే ఇంటా బయట, ఉద్యోగంలో, సంఘంలో, సమాజంలో వీరులుగానే ప్రవర్తించాలి. దేవుని రాజ్య ప్రతినిధిగా ప్రతి ఒక్కడూ వ్యవహరించాలి. దేవుని రాజ్య వాస్తవాలను ప్రకటించాలి, ప్రదర్శించాలి, ప్రయోగించాలి. ఆధ్యాత్మిక యోధులకు దేవుడిచ్చే ఆయుధాలు ఏవి? ఉన్నతమైన నీతి ప్రమాణాలు, సత్యము, దేవుని యందలి అచంచల విశ్వాసము, దేవుని వాక్య అనుభవము. ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోయేది ఎవరు? పరలోక మహిమైశ్వర్యాన్ని నిర్లక్ష్యం చేసి లౌకిక ఐహిక సుఖభోగాలను ఆశించేవారే ఓటమిని చవిచూస్తారు. ఈరోజున దేవునికి ఆధ్యాత్మిక యోధులు, వీరులు, శూరులు కావాలి. ప్రియశ్రోతలు, జ్ఞాపకముంచుకోండి, న్యాయాధిపతుల గ్రంథంలో మొదటి 16 అధ్యాయాలు శత్రువులతో ఇశ్రాయేలీయులు చేసిన యుద్ధాలు వర్ణించబడ్డాయి. దేవుని సాయంతో ఇశ్రాయేలీయులు ఘన విజయాలు సాధించారు. దేవుడు న్యాయాధిపతులను వారికోసమే పంపాడు. ఈ న్యాయాధిపతులందరూ స్వాతంత్ర్య సమరయోధులు. అయితే చివరి 5 అధ్యాయాలలో ఇశ్రాయేలీయులు తమకు తామే శత్రువులైపోయారు. అంతఃకలహాలే వారి క్షీణానికి కారణం. బయట శత్రువులు కాదు, వీరి అంతఃశత్రువులే అపజయానికి కారకులు. ఇశ్రాయేలీయులు దారి తెన్ను కానరాని నైతికారణ్యంలో చిక్కుబడిపోయారు. శ్రోతలు, ఈ గ్రంథం ముగిసింది. చివరికి మిగిలిందేమిటి? ఇశ్రాయేలీయులు తమ శత్రువుల వేషభాషలను అనుకరించసాగారు. మా శ్రోతలకు ఒక ముఖ్య ప్రశ్న. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆయన యందు మీరు బలవంతులవుతున్నారా? యేసు ప్రభువు కోసం అందరినీ ప్రేమించాలి, గాని ప్రభువును ప్రభువు కోసమే ప్రేమించాలి. ప్రేమిస్తున్నారా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ఇశ్రాయేలీయులు తమలో ఎవడునూ తన కుమార్తెను ఏ గోత్రము వారికి పెళ్లికి ఇయ్యకూడదని ప్రమాణం చేశారు. ఇశ్రాయేలీయులు తమలో ఎవడునూ తమ కుమార్తెను ఏ గోత్రము వారికి పెళ్లికి ఇవ్వకూడదని ప్రమాణం చేశారు. 1 లేవి, 2 బెన్యామీను, 3 ఎఫ్రాయిము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు మనము ఇశ్రాయేలు ప్రజల ఆధ్యాత్మిక పతనం నుండి నైతిక పతనానికి దారితీసిన పరిస్థితులను గమనించాం. వారి విషాద గాథతో ముడిపడి ఉన్న విషయాలను ఇందులో చూశాం. లేవి గోత్రానికి చెందిన వ్యక్తి, అతని ఉపపత్ని విషయంలో జరిగిన విషయము ఎంతో హేయకరమైన విషయంగా ఉండింది. ఆ ప్రాంతంలోని కొంతమంది యవనస్తులు ఎంతటి అవమానకరమైన పనిని తలపెట్టారో మనం చూశాం. వారు దేవుడు కోరుకున్నది చేయలేదు. ఈ సంఘటన ద్వారా జరిగిన పరిణామాలు ఘోరమైనవిగా ఉన్నాయి. ఈ పాఠంలో సైనిక చర్యను గురించి వింటున్నాం. న్యాయాధిపతులు తీర్పు చెప్పే కాలంలో సాధారణంగా గిరిజనులు అంతగా ఏకం కాలేదు. ఇతర గోత్రాలు బెన్యామీను గోత్రానికి అధికారిక అభ్యర్థన చేశాయి. వారు ఆ గోత్రంలో ఈ తప్పు చేసిన వారిని తమకు అప్పగించాలని కోరారు. అందుకు ఆ గోత్రం నిరాకరించింది. అందుకు వారు యుద్ధానికి సిద్ధపడ్డారు. ఇశ్రాయేలులు తమ చర్యలను గురించి మళ్ళీ ఆలోచించారు. వారు పవిత్ర యుద్ధం చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలు లోపించాయి. ఆ దినాల్లో ఇశ్రాయేలులకు రాజు లేడు గనుక ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. అనగా అంతా అరాచకం, ప్రజల్లో విచ్చలవిడిగా జీవిస్తూ వచ్చినట్లుగా చూశాం. దేవుని ఆజ్ఞలను తృణీకరించడం ద్వారా ఎంతో నష్టాన్ని వారు కొని తెచ్చుకున్నారు. వారు పాపం చేసిన ప్రతిసారి దేవుడు వారిని శత్రులకు అప్పగించడం, ఆ తర్వాత వారిని న్యాయాధిపతుల రూపంలో రక్షించడం జరిగింది. ప్రిలారా, నేటితో మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని ముగించుకుంటున్నాం. ఈ గ్రంథము మీ జీవితాలకు ఆశీర్వాదకరమైన పాఠాలను నేర్పించిందని భావిస్తున్నాం. తిరిగి మరి యొక్క గ్రంథ ధ్యానాలతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. దైవాశిస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 17-18 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఈ భాగానికి ముందు న్యాయాధిపతులు తీర్పు ఇచ్చిన సమయాన్ని గ్రంథకర్త వివరించాడు. ఇందులోని కథ బహుశా ఆ సమయం ప్రారంభంలో జరిగి ఉండవచ్చు. ఇది ఆ సమయంలో మతం యొక్క పతనావస్థను చూపుతుంది. ఇక్కడ మీకా అనే వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. మీకా అనే పేరుకు ప్రభువు వంటివారు ఎవరూ లేరు అని అర్థం. దేవుడు మోషేకు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఏ రూపాన్ని చెక్కకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. అది 2వ ఆజ్ఞ. కాబట్టి ఈ వ్యక్తులు ఒక ప్రతిమను రూపొందించినప్పుడు వారు ఆ ఆజ్ఞను పాటించలేదు. మీకా తన ఇంటిలో దేవుణ్ణి స్తుతించే స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ అతడు ఒక ప్రతిమను, ఏఫోదును, కొన్ని గృహ దేవతలను కూడా ఉంచాడు. మీకాకు కుమారులు ఉన్నారు, మరియు అతడు ఒక యాజకునిగా ఉండడానికి ఎన్నుకున్నాడు. లేవి గోత్రం నుండి ఎవరు లేనందున బహుశా అతడు ఇలా చేసి ఉండవచ్చు. యాజకులందరూ లేవి గోత్రం నుండి రావాలనేది నియమం. బహుశా అతడు దీనిపై దృష్టి పెట్టలేదు. మీకా లేవి గోత్రానికి చెందిన వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి దేవుడు తనను ఆశీర్వదిస్తాడు అని భావించాడు. ఇక ఈ వృత్తాంతంలో ఇమిడి ఉన్న కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను నేటి పాఠంలో మనము తెలుసుకుందామా?
1: ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనము న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం వినబోతున్నాము. 17 నుండి 21వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు చరిత్ర రేఖలో నిమ్నోన్నతాలు మనం గమనించగలం. ప్రారంభంలో ఆశీర్వాదం. వారు దేవుణ్ణి ఆరాధించారు. ఆ తరువాత దేవుని నుండి తొలగిపోయారు, దారి తప్పారు, చెడుగు చేశారు, తమ స్వంత ఇష్టప్రకారం జీవించారు. ఫలితంగా బానిసత్వానికి అమ్ముడుపోయారు. కష్టదశలో దేవునికి మొర్రపెట్టారు. అప్పుడు దేవుని వైపునకు తిరిగారు, పశ్చాత్తప్తులయ్యారు. దేవుడు న్యాయాధిపతులను లేపాడు. వారు ఇశ్రాయేలుకు విడుదల తెచ్చారు. తిరిగి ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించారు, ఒక జాతిగా రూపొందారు. అంతా బాగానే ఉన్నప్పుడు తిరిగి పాపంలో పడిపోయారు, దేవునికి దూరమయ్యారు. ఈ విధంగా 7 సార్లు జరిగింది. దీన్ని బట్టి చరిత్ర పరిణతిని నేర్చుకోగలం. వరుస క్రమం గమనించండి. 1, మత విషయిక భ్రష్టత్వం. 2, నైతిక పతనం. 3, అరాచకం. ఇశ్రాయేలు జాతి దేవాలయంలో ఆవిర్భవించింది. అక్కడ నుండి గృహాలకు ప్రసరించింది. రాజ్యానికి, సింహాసనానికి పొడిగించబడింది. ఒక జాతి పతనం కూడా ఈ విధంగానే అంచెల వారీగా కొనసాగుతుంది. మొట్టమొదట ఇశ్రాయేలు జాతి పతనం దానుగోత్రంతో మొదలైంది. వీరు ఇంకా విస్తరించాలని ప్రయత్నం చేశారు. విగ్రహారాధనలో పడిపోయారు. మీకా అనే వ్యక్తి ఇక్కడ కనపడుతున్నాడు. అతని గృహం, అక్కడి వ్యవహారం ఇదంతా చూస్తూ ఉంటే కుటుంబ జీవితం దేవుని దృష్టిలో ఎంత ముఖ్యమైనదో కనపడుతుంది. అతణ్ణి అతని తల్లే పాడుచేసింది. మీకా అనే ఈ వ్యక్తి తన విగ్రహాలను పూజించడానికి ఒక కిరాయి యాజకుణ్ణి పెట్టుకున్నాడు. దానుగోత్రాన్ని పెడత్రోవ పట్టించాడు. కిరాయి యాజకుని మాటలు ఎలా ధ్వనిస్తాయో మీరు వినబోతున్నారు. న్యాయాధిపతులు 17వ అధ్యాయం 1వచనం నుండి. మీకా అనే ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యదేశంలో ఉన్నాడు. అతడు తన తల్లిని చూచి, నీ వద్ద నుండి తీసుకొనిన రూకలు, అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాటలాడిన 1100 వెండి రూకలు నా వద్ద ఉన్నవి, నేను వాటిని తీసుకున్నాను. అతని తల్లి అన్నది, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక. అతడు 1100 రూకలు తన తల్లికి మరల ఇయ్యగా, పోత విగ్రహము చేయించడానికి నా కుమారుని చేత తీసుకున్న ఈ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, నీకు మరల అది ఇస్తాను అన్నది. గమనించారా? ఈ తల్లి తన కుమారుణ్ణి చేజేతులా చెడగొడుతున్నది. ఆ పిల్లవాడు తన తల్లి దాచిపెట్టుకున్న డబ్బును దొంగిలించాలని చూచాడు. తన డబ్బును ఎవరు దొంగిలించారో తెలియక ఆమె ఆ నేరస్తుడు శపించబడునుగాక అన్నది. ఈమె శాపనార్థాలకు కొడుకు భయపడ్డాడు. నేనే దొంగిలించానని ఒప్పుకున్నాడు. అప్పుడామె ఏమి చెయ్యాలి? పిల్లవాణ్ణి గద్దించాలి. అలాంటి పని మళ్లీ ఎప్పుడూ చెయ్యకుండా లెంపలు వాయించాలి. కాని ఈమె కొడుకును దీవిస్తున్నది. నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక అంటున్నది. తల్లికి కొడుకంటే ఎంత గారాభమో. మీకా తాను దొంగిలించిన సొమ్ము తిరిగి ఇచ్చినప్పుడు ఆమె అన్నది, ఈ డబ్బుతో నేను విగ్రహాలు చేయిస్తానని మొక్కుకున్నాను. చూచారా, ఆమె విగ్రహారాధికురాలు. పైగా ఆ డబ్బును తిరిగి కొడుక్కే ఇచ్చివేస్తున్నది. ఈరోజున కూడా కొందరు తల్లులు తమ పిల్లలను అతిగారాభం చేసి పాడు చేస్తున్నారు. ఈ డబ్బు దేవునికిస్తాను అంటున్నది, ఆ డబ్బుతో విగ్రహాలు చేయిస్తాను అని కూడా అంటున్నది. కొందరు దేవుని కోసమై కానుకలు సేకరిస్తారు. ఆ డబ్బుతో విందులు వినోదాలు చేస్తుంటారు. దేవునికి ఇచ్చిన కానుకలను మరి దేనికి వాడకూడదు. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకుని స్వర్ణకారునికి అప్పగించింది. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడింది. మీకా అనే ఆ మనుష్యునికి దేవమందిరము ఒకటి ఉన్నది. అతడు ఎఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకణ్ణి ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడయ్యాడు. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజులేడు. ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడు. మీకా ఇంటిలో చాలా విగ్రహాలున్నాయి. అతని తల్లి కావలసినంత వెండి ఇచ్చింది. దానితో విగ్రహాలు చేయించి మీకా తన ఇంటిని విగ్రహ మందిరంగా మార్చివేశాడు. కిరాయి యాజకుణ్ణి పెట్టుకున్నాడు. ఎవరూ దేవుని మాట వినటం లేదు. తన కుమారుల్లో ఒకణ్ణి యాజకునిగా పెట్టుకోవడం అది దేవుని ఏర్పాటు కాదు. గృహదేవతలకు అతని ఇల్లు ఆలయమైపోయింది. న్యాయాధిపతులు 17:7 నుండి యూదా బెత్లహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యువకుడున్నాడు. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించాడు. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసించాలని యూదా బెత్లహేము నుండి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఎఫ్రాయిమీయుల మన్యదేశమున ఉన్న మీకా ఇంటికి వచ్చాడు. మీకా అతన్ని అడిగాడు, నీవు ఎక్కడ నుండి వస్తున్నావు? అతడన్నాడు, నేను యూదా బెత్లహేము నుండి వచ్చిన లేవీయుణ్ణి. నాకు దొరకగల చోట నివసించడానికి వెళ్తున్నాను. మీకా అన్నాడు, నా వద్ద నివసించి నాకు తండ్రివిగా యాజకుడివిగా ఉండిపో. నేను సంవత్సరానికి నీకు 10 దుస్తులు ఆహారము ఇస్తాను. ఆ లేవీయుడు అందుకు ఒప్పుకున్నాడు. ఆ మనుషుని వద్ద నివసించడానికి సమ్మతించాడు. ఆ యువకుడు అతని కుమారులలో ఒకని వలె ఉన్నాడు. మీకా ఆ లేవీయుణ్ణి ప్రతిష్ఠించాడు. అతడు మీకాకు యాజకుడై అతని ఇంట ఉన్నాడు. అంతటా మీకా అనుకున్నాడు, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేస్తాడు. మీకా తన స్వంత కుమారుణ్ణి యాజకునిగా చేసినందుకు బాధపడ్డాడు, భయపడ్డాడు. అంతలోకే నిరుద్యోగి అయిన ఒక బోధకుడు దొరికాడు. మీకా అతణ్ణి కిరాయికి పెట్టుకున్నాడు. బెత్లహేము నుండి వచ్చిన ఈ లేవీయుడు మీకా ఇంటికి యాజకుడయ్యాడు. కిరాయి బోధకుడు ఉద్యోగం చేస్తున్నాడు. అతని యజమాని మీకా. అతడు ఎంత చెబితే ఇతడు అంతే. ఈ రోజుల్లో కూడా ఇలాంటి కిరాయి బోధకులు ఉంటారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ యాజకుడు ఆ ఇంటిలోని విగ్రహాలన్నిటినీ ఆరాధిస్తున్నాడు. ఎందుకు? డబ్బు కోసం. అసలు ధనాపేక్షే విగ్రహారాధనతో సమానమని దేవుని వాక్యం చెబుతోంది. అలాంటప్పుడు డబ్బు కోసం ఒక లేవీయుడు అక్షరాల విగ్రహారాధన చేయడం ఎంత గొప్ప నేరమో చూడండి. 11 ఆ మనుష్యుని వద్ద నివసించడానికి లేవీయుడు ఒప్పుకున్నాడు. మీకా ఆ లేవీయుణ్ణి ప్రతిష్ఠించాడు. ఎంత సాహసం! ఇశ్రాయేలు జాతి ఎంత హీనస్థితికి దిగజారింది. లేవీయుణ్ణి పెట్టుకున్నాము గనక దేవుడు ఆమోదిస్తాడని మీకా అనుకున్నాడు. దేవుడు అలాంటి చర్యను ఎన్నడూ ఆమోదించడు. వేదాంత పట్టభద్రుడని నియమిస్తే అతనికి ఆధ్యాత్మిక యోగ్యతలు ఉండవద్దా? ఆధ్యాత్మిక విలువలు లేని వ్యక్తిని యాజకుడుగాను బోధకుడుగాను నియమించవచ్చునా? అది అసాధ్యం, అనుచితం. అది గొప్ప నేరం కూడా.

0: ఇప్పుడు మనం 18వ అధ్యాయంలోకి వస్తున్నాము. మళ్లీ అదే నినాదం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యం పొంది ఉండలేదు. గనుక తమకు స్వాస్థ్యం కావాలని వెతకటానికి బయలుదేరారు. దేశ సంచారం చేసి పరిశోధించడానికి దానీయులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుష్యులను పంపారు. దానీయులు పొందిన స్వాస్థ్యం ఫిలిష్తీయుల వశంలో ఉన్నది. వారికి ఉండడానికి స్థలం లేదు. ఇశ్రాయేలుకు రాజు లేడు, నాయకత్వమూ లేదు. అంతా అరాచకం. యెహోషువా గ్రంథంలో మనం విన్నాము గదా, గోత్రాలు వాగ్దత్త భూమినంతా ఆక్రమించుకొని ఉండలేదు. దాను పరిస్థితి కూడా అలాగే ఉంది. దానీయులు ఉత్తర దేశంలో ఉన్నారు. వీరికి ఒక సమస్య ఎదురైంది. అందుచేత ఉండడానికి స్థలం ఎక్కడ ఉన్నదా అని వెతుక్కుంటూ కొండల్లో తిరుగుతున్నారు. ఈ విధంగా తిరుగుతూ తిరుగుతూ మీకా ఇంటికి వచ్చారు. ఎఫ్రాయిమీయుల మన్యంలో మీకా ఇల్లు ఉన్నది. వారు మీకా ఇంటిలో బస చేశారు. లేవీయుడైన ఆ యువకుని స్వరాన్ని పోల్చి అతని వైపునకు తిరిగి అతనితో అన్నారు, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించాడు? ఈ చోటున నీవేమి చేస్తున్నావు? ఇక్కడ నీకేమి కలిగి ఉన్నది? అతడు మీకా తనకు చేసినదంతా చెప్పి అన్నాడు, మీకా నాకు జీతమిస్తున్నాడు, నేను అతనికి యాజకుణ్ణై ఉన్నాను. అప్పుడు వారన్నారు, మేము చెయ్యబోయే పని శుభమో కాదో మేము తెలుసుకునేటట్లు దయచేసి దేవుని వద్ద విచారించు. అప్పుడా యాజకుడన్నాడు, క్షేమంగా వెళ్ళండి, మీరు చెయ్యబోయే పని యెహోవా దృష్టికి అనుకూలమే. గమనించారా, ఇతడు కిరాయి బోధకుడు. ఇలాంటి వారు ఎక్కడైనా ఉంటే దేవుడు అలాంటి వారిని, వారిని కిరాయికి పెట్టుకున్న వారిని క్షమించునుగాక. ఈ లేవీయుడు సిగ్గుమాలిన పనివాడు. లోకంతో రాజీ పడ్డాడు. ఈ రోజున చాలామందిలో రాజీ మనస్తత్వం ఉన్నది. లంచగొండితనం ప్రబలుతున్నది. ప్రజలు కలవరపడుతున్నారు. నైతిక భ్రష్టత్వం రానురాను ఎక్కువవుతున్నది. దేవుని సంఘం మెలకువగా ఉండాలి. వాక్యాన్ని అధికారంతో బోధించాలి. వాక్యములోని క్రీస్తును ప్రజలకు చూపాలి. ఈ కిరాయి బోధకులు ప్రజలకు ఏది ఇష్టమో అదే చెప్తారు. అందరినీ ఆశీర్వదిస్తారు. దేవుడు మిమ్మను దీవించునుగాక అని కనబడిన ప్రతి ఒక్కరికి శుభవచనం చెప్తారు. అందరికీ అనుకూలమైన తీయని మాటలు పలుకుతారు. దానీయులతో అలాగే మాట్లాడుతున్నారు. 5 దానీయులు ఈ యాజకుని మాటలు విని సంతోషంగా తిరిగి వెళ్లారు. 9వ వచనం, 5 మనుష్యులు వెళ్లారు, లాయుషుకు వచ్చారు. అక్కడి ప్రజలు సుఖంగా నిర్భయంగా ఉన్నారు. అధికారులెవరూ లేరు. ఎదురు తిరిగేవారు లేరు. వారికి ఎవరితో ఎట్టి సంబంధమూ లేదు. ఈ 5 జొరియా, ఎష్తాయోలు అనే చోట్ల తమ స్వజనుల వద్దకు వచ్చారు. వారినడిగారు, లేండి, వారి మీద పడదాము. ఆ దేశాన్ని మేము చూచాము. అది బహుమంచిది. మీరు ఊరికి ఉన్నారేమిటి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోండి. జనులు నిర్భయంగా ఉన్నారు. మీరు పోయి వారి మీద పడవచ్చు. ఆ దేశం నలుదిక్కులా విశాలమైనది. దేవుడు మీ చేతికి వారిని అప్పగిస్తాడు. భూమిలో ఉన్న పదార్థములలో ఏదీ అక్కడ కొదవలేదు. అప్పుడు జొర్యాలోనూ ఎష్తాయోలులోనూ ఉన్న దానీయులైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడ నుండి బయలుదేరి యూదాదేశమందలి కిర్యత్యారీములో దిగారు. గమనించారా, వేగులవారు తెచ్చిన నివేదిక అనుకూలంగా ఉన్నది. దానీయులు లాయుషును పట్టుకోవచ్చు. 600 మంది యోధులు బయలుదేరారు. తమ కుటుంబాలతో ఆస్తిపాస్తులతో వచ్చారు. లాయుషుకు వెళుతూ మీకా ఇంటిలో బస చేశారు. విగ్రహాలు దొంగిలించారు. వారి యాజకుణ్ణి బంధించి తీసుకుపోయారు. దానీయులు లాయుషును పట్టుకున్నారు. పట్టణాన్ని కాల్చివేశారు. దాన్ని పునర్నిర్మించారు. అందులో నివసించారు. ఆ పట్టణానికి దాను అనే పేరు పెట్టారు. చూచారా ఏమి జరిగిందో? ఈ వృత్తాంతమంతా 29వ వచనం వరకు వివరంగా చెప్పబడింది. మీకా బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్లిపోయాడు. దానీయులు అతనికి తగిన శాస్తి చేశారు. ఇప్పుడు లాయుషు అనే పేరు పోయి దానికి దాను అనే పేరు వచ్చింది. 30వ వచనం, దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకున్నారు. మీకా వద్ద నుండి తెచ్చిన ప్రతిమను వారు పెట్టుకోవడం సిగ్గుచేటు. మోషే మనమడు, గెర్షోను కుమారుడు అయిన యోనాతాను, అతని కుమారులు ఆ దేశము చెరపట్టబడే వరకు దానీయుల గోత్రానికి యాజకులు. దేవుని మందిరము షిలోహులో ఉన్న దినములన్నిటా వారు మీకా చేయించుకున్న ప్రతిమను నిలుపుకొని ఉన్నారు. గమనించండి, ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవలసిన కొన్ని సత్యాలున్నాయి. వీరికెవరికీ నిజమైన దేవుని ఆరాధించాలి అనే కోరిక లేదు. దేవుణ్ణి తమ స్వార్థం కోసం వినియోగించుకునే మనస్సు ఉన్నది. ఈరోజున కూడా అనేక మంది దేవుణ్ణి వాడుకుంటున్నారు గాని దేవుడు వారిని వాడుకోవటం లేదు. మీకా విగ్రహాలు చేశాడు, అయితే ఆ విగ్రహాలను దానీయులు దొంగిలించారు. మీకా విగ్రహాలు పోయాయి, విగ్రహమంటే ఏమిటి? నీ జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించినది ఏదైనా విగ్రహమే. డబ్బు, వస్తువాహనాలు, పేరు, కీర్తి, వృత్తి ఇవన్నీ తొలగిస్తే కొందరి జీవితం శూన్యమైపోతుంది. విగ్రహాలతో కాదు, దేవునితో నీ జీవితాన్ని నింపుకోవాలి. దానీయులు లాయుషు వారిని హతం చేశారు, అది తప్పు. దేవుడు అలా చేయమని చెప్పలేదు. పైగా అది దానీయులకు కేటాయించబడిన ప్రాంతం కాదు, అక్కడి ప్రజలు మంచివారు. అయితే ఈ దానీయులకు దేవుడంటే లెక్కలేదు. విగ్రహారాధన ఉన్న ప్రాంతాలను వీరు బాగుచేయాలి, విగ్రహాలను తొలగించాలి. అయితే వీరు తామే విగ్రహాలు పెట్టుకున్నారు, పైగా మంచివారిని పట్టుకుని హతం చేశారు. దానీయులు గెలిచారు, అంతమాత్రాన దేవుడు వారి పక్షాన ఉన్నట్టు కాదు. దేవుడు వారిని నడిపించలేదు. విగ్రహాలు వారి వద్ద ఉన్నవి గనుక అది దేవుడు చేయించిన యుద్ధం కాదు. 10వ వచనంలో వీరేమన్నారు? దేవుడు మీ చేతికి దానిని అప్పగిస్తాడు, అది నిజం కాదు. దౌర్జన్యపరులు కూడా తాత్కాలికంగా జయం సాధించవచ్చు. దేవుడు నడిపిస్తే, జయం కలిగితే అది వేరే సంగతి. దానీయులు మీకా విగ్రహాలను దొంగిలించి తెచ్చారు, వాటిని లాయుషులో ప్రతిష్ఠించుకున్నారు. అనగా వీరి ఆరాధన యెహోవా దేవునికి చెందినది కాదు. దేవుణ్ణి ఏ ప్రతిమారూపానికి మార్చకూడదు. విగ్రహాన్ని ఆరాధిస్తూ ఆత్మారాధనను అనుకరించడం కుదరదు. కలగలుపు ఆరాధన దేవునికిష్టం లేదు. భక్తి అనేది ప్రదర్శన కాదు, వాక్యానుసారమైన ప్రవర్తన. షిలోహులో దేవుని గుడారమున్నది. పండగలకు అందరూ షిలోహుకు వెళ్లేవారు. అయితే దానీయులు ఏమి చేశారు? షిలోహుకు వెళ్లకుండా లాయుషులోనే విగ్రహాలు పెట్టుకున్నారు. దేవుడంటే వీరికి ఎంత భక్తి ఉన్నదో దీన్ని బట్టే తెలిసిపోతున్నది. సోదరీ సోదరులారా, దేవుణ్ణి సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించాలి. దేవుని ఆత్మ సత్యాత్మ, వాక్యాత్మ. దేవుడు ఆరాధనకు పాత్రుడు. దేవుని ఆరాధనలో దేవునికి మహిమ కలుగుతుంది, విశ్వాసికి ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. ఆరాధించే విశ్వాసి హృదయం ఆనందముతో సమాధానముతో నిండి ఉంటుంది. విశ్వాసి హృదయంలో నుండి ఆరాధన పెల్లుబికి రావాలి. దాని ద్వారా దేవునికి మహిమ. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తును ఆరాధించడానికి పరిశుద్ధాత్మ మనల్ను లోతైన అనుభవములోనికి నడిపించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము.
1: ఈ సందేశంలో ఏ గోత్రపు వారు ఇంకను స్వాస్థ్యము పొంది ఉండలేదని చెప్పబడింది. ఈ సందేశంలో ఏ గోత్రపు వారు ఇంకను స్వాస్థ్యము పొందలేదని చెప్పబడింది. 1 లేవీ, 2 దాను, 3 నఫ్తాలి. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు విన్న సందేశం నుండి కొన్ని శ్రేష్టమైన విషయాలను గ్రహించి ఉన్నాం. ఇందులోని కథ మతం యొక్క పతనావస్థను చూపుతుంది. ఇక్కడ మీకా అనే వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. మీకా అనే పేరుకు ప్రభువు వంటివారు ఎవరూ లేరు అనే అర్థాన్ని మనం చూశాం. దేవుడు మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఏ రూపాన్ని చెక్కకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఈ వ్యక్తులు ఒక ప్రతిమను రూపొందించినప్పుడు వారు ఆ ఆజ్ఞను పాటించలేదు. వారికి రాజు లేనందునే ఇవన్నీ జరిగాయి. అందరూ తమ దృష్టికి తోచిన దాన్ని చేశారు. ఇస్రాయేలు ప్రజల ఆధ్యాత్మిక స్థితి ఎంతో హీన స్థితికి దిగజారింది. కిరాయి బోధకులను కూర్చి కూడా విన్నాం. వీరు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించక ప్రజలు మెచ్చే బోధను మాత్రమే బోధిస్తారు, అందరినీ ఆశీర్వదిస్తారు. ఇది ఎంతో బాధాకరం. ఇటువంటిది దేవునికి ఎంత మాత్రము ఇష్టం లేదు. ఇటువంటి వారు నేటి దినాల్లో కోకొల్లలుగా ఉంటున్నారు. దేవుణ్ణి తమ స్వార్థం కోసం వాడుకునే మనసు వారికి ఉంటున్నది. నేడు కూడా అనేకులు దేవుణ్ణి వాడుకుంటున్నారు, కానీ దేవుడు వారిని వాడుకోవడం లేదు. ప్రియ సహోదరా, సహోదరి, నీ జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించింది ఏదైనా కూడా అది విగ్రహమే అవుతుందని గ్రహించాం. కాబట్టి మన జీవితాలను విగ్రహాలతో కాకుండా దేవునితోనే నింపుకోవాలి. అటు కృపాదేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

సిలువ మీది దొంగకు ప్రభు యేసుని వదనములో దేవుడు కనిపించాడు. అతని గతమంతా ఒక పీడకల. యేసు, నీ రాజ్యములో పాపినైన నన్ను జ్ఞాపకముంచుకో. ఇది అతని హృదయాక్రందన. ఈరోజే నీవు నాతో పరదైసులో ఉంటావు అన్నాడు యేసు. అతని యొక్క తుది ఊపిరి పరలోక ప్రవేశమే. ఈ గీత రచయిత ఏబి మాసిలామణి.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

ఉదయకాలంలో దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై బైబిల్స్ ఉన్నవారందరూ కూడా నాతో కూడా కలిసి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 19:20-21 వచనాలు చదువుకుందాం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చినవాడినైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందల విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలు మనం చూసినట్లయితే చాలామంది ప్రభువును నమ్ముకున్న వారు లేక రక్షణ పొందాను అని చెప్పుకుంటున్న వారు ఒక నిర్లిప్తమైనటువంటి నిత్యమైనటువంటి లేక అలవాటు సంబంధమైనటువంటి యాంత్రికమైన భక్తితో తృప్తి చెందుతున్నట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే గడిచిన కొన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి రావడం అనేది చాలామంది జీవితాల్లో దూరం అవ్వడం, అనేకమైన పరిస్థితులు ఎదురవడం, ఇవన్నీ కూడా ఎవరు ఎక్కడున్నారో అక్కడే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం రోజు రోజు కూడా ఆయన చిత్తంలోనికి, ఆయన ఉద్దేశంలోనికి, ఆయన పరిపూర్ణతలోనికి మనం ఎదిగే ప్రజలుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనుషులు దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి క్షీణించుచున్న దినాల్లో మనం ఉంటున్నాం. చాలామంది వారు చేసిన భక్తిని బట్టి తృప్తి చెందుతున్నాం. అంటే మన దేవుని నమ్ముకున్నాం, మందిరానికి వస్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు మా ప్రార్థన విని మాకు అవసరాలు తీరుస్తున్నారు, దీవిస్తూ ఉన్నారు అనే ఒక తృప్తి కలిగి ఉంటున్నారు. కానీ దేవుడు ఇవన్నీ చేసింది ఎందుకంటే కేవలం ఏదో ఆయన మన జీవితంలో అన్నీ జరిగించి గొప్ప దేవుణ్ణి అని అనిపించుకోవడానికి ఆయన రాలేదు. కానీ మనం ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము, ఆయన నిత్య ప్రణాళికలో దినదినము కూడా ఎదుగుచూ ఆయన సమరూపములోనికి లేక ఆయన పోలికలోనికి మార్చబడిన వారమై దేవుని రాజ్య సంబంధులుగా ఈ భూమి మీద కూడా మనం బ్రతికి ఆయన వచ్చినట్లయితే లేక ఆయన మనం పిలిచినట్లయితే మనం ఆయన సన్నిధికి చేరేవారంగా ఉండుట కొరకే అనేది మనం మర్చిపోకూడదు. కనుక భక్తి అనేది ప్రతిదినం కూడా మన జీవితంలో జరగవలసినటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి దినము ఎలాగైతే ఎదుగుదల ఉండాలని మనం కోరుకుంటామో అలాగనే రక్షించబడిన మనము ఈ లోక యాత్ర ముగించే వరకు కూడా ప్రతి దినము కూడా మనము ఆత్మీయ భక్తి జీవితంలో ఎదుగుచూ పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి రావాల్సిన వారమైనాం. మనం చదువుకున్న వాక్య భాగంలో పౌలు అనే ఒక భక్తుడు తన యొక్క జీవితాన్ని గురించి రాసుకున్నాడు అన్నమాట. పౌలు కూడా ప్రభుని ఎలిగినవాడేం కాదు, ప్రభుని ఎరగనివాడే, ప్రభు సంఘాన్ని హింసించినవాడే, యేసుప్రభు దేవుడని నమ్మడానికి ఒప్పుకున్నటువంటి ఒక వ్యక్తి. కానీ దేవుడు తనను ప్రేమించి వెంటాడి రక్షించి తను తాను ప్రత్యక్షపరచుకొని తనను ఎందుకు రక్షించుకున్నాడో, ఏ పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో అనేది తనకు బయలుపరిచిన తర్వాత తన యొక్క జీవన శైలి లేకపోతే తన ఆత్మీయ యొక్క జీవితాన్ని ఏ విధంగా ఉండాలని తను నిర్ణయించుకున్నాడో ఆ మాటలు మనం చదవగా విన్నాం. అక్కడ మొట్టమొదటిగా అంటున్నాడు, నేను దేవుని విషయమై జీవించు నిమిత్తం. రక్షించబడిన తర్వాత, ప్రభును నమ్ముకున్న తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఆయన వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తున్నటువంటి మన జీవితంలో మనము దేవుని కొరకే జీవించే ఒక జీవితాన్ని కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మన మట్టుకు మనం బ్రతకడం లేక మన చుట్టూ ఉన్న సమాజం కొరకు లేక పరిస్థితుల కొరకు బ్రతుకునుండి మన ముందు బయటికి రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే లోకములో నశించిపోతున్న మనలను ఆయన వెతికి రక్షించిన దేవుడు. ఎందుకొరకంటే ఆయన కొరకు మనం ఈ భూమి మీద ఏం చేయాలన్నమాటండి, బ్రతుకు వారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక నేను ప్రభు నిమిత్తము జీవించుట కొరకు ధర్మశాస్త్రం విషయంలో, ధర్మశాస్త్రం అంతటిలో నేను ఏమైనా ఉన్నానంటే చచ్చిన వాడనై ఉన్నాను అంటున్నాడు. అంటే ఏది నా భక్తి జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నదో లేక ఏది నన్ను దేవుని నుండి దూరం చేస్తుందో ఆ పాపం విషయంలో నేనేం చేస్తాను అంటున్నాడు, చచ్చిన వాడనై ఉన్నాను అంటున్నాడు. ఈ దినాన్ని మనం ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని మందిరంలో కూర్చొని దేవుని పిల్లలుగా ఆయనను ఆరాధిస్తున్నట్టు మనము ఎంతమంది పాపము కొరకు చచ్చి నీతి కొరకు, పరిశుద్ధత కొరకు బ్రతకడానికి అలవాటు పడే ఒక జీవితాన్ని కోరుకుంటున్నాం లేక జీవితాన్ని జీవిస్తున్నాం.
పౌలు అన్నాడు నేను క్రీస్తు కొరకు జీవించి నిమిత్తం. అంటే ప్రభు ఎందుకు మనల్ని ప్రాణం పెట్టినందుగా ప్రేమించి రక్షించారంటే ఆయన నిమిత్తము, ఆయన కొరకు మనము ఈ భూమి మీద ఏం చేయాలి అంటే బ్రతకాలంతే. కనుక క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును పోలి నడుచుకునేటువంటి జీవితం అనేది మనకు అర్థం కావాలి. లోక సంబంధమైన జీవితాన్ని జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు, పరిస్థితుల కొరకు జీవించేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరలేదు. కానీ ఆయన కొరకు, ఆయన నిమిత్తము మనం ఈ భూమి మీద మన జీవితాన్ని జీవించే బిడ్డలంగా ఉండాలన్నది కొన్ని. కానీ నేను క్రీస్తు కొరకు జీవించడం కొరకే ధర్మశాస్త్రం విషయం అంతటిలో ఎలాగున్నానంటే చచ్చిన వాడనై ఉన్నాను, దాని కొరకు ఒక పని చేశాను అన్నాడు. ఏమన్నాడు అక్కడ 20వ వచనంలో మనం చూస్తున్నాం చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ అనగానే మనందరికి అర్థమైంది ఏంటంటే శ్రమ, బాధ, కష్టం అని, ఇబ్బంది. కానీ సిలువలో మనం చూసినప్పుడు రెండు కోణాలు మనకి కనబడుతున్నాయి. యేసుప్రభు సిలువ మరణములో దాన్ని మనం గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. చూడండి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చాలా చక్కగా యెషయా భక్తుడు యేసుప్రభుకు సిలువ మరణాన్ని వర్ణిస్తూ అక్కడ రాయబడిన మాటలు మనం చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం చూడండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను, మనం అతన్ని ఎంచితిమి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇక్కడ రెండు విషయాలు మనకి కనబడుతున్నాయి. సిలువ అనగానే వ్యక్తిగతంగా ఆయన తన శరీరమందు ఏం చేయబడానండి, బాధను అనుభవించాడు, వేదనను అనుభవించాడు, లేక మన పాపములను భరించాడు. అంటే సిలువ అనగానే ఒక భయంకరమైన, ఒక శాపకరమైన మరణాన్ని ఆయన పొందాడు. దేని కొరకు అంటే తన వ్యక్తిగతమైన శరీరంలో ఆయన మనల్ని బట్టి ఆయన చేశాడు. తన శరీరాన్ని నలగగొట్టడానికి ఆయనకి ఏమైంది, ఇష్టమాయన. కనుక సిలువ అనేది వ్యక్తిగతంగా ఒక వేదనతో కూడినటువంటి, ఒక తీవ్రమైన బాధ అనుభవించేటువంటి ఒక అనుభూతి. రెండవది మనం చూసినట్లయితే ఇతరుల కొరకు మనము అనుభవించే బాధ. ఇక్కడ మనం చూస్తున్నాం మన అతిక్రమముల కొరకు ఆయన ఏం చేశాడంటండి, గాయపరచబడ్డాడు. మన దోషముల బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద, అంటే మొట్టమొదటి వ్యక్తిగతమైన పాప సంబంధమైన జీవితాన్ని బట్టి ఒక మనుషుడు తన జీవితంలో ఒక వేదనను అనుభవించే పరిస్థితి మనం చూ, అది సిలువ పోల్చి చెప్తున్నాడు. అంటే పాపం వలన వచ్చినట్టే ఆ మరణాన్ని జయించడం కొరకు ఆయన వ్యక్తిగతంగా తన శరీరమందు బాధను ఏం చేశారన్నమాట అని అనుభవించాడు. ఆ సిలువలో ఆయన పడిన బాధను బట్టి, ఆయన మరణాన్ని బట్టి మనము రక్షించబడడానికి దేవుడు ఒక మార్గాన్ని ఆయన మన కొరకు వేశాడు. రెండవది ఇంకొక వ్యక్తి యొక్క మేలు కొరకు, లేక ఇంకొక వ్యక్తి జీవితం కొరకు తన వ్యక్తిగతమైన జీవితంలో బాధను అనుభవించడం, ఈ రెండు మనం చూస్తున్నాం. మన కొరకు ఆయన మరణించాడు. ఆయన పాపం చేసిన వాడు కాదు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పరిశుద్ధుడైన దేవుడు ఆయన. కానీ సిలువ మరణాన్ని పొందింది ఎందుకంటే నా పాపాన్ని, నీ పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆ పాపానికి వచ్చే శిక్షను వ్యక్తిగతంగా ఆయన ఆ సిలువలో భరించారు మొట్టమొదటిది. రెండవది ఆయన అలాగ భరించటం వలన నిన్ను నన్ను ఆ మరణము నుండి, ఆ వేద నుండి, శిక్ష నుండి మనల్ని తప్పించి మనల్ని ఆయన రాజ్య సంబంధులుగా చేయట కొరకు అనేది మనకు అర్థం కావాలి. హల్లెలూయా. కనుక సిలువ వేయబడ్డాను నేను క్రీస్తుతో కూడా అని అంటే, ఈరోజు మనం ఒకసారి ఆలోచిద్దాం, మన వ్యక్తిగతమైన పాపం విషయంలో, లేక మన చుట్టూన్న పాపమును, లేక లోకమును జయించుట కొరకు మనం వ్యక్తిగతంగా మన శరీరంలో అనుభవిస్తుంటే ఆ బాధ లేక వేదన పోరాటం ఎంతవరకు ఉందో ఒకసారి మనం ఆలోచించేద్దాం. పౌలు అంటాడు రక్తము కారునంతగా పాపంతో మీరు ఏం చేయలేదు, ఇంకా పోరాటం లేదు అంటాడు. అంటే వ్యక్తిగతమైన పోరాటం మన చుట్టూ ఉన్న మనలో ఉన్న పాపం నుండి మనం విడుదల పొందడానికి,
అది మనం చూస్తున్నాం సిలువలో పాపం అనుకున్నట్టు భయంకరమైన ఆ స్థితి నుండి దాన్ని విడుదల పొందడానికి ఆయన పడిన వేదన మనం చూస్తున్నాం. రెండవది ఆయన పడిన వేదన ఎందుకు కొరకు అంటే నీవు నేను లేక లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రక్షించబడుట కొరకు. కనుక మన వ్యక్తిగతమైన రక్షణ కొరకు మన చుట్టూ ఉన్న పాపము నుండి మనం విడుదల పొందుటకు మనం ఎంతవరకు ఒక ప్రయాసతో కూడినటువంటి వేదనతో కూడినటువంటి ఆ అనుభూతిని మన వ్యక్తిగతమైన జీవితంలో పోరాడుచు ఉన్నాము. రెండవది రక్షించబడినటువంటి మనము ఇంకొక వ్యక్తి యొక్క రక్షణ కొరకు మనం ఎంత ప్రయాసపడుతున్నాము అనేది ఆ సిలువలో మనం చూసాం. రెండు చూస్తున్నాం అంటే సిలువ అంటే వ్యక్తిగతంగా బాధను అనుభవించడం, మరొక వ్యక్తి యొక్క రక్షణ కొరకు తను బాధ అనుభవించడం. మనకు మనం బాధపడడం అనేది సామాన్యమే, కానీ మరొక వ్యక్తి కోసం బాధపడడం అనేది ఎంతమంది ఒప్పుకుంటాం? మనం ఒప్పుకోం చాలామంది. వాళ్ళ పాపం వాళ్ళదే అంటాం మనం, వాళ్ళ బాధ వాళ్ళదే అంటాం. కానీ ప్రభు తన శరీరంలో బాధ అనుభవించింది ఎందుకంటే నీ కొరకు నా కొరకు అనేది మనకు అర్థం కావాలి. కానీ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే తన యొక్క వ్యక్తిగతమైన పాపం కొరకు తను పశ్చాత్తాపడుతున్నాడు, తను వేదన పడుతున్నాడు, దాని కొరకు ప్రయాసపడుతున్నాడు. రెండవది తను రక్షించబడిన ఒక వ్యక్తిగా తన స్వజనుల కొరకు రక్షణ కొరకు నేను ఏం చేస్తున్నానంటే ప్రయాసపడుతున్నాను. చివరికి అంటాడు వారి విషయము నా సోదరుల రక్షణ కొరకు నేను చివరికి శాపగ్రస్తునైనా అవడానికి ఇష్టపడతాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే రక్షించబడిన ఒక విశ్వాసిగా ఇతరుల యొక్క రక్షణ గురించిన భారాన్ని లేక ఆ వేదనను అతను ఏం చేస్తున్నాడని అనుభవిస్తున్నాను. అందుకని నేను క్రీస్తులో కూడా సిలువేయబడి ఉన్నాను అంటున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చుని మనం ఒకసారి ఆలోచిద్దాం, మన వ్యక్తిగతమైన జీవితంలో మన పాపం కొరకు మనం ఎంతమంది వేదనతో పోరాడుతూ మన చుట్టూ మనలో ఉన్న పాపాన్ని జయిస్తూ ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి వ్యక్తిగతంగా మనం ఎంతవరకు ఆ పోరాటం పోరాడుతున్నాం, ఆ వేదనను అనుభవిస్తున్నాం. రెండవది ఒకవేళ ప్రభు కృప ద్వారా రక్షించబడిన వారమైతే మనం ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల మేలు కొరకు, ఇతరులు కూడా ప్రభువును నమ్ముకునేటట్లుగా ఎంతవరకు మనం ఆ సిలువ వేదనను మన వ్యక్తిగతమైన జీవితంలో పడడానికి మనం ఇష్టపడుతున్నాం. చాలాసార్లు మన రక్షణ కొరకు మనం తృప్తి చెంది కూర్చుంటుంటాం, కానీ ప్రభు మనల్ని రక్షించింది ఎందుకండి? మరొక వ్యక్తిని రక్షించడం కొరకే. ప్రభు మనల్ని ప్రేమించింది ఎందుకంటే మరొక వ్యక్తిని మనలాగానే మనం ప్రేమించడం కొరకనేది. కనుక ఇక్కడ అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. కనుక ఈ రెండు చూస్తున్నాం మనం, వ్యక్తిగతంగా వేదన, మరొక వ్యక్తి యొక్క జీవితం మేలు కొరకు వేదన పడదని ప్రభు సిలువలో రెండు చేశారు. ఆయన పాపాన్ని జయించడం కొరకు పాపానికి ఉన్న శిక్షణ ఆయన పొందడానికి తన వ్యక్తిగతమైన శరీరంలో అనుభవించారు వేదన. రెండవది ఆయన సిలువ వేదన బట్టి నిన్నలాంటి నాలాంటి వ్యక్తి ఒక రక్షించబడడానికి ఆయన తన శరీరంలో వేదన అనుభవించారు. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం ఒకసారి ఆలోచిద్దాం, ఎంతమంది మనం వ్యక్తిగతంగా ప్రభు కొరకు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాం, అంటే పాపం కొరకు మనం చచ్చిన వారమే, క్రీస్తు కొరకు బ్రతికేటటువంటి ఆ బ్రతుకులు ఎంతవరకు వేదన బాధను అనుభవిస్తూ వాక్యానుసారమును భక్తి చేయడానికి మనం వ్యక్తిగతమైన జీవితంలో పోరాడుతున్నాం. రెండవది మనము పోరాడుచు మనం రక్షణ కాపాడుకుంటూ రక్షణ లేక నశించిపోతున్న మరొక వ్యక్తి యొక్క జీవితం యొక్క రక్షణ కొరకు వారి యొక్క భవిష్యత్తు కొరకు మనం పడే వేదన లేక బాధ ఎంతవరకు ఉంటున్నది మనం ఒకసారి ఆలోచించేద్దాం. పౌలు అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, అందుకని ఆత్మలు కూర్చిన భారము నా మీద ఏం చేశాడు దేవుడు మోపాడు, అది సువార్త ప్రకటించే భారాన్ని నా మీద పెట్టాడు అది ఆయన. కనుక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే మాట మనం చదువుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు పడిన సిలువలో ఆ వేదన బాధ, దేవుని యందు విశ్వాసం నుంచి రక్షించబడిన విశ్వాసులు కూడా అదే వేదన బాధను అనుభవించేవారుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశంగా తన వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి రాస్తూ ఒక మాట చెబుతున్నాడు. ఆ మాట మనం చదువు చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక వచనం ఉంది చదువుదాం మనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం ఏముంటుందంటే 9వ వచనం నుండి మనం చదువుదాం చూడండి. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రమైన నా నీతిని గాక, క్రీస్తునందల విశ్వాసమైన నీతి అనగా విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగురించి నీతి గలవాడినై ఆయన దగ్గుపడి నిమిత్తము ఏ విధము చేతనైనా మృతుల నుండి నాకు పునరుత్థానము కలగవాలని
ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడే ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని వచ్చినాడు. క్రీస్తుని సంపాదించుకోవడం కోసం ఎలాంటి వేదన ఎలాంటి యొక్క బాధను తను అనుభవిస్తున్నాడో తన జీవితంలో ఇక్కడ రాస్తున్నాడు. చూడండి, ఆయన మరణములో సమానమైన అనుభవం, ఆయన పునరుద్ధానములో సమానమైన అనుభవం, ఆయన శ్రమలలో పాలువాడేటువంటి ఎట్లో ఎరుగు నిమిత్తము అన్నిటినీ నేను ఏం చేస్తున్నానండి, నష్టపరుచుకున్నాను. ఇది నాలో ఏంటంటే ప్రభుని నమ్ముకుంటే అన్ని లాభాలు అనేటువంటి ఒక తప్పుడు బోధకి ప్రజలు ఏమవుతున్నారండి, అలవాటు పడుతున్నారు. కనుక క్రీస్తుని సంపాదించుకోవడం కోసం తను పడేటటువంటి ప్రయాస లేక తన జీవన శైలి ఎలా మార్చుకున్నాడో నేర్చుకోండి. ఆయన మరణములో, ఆయన పునరుద్ధానంలో, ఆయన శ్రమలలో నేను కూడా పాలువాడనై ఉండేటటువంటి ఒక జీవితంలోకి నేను వస్తున్నాను అంటున్నాడు. అందుకని నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడాను అంటున్నాడండి, సిలువ వేయబడి ఉన్నాను. ఈరోజు ఎంతమంది మనం క్రీస్తు కొరకు ఒక శ్రమ ఒక బాధ అనుభవించడానికి మనం ఇష్టపడతాం. చాలామంది ప్రభుని నమ్ముకున్నారంటే ఏ బాధ కష్టం ఉండకూడదు అనుకుంటారు, అని అనుకున్నవన్నీ జరిగేటట్లుగా ఉండాలనుకుంటారు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆయన మరణంలో నేను సమాన అనుభవం, ఆయన పునరుద్ధానంలో నేను సమాన అనుభవం, ఆయన శ్రమలలో కూడా నేను పాలువాడిన ఉండేట ఎరుగు నిమిత్తం నాకు కలిగిన వాటి అన్నింటినీ కూడా ఏం చేసుకున్నానండి, నష్టముగా ఎంచుకొని నేను ఆయన్ను వెంబడిస్తూ ఉన్నాను అంటున్నాడు. కనుక ప్రభు మనల్ని ఎలా ప్రేమించారు, ప్రభు మనల్ని ఎలాగ రక్షించారు, ఆ ప్రేమకు తగినట్లుగా మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనం ఒకసారి ఎవరికి వారే పరిశీలన చేసుకుందాం. పౌలు అన్నాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తు కొరకే జీవించడానికి పాపం విషయంలో చచ్చిన వాడిగా ఉండడానికి నేను ఏం చేస్తున్నాను, ప్రయాసపడుతున్నాను. నా మటుకే కాదు కానీ నా వలె అందరూ కూడా రక్షించబడాలని ఇతరుల విషయంలో కూడా నేను ఏం చేస్తున్నాను, ఆ బాధను అనుభవించడానికి ఆయన పునరుద్ధానములో, ఆయన మరణములో, ఆయన శ్రమలలో పాలువాడిని ఉండడం ఎలాగో నేను నా జీవితంలో నేను అలవర్చుకొని నాకు కలిగిన వాటన్నిటిని కూడా నేను నష్టంగా ఎంచుకున్నాను. అలాగే ప్రభు యొక్క ప్రేమను గురించి కూడా, ప్రభు యొక్క సమర్పణ గురించి కూడా రాష్ట్రు ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో ఒక వచనం చదువుదాం. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో రాష్ట్రు పౌలు భక్తుడు ఇలా అన్నాడు, 27 కలిసి ఉంది, అందులో వచనం మనం చదువుదాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నాని నిలవబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. చూడండి, ఇక్కడ అన్నాడు క్రీస్తు, అటువలే క్రీస్తు మనలను ప్రేమించి, అంటే తన ప్రాణాన్ని పెట్టేందుకు మనల్ని ప్రేమించాడు. ఎందుకొరకు అంటండి, మచ్చ కానీ డాగు కానీ కలకం కానీ అట్టిది కానీ మరి ఏది కూడా లేని వారంగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి, నిలబెట్టాలని వాక్యం చేత దాన్ని ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికాయ దాని కొరకు తను తాను మన కొరకు అప్పగించుకున్నాను. ఇక్కడ రెండు చూసిన, ఒకటి దేవుడు ప్రేమించడం, దేవుడు ప్రేమించిన దానికి ఆయన తను తాను ఏం చేశాడు, మన కొరకు అప్పగించుకునుట, అంటే తన ప్రాణాన్నే మన కొరకు ఏం చేశాడు అంట ఆయన, ఎందుకొరకు నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి, నిర్దోషులుగా నిందారహితులుగా ఏ విధంగా మచ్చ డాగు లేని వారంగా ఆయన ఎదుట నిలబెట్టడాని కోసం. కనుక దేవుని ప్రేమ మనందరి పట్ల ఉచితంగా ఆయన కనుపరిచిన దేవుడైన ఆయన ప్రేమకు మనం ఏమీ కూడా చెల్లించలేదు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే తన్ను తాను మన కొరకు ఏం చేసుకున్నాడు ఆయన, అప్పగించుకున్నాడు. అంటే శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడై, ఎవరి కొరకు అంటే నీ కొరకు నా కొరకు. ఈరోజు మనం ఒకసారి ఆలోచించేద్దాం, నేను క్రీస్తు కొరకు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణాన్ని పెట్టిన ఆ ప్రభు, తను తాను అప్పగించుకున్న ఆ ప్రభు కొరకే జీవించడానికి ఆయన ఎలాంటి పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన జీవితాన్ని నాలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన ఎట్లా నిలబడినప్పుడు, అలాంటి భక్తి చేయడానికి ఒక ప్రయాసతో కూడిన భక్తి జీవితంలోకి మనం వస్తున్నామా? క్రీస్తు కొరకు జీవించాలి అనుకున్నట్లయితే క్రీస్తుకు చెందిన వాటి అన్నిటి విషయంలో మనం ఏం చేయాలన్నమాట, చచ్చిన వారంగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది.
లోకం కోసం, మనుషుల కోసం, పరిస్థితుల కొరకు, పాపం కొరకు జీవిస్తున్నట్లయితే పరిశుద్ధుడైన దేవుని కొరకు జీవించడం మానవ జీవితంలో ఏంటమాట అసాధ్యం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు తన ప్రేమను మన ఎలా ఉచితంగా చూపించాడు, దాని కొరకు మనల్ని తను తాను ఆయన ఏం చేసుకుని మన కొరకు అప్పగించుకున్నాడు. అంత ప్రేమ మన పట్ల ఆయన వెల్లడిపరిచి దేవుని వాక్యం చేతుంది పౌలు రోమీలకు రాస్తుంటే, భక్తిహీనులమై ఉండగా కదా ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు ఆయనే మొదట మనలను ప్రేమించి మన కొరకు తను తాను ఏం చేసుకున్నా అప్పగించుకున్నాడు. ఈరోజు మన కొరకు అప్పగించుకొని మన కొరకు ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కాచి రక్షించిన ఆ ప్రభు నిమిత్తము ఆయన మహిమ కొరకు ఎలాంటి భక్తి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఇక్కడ పౌలు భక్తుడు తన ప్రభు ప్రేమను గురించి చెప్తూ ఆ ప్రేమకు తగిన జీవితాన్ని గురించి నాలుగు మాటలు ఇక్కడ రాశాడు. ఈ వచనంలో మనం చదివిన గల్తీ 2:20 ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నానని చెప్పిన తర్వాత అన్నాడు, ఇకను జీవించువాడను నేను కాను, ఇకను జీవించువాడను నేను కాను. అంటే నేను అనే ఒక వ్యక్తి ఏమయ్యాడమంట అన్నాడండి, చచ్చాడు అన్నాడు. చాలాసార్లు మన జీవితంలో మనం చూస్తాం, నేను అనేది ఎక్కడో చోట ఏమవుతుంది చెప్పండి, కనబడుతూ ఉంటుంది. నా గొప్పతనం, నా స్థితిగతులు, నా పేరు, ప్రఖ్యాతులు, నా జ్ఞానం, నా పలుకుబడి, నా పరపతి అనేది ఎప్పుడో ఒక చోట మనిషి చూపించడానికి ఏం చేస్తాడు చెప్పండి, అలవాటు పడుతూ ఉంటాడు. కానీ పౌలు అంటున్నాడు, ఇక జీవించేది నేను కాదు. అప్పటివరకు తను జీవించాడు, కానీ ధర్మశాస్త్రం కొరకు, మతం కొరకు, సమాజం కోసం జీవించాడు. కానీ సిలువ వేయబడిన యేసుని తెలుసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత అన్నాడు, ఇక జీవించేది నేను కాదు. ఈరోజు రక్షించబడిన ఒక విశ్వాసిగా, ప్రభునందు విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తిగా మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం, ఎవరి కొరకు జీవించడానికి అలవాటు పడుతున్నాం? చాలాసార్లు పరిస్థితులను భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం, మన చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగైతే ఒకరోజు కూడా మనం భక్తి చేయలేం, ఎందుకంటే మన చుట్టూ ఉన్న సమాజం కానీ, మన చుట్టూ ఉన్న మనలాంటి మనుషులు కానీ ఎవరు మనల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన వారు ఎవరూ లేరు. యేసుప్రభు ఒక్కరే మనల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ఏకైక దైవం. కనుక రక్షించబడిన తర్వాత ఇక జీవించదు నేను కాదు, నేను ఎవరి కొరకు జీవించాలన్నమాట అని, ఆయన కొరకే జీవించడం కొరకు దేవుడు నన్ను ఏం చేశాడమాట, ప్రాణాన్ని పెట్టినంతగా ప్రేమించి తను తాను అప్పగించుకుని సిలువకు, ఆ సిలువ మరణ పునరుద్ధరణ ద్వారా నిన్ను నేను ఏం చేసుకున్నానమాట అని కొనుక్కున్నారే. కనుక ఇక జీవించువాడును నేను కాను. చూడండి ఎంత చక్కని మాట చెప్తున్నాడు. అంటే ఎవరి కొరకు జీవిస్తాడమాట, ఇంకా యేసు కొరకే నేను జీవిస్తాను. అంటే నా కొరకును నేను బ్రతకడానికి నేను ఏం చేశానమాట, చచ్చాను. అందుకే నా కొరకు లోకాన్ని, లోకం కొరకు నేను ఏం చేసుకున్నానండి, సిలువ వేసుకున్నా అంటే చచ్చామన్నాడు. చాలాసార్లు చూడండి, దేవుణ్ణి నమ్ముకున్నాం అంటారు, లేక రక్షించబడ్డాం అంటారు, కానీ లోకానికి చెందినట్లుగా బ్రతకడానికి అలవాటు పడుతుంటారు, పరిస్థితులను బట్టి భక్తి చేయడానికి అలవాటు పడుతుంటారు, కొన్ని విషయాల్లో రాజీ పడటానికి అలవాటు పడుతుంటారు. కానీ పౌలు తన జీవితాన్ని గురించి చెప్తున్నాడు, రక్షణ పొందిన తర్వాత ఇక జీవించేది నేను కాదు. ప్రభు ఒక మాట చెప్పారు, ఏమన్నారంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకో.

0: మన జీవన శైలి ఎలా ఉంది? యేసు ప్రభుని నమ్ముకున్న మనం, యేసు ప్రభు ప్రేమను మనం పొందుకున్న మనం, యేసు రక్తంలో కడగబడినటువంటి మనము, ఆయన పేరు పెట్టుకున్నటువంటి మనము, ఆయన మనలను ప్రేమించినట్లుగా మన పొరుగువారిని, మన ప్రక్కవారిని మనము ప్రేమించగలుగుతున్నామా? రెండవది ఆయన ఏమన్నంటే, నేను మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించండి అన్నాడు. అలా చేయకపోతే ఏమన్నారండి, మీరు ఎవరి పాపములు క్షమించబడరో అలా మీ పాపాలు కూడా అలాగే ఉండిపోతాయి. ఎవరి పాపాలు మీరు క్షమిస్తారో అప్పుడు మీ పాపములు కూడా ఏమన్నారైనా క్షమించబడను అన్నాడు. అంటే ప్రభు నన్ను ఎందుకు రక్షించాడమట, ఆయన నన్ను ఎలా ప్రేమించాడో నేను అలాగ మరొక వ్యక్తిని ప్రేమించడం కొరకు, ఆయన నన్ను ఎలాగ క్షమించాడో అలాగ నేను మరొక వ్యక్తిని క్షమించడం కొరకు దేవుడు నన్ను ఏం చేశాడమట ఈ భూమి మీద అలవాటు పడమన్నాడు. ఇప్పుడు అలాంటి గుర్తింపు క్రీస్తులో మనకి ఇచ్చాడమట ఆయన. అంటే ఇప్పుడు మన గుర్తింపు ఏంటమాట అండి? లోకాన్ని బట్టి కాదు, సమాజాన్ని బట్టి కాదు, లేక మన వ్యక్తిగతమైన గుర్తింపు కాదు. యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడిన వారముగా, రక్షించబడిన వారముగా, ఆయన కొరకే మనం జీవించే ఒక జీవితాన్ని జీవించవలసిన బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడు. అందుకని పౌలు అంటే, ఇక జీవించలేని నేను కాదు, ఆయనలాగా క్షమించగలుగుతున్నామా? ఆయనలాగా ప్రేమించగలుగుతున్నామా? ఆయన కోరినటువంటి పరిశుద్ధత కొరకు ప్రతి పాపమిశ్రో చచ్చే స్థితిలోకి మనం దిగుతున్నామా? అలాంటి భక్తి మనం చేస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని పిల్లలు అనబడిన వారు ఇలాంటి జీవన శైలిని కలిగి ఉండాలి అంటున్నారు. ఇక జీవించేవాడును నేను కాదు, నన్ను జీవింపజేసి, కానీ నేను చచ్చిన వాడినే, పాపముల చేత చచ్చిన, నన్ను బ్రతికించిన దేవుని కొరకే నేనేం చేస్తానమాట ఇప్పుడు జీవిస్తానంతే. అంటే మన జీవన శైలి అవతల వ్యక్తికి మనం ఎవరు ఏమవాలన్నమాట అండి అర్థం కావాలి. అలాంటి గుర్తింపు ప్రభు మనకి ఇచ్చారు. హల్లెలూయా.
1: మా అడ్రస్ శ్రీమతి జాయిస్ అంబెన్నీ, ఇమ్మాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.
2: చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఇందులో ఒక పారబుల్ మాత్రమే కాదు, ఇది లైఫ్ కి కావలసిన అవసరమైన విషయంగా ఉంది. నంబర్ 1, తప్పిపోయిన గొర్రెపిల్ల. దీని గురించి గతంలో చూశారు, దీన్ని ఫాలో చేసేవారు గత నమోదు చూడండి. 2వది, పోగొట్టుకున్న కాయిన్. ఈ రోజు నమోదులో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ అబౌట్ ది ప్రోడిగల్ సన్.

0: పలు ప్రశ్నలున్నాయి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. ఈ స్టోరీ ఎన్నిసార్లు అంటే చాలాసార్లు విన్నాం. అదేమంటే, ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు, ఆ స్టోరీ ఒకడు వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చాడు, అలా అని ఆ స్టోరీ చిన్న కుమారుడు చిన్న కుమారుడు అని చాలాసార్లు విన్నాం. నా ప్రశ్న ఏంటంటే, దీంట్లో నుండి పారాబుల్ డీకోడ్ చేసి పలు రహస్యాలు మాట్లాడుకుంటున్నాం. పరిశుద్ధాత్ముకుడే రహస్యాలను బయలుపరచగలడు. పరిశుద్ధాత్ముడు ఇందులో ఏం చెప్పాలని ఆశించుచున్నాడు? ఈ కథ ఎందుకని ఇలా అమర్చబడింది?
1: యాక్చువల్గా మనం గత రెండు ఎపిసోడ్స్లోనూ మీరు చెప్పినట్టుగా తప్పిపోయిన గొర్రె, కనబడని నానెమ్మ గురించి చెప్పుకున్నాం. ఇవి రెండునూ వచ్చి, ఒకటి బయట కనబడకుండా పోయింది, మరొకటి లోన కనబడకుండా పోయింది. ఈ బయట కనబడకుండా పోయింది, కనిపెట్టడానికి శబ్దము తప్ప మరి ఏది కూడా కుదరదు. అయితే లోన కనబడంది కనిపెట్టడానికి దీపాన్ని వెలిగించి వెతకాలని ఉంది. సో ఈ విధంగా మీరు చూస్తున్నప్పుడు ఇవి రెండునూ రెండు కనబడని స్థలము, రెండు విధాలైన వెతుకులాట, రెండు విధాలైన కనిపెట్టడం. దీన్ని మనం ఎలాగ చూడగలుగుతామంటే, ఒకటి సంగములో చూశాం, మరొకటి వెలుపల కనబడకుండా పోయిన వారిని చూశాం. అంటే వారిని కనిపెట్టాల్సిన బాధ్యతను తెలుసుకున్నాం. ఈ రెండు పారబుల్స్ను చేరి ఈ మూడవ పారబుల్లో వచ్చి జాయిన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం దానిగూర్చే చూడబోతున్నాం. యేసుక్రీస్తు ఉపమానం మీరు చెప్పినట్టుగా 2000 సంవత్సరాలుగా చెప్పబడుతూ ఉంది. దీని బేస్లో ఎన్నో చలనచిత్రాలు వచ్చాయి, ఎన్నో స్కిట్సు వచ్చాయి, డ్రామాలు వేశారు, ఎన్నెన్నో చేశారు, వేల సంఖ్యలో

0: లక్షల సంఖ్యలో మెసేజ్ ఇవ్వబడ్డాయి. అయినా ఇంకా అందులో మెసేజ్ ఉందంటే అప్పుడు ఈ ఉపమానం వెనుక ఎన్నుంటాయో చూడండి.
1: వస్తూనే ఉన్నాయి.
0: వస్తూ ఉంది. ఇదే బైబిల్ మహాత్మ్యము. ఇందులో రెండు ముఖ్యమైన కార్యాలు ఉన్నాయి. ఒకటి, మనమందరము కూడా మనందరి దగ్గర ఒక అలవాటు ఉంది. అదేంటంటే విలన్కి మనం హైపిచ్చే
1: అలవాటు పడ్డాం.
0: విలన్నే మనం అధికంగా ఫోకస్ చేస్తూ ఉంటాం. సో ఇందులో తండ్రి వద్ద నుండి ఒక కుమారుడు వెళ్ళిపోయాడు, దూరమయ్యాడు అని ఇలాగ చూస్తూ ఉన్నాం కదా.
1: తండ్రి
0: ఆస్తినంతా వేస్ట్ చేశాడు. ఇది మామూలుగా చెప్పుకునేటువంటి ఒక విషయంగా ఉంది. అప్పుడు ఇందులో వచ్చి ఎవరు చిన్న కుమారుడు, ఎవరు ఆ పెద్ద కుమారుడని చూసినప్పుడు ఈ ముందు చెప్పబడిన రెండిటిని మనమొక కంపారిజన్, ఎందుకు యేసు ఒకదాని వెనుక ఒకే అధ్యాయంలో చెప్తున్నాడు, అందులో ఏంటి కంపారిజన్ అని అడిగినట్లయితే ముందు రెండు కనబడకుండా పోయాయి కదా. ఈ మూడవ పారాబుల్లో ఎప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటామంటే చిన్న కుమారుని గురించి మాట్లాడుతున్నాం. అతనికి మరొక ముద్ర కూడా వేసాం, తప్పిపోయిన కుమారుడు.
1: అవును, తప్పిపోయిన కుమారుడనే అతన్నే విలన్గా మార్చాం.
0: ఈ తప్పిపోయిన కుమారుడనే ఓడే బైబిల్లో లేదు. దేవుడు అతన్ని తప్పిపోయినట్టుగానే చూడాల, చివరి వరకు చిన్న కుమారుడిగానే చూస్తాను. అయితే ఇప్పుడు ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు, ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాడు, తప్పిపోతూ ఉన్నాడు.
1: అవును.
0: సో ఈ చిన్న కుమారుడే ఆ యొక్క గొర్రె, కనబడకుండా పోయిన గొర్రె, బయట కనబడకుండా పోయినవాడు. ఇంటిలోనే కనబడకుండా పోయింది కదా నాణ్యము, అది ఎవరు అని అడిగినట్లయితే అదే ఈ పెద్ద కుమారుడు, ఆ ఎల్డర్సన్. అతను ఇంట్లోనే కనబడకుండా పోయాడు. ఇప్పుడు ఈ రెండింటిని గుర్చే డిఫరెన్స్ చూడబోతున్నాం, సరేనా? ఒకటి, బయట కనబడకుండా పోయింది, లోన కనబడకుండా పోయింది అని చెప్పేప్పుడు బయట కనబడకుండా పోయింది ఎవరు అంటే ఇంటిలో ఉండి ఆస్తిని వేరు చేసుకుని బయటికెళ్ళినది
1: అతడు తెలిసి అడుగుతున్నాడు. తప్పిపోయాడనేది ఒకటి, వీడైతే నాకు ఆస్తిని భాగం పంచమని అడుగుతున్నాడు, అదే రైట్ అని అడుగుతున్నాడు. అదేమంటే కోపంలో ఇది చెబితే తండ్రి ఊండవుతాడని తెలుసు, తెలుసుకుని రైట్స్ని అడిగి పంచుకుని పోతున్నారు.
0: ఆ రైటికైనా ఒక విషయం అతని మాటలో ఉంటుంది, అదే ముఖ్యం. ఏంటంటే ఈ పెద్ద కుమారుని దగ్గర లేని ఒక మాట ఈ చిన్న కుమారుని దగ్గర ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఈ అధ్యాయంలో ఇది మూడు సార్లు ఉంటుంది. పెద్ద కుమారుని దగ్గర ఆ మాటే ఉండదు. ఏంటని అడిగితే ఈ చిన్న కుమారుడే తండ్రి అని సంబోధిస్తాడు.
1: ఓ,
0: మీరు పెద్ద కుమారుణ్ణి చూడండి, తండ్రి అని పిలవడు ఇందులో. తను అతడేం చెప్తాడంటే ఇన్ని ఏండ్లు నేను సేవించానంటాడు, ఐ సర్వ్డ్ యూ అని అంటాడు. బట్ ఇక్కడ ఇతనే చూసినట్లయితే మీరు చెప్పారు కదా రైట్, ఆ రైట్ అతనికి ఎందుకు వచ్చింది, అథారిటీ ఎందుకు వచ్చిందంటే ఇతడు నా తండ్రి, తండ్రి అన్న స్థానములో కుమారునిగా తనకైనది ఇవ్వమని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఇది ఏ దృక్పథములో చూస్తున్నామంటే కుమారుని యాంగిల్లో చూడలేదు, తండ్రి యాంగిల్లో చూస్తున్నాం. మరో విధంగా ఎలా చూస్తున్నాం, తండ్రి సంపాదించిన ఆస్తి నాశనం చేస్తాడు, పిల్లడు అడుగుతున్నాడు ఎంత మోసమైన కుమారుడు అనేదేగా చూస్తున్నాం. తండ్రి యాంగిల్లో ఇది వేరేలాగుంది. ఆయన ఎలాగని మనం చూసినట్లయితే ఇది నేను సంపాదించిందే, నా ఆస్తే, అడిగేది నా బిడ్డ. వాడు నన్ను తండ్రి అన్న అథారిటీలోనే అడుగుతున్నాడు, నేను సంపాదించాను, నా ఆస్తిని ఇవ్వమని అడగల, మాకు మీకైన దానిలో నుండి మా ఇద్దరికైనది భాగించి ఇవ్వమంటున్నాడు. అప్పుడు ఇతనికి ఈ అథారిటీ ఎక్కడి నుండి వస్తుంది, తండ్రి అనడం వల్లే కదా వస్తుంది. ఈ ఆస్తిని అడగడానికి అతనికి ఏం రైట్స్ ఉంది, తను సంపాదించింది కాదు, లేక వేరే విధంగా తన తాత నుండి వచ్చింది కాదు, తను అడిగేదేంటి తండ్రి ఆస్తిలో నుండి రెండు భాగాలు చేయమంటున్నాడు. అప్పుడు ఈ ఆస్తి రావడానికి కారణమే తను తండ్రిగా ఉండడమే, ఇది ఆయన అర్థం చేసుకుంటున్నాడు. అతడు ఏ అధికారాన్ని బట్టి అడుగుతున్నాడు, నేను నీ కుమారుని, నాకు ఈ ఆస్తిలో భాగముంది, దాన్ని వేరు చేయమంటున్నాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం, ఇది నేను సంపాదించాను, నేను నీకు ఇవ్వను అంటే మనం అక్కడ ఏం చేస్తున్నాం, పిల్లోడికి మనకి ఉన్న రిలేషన్షిప్ని తెగొడుతున్నాం. కానీ అక్కడ రిలేషన్షిప్ని తెగొట్ల, అక్కడ చూడొచ్చు మారు మాట్లాడక ఆస్తిని పంచిపెట్టినట్టుగా ఉంటుంది. మీరక్కడ చూడండి లూక 15:12, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను, ఇచ్చేశాడు. తండ్రి ఎక్కడ కూడా అతన్ని ఎదిరించి మాట్లాడలేదు, ఒకచోట కూడా. అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఒక మాట మనం మరిచిపోకూడదు. కొన్నిసార్లు మీకొక సందేహం కలుగుతుంది చూడండి, అది ఎలాంటి సందేహం అంటే ఈ విధంగా నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అనేది ఒక వాక్యము. అడిగినప్పుడు చూసినట్లయితే అనేక మంది నాకు కారు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి అని యేసును అడుగుతున్నారు, ల్యాండ్ లేదు ల్యాండ్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇప్పుడు వీరు అడిగిన వెంటనే యేసుని నామమును అడుగుతున్నారు, దొరుకుతుందా లేదా?
1: దొరుకుతుంది.
0: దొరుకుతుంది. దొరికిన వెంటనే వీళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు అని చెప్పి. ఇప్పుడు వీరడిగింది సరి అయిన ప్రార్థననా అనేది ప్రశ్న. అనేక మంది ఇది అక్సెప్ట్ చేయొచ్చు, లేక అనేక మంది ఇది అర్థం చేసుకోకుండా పోవచ్చు. అయితే నిజమిదే, నా నామమున మీరు నన్నేం అడిగినను అనే దాంట్లో అది దేని గురించి స్పష్టంగా చెప్తున్నాడో అది తెలియజేయబడుతుంది. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. డోంట్ ఆస్క్ దిస్ ఓల్డ్లీ థింగ్స్ అనేటువంటిది అర్థం.
1: ఆయన వేరే లెవెల్
0: వేరే లెవెల్లో అడగమని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అందరూ ఒక వాక్యాన్ని తీసుకుంటున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును. మీరు చెడ్డవారై ఉండియో మీ పిల్లలకు మంచి ఈవులు నీయ నెరిగి ఉండగా పరులకు మందున మీ తండ్రి ఎంతో నిశ్చయంగా ఈవులు ఇస్తాడు కదా.
1: అది మాత్రమే కాకుండా నీతిమంతుడైన జడ్జి వద్ద మళ్ళా అడుగుతున్నాడు, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు దేవుడు.
0: అప్పుడు ఈ చోట మీరు చూసినట్లయితే, వీరడిగినప్పుడు నేను ఇస్తాను ఇస్తాను అంటున్నాడు కదా, ఏదని చెప్పి లూకాలో చూసినట్లయితే వాక్యం స్పష్టంగా చెప్తుంది, పరులోకమందున మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును కదా అంటున్నాడు. కాబట్టి ఆ చోట దేవుడు చెప్పేది హోలీ స్పిరిట్, ఓల్డ్ థింగ్స్ కాదు. మరలా వీరందరూ ఈ చిన్న కుమారునిలాగా ఉన్నారు. దేవుడు ఇస్తున్నాడు, నేను లేదని చెప్పడంలా, ఎందుకంటే చిన్న కుమారుడు అడిగేప్పుడు ఆయన ఏం చేయలేదు,
1: లేదని
0: చెప్పలేదు.
1: రిలేషన్షిప్ బేస్ లో
0: నీవు నా నామమును అడుగుతున్నావు. రిలేషన్షిప్ దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ పాత నిబంధనలో ఉంది. ఎస్తేరును రాజకుమార్తెగా అలంకరించి తెస్తున్నారు. అలా తెచ్చి ఆమెకు రాజకుమార్తెగా ప్రాక్టీస్ ఇస్తున్నారు వారు. ఆమె వలె అనేక స్త్రీలకు కూడా ఇస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఒక వాక్యం ఉంది, అలా ప్రాక్టీస్ తీసుకునేవారు రాజునొద్ద రాణిగా నియమింపబడేవారు. ఏది అడిగినా దొరుకుతుంది, అది అక్కడ రూల్. వారు అడిగేవన్నీ అక్కడ దొరుకుతాయి. అప్పుడు అందరికీ వారికి కావలసినవి తీసుకున్నారు, అందరూ తీసుకున్నారు. అయితే వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఎస్తేరు ఏది కూడా అడగలేదని ఉంది. ఇప్పుడు మీరు దేవుని దగ్గర ఏది అడగాలి, ఏది అడగకూడదనేది ఉంది. ఇది అడగవచ్చా, కాని దొరుకుతుంది. మీరడిగితే ఖచ్చితంగా ఏమవుతుంది, దొరుకుతుంది. కానీ అడిగితే ఏది అడగాలి ఏది అడగకూడదు అనేది మీ దగ్గర ఉండేటువంటి ఒక
1: కెపాసిటీ.
0: అడుగుతూ ఉన్నాం. ఇప్పుడొచ్చి మీరు అడిగేటువంటిది ఏదయ్యుండొచ్చు ఏది కాకపోవచ్చు అనేది మనకు తెలీదు. అందువల్ల హోలీ స్పిరిట్ చెప్తున్నాడు, మీరు అడగవలసినది ఏదయ్యున్నదో మీరు ఎరుగరు గనుక మీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడుగా ఉండేందుకు శక్తిమంతుడై ఉన్నాడు.
1: మనం అడిగేది తెలియకపోయినా దాన్ని తెలియదనే చెప్తున్నాడు.
0: అది తెలీదు అంటున్నాడు, మీకు అడగడమే తెలీదు
1: అంటే మన లెవెల్ ఇక్కడే.
0: నేను ఇప్పుడు మీకు ఒక ఉదాహరణకు చెప్తున్నాను. మీరు ఒక గొప్ప పోస్టింగ్, ఒక దేశానికో రాష్ట్రానికో పిఎంఓ సీఎం అనుకోండి, వారిని వెళ్ళి చూడాలి. వారిని చూడటానికి నాకు ప్రోటోకాల్ని క్రాస్ చేసి ఒక నెల క్రితం అపాయింట్మెంట్ తీసుకుని అన్నీ చేసి ఆయన ముందు వెళ్ళి కూర్చుని మీరు మోర్ దెన్ 6 మంత్స్గా నన్ను చూడాలని ట్రై చేస్తున్నట్టుగా వినపడింది. సో అందువల్ల మీకు పర్మిషన్ ఇచ్చాను, యూ హ్యావ్ ఓన్లీ 5 మినిట్స్ టైం, మీకేం కావాలో నన్ను అడగండి అంటే, మా ఏరియాలో ఒక స్వీట్ కొట్టు ఉంది రాజా, నాకొక కిలో హల్వా కొనిస్తే నాకు బాగుంటుంది అంటే ఎలాగుంటుంది?
1: అది ఎలా ఉంటుందంటే ఆయన్ని ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది.
0: ఆయన ఇన్సల్ట్ చేసేదిగా ఉంది. ఏది మనము ఎవరి దగ్గర ఏం అడగాలనేది ఒకటి ఉంది కదా. ఇప్పుడు మీరు ఒక తండ్రి దగ్గర కూర్చుని ఇంట్లో చాక్లెట్ అడగచ్చు, అన్ని అడగచ్చు. ఇదే మీరు ఒక డిఈఓ ఆఫీసర్ వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారు? ఒక కాలేజీలో సీట్ అడుగుతారు. అవునా, ఎవరి దగ్గర ఏమడగాలో ఉంది. అప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడి దగ్గర ఏమడగాలి?
1: ఆయన లెవెల్లో ఆయన ఎదురు చూసే విషయాన్ని
0: అడగాలి కదా. అప్పుడు ఈ చిన్న కుమారుడు ఏమడిగాడు? తండ్రి అన్న స్థానాన్ని పెట్టుకుని
1: సొత్తు అడుగు,
0: ఆస్తిని, నశించిపోయే విషయాన్ని అడుగుతున్నాడు. తండ్రిక, నువ్వు నా రిలేషన్షిప్ లో అడుగుతున్నావు, సరే నేను ఇస్తాను, ఇది నాశనమవుతుందని తెలుసు, యు టేక్ ఇట్ ఓవర్.
1: అది కూడా ఇస్తున్నాడు,
0: ఇస్తున్నాడు. ఇదే ఈరోజు దేవుడు అనేక మందికి ఇస్తున్నాడు. వీరేమనుకుంటున్నారని చూస్తే మనం అడిగేవన్నీ దొరుకుతున్నాయి. ఇదే మినిస్ట్రీగా కొంతమంది సేవకులు చేస్తున్నారు. అడగండి అడగండి, దేవుణ్ణి అడగండి. భూమికైనది ఏది అడిగినా దేవుడిస్తాడు. తండ్రి దగ్గర ఇది ఒక ఇష్యూవే కాదు, సరే ఇతను అడిగాడు కదా, ఇది అడగకముందు ఎవరి దగ్గర ఉండింది ఆస్తి?
1: సొత్తు అక్కడే ఉంది,
0: అతని దగ్గరే ఉండి
1: అక్కడే ఉంది. అతడేమీ అనుభవించలేదు.
0: తను అనుభవించడానికి అంత అధికారం తన దగ్గర ఉంది. ఇది వేరుగా తీసుకెళ్లి తను ఎందుకు అనుభవించాలనుకుంటున్నాడు? ఇప్పుడు వేరు చేస్తే 2 భాగాలైనాయి కదా, సగమైంది కదా, అన్నకు సగం భాగం వెళ్ళిపోయింది కదా. ఉన్నప్పుడు 2 కూడా ఒకటిగా ఉండేవి కదా, ఎంతైనా తినచ్చు కదా. ఇతనికేమైందంటే ఇది నాకైంది, నాకైనది ఇది అనేటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళిన కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం. కొన్నిసార్లు తండ్రితో ఉన్నప్పుడు కొన్ని అనుభవించడం కుదరదు, అందుకేమనుకుంటున్నాడు, వేరుగా వెళ్ళి అనుభవించాలనుకుంటున్నాడు. అదే ఈరోజు జరుగుతుంది. ఏసయ్యతో మీరు ఉండి మంచిగా దేవుడితో నడిచేవారిగా ఉంటే ఓల్డ్గా కొన్ని విషయాలు మీరు అనుభవించలేరు, అది వాస్తవం. మీరు యేసుతో కూడా ఉన్నట్టయితే లోకానుసారంగా కొన్ని విషయాలు దేవుడు అనుమతించడం లేదు. దేవుడు సర్వాధిపతిగా ఉండడం వల్ల మీరు ఏదైనా అనుభవించడానికి ఆయన ఏం
1: చేయాలి,
0: పర్మిషన్ ఇవ్వలేదు. అదే పౌలు చెప్తున్నాడు, అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటినీ చేయడానికి నాకు స్వాతంత్ర్యం ఉంది. ఇప్పుడు ఇండిపెండెన్స్ అని చెప్తున్నాం, స్వతంత్ర దేశం. అందువల్ల మీరు అన్ని చేయగలరా ఈ దేశంలో?
1: కాదు, అక్కడ కొన్ని రూల్స్
0: ఉన్నాయి, దానికి అనుగుణంగానే మనం చేయాలి. ఇది రోడ్ ట్యాక్స్ నేను కడతనా, 200 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తాను, నేను ట్రాఫిక్లో ఆగనని చెప్తే సరేనా? అదే ఈరోజు మీరు గాడ్ దగ్గర చేస్తూ ఉన్నారు, తండ్రిని ఉంచుకుంటూ. ఇది దేవుడిస్తున్నాడు దేవుడిస్తున్నాడు దేవుడిస్తున్నాడు అడగచ్చు, ఏదైనా అడగవచ్చు. ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడు, తీసుకెళ్ళు, ఎందుకంటే నీవు నా నామములు అడిగావు. అది ఎలాగంటే ఆ యొక్క రూల్కొచ్చి ఆ పవర్ ఉంది.
1: అది ఆ రిలేషన్షిప్ బేసిస్ లో
0: ఇచ్చేశాడు. ఇప్పుడు తను తీసుకునేళ్ళాడు.
1: అయితే ఈయన అడ్వైస్ చేయలేదు. బాబు నువ్వు అడుగుతున్నావు తప్పని చెప్పలేదు. ఈయన
0: ఇప్పుడు అడ్వైస్ ఇస్తే ఏమవుతుంది? విషయం ఇదే. ఇప్పుడు ఈయన అడిగింది ఇవ్వలేదనుకోండి, తను దెబ్బలాడతాడు. దెబ్బలాడి ఏదో ఒకటి చేసి వెళ్తాడు.
1: అవును.
0: ఇప్పుడు తన వీవులో ఏమవుతుంది? నేను అడుగుతున్నాను ఇవ్వలేదు, అప్పుడు మీకు నాకంటే ఆస్తి మక్కువైపోయింది.
1: అలాగని ఆ లాజిక్ లో
0: మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు ఇలాగ తీసుకోండి, ఇప్పుడు ఈ ఆస్తి కంటే నా కుమారుడు ఎక్కువ, ఎందుకంటే ఈ ఆస్తి నా కుమారుడికిస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు? పాడు చేస్తాడు, ఖచ్చితంగా పాడు చేస్తాడని తెలుసు. అయితే ఒకరోజు ఈ ఆస్తిని తను పోగొట్టుకున్నప్పుడు నా ప్రేమ తనకు తెలుస్తుంది. తండ్రి అడిగిన వెంటనే ఇచ్చాడు, అది ఖచ్చితంగా జరిగింది. చూడండి, తిరిగి వచ్చాడు చూడండి. ఇప్పుడు ఈ స్థలంలో బేసిసే రిలేషన్ బేసిస్. పలు సమయాలలో దేవుడు ఎందుకు మీకన్నిటినీ ఇస్తున్నాడు? అయితే ఒక దగ్గర అవి చేయి విడిచిపోతున్నాయి. అనేక మందికి ఈ విషయం తెలియలా, దేవుని దగ్గరే చెప్పుకున్నామండి, అన్నీ ఇచ్చాడండి. ఎందుకెళ్తుంది? అది చిత్తము లేకుండా దేవుని అనుమతిలో వచ్చింది. అనేక సార్లు కూడా మనం చెప్పాము, బైబిల్లో రెండు కార్యాలు మనం ఎంతో స్పష్టంగా యోచించి చేయాలి. ఒకటి గాడ్స్ విల్, ఇంకొకటి గాడ్స్ పర్మిషన్. గాడ్స్ విల్కి గాడ్స్ పర్మిషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ట్యాబర్నకల్ ఉంది కదండి, అది గాడ్స్ విల్. దేవుడే మోషేకి తెలియజేసి కట్టమన్నాడు. టెంపుల్ ఉంది కదండి, సొలొమోను కట్టింది. ఈ టెంపుల్ ఉంది కదండి, అది గాడ్స్ విల్ కాదు, గాడ్స్ పర్మిషన్.
1: దేవుడు ఇష్టపడి అడుగుతున్నాడు.
0: దేవుడు అడిగినందువల్ల దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు సౌలు ఉన్నాడు కదండి, రాజుగా సౌలు ఉండేడు కదండి. సౌలొచ్చి గాడ్స్ పర్మిషన్, జనులొచ్చి మాకు ఒక రాజు కావాలని అడిగారు. అయితే దావీదు ఉన్నాడు కదండి, అది గాడ్స్ విల్. హృదయానుసారంగా ఒకరిని ఏర్పరుస్తానంటున్నాడు కదా. ఈ డిఫరెన్స్ని చూడండి. సౌలు ఎప్పుడు జనులకి, అంతేగాని సౌలు యొక్క పర్సనల్ లైఫ్ వదిలేయండి. జనుల మట్టుకైతే చూడండి, సౌలు కంటే దావీదు జనులను అధికంగా ప్రేమిస్తాడు. సో ఈ యొక్క డిఫరెన్స్ వచ్చి వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మనం అడిగేప్పుడు దేవుని చిత్తాన్ని అడుగుతున్నామా లేక దేవుని పర్మిట్ చేయమంటున్నామా అన్నదే ప్రశ్న.
1: ఇంకో విషయం, మన ప్రార్థనే తప్పుగా ఉంది. అంటే మనం అడుగుతున్నాం దేవుడు ఇస్తాడని, దేవా నేను అడుగుచున్నాను, ఇది మీ చిత్తం అయితేనే దీన్ని చేయండి దేవా అని అడిగితేనే సేఫ్. మనం
0: అది సేఫ్, అది సేఫ్ జోన్లో ఉంటూ ప్రార్థన చేశాను.
1: అడుగుచున్నాను దేవా, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, అది మీ చిత్తమై ఉండాలి.
0: ఏసయ్యే ప్రార్థన చేశారు గెత్సెమనే తోటలో, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించుము, అయితే నా చిత్తము ప్రకారంగా కాదు మీ చిత్తాన్ని జరిగించాను.
1: అవును, ఇంకా చెప్పాలంటే మన చిత్తానుసారంగా తప్పు చేస్తున్నాం,
0: మనం ఆయన్ని ఫోర్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఈలా ప్రకారంగా నేను అడిగాను, మీరు నాకు ఇచ్చేయండి.
1: అవును, రైట్.
0: ఇప్పుడు న్యాయమూర్తి కొన్నిసార్లు చెప్తారు, మీరు విని ఉంటారు, అతను దోషిని తెలుసు, అతను దోషిని తెలుసు, కాని చట్ట ప్రకారం నిరూపించడానికి ఏం లేదు, ఫ్యాక్ట్స్ లేవు. అదే వారు చెప్తారు, కావలసిన ఆధారం లేకపోవడం వల్ల. కానీ జడ్జికి మనసులో తెలుస్తుంది ఇతడు దోషి అనేటువంటిది. అయితే చట్టప్రకారంగా దండించడానికి నాకు దారి లేదు. ఇది ఎలాగని అడిగినట్లయితే ఇతను దొంగే, అయితే ఇతను చట్టరీతిగా అడుగుతున్నాడు.
1: లా ద్వారా రావాలి.
0: తండ్రి నాకిచ్చేయండి, నా నామమున పరలోకమందున తండ్రి అన్న వెంటనే అది రావాలి,
1: వస్తుంది. అప్పుడు అతనికి ఒకటి అర్థమవుతుంది, యంగర్ సన్నకి ఫాదర్ దగ్గర అడిగితే దొరుకుతుందని ఒక క్లియర్ క్లారిటీ
0: కన్ఫర్మ్ గా తెలుస్తుంది.
1: చాలా తెలివిగా ఉన్నాడు.
0: ఇది అట్లే ఈ ఉపమానం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటని చూసినట్లయితే, ఇతడు ఈ చిన్న కుమారుడు అని చెప్పబడుతున్న ఈ రెండవ కుమారుడు ఎవరని అడిగితే ఇస్రాయేల్ యొక్క కాన్సెప్ట్, ఈ ధర్మశాస్త్రము ద్వారా వచ్చిన ప్రజలు. ఇతడు ఈ నియమం ప్రకారంగా లోనికొస్తున్నాడు. ఇతను లోనికొచ్చి అడుగుతున్నాడు తండ్రి అని అడుగుతున్నప్పుడు తండ్రి అన్నిటిని కూడా ఇచ్చాడు. అయితే వీరికి ఆ తండ్రి యొక్క కాన్సెప్ట్ తెలియనందువల్ల వీరు చెదరగొట్టబడ్డారు. వెళ్ళి చివరిగా ఆ చిన్న కుమారుడు ఎన్నెన్ని పాటలను అనుభవించాడో అన్ని పాటలను వీరు తిరిగి అనుభవించి వస్తున్నారు. ఇస్రాయేల్కు వారు తిరిగి వస్తున్నారు. ఒక్కొక్కసారి కూడా ఈ చిన్న కుమారుని యొక్క స్వభావం, ఇస్రాయేల్ యొక్క స్వభావం ఒకే విధంగా ఉంటుంది. దేవుని నుండి దూరమై మరలా తిరిగి వస్తారు, తిరిగి దేవుని యొద్ద వేడుకుంటారు. అది మీరు బాగా గమనించండి. వారు దేవుని యొద్ద మొర పెట్టుకున్నారు.
1: అవును,
0: దేవుడు వారి మీద జాలిపడ్డాడు. ఇకడితను తిరిగి వస్తాడు. తండ్రి పరిగెత్తుకుని చిక్కవగిలించుకున్నాడు. వెంటనే దేవుడు చెప్తున్నాడు, ఈ చోట తండ్రి వస్త్రాన్ని, నూతన వస్త్రాన్ని ధరించమంటున్నాడు. ఏహెచ్కేల్ 16లో చెప్తున్నాడు ఇస్రాయేల్ గురించి, వారికి ఒక వస్త్రం ధరింపజేశా.
1: అవును,
0: అప్పుడు అన్ని కూడా గమనించినట్లయితే ఈ చిన్న కుమారుని కాన్సెప్ట్ అనేటువంటిది పూర్తిగా ఎవరిని గూర్చి చెప్పబడిందని చూసినట్లయితే ఇస్రాయేల్ను గూర్చి చెప్పబడింది. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండారు అంటే దాని అర్థమేంటి? పరలోకంలో ఉన్న తండ్రికి రెండు నియమాలు ఉన్నాయి, రెండు నియమాలలోనూ ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకటి, దీన్నే పౌలు ఎక్కడ చెప్తున్నాడంటే గలతీయులకులో 3వ అధ్యాయం 4వ అధ్యాయం మీరు చదివేప్పుడు ఆయనకి రెండు నియమాలు ఉన్నాయని చెప్పబడుతుంది. అబ్రహాముకి ఇద్దరు కుమారులు ఉన్నట్టుగా, అంటే ఒకటి హాగర్ ద్వారా మరొకటి శారా వల్ల కలిగింది. ఈ రెండు సంతతుల నుండి వచ్చేది రెండు ప్రమాణాలుగా రాస్తున్నాడు, ధర్మశాస్త్రము, స్వాతంత్ర నియమము. ఆ రెండు నియమాలే ఈ ఇద్దరు కుమారులు. అందులో ఈ చిన్న కుమారుడనేవాడు వెనుక వచ్చినవాడు. చిన్నవాడంటే రెండవదిగా పుట్టినవాడు గదా. బైబిల్ ప్రకారంగా చూస్తే అందరూ ధర్మశాస్త్రం మొదటొచ్చింది, ఈ స్వాతంత్ర నియమం తర్వాత వచ్చిందని చెప్తుంటారు. యాక్చువల్గా స్వాతంత్ర నియమమే మొదటొచ్చింది. అబ్రహం ఫస్ట్ రొట్టె ద్రాక్షరసము చేతిలోకి అందించాడు.
1: అవును,
0: ఆ రొట్టె ద్రాక్షరసము తిరిగి యేసు మన చేతిలోకి అందించారు. సో వచ్చిన క్రమంలో చూస్తే ఫస్ట్ వచ్చింది స్వాతంత్ర నియమం, రెండవది వచ్చిందే ధర్మశాస్త్రం. అప్పుడు ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఈ ఇస్రాయేల్ ప్రజలకైన గుర్తే ఈ చిన్న కుమారుడు. ఇప్పుడు తను అన్ని వైపులా చుడుతున్నాడు, ఫస్ట్ జాలీగా ఉన్నాడు, తన దగ్గరున్నదంతా ఖర్చు పెడుతున్నాడు. దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ ఏం చేశారు?
1: యూజ్ చేశారు.
0: అన్నిటినీ యూజ్ చేసి ముగించి ఫ్రమ్ 19th century నుండి హిట్లర్ దగ్గర ఇరుక్కుని ఇతను ఎలాగైతే పొట్టు తిన్నాడో అదే విధంగా వారు ప్రతి కష్టాన్ని కూడా అనుభవించారు. లోకములోనే ఒక జాతి ఇంతటి కష్టాన్ని అనుభవించిందన్నట్లయితే యూదులు మాత్రమే.
1: అదేంటంటే తరచుగా కష్టపడుచునే ఉన్నారు, ఫ్రమ్ ది బిగినింగ్ చూస్తే బాగా ప్రాస్పర్ అవుతున్నారు. ఆ ప్రాస్పర్ అవ్వడమే ఒక పనిష్మెంట్గా అవుతుంది.
0: అదే అంటే బైబిల్లో ఒకటి ఎలా చెప్పేది, అర్థం చేసుకుని తెలుసుకోవలసిన ఒక మర్మమైన సత్యం ఏంటంటే, ఆరంభం నుండి సంఘము సరే, ప్రజలు సరే, దైవజనాంగము సరే, శ్రమలో వారు నమ్మకంగా ఉండేరు. ఈ బ్లెస్సింగ్ అనేది ఒకటి వస్తుంది కదా, బ్లెస్సింగ్ వద్దనలేదు, బ్లెస్సింగ్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలంటున్నాను. ఎందుకని అడిగినట్లయితే, నున్నని రాయితో గోలియాతును మాత్రం మీరు కొట్టగలరు, ఎవరైనా ఒక వ్యక్తినే కొట్టగలరు. ఈ ఖడ్గాన్ని మీరు తీసుకున్నట్టయితే దేన్నన్నా మీరు హరించవచ్చు. నున్నని రాయితో ప్రతిసారి ఒక వ్యక్తినే మీరు కొట్టగలరు, అయితే ఒకే ఖడ్గం అనేక మందిని హరిస్తుంది.
1: సో బ్లెస్సింగ్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం, అలాగే చాలా నెమ్మదిగా ఉండడం మంచిది.
0: ఉపద్రవ కాలంలో ఉండిన దానికంటే రెండంతలు మూడంతలు కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలంటున్నాను. ఒక కత్తిని హ్యాండిల్ చేసినట్టుగా చేయాలి.
1: అయితే అది రివర్స్ అవుతుంది.
0: అవును, మీరు బాగా గమనించి చూడండి. అరణ్యములో గొర్రెలు మేపేపుడు, సౌలుకు భయపడి పారిపోయేప్పుడు దావీదు దగ్గరున్న సిన్సియారిటీ. తన ఆ స్త్రీ విషయంలో పడి దారి తప్పాడు.
1: అతడు పాపం చేశాడని తెలియనే లేదు,
0: తనకే తెలియలేదు, ఎవరో తెలియజేసే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇదే బ్లెస్సింగ్ యొక్క సమస్య. బ్లెస్సింగ్ వచ్చి అవసరం, ఎవరికిది అక్కర్లేదని చెప్పలా. నీళ్లు మనకు అవసరం కదా.
1: అవును,
0: నీటిని కదా అన్ని ఊర్లలో వెతుకుతున్నాం. ఇదే నీళ్లు వరదగా మారితే ఎలాగుంటుంది? మరణిస్తున్నారు కదా ప్రజలు, ఈ ప్రాణానికి తగినంత నీరు. అప్పుడు ఆ లిమిట్, నాకు తాగడానికి ఎంత అవసరమో అంత నీరే నాకు కావాలి.
1: అది దాచి దేవా నీ చిత్తమే అని చెబితే సమస్య లేదు, ఆయనకు తెలుసు ఎంత ఇవ్వాలి.
0: బ్లెస్సింగే ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు.
1: తెలుసు,
0: ఈ బ్లెస్సింగ్ వల్ల మీకు పతనం కలగదంటే ఆయన ఇచ్చేస్తాడు. ఈ బ్లెస్సింగ్ మీకు పతనానికి దారితీస్తుందంటే మీకు ఇవ్వడు. మీరు పోరాడి తీసుకోకూడదు. నీ నామమ్మని అడిగాం, ఎంతో కాలంగా అడుగుతున్నా, కొందరు చెప్తారు మేము 40 దినాలు ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగాం. దేవుడు మరలా చెప్తున్నాడు ఏషియాలో, మీరు ఎందు నిమిత్తం ఉపవాసం ఉంటున్నారు? న్యాయవిధి కొరకు, విచారణ కొరకు ఉపవాసం ఉంటున్నారంటున్నాడు. ఫర్ వాట్ పర్పస్, నీ ఫాస్టింగ్ ఎందుకు అని అడుగుతున్నాడు. మనం కేసు కొరకు, దెబ్బలాట కొరకు, ఇక ఎన్నో కార్యాలకు. కానీ బైబిల్ చెప్తుంది, దయ్యం వెలగొట్టడానికి మీ ఆత్మీయ జీవిత స్టాండర్డ్కే ఫాస్టింగ్
1: స్పిరిచువల్.
0: మనం ఫాస్టింగ్ చేసి ఇల్లు అడుగుతున్నాం, ఫాస్టింగ్ చేస్తూ ల్యాండ్ అడుగుతున్నాం. ప్రభువా అంటే మనం
1: ఫాస్టింగ్తో ఉండి ప్రమోషన్,
0: మనం వచ్చి దేవుణ్ణి కంపల్ చేస్తున్నాం.
1: అవును, ఇంకోటి ఆయన స్థితిని తగ్గించాం.
0: అప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, నువ్వు నన్ను తండ్రి స్థానంలో కష్టపడి అడుగుతున్నప్పుడు ఇది నీకు పతనమవుతుందని తెలుసు. ఇస్రాయేల్ జనులు చెప్తున్నాడు, మీరు రాజును అడుగుతున్నారు, కాని ఆ రాజు ఏం చేస్తాడో వెళ్ళి చెప్పమన్నాడు సమూయేల్తో. వారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు సమూయేల్, మీ రాజులా పరిగెత్తిస్తాడు, రథాల వెనుక పరిగెత్తిస్తాడు, అలాగే మీలోని స్త్రీలను బానిసగా అంటే పనికి పెట్టుకుంటాడు, మీ ఆస్తిలో కొంత అంటే ఇవన్నీ కూడా చెప్పి రాజును వారికి ఇవ్వమంటాడు. అప్పుడు ఇదే ఆ చిన్న కుమారునికి ఈయన చేసేది. నాశనం చేస్తాడని తెలుసు, పోగొడతాడని తెలుసు. ఇస్రాయేల్ ప్రజలు కూడా అంతే, దేవుని దగ్గర పొందుకుంటారు అన్ని బ్లెస్సింగ్స్ను. ఈరోజు లోకంలో చూడండి, అదొక చిన్న దేశమే అయితే ప్రపంచాన్నే ఒక కంట్రోల్ చేసేంత ఫీలింగ్ని కలిగిస్తుంది. ఎందుకంటే వారి యొక్క బ్లెస్సింగ్ అటువంటిదైన బ్లెస్సింగ్, అది అట్లే వారు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, వాళ్ళు అయినా వీరు తిరిగి తిరిగి ఆ తప్పు చేస్తున్నారు. దేవుని నుండి దూరంగా వెళ్తారు, దేవుని నుండి దూరంగా వెళ్ళి నానాయాతనలు పడి. ఇది హిట్లర్ దగ్గర మాత్రం కాదు, మనమీ కాలంలో ఉండడం వల్ల హిట్లర్ గురించి తెలుసు. న్యాయాధిపతులు జడ్జెస్ పుస్తకంలో చదవండి, కొనసాగింపుగా అది జరిగే కార్యం చూస్తున్నాం. చదివి చదివి చదివి తిరిగి వారు వస్తారు. తిరిగి 70 సంవత్సరాలు దేవుడు బబులోనుకు పంపించాడు, తిరిగి వచ్చారు. తిరిగి బాగున్నారా అని చూస్తే లేరు. తిరిగి 1870లో పంపివేశాడు. తిరిగి 1948లో సమకూడారు. ఇప్పుడు ఉన్నారా అంటే ఇప్పుడూ లేరు. ఇప్పుడు మీరు చూడండి, ఇస్రాయేల్కు ప్రస్తుతం జరుగుతున్న వార్ని ఒక ప్రకటన పెట్టండి. పర్సనల్గా ఇస్రాయేల్కు దేవునికి ఉన్నటువంటి రిలేషన్షిప్, ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్ గాడ్కి భయపడేటువంటి వారుగా ఉన్నారు, ఎంతమంది దేవునికి భయపడే జనులుగా ఉన్నారు. మనము ఏది కూడా దేవుని దృష్టిలోనే చూడాలి. మనమటుకైతే యూదుడు లేడు, గ్రీకు లేడు, మనకందరూ కూడా సరి సమానమే. చూడండి, వారింకా కూడా దేవునికి అయిష్టమైన కార్యాలు ఏం చేస్తున్నారు? దీని పర్యవసనము వారు ఏమనుభవిస్తారు? ఇప్పుడిక్కడ తను వెళ్ళిపోయాడు కదా, తీసుకుని వెళ్ళిపోయాడు కదా. ఆ విధంగా 1948 వరకు వీరు పడిన పాటలకైనా ఒక శ్రమ అనుభవించారు. 75 ఇయర్స్గా వీరు ఎలాగున్నారు? బ్లెస్సింగ్గా ఉన్నారు. ఇప్పుడు వీరు చేసిన తప్పులన్నీ చేర్చి, నేను చెప్పేది ఇప్పటిది కాదు, ఒక 75 సంవత్సరాలుగా వీరు చేసిన కార్యాలన్నీ వీరు తిరిగి ఆ చిన్న కుమారుని వలె మరలా చేస్తున్నారు. సో ఈ చిన్న కుమారుడు అనేది ఇస్రాయేల్ జనులకైనా ఒక ముఖ్యమైన గుర్తింపు. ఇతను తిరిగి వచ్చేశాడు. తిరిగి వచ్చినప్పుడు అదే ఎంతో ఇంపార్టెంట్. ఇస్రాయేలీలు తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు తండ్రి చిన్న కుమారుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇందులో ఇక్కడ ఏం సమస్య ఉందని అడిగినట్లయితే, ఇస్రాయేలును గూర్చి ఒక కూటమి ఏం చెప్తున్నారని అడిగినట్లయితే, వారు దేవుని ప్రజలు కాదు, వారు వెళ్ళిపోయారు, దేవుడు తృణీకరించాడు, ఏ జనులను కూడా దేవుడు నిరంతరంగా త్రోసివేయడం లేదు, క్షమాపణ అడిగి వస్తే చేర్చుకోవడానికి దేవుడు దయగలవాడుగా ఉన్నాడు.
1: ఇది ఇస్రాయేలుకు మాత్రమే కాదు, ప్రాక్టికల్ లైఫ్ కూడా వర్తిస్తుంది.
0: అదే నేను చెప్తున్నాను, ఏ ప్రజలను ఒక విధంగా పతనము కావాలనేది దేవుని యొక్క ఆలోచన కాదు. మనం మంటివారమని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడట బైబిల్.
1: మారు మనస్సు పొందితే దానికి ఒక వాల్యూ
0: ఖచ్చితంగా ఉంది. తిరిగి వచ్చి అడగాలి దేవుణ్ణి, ప్రభువా నేను. ఇందులో నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే, అతను 3 కార్యాలు చెప్తాడు. నా తండ్రి వద్ద నేను అడుగుతానని చెప్తాడు. ఏ కార్యాలు చెప్తాడంటే, 1:18-19 ఉంది లూక్ 15లో, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తిని. 2, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. అది 2. 3, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అడుగుతాను. 3 ఉన్నాయి. 1, పాపక్షమాపణ, పాపం చేశాను. 2, తన్ను ఖాళీ చేసుకుంటున్నాడు, నేను నీ కుమారునిగా ఉండలేను. చివరిగా ఒక ప్రార్థన చేస్తున్నాడు, నన్ను కూలివానిగానైనా ఉంచుకోండి. ఈ 3 అందులో ఉన్నాయి. పాపక్షమాపణ ఉంది, తన దీనస్థితి ఒప్పుకుంటున్నాడు, చివరిగా ఒక ప్రేయర్ రిక్వెస్ట్.
1: అతడు సన్షిప్నే పోగొట్టుకున్నాడు, దానికి అర్హుడని
0: అర్హత లేదని ఒప్పుకుంటున్నాడు కదా. రైట్. ఇప్పుడు తిరిగి వస్తున్నాడు కదా ఈయన చూడటానికి. వచ్చినప్పుడు చూడండి, 21వ వచనములో, కుమారుడు తండ్రిని చూచి, తండ్రి పరలోకానికి విరోధంగాను నీ ఎదుటను పాపం చేశాను. ఫస్ట్ చెప్పాడు, ఒప్పుకోలు చేసుకున్నాడు, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననేను. 2, తన్ను ఎంప్టీ చేసుకున్నాడు. 3వ ప్రేయర్ తను చేయలేదు, నేను నీ కూలివాణిలో ఒకనిగా ఉంటానంటున్నాడు కదా.
1: అవును,
0: అది తను చెప్పలేదే. అయితే తండ్రి తన దాసులను చూచి 3వ పనిని తను చెప్పనివ్వలేదు. తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ లేదు అక్కడ.
1: అక్కడే
0: ఆ తండ్రి, నువ్వు కుమారుడు కాదని చెప్పద్దు, అది స్టాప్ చేయి. నువ్వు కాదు, కూలివాడవు కాదు, నా కుమారుడువే ఎప్పుడు.
1: ఆ ఎఫెక్షన్ చూపుతుంది.
0: అదే దేవుని యొక్క అఫెక్షన్, నేచర్,
1: ఫాదర్స్ హార్ట్.
0: మీరు పరిగెత్తుకుని వచ్చేప్పుడు మనం ప్రార్థనలో ఏదైనా చెప్పేస్తాం దేవుని దగ్గర. పనికిరాను ధూళిని, పాపిని, నన్ను క్షమించండి, ఉపయోగపడను, ఎందుకు అవసరం లేనివాడిని అని చెప్తున్నారు. అది ఆయన చూడటమే లేదు.
1: ఇంకా చెప్పాలంటే అది క్యాన్సిల్ చేశాడు.
0: క్యాన్సిల్ చేస్తున్నాడు. యు ఆర్ మై సన్, అంతే, నో మోర్ వర్డ్స్.
1: తిరిగి మనం రిమైన్ చేస్తున్నాం దేవుణ్ణి కూలివాడను.
0: తను తను వెళ్ళి తను కూలివాడననే మాటను చెప్పనివాడు తండ్రి.
1: ఆ లెవెల్ మనల్ని విడిచిపెట్టలేదు.
0: అవును, ఇదే గాడ్స్ లవ్. అదే ఇస్రాయేలీలకు చూపించాడు. వారు 1850 సంవత్సరాలు వారు తిరిగి వచ్చేప్పుడు అదే ల్యాండ్, అదే కంట్రీ, ద సేమ్ క్యాపిటల్, అన్నిటినీ తిరిగిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, తిరిగి వస్త్రాన్ని వేసి ఆ ఉంగరాన్ని పెట్టి క్రొవిన దూడను వధించి మరలా పాత విధంగా ఎలాగ ఉండాడో ద సేమ్ స్టేటస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టుగా ఇస్రాయేల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. సో ఈ చిన్న కుమారుడు అనేటువంటిది పరిపూర్ణంగా ధర్మశాస్త్రం మూలముగా వచ్చేటువంటి ఒక రహస్యం అందులో ఉంది. అట్ ద సేమ్ టైం మనల్ని గుర్చిన విషయమైతే, ద గాడ్స్ హార్ట్, ద ఫాదర్స్ హార్ట్. ఈనాటికీ మన దేవుడు అటువంటి దేవుడుగానే ఉన్నాడు.
1: ఈ సబ్జెక్ట్ ఇలా మాట్లాడుకుంటూ వెళ్లాలనుంది, ఎందుకంటే అన్ని రహస్యాలు మాత్రమే కాదు, లైఫ్కి అప్లై చేయాల్సిన విషయాలు అందులో ఇమిడి ఉన్నాయి. అసలు మనం ఎలా ప్రార్థించాలి అని చెప్పకుండానే దేవుడు అద్భుతంగా తెలియజేశాడు.
0: సమయాల్లో నేను వచ్చి, ఎందుకంటే మనమందరం కూడా ఈ చిన్న కుమారుని స్థానంలో ఉండుంటాం. ఆల్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఎనీవే. నా మట్టుకైతే క్రైస్ట్ తప్ప మరింకెవరు కూడా పర్ఫెక్ట్ కాదు. మనం తిరిగి వచ్చినప్పుడు ఒకరోజు కూడా ఆయన కూలివానిగా చూడలేదు.
1: చూస్తున్నాడు లేము, అది
0: మనం కూడా కొన్నిసార్లు ఫాదర్గా చూడలేం, ఎందుకంటే పాపంలో చూసేప్పుడు అయ్యో మనం పాపం చేశామని గాడుగా చూస్తాం, గాడ్ మనల్ని సన్నగానే చూస్తాం.
1: అవును, చాలా వందనాలు బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో మనం ఒక పార్టే చూసాం, ఇందులో పార్ట్ టూ వచ్చి మనం చిన్న కుమారుడు చిన్న కుమారుడు అని మాట్లాడుకుంటున్నాం, పెద్ద కుమారుడు గురించి ఒక ఎపిసోడ్ చేయాలని ఉంది. మరి మరో నమోదులో సరే చిన్న కుమారుడు ఓకే మీరు చెప్పారు వాడు విన్నాడు మారు మనస్సు పొందాడు, ఈ పెద్ద కుమారుడైతే హీరోనా విలనా లేదా ఎవరు ఇందులో హీరో అనేది మరో నమోదులో చూద్దాం. మరో నమోదులకు వెళ్ళడానికి ముందు మీరు ఏదైనా చెప్తారా?
0: లేదు, మనమొచ్చి మీడియాలో ఉండడం వల్ల మన హీరో విలన్ కాన్సెప్ట్ లో వెళ్తూ ఉన్నామా? సరే, మరో నమోదులో ఇంకొక విలన్ ఉన్నాడు, అతన్ని కూడా మనం చూద్దాం. దేవుని చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మనం అది చూద్దాం.
1: చాలా సంతోషం ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. తర్వాత ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నాను. వి విల్ సీ యూ అగైన్. అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది సీక్రెట్స్ ఆఫ్ పారబుల్స్. వందనాలు, కృతజ్ఞతలు.
2: ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేనాయనకేమి చెల్లించదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యేసు నామమున ప్రార్థన చేసి వందనములు చెల్లించదను.

విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడవైన యేసు, నీ వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుచున్నాము.

ఈ సృష్టిలో దేవుని మాటల రుచి వివరింపనలవి కానిది. ఆ రుచికరమైన దేవుని మాటల రూపమే యేసయ్య. ఆయన మాటల రుచి, ఆ మధురం యేసయ్యను రుచిచూచిన వారికే తెలుస్తుంది. ఈ మాటలు తినువారు, అనగా వినువారు నిత్యం జీవిస్తారు. రుచి చూద్దామా మరి ఆ మృదు మధురమైన మాటలు.

యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి. మిమ్మను ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు, మీ సంతోషము మాకు కనబడనట్లు యెహోవా మహిమనొందునుగా కాని చెప్పుదురు. వారి సిగ్గునొందుదురు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు, మీ నిందకు ప్రతిగా మీ దేశమున రెట్టింపు భాగమునకు కత్తలై నిత్యానంద భరితలగుదురు. యెషయా 61:7-65. దేవుని వాగ్దానములతో కోయిల కన్నీళ్లు తుడిచాడు కాంతి.

ప్రార్థన. నా స్తుతికి పాత్రుడా యేసయ్య, నా ఆరాధనకు యోగ్యుడా, ఈ క్యాసెట్ విను వారినందరినీ నీ సముఖములో సంతోషింపచేసి వారి స్తుతి సింహాసనమందు ఆసీనుడవై, శ్రమలలో పుటం వేయబడినప్పుడు నీ కృప సమృద్ధిగా అనుగ్రహించి నీ పరిపూర్ణ సౌందర్యం మా స్వాస్థ్యము చేయమని కోరుకుంటున్నాను తండ్రీ.

వీరు చేయునదేదో వీరిరుగరు వీరిని క్షమించుము, వీరిని క్షమించుము.

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుజులకు వెలుగై ఉండెను. అది లోకమునకు వచ్చుచు ప్రతి వారిని వెలిగించుచున్నది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మానవుల్ని రక్షించుటకు ఈనాడు భువికి ఏతించెను. అభయమసగే ఆద్యంతరహితుడు మానవుడై అవనిపైకి అరుదించాడు. మానవుడే మానవుల్ని రక్షించలేడు. మానవుడు దానవుడుగా ఏనాడో మారిపోయాడు. ఇశ్రాయేలీల జనాంగాల్ని ఆదుకోటానికి న్యాయాధిపతులు రక్షకులుగా ఉన్నారు. న్యాయాధిపతులు చనిపోతే ఇశ్రాయేలీలు త్రోవ తప్పిన వారైరి. మార్గములను చెరిపివేసుకున్న సమస్త మానవుల్ని అభయమిచ్చి ఆదుకొని తానే మార్గమై తండ్రి అయిన దేవుని యొద్దకు నడిపించే దైవ కుమారుడు మానవుడయ్యాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు.

వాంతి అయిపోయింది. అది మామూలు వాంతి కాదు, చాలా రక్తం నా నోట్లోంచి ముక్కులోంచి పడతా ఉంది. ఒక 10-15 నిమిషాలండి అలా ఆలోచిస్తున్నాను. అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నారండి. ఓ పక్క పాడి కట్టబడతా ఉంది, మరొక పక్క గొయ్యతవుతా ఉన్నారు శ్మశానములో, మరొక పక్క ప్రియులరా మా బంధువులు కొంతమంది ఉంటే వాళ్ళు కౌరెళ్ళిపోయింది, వాళ్ళు కూడా వచ్చేస్తా ఉన్నారు. దాదాపుగా అప్పటికే సాయంత్రం 5:30 టైం అయిపోతా ఉంది. ప్రియులరా నేను 1:00 పావు దగ్గర 2:00 నేను చనిపోయాను. దాదాపుగా 5 ఆ టైం అయిపోతా ఉంది. హైందవ సాంప్రదాయ ప్రకారంగా 6 లోపల శవాన్ని తీసుకెళ్ళి కప్పెట్టాలి కనుక కొంతమంది స్త్రీలు కూడా నీళ్లు సిద్ధపరిచి అన్ని రెడీ చేశారు. మాది ఇదే పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయికుదురు అనే గ్రామం అండి. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులకు మేము 5 సంతానం, 5 కూడా మగపిల్లలమే, ఆడపిల్లలు లేరు. మా నాన్నగారు మా అమ్మగారు చేసే వృత్తి అంటే చేతి పని ఏంటంటే మగ్గం నేస్తూ ఉండేవారు, నేత నేస్తూ ఉండేవారు. మనకు కులాలతో పని లేదు కానీ మీకు అర్థమవడం కోసం ఈ మాట చెప్తున్నాను. నేను పద్మశాలి కులానికి చెందినవాడిని. మా నాన్నగారు మా అమ్మగారు కూడా చిన్నప్పటి నుంచి నేత పని మీదే ఆధారపడి నేత పనిని కొనసాగిస్తూ అలాగున మా జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. మా నాన్నగారు 9 చీరలు నేయడానికి దాదాపుగా 14 రోజులు కష్టపడేవారు. ఈ 14 రోజులు పూర్తయిన తర్వాత డబ్బులు ఎంత వచ్చాయంటే 250 రూపాయలు వచ్చాయి. ఈ 250 రూపాయలతో మా కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండేది. ఆ దినాల్లో ఈ చేనేత కార్మికులు అనబడిన వారికి సరైన డబ్బులు లేక విపరీతమైన కరువుతో మేము బాధించబడతా ఉండేవాళ్ళు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసేది. ఆవిడ వస్తూ నూకలు తీసుకొస్తే ఆ నూకల్ని మా అమ్మ ఉప్పేసి ఉడకబెట్టిది ఉప్మారా అంటే నిజమే కామలు అని చెప్పి అది తిని మా ఆకలి తీర్చుకుంటూ మా జీవితాన్ని మా జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాంటి సందర్భంలో ఎప్పుడైనా మేము సంతోషపడిన సందర్భాలు, ఆనందపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే పండగలు వచ్చినప్పుడు మేము చాలా సంతోషించేవాళ్ళం. ఎందుకంటే ఆ పండగల సమయంలో ఈ యొక్క నేత నేర్పించుకునే సావుకారులు కాస్త కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు. ఆ డబ్బులతో మా ఇంట్లో పిండి వంటలు చేసేవారు. మేము కూడా ఏం చేసేవాళ్ళం అంటే మగ్గం అంతా ఇప్పి కాళ్ళలోకి పట్టుకెళ్ళి వాటిని శుభ్రంగా కడిగి ఒక మూలన పెట్టి నానా రకాలుగా అలంకరించి నీవే మా దేవుడువు అని మగ్గాన్ని ఆరాధించేవాళ్ళు. కానీ మగ్గాన్ని ఆరాధించిన నాళ్ళు పూజించిన నాళ్ళు మా జీవితాలు బాగుపడలేదు, మా కరువు తీరలేదు, మా పరిస్థితులు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. మా నాన్నగారు మమ్మల్ని పెంచడం కోసం చాలా కష్టపడుతూ ఉండేవారు. మా ఊరికి 7 దూరంలో దగ్గులూరు అనే ఊరుంది. అది భీమవరం నుండి పాలకొల్లు వెళ్తుంటే మధ్యలో తగులుతుంది. అక్కడ ఈ నూలికి రంగులు అద్దడం అనే పని నేర్పిస్తున్నారంటే మా ఊరు నుంచి ఒక 10 వెళ్ళారు. ఆ 10 మా నాన్నగారు కూడా వెళ్ళారు. 10 అక్కడ పని నేర్పించారు. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తూ ఉంటే ఆ యజమాని గారు 300 రూపాయలు చేతిలో పెట్టారు. మా నాన్నగారు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ డబ్బుల్ని. కారణం ఏంటంటే ఆ దినాల్లో కూలి పని ఎంత అంటే 30 రూపాయలు, ఇంకెక్కువంటే 50 రూపాయలు ఉండేది. కానీ 300 రూపాయలు చేతిలో పడగానే మా నాన్నగారు చాలా ఆశ్చర్యపడిపోతూ అయ్యా ఈ 10 పనిచేసినందుకు ఇచ్చారా, లేకపోతే ఏంటండి డబ్బులు అంటే లేదు లేదు రోజుకు 300 రూపాయలు ఇస్తాను, నువ్వు బాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటా ఉన్నారు. ఆ మాటలకి మా నాన్నగారు ఆనందానికి అవధులు లేవు. ఆ రోజు శనివారం పాలకొల్లో మార్కెట్ జరుగుతుంది. నేరుగా మార్కెట్కి వెళ్ళి ఒక సంచి నిండా రైస్ తీసుకొని మరొక సంచి నిండా కాయగూరలు సరుకులు తీసుకొని సాయంత్రం 7 కావస్తా ఉంది. ఆ మాత్ర దూరంలో 5 ఆ టైం అవుతుంది. ఆ మాత్ర దూరంలో మా నాన్నగారు నిలబడ్డారు. మా అమ్మ చూస్తుంది, ఏడుస్తూ ఉంది. దగ్గరికి అంట వచ్చి మా నాన్నగారు అడుగుతున్నారు ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నావు, ఏమైంది అని అంటే మా అమ్మ చెప్తుంది ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కానీ నేను చూస్తానని కానీ ఎప్పుడు అనుకోలేదండి అని చెప్తా ఉంది. ఎందుకనంటే మా చేతికి 10 రూపాయలు ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి మంచిని పట్టరా, కారం పట్టరా, ఉప్పు పట్టరా అంటే ఆ కొట్టు వాళ్ళ డబ్బులు మా మొఖాన్ని వేసి కొట్టేవారు. ఏమంతా ఇట్లుగా అని చెప్పి ఎంత వస్తే అంత ఇవ్వండి అని బతిమాలకు తెచ్చుకున్న బాపతే తప్ప ఏనాడు కూడా సమృద్ధిగా తీసుకొచ్చిన రోజులు మా జీవితంలో లేవు. ఆ రోజున ఆ విధంగా తీసుకురావడం మాకు చాలా సంతోషం అనిపించింది, ఆనందం అనిపించింది.
ఐదుగురిని లైన్గా కూర్చోబెట్టి మా అమ్మగారు అన్నం వడ్డిస్తూ చెప్తున్నారే, నిన్నటిదాకా నూకలతోనే కడుపు నింపుకున్నారు కానీ ఈ పూట మంచి అన్నం దొరికింది కాబట్టి ఒక్క మెతుకు కూడా వదలకుండా జాగ్రత్తగా తినండి రా అంటుంటే ఓ పక్క మా కన్నీళ్ళు ఆగట్లేదు. కారణం ఏంటంటే నిన్న నూకలు అన్నమే తిన్నాం, మొన్న నూకలు అన్నమే తిన్నాం, ఇవాళంటే అన్నం దొరికింది, రోజు ఇలాగే దొరుకుతుందా అని దుఃఖం అక్క ఆ ప్లేట్లోనే మా కన్నీళ్లు పడతా ఉంటే వాటినే ముద్దలుగా చేసి తింటూ అనుకుంటా ఉన్నాం ఇలాగే ఉంటే ఎంత బాగుండు అని చాలా ఆశపడ్డాం, చాలా ఆనందపడ్డాం, సంతోషపడ్డాం, సంబరపడ్డాం. కానీ ప్రియులారా, ఆ ఆశ సంబరం ఎన్ని రోజులు ఉందంటే కేవలం మూడు నాలుగు ముచ్చటగానే మిగిలిపోయింది. ఎందుకనంటే ప్రియులారా, మా నాన్నగారితో పాటు తొమ్మడుగురు పనికెళ్ళేవారు. పని అయిపోయిన తర్వాత వారు వచ్చేస్తున్న క్రమంలో మా ఊరు రావాలంటే లంకల కోడేరు సెంటర్లోంచి లోపలికి రావాలండి. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, కానీ అప్పట్లో ప్రియమైన దేవుని బిడ్డలారా సారా దుకాణాలు ఉండే, నాటు సారా తీసి అమ్మేవారు. ఈ తొమ్మడుగురు ఆ దుకాణంలోకి వెళ్ళి త్రాగుతుండేవారు. మా నాన్నగారు బయట కూర్చునేవారు. ఒకరోజున అన్నారు, నువ్వు బయట కూర్చోవడం ఎందుకు, మాతో పాటు లోపల రమ్మని చెప్పి. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రియరా వారు త్రాగుతుంటే మా నాన్నగారు చూస్తున్నారని చెప్పి నెమ్మదిగా ఆ త్రాగుణ్ణి మా నాన్నగారికి పోయిపించడం లేక పట్టించడం మొదలుపెట్టారు. వారేమో కొద్దో గొప్ప త్రాగి ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో బాగానే ఉండేవారు. కానీ మా నాన్నగారు అప్పుడే అలవాటు అయిందేమో విపరీతంగా త్రాగడం మొదలుపెట్టాడు. ఎంత విపరీతంగా త్రాగేవాడు అంటే చేతిలో ఉన్న డబ్బులను అక్కడే చల్లా చెదురుగా జల్లేసేవారు. అక్కడ ఉన్న ప్రియుల అందరికీ ఆ త్రాగుడు పొయ్యిపించేవారు. మా నాన్నగారికి అండి ఈ మాత్రం వెడల్పున బల్ల సైకిల్ ఒకటి ఉండేది. ఆ సైకిల్ త్రొక్కుంటూ మా ఊరు రావాలంటే ఎదుళ్ళుపాలెం రైల్వే ట్రాక్ దాటిన తర్వాత రోడ్డు పక్కన పడిపోయేవాడు. అలా పడిపోయిన సమయంలో రాయికుదురు నుంచి పాలకొల్లు, పాలకొల్లు నుంచి రాయికుదురు వెళ్ళి వచ్చి వారు ఎవరుంటే, అది మాకు తెలిసిన వారు ఉంటే వారు చెప్పేవారు, పలానా చోట మీ తమ్ముడు పడిపోడని మా మేనత్ చెప్తే మా మేనత్ మాకు చెప్పేది. 5 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి పడిపోయిన బల్ల సైకిల్ లెగ తీసుకుని వాళ్ళు వెళ్ళ సాయం పట్టుకొని ముందు మాత్రమే బలమే పడుకోబెట్టి తల చేత్తో పట్టుకొని ఒక దిక్కు మొక్కు లేని అనాథ శవనాలు తీసుకొస్తారో అలా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి నూతుగాడ కూర్చోబెట్టి బిందు మీద బిందు నీళ్లు పోసి, మత్తు దిగేదాకా నీళ్లు పోసి, మత్తు దిగిన తర్వాత తల్లలుగురం కూర్చొని ఏడ్చేవాళ్ళం, నానా నిన్నటిదాకా డబ్బులు లేవని ఏడ్చావు, నిన్నటిదాకా ఆకలి ఏడ్చావు, ఈ పూట 4 రూపాయలు తెస్తున్నావు, కడుపు నిండా అన్నం తింటున్నావు, ఇదేంటి పరిస్థితున్నా అంటే మా నాన్నగారు మన ఎత్తిమే చేయే చెప్పేవారు, ఇదిగో నా పిల్లల మీద ఒట్టు, ఇంకెప్పుడు త్రాగననేవారు. కానీ సాయంత్రానికి మరలా యథావిధిగా త్రాగుడికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ మాదిరిగా ప్రియులారా, మా పరిస్థితులు మొదటి కంటే చాలా భయంకరంగా మార్చబడిపోతూ ఉన్నాయి. విపరీతంగా మా అమ్మగారిని కొట్టేవారు, ఇంట్లో ఉన్న వస్తువులను తాకట్టు పెట్టేసుకునేవారు. ఇలాగున్న ప్రియులారా, ఒక భయంకరమైన త్రాగుబోతుగా మా నాన్నగారు మారిపోయారు. ఆ సమయంలో గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. వారే చుట్టూ ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత గోళ్ళ కట్టుకోమని కొన్ని డబ్బులు చేతికిచ్చారు. ఆ డబ్బులను కూడా మా నాన్నగారు త్రాగుడికి ఉపయోగించేశారు. ఇక చేసేది ఏమీ లేక మా నాయనమ్మగారు మా అమ్మగారు కలిసి తాటాకులతో ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఎలా ఉండదంటే ఎండ కాస్తే లోపలంతా ఎండే ఉండేది, వర్షం కురిస్తే లోపలంతా వర్షమే ఉండేది. అర్ధరాత్రి అపరాత్రం వర్షం వస్తే మా అమ్మగారు మమ్మల్ని అందరినీ ఒక మూలకు చేర్చి తాను మాత్రం వర్షంలో తడుస్తూ కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుస్తుందో అలాగను మమ్మల్ని భద్రపరచుకుంటూ వస్తూ ఉండేది. ఈ మాదిరిగా మా రోజులు గడుస్తూ ఉన్నాయండి. అలా గడుస్తున్న సమయంలో రాయికుదురులో ఇప్పటికీ కూడా చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉందండి, ఇప్పటికీ ఉంది. అప్పుడప్పుడు మా నాన్నగారు అక్కడ పనిచేస్తూ ఉండేవారు. అక్కడ పనిచేసే కొంతమంది మా ఇంటికి వచ్చి మా వాతావరణం చూసి, వీడు చూస్తే త్రాగుబోత అయిపోయాడు, ఈ పిల్లను చూస్తే ఇలా వదిలేశాడు, మనమే దోడు చేద్దామని చెప్పి వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ కలిసి సందాలు పోజేసుకుని గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్ రప్పించి గోళ్ళ కట్టడం ప్రారంభించారు. గోళ్ళ పూర్తయిపోని ప్రియుల బంగాళాపింక రప్పించి మా గుమ్మాలో పెట్టి వాసలన్నీ కూడా వేయించి మా నాన్నగారిని పిలిచారు. సత్యనారాయణ, నీకేమాత్రం కొంచెమైనా సిగ్గనేది ఉంటే కనుక ఈ బంగాళాపింక నేయించి గృహప్రవేశం చేయరా, ఎందుకు నీ ఇష్టం త్రాగి భయంకరంగా ఇలా బ్రతుకుతావంటే మా నాన్నగారికి చాలా బాధ కలిగిందండి. మాది కాలనీ అన్నమాట, ప్రతి ఇంటికి వెళ్ళి అప్పడుగుతూ ఉన్నారు. ఎందుకంటే కప్పునేసి ఆయన 1000 రూపాయలు అడిగాడు. కానీ ఎవరిని అడిగినా కూడా రూపాయి అప్పివ్వడానికి ఇష్టపడతలేదు. మా కాలనీ అంతా తిరిగాడు, ఎక్కడా కూడా డబ్బులు పుట్టలేదు. మా ఊర్లో ప్రియమైన దేవుని బిడ్డలారా సుబ్బారాయుడు గారని
ఒక 10 ఎకరాల పొలం కలిగిన ఒక ఆశ ఉన్నారండి. ఆయన ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టుకుని డబ్బులు అప్పిస్తూ ఉండేవారు. మా నాన్నగారు నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా 1,000 రూపాయలు ఉంటే అప్పిస్తారని అడిగారు. ఆయన అన్నారు, ఏం తీసుకొచ్చావు, బంగారం తీసుకొచ్చావా, ఏదైనా కాగితం తీసుకొచ్చావని అడుగుతూ ఉన్నారు. అవుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తానండి, మీరు ఇస్తే ఊరకని ఇచ్చినట్టు 1,000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతూ ఉన్నారు. వెంటనే ప్రియులారా, మా నాన్నగారు ఆ మాట అంటుందో ఆయన అన్నారు, ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టకుండా డబ్బులు ఇవ్వడం జరగదు రా అబ్బాయి, వెళ్ళిపోమని చెప్పి తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటల వరకు అలాగ అరుగు మీద కూర్చుంటే సాయంత్రం 4 గంటలకు ఆయన పొలం వెళ్ళటాకని చెప్పి పాలతెప్పలా తీసుకుని అడుగు బయటట్టుగానే మా నాన్నగారు ఆయన కాళ్ళు పట్టుకుని, అయ్యా మీరు తప్ప వేరే ఆధారం కానీ దిక్కు కానీ మాకు లేదండి, 1,000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతూ ఉంటుంటే ఆయన అన్నారు, నిజం చెప్పు, నీ దగ్గర తాకట్టు పడ్డాక ఏ వస్తువు లేదా? ఏ వస్తువు లేదండి, నిన్నగాక మొన్న నా భార్య మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టేసుకున్నానండి, 1,000 రూపాయలు ఇప్పించండి అని బతిమాలుతూ ఉంటుంటే ఆయన అన్నారు, నీకెంతమంది కొడుకులు రా అని అడిగారు. మా నాన్నగారు చెప్పారు, నాకు 5 కొడుకులండి. సరే ఒక పంచే, నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా దగ్గర తాకట్టు పెట్టు, అప్పుడు నేను నీకు 1,000 రూపాయలు ఇస్తాను అన్నారు. అప్పటి వరకు మా నాన్నగారికి వస్తువులను తాకట్టు పెట్టడం వచ్చు కానీ మనుషులను తాకట్టు పెట్టడం రాదండి. ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు మనుషులను కూడా తాకట్టు పెట్టవచ్చు అన్నమాట అని చెప్పి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న ఆ పెద్ద కొడుకు చేయబట్టుకుని బరబర ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నావు నాన్న అంటే సమాధానం చెప్పట్లేదు. తీసుకెళ్ళి ఆ సుబ్బారాయుడు గారికి అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు. ఎందుకు డబ్బులు ఇచ్చారు ఈ అబ్బాయికి తెలియదు, ఎందుకు ప్రియులు అక్కడ నిలబెట్టారు తెలియదు. మా ఊర్లోనండి మండువాలోగిలని మయంగా ఖాళీ ఉండి చుట్టూ 14 గదులు ఉంటాయి. ఏదైనా బంగారం తాకట్టు పెడితే బీరువాలో పెడతారు, ఏ కాగితమైనా అయితే ఏ పరుపు కిందో పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తారంటే ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు. తెల్లవారుజాము 4 గంటలకు లేపుతారు, ప్రతి గది తడిగుట్టు పెట్టి తొడవమని చెప్తారు, అంట్లు తోమని చెప్తారు, బట్టలు ఉతకమని చెప్తారు. ఇవేమీ చేత కాకపోతే కొడతారు తిడతారు. పోన్లే కష్టపడితే కడుపైన నిండుతుందేమని చెప్పి కష్టపడి పని చేస్తుంటే ఉదయం మిగిలింది రాత్రి పెడతారు, రాత్రి మిగిలిన మరుసటి రోజు పెట్టేవారు. ఇలాగున్న రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందండి. ఎండాకాలంలో మామిడి పళ్ళు సీజన్ కదా, ఒక డజన్ మామిడికాయలు తెచ్చుకుని డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు. ఈ అబ్బాయి మామిడికాయలు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మామిడికాయలను చూడటమే తప్ప మామిడికాయని వినడం తప్ప ఏనాడు తిన్న పరిస్థితులు లేవు. ఎందుకంటే తెచ్చిన పరిస్థితులు ఇంట్లో లేవు కనుక తప్పనిసరిగా ఒక మామిడికాయ ఇస్తారు. చాలా జాగ్రత్తగా తినాలని ఎప్పుడు ఇస్తారన్నట్టుగా ఆ మామిడికాయల వైపు చూస్తుంటే వారు ఒక్కొక్కటి కట్ చేసి తింటున్నారు తప్ప మామిడికాయ కాదు కదండి, మామిడికాయ ముక్క కూడా పెట్టలేదు. ఏడుస్తున్న నిలబడితే ఇలా రారా అని చెప్పి వారు తిని పడవేసిన ఎంగిలి తొక్కలు టెంకలన్నో ప్లేట్లో వేసి దీన్ని శుభ్రం చేసుకురా అంటే ఆ ప్లేట్ తీసి వెనక భాగంలోకి వెళ్ళి ఎక్కెక్కిపడి ఏడుస్తూ కనీసం ఒక మామిడికాయ తినడానికి కూడా నోచుకోలేని ఇంత దౌర్భాగ్యమైన బ్రతుక అని బాధపడుతూ వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు తింటూ ఈ పూటకి ఒక మామిడికాయని రుచ్చోడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే ఆ వ్యక్తిని. ప్రియులారా, మా నాన్నగారు నన్ను ఒక వస్తువు తాకట్టు పెట్టినట్లుగా 1,000 రూపాయలకి నన్ను తాకట్టు పెట్టేశారు. మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉంటుంది, ఇప్పటికీ కూడా చాలామందికి తెలుసండి, చాలా చుట్టుపక్కల ప్రాంతాలకు తెలుసు. పెద్ద పండగ జరుగుతుంది రాయికూతుర్లో సంవత్సరం ఒకసారి. అది జరిగినప్పుడు ఇంట్లో ఉన్న పని మనుషులు కానీ పాలేలు కానీ ఇంటికి పంపించేస్తారు. ఆ రోజు నన్ను కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు బాబు అన్నారు. చాలా సంతోషం అయిపోయింది, ఎందుకంటే మా అమ్మ ముఖం చూసి సంవత్సరం అయిపోయింది, తమ్ముళ్ళని చూసి సంవత్సరం అయిపోయింది, ఇంటికి వెళ్ళి సంవత్సరం అయిపోయింది. కాబట్టి ఇంటికి వెళ్ళమనగానే చాలా సంబరపడిపోతున్నాను. సాయంత్రం 7:30 టైం అవుతూ ఉంది. 2 జతలు బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. కొత్త బట్టలు చూడగానే సంవత్సరం పని కష్టాన్ని మర్చిపోయాను. ఎందుకంటారేమో, మేము బట్టలు నేసేవాళ్ళం, చీరలు నేసేవాళ్ళం, తాణులు నేసేవాళ్ళం, నర్సాపురం లుంగీలు నేసేవాళ్ళం, ఇలా చాలా నేసేవాళ్ళం అండి. కానీ మా అదృష్టం ఏంటి తెలియదు, ఎప్పుడు మేము నేసిన ఆ తాణులోంచి ఓ ముక్క కట్ చేయించుకుని చొక్క కుట్టించుకోవడం ఎరగమండి. ఎప్పుడు కూడా చీరల్లో ఒక చీర మా అమ్మగారు ధరించడం ఎప్పుడు చూడలేదు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసినప్పుడు ఆ ఓనర్ గారి పిల్లలవి చినుగుపోని బట్టలు ఉంటే అవి తీసుకొచ్చి మాకు ఇస్తే అవి కుట్టుకుని తొడుక్కునే వాళ్ళం తప్ప మాకు ఎప్పుడు కొత్త బట్టలు అనేవి తెలిసేది కాదు. ఆ రోజు నా కొత్త బట్టలు చూడగానే చాలా సంతోషపడిపోతూ ఇక ఒక 15-20 నిమిషాలు ఆగితే ఇంటికి వెళ్ళిపోతాను, ఈ బట్టలు మా అమ్మకు చూపిస్తాను అని చాలా సంతోషపడతా ఉన్నాను. 30 రూపాయలు జేబులో పెట్టారు, వెళ్ళిపోమని చెప్పారు. ఇలాగే దారి మార్గం ఉంది, వెళ్ళిపోతా ఉన్నాను.
ఆ రోజు పండగ దినం కనుక పండగ జరుగుతూ ఉంది. అలా జరుగుతున్న సమయంలో ప్రిలరా, నేను వెళుతున్న సమయంలో కాస్త దూరం వెళ్ళినప్పటికీ నా ముందుకి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే. నన్ను నా కోసం వచ్చావా, నన్ను తీసుకెళ్తాకు వచ్చావా, ఎలా ఉన్నారు, అమ్మ ఎలాగుంది, తమ్ముళ్ళు ఎలాగున్నారని ఎంతో ఆప్యాయంగా అడుగుతుంటుంటే అప్పటికైనా బాగా త్రాగేస్తున్నారు. నా జబ్బ పట్టుకుని ఇలా పక్కకు లాగి, అరే నిన్ను అక్కడ తాకట్టు పెడితే వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, కానీ ఆ ఇంటి ఎదురుగున్న సుబ్రహ్మణ్యం గారని ఇంకొక ఆయన ఉన్నారా, అక్కడ తాకట్టు పెడితే 1500 ఇస్తానన్నారు, రారా అని చెప్పి మరలా ఈడ్చుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. కాళ్ళు పట్టుకుని బతిమన్న చూడా ఏమాత్రం కనికరించకుండా, ఏమాత్రం విడిచిపెట్టకుండా తీసుకెళ్ళి సుబ్రహ్మణ్యం గారని ఇంకొక ఆయనకు అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారి ఇంటికి వచ్చేసారు. ఆ రాత్రి బయట వాళ్ళని ఎవరినే కూడా లోపలికి రానివ్వరు, పండుగ రోజు కనుక. ఒక గేదెలు పాకుంటే గేదెలు పాకలో ఉండమని చెప్పారు. అదంతా రొచ్చుతో నింపబడిపోయి ఉంది. ఓ భాగంలో నిలబడి బట్టలు చూసుకుంటూ డబ్బులు చూసుకుంటూ ఎక్కెక్కిపడి ఏడ్చేవాడిని. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ బట్టలు మా అమ్మకు చూపిందాం అనుకున్నాను, ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ డబ్బులు తేవో పట్టుకెళ్దాం అనుకున్నాను, ఇలాగా ఆ మాటలే తలపోసుకుంటూ 8:30 వెళ్ళినోడిని దాదాపుగా పిల్లరా తెల్లవారుజా 3:30 వరకు అలా ఏడుస్తూనే ఉన్నాను. ఎవరు చూచిన పరిస్థితి లేదు. 3:30కి ఒక వ్యక్తి వచ్చి, బాబు నిన్ను పిలుస్తున్నారని పిలిస్తే లోపలికి వెళ్ళాను. నా చేతికి ఒక చీపురు కట్టించారు, పైన గదులన్నీ శుభ్రం చేసుకురమ్మన్నారు. ఆ గదులన్నీ తుడుస్తూ ఉంటే కింద పడి ప్రిలరా, ఆ రోజు నిలబడిపోయి అలా ఉండిపోయినామో, తుడుస్తా తుడుస్తా కింద పడి నిద్రపోతూ ఉన్నాను. 7:30 టైం అవుతూ ఉంది. ఆ ఇంటి యజమానురాలు పైకి వచ్చారు. పైకి వచ్చి పడుకున్న నన్ను కాలుతో తన్ని లేపుతూ ఉన్నారు. ఇలా ఉలుక్కుపడి లేచి నా చేతులు జోడించమ్మా, మీరు చెప్పిన పని అంతా చేస్తా, నన్ను ఏమనొద్దనే లోపల నా చేతిలో ఉన్న చీపురు తీసుకున్నాను కొట్టడం ప్రారంభించారు. ఆ చీపురికి వెనకాల ఇనప తోడుకుంటుందన్నమాట, అది పెట్టి 4 దెబ్బలు తల మీద కొట్టగానే సొమ్మసిల్లి పక్క పడిపోయాను. నాతో పాటు ఇంకా 2 ముగ్గురు పనిచేసే వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు గబగబా వచ్చి నా ముఖం మీద నీళ్లు కొట్టి నన్ను పైకి లేపి, అరే నువ్వు ఇక్కడ ఉంటే కొడతారు తిడతారు ఏదో ఒకటి అంటారు, ఒక పంచే ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నగారు ఏదో రకంగా బాకీ తీర్చుకుంటారులే అంటే ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, కష్టమో నష్టమో బాధో ఇబ్బందో ఇక్కడే నేను పనిచేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు, బలవంతంగా బయటికి గెంటారు. రాయకూతురులో బస్టాండ్ ఎదురుగుండా కృష్ణమూర్తి గారి కాఫట్ల అని ఇప్పటికీ ఉందండి. ఆ కాఫట్ల ఎదురుగుండా ఒక మట్టి దిబ్బ ఉంటే ఆ దిబ్బ మీద కూర్చొని నా తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, ఇటు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు, ఏం చేయను భగవంతుడా అని ఏడుస్తూ ఉంటే నా వెనక భుజం మీద ఎవరో చేయేసినట్టు అనిపించింది. ఎవరని చూస్తే ఆ హోటల్ యజమాని గారు కృష్ణమూర్తి గారు. బాబో నా హోటల్ ముందు కూర్చొని ఏడుస్తున్నావేంటి, యా ఏం జరిగిందని అడిగితే జరిగిందంతా చెప్పాను. ఆయన విని నా మీద జాలిపడి ఒక మాట చెప్పారు, ఏమనంటే నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే, ఏమీ లేదు, నెలకు 100 రూపాయలు నీ చేతికిస్తాను, కడుపు నిండా అన్నం పెడతాను, నేను కొట్టనో తిట్టిన ఏమన్నో, కాకపోతే నేను చెప్పిన పని చేయాలన్నారు. ఏంటండి ఆ పని అంటే, నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడగాలి, నా హోటల్ అంతా శుభ్రం చేయాలి, ఇది చేస్తే అది నేను చేస్తాను, నువ్వు ఎప్పుడు కాలేటప్పుడు ఇంటికి వెళ్ళి రావచ్చు, మీ అమ్మని తమ్ముని చూడొచ్చు అంటే చాలా సంతోషం అయిపోయి ఆ హోటల్లో పనిచేయడానికి ఒప్పుకున్నాను. ఒక 6 మాసాలు పనిచేసేటప్పటికండి ప్రతిరోజు అవి కడగటమేమో ఈ చేతులన్నీ కూడా వరిసిపోయి ఏమండి పాసిపోయి అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది. ఏమండి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు ఎలాగైతే కాళ్ళుకు పసుపు రాసుకుంటారో అలా కాళ్ళుకు పసుపు రాసుకుని పడుకునేవాడిని. ఈ మాదిరిగా దాదాపుగా ప్రియులకు 1 సంవత్సరం చేసి చేయలేక ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో ఒక పని చేస్తాను కానీ ఈ పని మాత్రం నేను చేయలేనమ్మా అని. ప్రియులు ఎందుకు ఇదంతా చెప్పుకొచ్చానంటే, మా నాన్న ఒక భయంకరమైన త్రాగుబోతండి. ఎంతటి త్రాగుబోతనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మా జీవితాలు చిన్నప్పుడే చిన్న భిన్నంగా మారిపోవడానికి కారణం మా నాన్నగారు త్రాగుడే. మా జీవితంలో ఎటువంటి సంతోషం కానీ ఆనందం కానీ లేకపోవడం కారణం మా నాన్నగారు త్రాగుడే. ఈరోజున చాలామంది మాటలు వింటూ ఉన్నారు, ఇక్కడ కూర్చున్న వారే కానీ లైవ్లో చూస్తున్న వారే కానీ చాలామంది, ఒకరి బహుశా ఈ మాటలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి చాలామంది వినబడతా ఉన్నాయి ఈ మాటలు. ఒకవేళ నేను అంటాను ఈ రాత్రి నా తండ్రి ఎలాగైతే త్రాగుడికి అలవాటైపోయి త్రాగుడికి బానిసగా మారిపోయారో అదే పరిస్థితిలో ఒకవేళ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా ఒకే ఒక్క మాట ఏంటనంటే గనక, ఒకవేళ అలాగే త్రాగుడినే ధ్యేయంగా పెట్టుకుని బ్రతికితే నా తండ్రి వల్ల ఎంత నష్టపోయానో,
నా తండ్రి వల్ల ఎంత కష్టపడ్డానో, నా తండ్రి వల్ల ఎంత శ్రమ పడ్డానో, ఈ రోజున నీ కొడుకు, నీ కూతురు, నీ భార్య, నీ తల్లిదండ్రులు అలాగే బాధపడుతున్నారని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ చోట ఉండి వింటున్నారు నాకు తెలియదు, ఏ స్థలంలో ఉండి వింటున్నారు నాకు తెలియదు. ఒకవేళ మీకు వినబడుతుంటే, లైవ్లో వింటూ ఉంటే గనక ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు గనక నీవు గనక త్రాగుడు మానేస్తే నీకంటే గొప్ప అదృష్టవంతుడు మరొకరు లేరు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ నా చేతులు జోడించి మరి చెప్తున్నాను, ఆ త్రాగుడు మానేస్తే నిన్ను కట్టుకున్న భార్య సంతోషపడుతుంది, నిన్ను నువ్వు కనుక్కున్న పిల్లలు సంతోషపడతారు, నీ తల్లిదండ్రులు సంతోషపడతారు. ఏ తావలో ఉండి వింటున్నారు నాకు తెలియదు. అయ్యా దయచేసి త్రాగుడు మానేస్తే నువ్వు చాలా గొప్పవాడు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ప్రియరా, నేను ఇక హోటల్ పని మానేసి తాపి పనికి వెళ్దామని చెప్పి ఏలూరు పంపుల చెరువు దగ్గర ఒక బిల్డింగ్ పని చేస్తూ ఉంటే మా ఊర్లో గుడాల రాంబాబు గారు అని ఒక ఆయన నన్ను తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళి ఉదయకాల సమయంలో సిమెంట్ బస్తా నెత్తి మీద పెట్టుకొని పైకి వెళ్ళి పైన సిమెంట్ బస్తా వేసి మెట్లు దిగుతున్నాను. అలా మెట్లు దిగుతున్నప్పుడు కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. తిరిగిపోతూ ఉంటే కింద కంట వచ్చి కింద ఆ మెట్టు మీద కూర్చుంటే బళ్ళు మన పెద్ద వాంతి అయిపోయింది. అది మామూలు వాంతి కాదు, చాలా రక్తం నా నోట్లోంచి ముక్కుల్లోంచి పడతా ఉంది. అది ఎలా పడుతుందంటే నరం కట్ అయిపోతే బ్లడ్ ఎలా చిందుతుందో అలా నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంది. అలా వచ్చేస్తూ ఉంటే అప్పుడే మేస్త్రి గారు పనికెక్కడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు చూసి అయ్యి బాబు ఏంటి ఇంత రక్తం కక్కున్నాడు అని చెప్పి నన్ను ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు చూడగానే అన్నారు, పైనుంచి ఏమైనా పడిపోయాడు ఈ అబ్బాయిని అడిగారు. లేదండి, మామూలుగానే వామిటింగ్స్ అయిపోతున్నాయి, ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుందంటే. ఆ డాక్టర్ గారు అన్నారు, నేను చూడండి అయితే ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఉదయకాల సమయం 9:30 తీసుకెళ్లారు నన్ను. సాయంత్రం 5:30 వరకు ఈ గుండెకు సంబంధించిన ఈ భాగాలన్నీ కూడా వారు చాలా వైద్య సంబంధమైన పరీక్షలు చేస్తూ ఉన్నారు. దాదాపు 5:30 ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటా రిపోర్ట్ అంటే, ఈ గుండెకు ఈ దిగువ భాగంలో ఒక భయంకరమైన గడ్డ ఉంది లోపల, అది లోపల పగిలిపోయింది. అది పగిలిపోవడంతో ఇదంతా కూడా అది బ్లడ్ అయిపోయింది. ఇక ఇక నుండి ఇతను దగ్గినా తుమ్మినా నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ పడతానే ఉంటుంది. మాంచనా ప్రకారంగా అయితే నెల 15 రోజులు బ్రతుకుతాడు, అంతకు మించి ఇతను బ్రతకడు, చనిపోతాడని చెప్పి ఆ డాక్టర్ గారు మా మేస్త్రి గారు చెప్తా ఉన్నారు. మా మేస్త్రి గారు అన్నారు, ఇదేంటండి ఇంత ఆరోగ్యవంతుడిని, బాగున్న వ్యక్తిని పట్టుకొని ఏదో గడ్డ పగిలిపోయింది అంతా పాడైపోయింది అంటారు. లేదు లేదు, రిపోర్ట్లు ఏమైనా మారిపోనీయేమో, ఓసారి మరలా చూడండి అన్నారు. ఆ మాటలకి డాక్టర్ గారు అన్నారు, బాబు నీ పేరేంటని అడిగారు. నా పేరు ఆదామురాజు కంటే ముందండి ఆదినారాయణ. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ భాగంలో గడ్డ పగిలిపోయింది. ఆ గడ్డను మేము పరిశీలన చేసినప్పుడు అది క్యాన్సర్ గడ్డగా తేలింది. కాబట్టి ఇదంతా పాడైపోతుంది, ఇదంతా పాడైపోతుంది. కాబట్టి ఇతను మా అంచనా ప్రకారంగా అయితే నెల 15 రోజులు, కానీ ఎప్పుడు చస్తాడో మాకు తెలియదు, మర్యాదగా మీరు తీసుకెళ్ళిపోనని చెప్తా ఉన్నారు. మా మేస్త్రి గారు వణుకుపోతూ, అలా కాదండి, నిన్నగాక మొన్న తీసుకొచ్చాను, లేని పొందిన నింద నా మీద పడుతుంది, ఒక్క 1000 రూపాయలు మేము, ఒక 10,000 రూపాయలు నేను ఖర్చు పెడతాను, హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి, వాళ్ళ అమ్మ నాన్న చెప్తానంటే, డాక్టర్ గారు అన్నారు, 10,000 కాదు కదా, 10 లక్షలు ఖర్చు పెట్టిన ఇతను బాగుపడ్డు, 10 రూపాయలు మందులు కూడా నేను రాయిని తీసుకెళ్ళిపోమన్నారు. ఇంటికి తీసుకొచ్చేశారు. మా అమ్మని పిలిచారు, అమ్మ నీ కొడుకు ఎంతో ఆరోగ్యవంతుడు, బాగున్న వ్యక్తి అనుకున్నావు, కానీ వీడికి క్యాన్సర్ రోగం అంట, ఇక్కడ గడ్డ ఏదో పగిలిపోయిందంట, వామిటింగ్స్ అయిపోతున్నాయి, బ్లడ్ వామిటింగ్స్, కాబట్టి ఎప్పుడు చేస్తాడో తెలియదు, కాస్త మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా అంటే, ఇక మా అమ్మ ఒక మూలన కూర్చుని ఏడుస్తూ మొదలెట్టింది. పంచన ఒక మంచం వేసి నన్ను పడుకోబెట్టింది. మా అమ్మ గొళ్ళుమని ఏడుస్తూ ఉంది, కుటుంబానికి ఎవరైతే ఆధారం అనుకున్నానో, 4 రూపాయలు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తున్నారనుకున్నానో, ఆ వ్యక్తికి ఇలా జరగాలని మా అమ్మ ఏడుస్తూ ఉంది. ఓ పక్క ప్రియ నేను ఏడుస్తూ ఉన్నాను ఆ మంచం మీద పడి, గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను ప్రియరా. అప్పుడు దాకా బలవంతుడిగానే ఉన్నాను, అప్పుడు దాకా ఆరోగ్యవంతుడిగానే ఉన్నాను, కానీ ఎప్పుడైతే ఆ రోగం అని నాకు తెలిసిందో, తెలియకుండానే నేను ప్రియులకు కృంగిపోతూ ఉన్నాను, నా శరీరం బలహీనం అయిపోతూ ఉంది. ప్రియులరా, అలాగా మంచం మీద పడుకోబెట్టారు. ప్రతిదినము కూడా మా అమ్మగారు నాకు అన్నం తినిపించేవారు, స్నానం చేపించేవారు, చక్కగా పడుకోబెట్టి, పర్లేదురా నాన్న రేపో మాపో లెగుతావు నువ్వు మరలా పనికి వెళ్తావంటే
బాధలాగున్న మా అమ్మ మాటలకి కాస్త ఆనందం వస్తూ ఉండేది. ఇలా జరుగుతున్న కాలక్రమంలో ప్రియులరా, ఒక 10 రోజులు గడిచిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, మరి ఎవరేం చెప్పారో నాకు తెలియదు. ఒక బరకం ఒకటి తీసుకొచ్చి, మా అమ్మ ఇదే నా మంచం అయితే, ఇలా చుట్టూ కట్టేశారు మంచం చుట్టూ. లోపల గాలాడేది కాదు, ఊపిరాడేది కాదు, నాకు ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ అడిపోయేదేమో, విపరీతమైన బాధ అనుభవిస్తూ ఉండేవాడిని. మనుషులు కనబడితే కాస్త ధైర్యంగా ఉండేది, కానీ ఎప్పుడైతే బరకం కట్టేశారో, ఒక రకంగా చెప్పాలంటే మనిషి బ్రతికుండగానే ఇక లేడు అనిపించుకున్నట్టుగా ఆ బరకం కట్టేటప్పటికి నేను ఒంటరి వాడిని అయిపోయాను, నాకంటూ ఎవరూ లేరు, నాకంటూ ఎవరూ లేరన్నట్టుగా భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. 4 తమ్ముళ్ళు ఉన్నారు, తల్లి ఉంది, తండ్రి ఉన్నారు, తాతయ్య నాయనమ్మ ఉన్నారు, చాలామంది చుట్టాలు బంధువులు ఉన్నారు, కానీ అందరున్నా సరే ఆ రోగాన్ని బట్టి ఒంటరి వాడిని అయిపోయాను. ఆ మంచం మీద పడి భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. నా ఏడుపు వినే నాదుడు ఎవరూ లేరు, కనీసం చూడ్డానికి వచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండేవారు కాదు. చాలా ఆశతో ఎదురు చూసేవాడిని, ఎవరైనా వచ్చి ఏదైనా మాట చెప్తారేమో అని ఎదురు చూసేవాడిని, కానీ ఎవరు కూడా ఏం మాట్లాడేవారు కాదు. అప్పటికే దాదాపుగా పిల్లల రోజులు గడుస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మా అమ్మతో అనేవారంట, వాడికి ఏమో అన్నం తినిపిస్తున్నావు, వాడికి మందులే, ఆడికి స్నానం చేపిస్తున్నావు, ఆడి దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు, ఎందుకంటే ఆ రోగం నీకు అంటుకుంటే, ఆ మరల నీ కొడుకులు కంటుకుంటే, ఆడితో పాటు అందరూ చేస్తారా, చచ్చేవాడిని ఎలాగైనా సావనివ్వండి, మీరైనా బాగుండంటే. కనీసం మా అమ్మ చూడ్డానికి కూడా వచ్చేది కాదు, ఎలా ఉన్నాడో అని పలకరించే దిక్కు కూడా లేని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు చస్తానా తీసుకెళ్ళి పాతి పెడదామన్న ఒక భయంకరమైన పరిస్థితికి వచ్చేసింది. సంపాదించినప్పుడు ఒరే ఇంట్లో నువ్వేరా డబ్బులు తీసుకొస్తున్నావు అనే మాటలు వినపడ్డాయి. ఏమండి, మా నాన్న భయంకరంగా త్రాగుతుంటే కుటుంబాన్ని కొద్దో గొప్ప పోషిస్తూ ఉంటే, ఒరే నువ్వేరా నీ తమ్ముళ్ళకి మాకు ఆధారంగా నిలబడ్డావురా అని మాటలు వినపడ్డాయి. కానీ రోగం రాగానే ఎప్పుడు చస్తాడా తీసుకెళ్ళి పాతి పెట్టేద్దామన్న పరిస్థితులు వచ్చేసినాయి. ప్రియులరా, మా చుట్టుపక్కల అందరూ అనేవారు, ఒరే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో, నీకు ఇలాంటి రోగం వచ్చిందిరా, అసలు నువ్వు పుట్టకపోతేనే బాగుండ్రా అనే మాటలు మాట్లాడేవారు. ఒకప్పుడు పనికి వెళ్తున్నప్పుడు అదే మనుషులు అనేవారు, నువ్వు చక్కగా పని చేస్తున్నావు, డబ్బులు పెట్టుకొచ్చి మీ అమ్మకి ఇస్తున్నావు, నీలాంటి వాడు మా ఇంట్లో కూడా ఎంత బాగుండ్రా అనేవారు. కానీ అదే మనుషులు ప్రియులరా ఇలా మాట్లాడడం మొదలుపెట్టారు. మనిషి యొక్క నైజం ఏంటి చెప్తానండి, మనిషి యొక్క నైజం ఏంటంటే, నీకు ధనం ఉంటే నీ చుట్టూ జనం ఉంటారు, నీకు పేరున్నవాడు అయితే ఉపయోగించుకుంటారు, నీవు గనక ఉపయోగపడేవాడు అయితే అందరూ నిన్ను చాలా పొగుడుతారు, గణపరుస్తారు. నేను మాట చెప్పనా, నీ ఆరోగ్యం దూరం అయిపోయిన రోజున, నీ ధనం దూరం అయిపోయిన రోజున, నీ పరిస్థితులు పాడైపోయిన రోజున, అన్నీ కూడా నువ్వు కోల్పోయిన రోజున, నువ్వు ఒంటరి వాడిగా మిగిలిపోయిన రోజున, నేను మాట్లాడి మైక్ అయినా విలువ ఉండదేమో, కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు. ప్రియులారా, మనిషికి మాత్రం విలువ ఉండదు. ఆ రోజున ఆ పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. ఎప్పుడు చస్తానో తెలీదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతానో

ఎన్నో రకాలుగా మాట్లాడేవాడిని. ఓపిక అయితే అయిపోయింది, కానీ ఉపయోగం మాత్రం ఏమీ లేకుండా పోయింది. దాదాపుగా నెల మీద 10 రోజులు అయిపోయింది పిల్లరా, నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. మంచానికి మాత్రమే పరిమితి అయిపోయాను, అన్నీ మంచం మీద అయిపోతున్నాయి. నా మంచం చుట్టూ రక్తపు వాంతులు పిల్లరా. ఇక నా జీవితంలో ఇక నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇక రేపో ఎల్లుండో నేను చనిపోబోతున్నాను అన్న విషయం అర్థమైపోయింది. అంతగా నా పరిస్థితి మారిపోక ఉంది పిల్లరా. దాదాపుగా అది 13వ రోజు అండి. నెల మీద 10 రోజులు అయిపోయి ఇక 5 రోజులు మాత్రమే ఉంది. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన చెప్పి నా సాక్ష్యాన్ని ముగించేస్తాను పిల్లరా. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన కొంచెం జాగ్రత్తగా విందాం. ఆ మంచం మీద ఎలకలుగా పడుకొని, ఈ భాగంలో గట్టిగా పట్టుకొని, ఈ బాధను తట్టుకోలేక ఇక బ్రతకడం కంటే చనిపోవడమే మేలనట్టుగా, ఎప్పుడు నేను చనిపోతానని మరణాపేక్ష కలిగిన వాడినై పిల్లరా, మరణం కొరకు ఎదురు చూస్తూ ఎప్పుడు నాకు చివరి గమ్యం అన్నట్టుగా ఆ మరణం కోసం ఎదురు చూసేవాడిని పిల్లరా. నేను అనుకునేవాడిని, ఒకవేళ చనిపోతే ఈ బాధ తగ్గుతుందేమో, ఒకవేళ చనిపోతే ఈ బాధ నుంచి విముక్తి పొందుతానేమో, చనిపోతే గనక ఇక నేను ఈ బాధ నుంచి పూర్తిగా విశ్రమిస్తానేమోనని పిల్లరా అలాగో అనుకుంటా ఉండేవాడిని. కానీ నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఈ పరిస్థితి అంతా కూడా విపరీతంగా మారిపోతూ ఉంది. అప్పటికి దాదాపుగా 13వ రోజు అండి ఆ రోజు. ఆ రోజు ఈ రోజు వరకు నేను మర్చిపోలేను. ఆ రోజు ఆదివారం అండి ఆ రోజు. ఆ ఆదివారం రోజున మాది మిచ్చురు కాలనీ అంట, రాయకుదురు మిచ్చురు కాలనీ అంటే అన్ని కులాల వారు అన్ని జాతుల వారు కలిసి ఉన్నదనమాట. అయితే మాకు చర్చ్ క్రిస్టియన్ పేట ఉంది. ఆ క్రిస్టియన్ పేటలో ఒక లూథరన్ చర్చ్ ఉంది. ఆ లూథరన్ చర్చ్ పైన మైకా గొట్టాలు మా వైపు పెట్టుండి, ఆ ఆరన్స్ ఉంటాయి కదండి, అవి మా వైపు పెట్టుండి. అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడుతూ ఉండేది. ఆ రోజు ఎవరో దైవజనులు మరి వాక్యం చెప్తా ఉన్నారు. ఆయన ఏమని వాక్యం చెప్తున్నారంటే, ఈ 103వ కీర్తన 4వ చరణం ఏమని చెప్తున్నారంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నమాట. వాస్తవంగా ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళినోడిని కాదండి నేను. ఎప్పుడు కూడా ఏమండి వాక్యం అంటే ఏంటో నాకు తెలియదు, ప్రార్థన అంటే ఏంటో నాకు తెలియదు, మందిరం అంటే ఏంటో నాకు తెలియదు. ఏ రోజుని ఏ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన సందర్భాలు కూడా లేవు. కాబట్టి వాక్యం అంటే నాకు తెలియదు, ప్రార్థన అంటే నాకు తెలియదు, యేసు ప్రభు దేవుడని మాత్రం తెలుసు, కానీ ఇవేమీక తెలియదు. అయితే ఆ మాట నన్ను ఎలా దర్శించిందనంటే, ఆ మాట అంతా నాకు అర్థం కాలేదు, కానీ అందులో ఒక చిన్న మాట అండి. ఏంటి ఆ మాట అంటే, నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అక్కడ కరెక్ట్గా అలాగే ఉంటుంది కదా, దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రాణమును విమోచించుచున్నాడన్న మాట పట్టుకొని పిల్లర నేను అలాగే, ఆ మాట ఏంటి ఎందుకు ఇంత స్పష్టంగా వినబడుతుంది? ఎందుకంటే ఎవరన్నా సరే, ఎవరు మంచం దగ్గరికి వచ్చినా, ఎవరు దూరంగా నిలబడినా, బంధువులైనా ఇంట్లో వారైనా చెప్పేవారు, ఒరే నువ్వు చచ్చిపోవడమే మేలు రానేవారు, కానీ ఈ మాట మాత్రం నిన్ను బ్రతికిస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ మాట మాత్రం నువ్వు బ్రతుకుతావు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ మాట మాత్రం నీ జీవితాన్ని బాగు చేస్తాను అన్నట్టుగా నా చెవులకి ఆ మాట అర్థమవుతా ఉంది. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా, హల్లెలూయా హల్లెలూయా. ఆ మాట కాడ ఆగిపోయానండి నేను, ఆ మాట కాడ ఆగిపోయాను పిల్లరా. ఏంటి మాట ఎందుకు ఇంత స్పష్టంగా నాకు అర్థమవుతుంది, ఇంత స్పష్టంగా నా చెవులకి ఎవరో నా పక్కన నిలబడి నాతో మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంది. ఏంటి మాట, ఏంటి మాటని ఇలాగే ఎలకలుగా పడుకున్నాను, ఈ భాగంలో గట్టిగా పట్టుకున్నాను, ఇలా వంగిపోయేవాడినండి పిల్లరా. నా కళ్ళు పూర్తిగా మూతబడి ఉన్నాయి, అలాగని రెప్పలు లేపేంత ఓపిక నాకు లేదు. ఎలకలుగా పడుకుని అలాగే బాధపడుతున్నాను. నా చుట్టూ రక్తపు వాంతులండి, భయంకరమైన రక్తపు వాంతులు, దుర్వాసన, భయంకరమైన కంపు వాసన వస్తూ ఉండేది. ఎవరు వచ్చేవారు కాదు, ఎవరు మాట్లాడేవారు కాదు. మా అమ్మ నాకు అన్నం ఎలా పెట్టిందో తెలుసా అండి, ఇదివరకు ఈ ఫ్రిడ్జ్లు ఇవి లేని కాలంలో ఉట్టి తెలుసు కదా మీకు, ఉట్టి, అలాంటి ఉట్టి తీసుకొచ్చి దాంట్లో ప్లేట్ పెట్టి గ్లాస్తో నీళ్ళు పెట్టి అన్నీ పెట్టి అందులో అన్నము కూర అన్నీ పెట్టి ఆ బరకం వెలుపలుండి ఇలా కర్రతో అందించేది లోపలికి. అందుకుందాం కానీ చేయిజాపి లోపల గ్లాస్ నీళ్ళు అందులో అలుగుపోయి మొత్తం నీళ్ళు అయిపోయి తినడానికి ఉండేది కాదు. ఆ ప్లేట్ ఆ పక్కనే పడేసేవాడిని. కాబట్టి ఎవరు వచ్చేవారు కాదు, ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. అలాంటి సమయంలో ప్రిలరా, ఏంటి మాటని ఇలాగే గట్టిగా పట్టుకొని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటుండగా దాదాపుగా ప్రిలరా ఒక 10-15 నిమిషాలండి అలా ఆలోచిస్తున్నాను. అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో నా మంచము

కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నారండి. గట్టిగా చప్పట్లు దగ్గరగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆ తెల్లని వస్త్రాలు ధరించిన ఆ వ్యక్తి నిలబడి నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంతవరకు నువ్వెవరెవరినో అడిగో బ్రతికించమని, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడను నేనే, నిన్ను విమోచించేవాడిని నేనే అనే మాట స్పష్టంగా ప్రియులారా నా చెవులకి ఎంత గట్టి కనబడుతుందంటే, ఈ మైక్లో ఏకో పెడితే ఒక మాట 10 మాటలు వచ్చినట్టు కొద్ది, అలాగే నా చెవుల్లో మారుమ్రోగిపోతా ఉన్నాయి ఆ మాటలు. నిన్ను బ్రతికించేవాడిని నేనే, నిన్ను కాపాడేవాడిని నేనే అంటుంటే, ఆ మాటలకి ఒక్కసారిగానే తుళ్ళు పడి చూశాను, కానీ ఆ పక్కన ఎవరూ కనిపించలేదు, ఎవరూ కనిపించలేదు. కానీ ఆ మాట నా గుండెల్లో మారుమ్రోగిపోతా ఉంది. నిన్ను బ్రతికించేవాడిని, బ్రతికించేవాడిని అనే మాట నా చెవుల్లో మారుమ్రోగిపోతా ఉంది. పిల్లలు నాకు అర్థం కావట్లేదు, ఎవరో నా పక్కొచ్చారు, ఎవరో నిలబడ్డారు. ఆ స్వరం మా అమ్మది కాదు, ఆ స్వరం మా నాన్నది కాదు, ఆ మా బంధువులు కాదు, ఎవరో వచ్చారు నా పక్కే, నన్ను బ్రతికిస్తానంటున్నారు. ఆ మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను. నా శరీరం అంతా వణుకుపోతా ఉంది, షివరింగ్ వచ్చేస్తూ ఉంది. ఈ వెంట్రుకలన్నీ లేచి నిలబడ్డాయి, ఏదో జరిగిపోతున్నట్టుగా అయిపోతూ ఉంది. ఆ మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను. నాకైతే ఓపిక అయితే లేదు, కానీ నాకు తెలియకుండానే అలా లేచి కూర్చున్నాను. ప్రియులారా, కూర్చుంటమే కాదు, కానీ కూర్చున్నాక నా కళ్ళు తిరిగిపోతుంది, ముఖం తిరిగిపోతుంది. ఇదే నా మంచం అయితే ఇలా పట్టుకొని ఇలా మోకాళ్ళ మీదకి వెళ్ళాను. ఒక చెయ్యి ఇలా పెట్టుకొని మరో చేతి ఇలా గట్టిగా పట్టుకొని ఒకే ఒక్క మాట అడుగుతున్నా, అయ్యా నీవెవరివో నాకు తెలియదు, అయ్యా నీవెవరివో నాకు తెలియదు, నిన్ను బ్రతికించే దేవుణ్ణి నేనే అంటున్నాడు. అయ్యా నా తల్లి దగ్గరికి రాదు, నా తండ్రి దగ్గరికి రాడు, కానీ నువ్వు వచ్చి నిలబడి నిన్ను బ్రతికిస్తానన్నావు. అయ్యా నీ పేరు చెప్పుకుంటానయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా అని కేకలు పెడుతుంటే మా అమ్మ ఎక్కడెందో పరుగు పరుగును వచ్చి ఆ పరకం పక్కన కూర్చుని అంటది, రే ఎవరిని రాలు అడుగుతున్నావు, బ్రతికించమని కేకలు పెడుతున్నావేంటి, ఏమైంది అని మా అమ్మ అంటుంటే, నేను మాత్రం బ్రతికించవా బ్రతికించవా బ్రతికించవా అని చివరి కేక, బ్రతికించవా అని కేక వేయగానే బళ్ళుమని పెద్ద వాంత అయిపోయిందండి. చాలా రక్తము నా నోట్లోంచి ముక్కుల్లోంచి బయటపడింది. అలా రక్తం పడ్డం పడ్డమే, దబ్బున ఆ రక్తంలో పడిపోయాను. అలా పడిపోవడం పడిపోవడమే నా ప్రాణం నా నుంచి పూర్తిగా విడిపోయింది. అంటే నేను పూర్తిగా చనిపోయి అందులో ఉండిపోయాను. ప్రియులారా, ఇక నాలో ఊపిరి కానీ ఎటువంటి అలికిడి కానీ ఏ విధమైన శబ్దం లేదు, పూర్తిగా చనిపోయి అందులో పడిపోయాను. ఎప్పుడైతే అలా అలా కేక వేయడం, పెద్ద వాన్ చేసుకోవడం, అలా పడిపోయి అలా ఉండిపోవడం, మా అమ్మ ఆ పరకం పక్కనే ఉండి అవన్నీ పిల్లరా విన్నది కనుక నా నుండి ఏ శబ్దం అలికిడి రాకపోవడం తోటే ఆ పరకాన్ని లేపు చూస్తే నేను పూర్తిగా చనిపోయాను అంటండి. చుట్టుపక్కల వాళ్ళని కేకేసి ఏమైందో, పెద్ద కేకేసాడు, వాంతి అయింది, రక్తం కక్కున్నాడు, ఏమైందో అని అంటే వాళ్ళు వచ్చి ముక్కులు కాడయి ఇవన్నీ చూసి, అమ్మా నీ పెద్ద కొడుకు చచ్చిపోయాడు కానీ ఉన్న కార్యక్రమాన్ని చూడండి అన్నారట. ఇక ఆ మాటలకు ప్రియులరా, మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటారు మారిగారని. వాస్తవంగా ఎవరైనా చనిపోతే పాడి సామాన్లు ప్రియులరా ఏ టౌన్కి వెళ్ళి తీసుకొస్తారు, కానీ ఆయనే గెళ్ళ తీసుకొచ్చారు, కొండ తీసుకొచ్చారు, తాళ్ళు తీసుకొచ్చారు, ప్రియులరా పిడకలు తీసుకొచ్చారు, రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారు. ఓ పక్క పాడి కట్టబడతా ఉంది, మరొక పక్క గొయ్యితవుతా ఉన్నారు శ్మశానంలో, మరొక పక్క ప్రియులరా మా బంధువులు కొంతమంది ఉంటే వాళ్ళు కౌరెళ్ళిపోయింది, వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉన్నారు. దాదాపుగా అప్పటికే సాయంత్రం 5:30 టైం అయిపోతూ ఉంది. ప్రియులరా నేను 1 గంటన్నరా పావు దక్కు 2 నేను చనిపోయాను. దాదాపుగా 5 ఆ టైం అయిపోతూ ఉంది. హైందవ సాంప్రదాయ ప్రకారంగా 6 లోపల శవాన్ని తీసుకెళ్ళి కప్పెట్టాలి కనుక కొంతమంది స్త్రీలు కూడా నీళ్లు సిద్ధపరిచి అన్నీ రెడీ చేశారు. ఇక ఎప్పుడు బయటికి శవాన్ని తీసుకొచ్చి స్నానం చేపించి పాడిమే పడుకోబెట్టి తీసుకెళ్ళి పాతి పెట్టేద్దామంటగా ఎదురు చూస్తున్న సమయం దాదాపుగా అప్పుడు 5:30 టైం అవుతూ ఉంది. వాళ్ళైతే ఎవరు లోపలికి రాలేదు. నేనైతే రక్తంలో పడిపోయినాను, పూర్తిగా చనిపోయినాను. కానీ జరిగిన విచిత్రం ఏంటంటే, నేను చనిపోయాను కానీ ప్రియులారా నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయినట్టు కనబడతా ఉందండి. అది ఎంత చీకటి అంటే, కన్ను కుట్టుకున్నా కనబడినంత చిక్కటి చీకటి. ఆ చీకటిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా చప్పట్లు దగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా.
ఆ వెలుగు రాగానే చీకటంతా కనుమరుగైపోయిందండి, పట్టపగల వెలుగులా మారిపోయింది. ఆ పట్టపగల వెలుగులో నిర్మలమైన ఆకాశం కనబడుతుంది. ఒక మబ్బు కానీ మేఘం కానీ ఏమీ లేదు. నేను అలా చూస్తూ చూస్తుండగానే దళ్ళున ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన ఒక హస్తము కిందకి దిగి వస్తా ఉంది. గట్టిగా చెప్పుల దగ్గరికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను సంపూర్ణంగా చూస్తున్నాను ప్రియరా, అది రక్తముతో మిళితమైపోయింది. గాయములతో ఉన్న హస్తం అండి, అది కిందకంట వచ్చింది, ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే ఆ హస్తం వచ్చి భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా మరల బ్రతికాను. పొట్టలు గట్టిగా చెప్పట్లు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, యేసుక్రీస్తు ప్రభువు కోసం కళ్ళబొల్లు కౌలు చెప్పాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ హస్తం ఎప్పుడైతే తాకిందో చచ్చిపోయి నేను మరలా తిరిగి బ్రతికానండి. బ్రతికించబట్టమే కాదు కానీ నా ఆ హస్తం తాకిన తర్వాత మొదటగా జరిగిన పని ఏంటంటే నా కళ్ళు తెరవబడ్డాయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవ పని ఏంటంటే నా శరీరము నడినెత్తి మొదలుకొని అరిపాద వరకు ఏదో ఒక తెలియని బలమైన శక్తి నాలోనికి రావడం ప్రారంభించింది. నా ఎముకలు, నా నరములు, నా శరీరం అంతా ఆ శక్తితో ఎప్పుడైతే నింపబడిందో నన్ను ఎవ్వరూ అందులోంచి లేవదీయలేదు కానీ నాకు నేనే దిగ్గున లేచి నుంచున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ గాయంతో ఇలా వంగిపోయిన నేను ప్రియులారా, ఆ హస్తం తాకిన తర్వాత నిటారుగా నిలబడ్డాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక నాకు గట్టిగా అరవాలనిపిస్తుంది, ఎందుకంటే నా శరీరము ఏదో గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది. నాకు గట్టిగా అరవాలనిపిస్తూ ఉంది. నేను బ్రతికాను, నేను బ్రతికాను, నేను బ్రతికాను అరవాలనిపిస్తుంది. కానీ నా నోరు పెగలట్లేదు ప్రియులారా. నన్ను నేను చూసుకున్నప్పటికే దాదాపుగా 25 రోజులు అయిపోయింది. స్నానం చేసి విపరీతమైన దుర్వాసన రోతతో ఉన్నాను. కానీ నా హృదయం మాత్రం చెప్పన అసఖ్యంగానంత గొప్ప సంతోషంతో నింపబడిపోయిందండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అంత ఆనందంతో నింపబడిపోయిందో ఇక నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు. బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనుకున్నాను. కానీ వాళ్ళు వస్తారేమో లోపలికి, నన్ను చూస్తారేమో అని నేను చూస్తున్నాను. వాళ్ళేమో పరకం అవతలుండి నువ్వెళ్ళరా నువ్వెళ్ళరా అనుకున్నారు. కానీ పొరపాటున ఎవరాడు లోపలికి ఎత్తలేదు. సర్లే వచ్చేలా లేరు, నేనే వెళ్ళిపోతాను బయటకు అని చెప్పి ఆ పరకాన్ని ఇలా పైకి లేపుకుని నడుచుకుంటా వీధిలోకి వెళ్ళిపోయినాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీధిలో ఉంటుంది నుయ్యా, ఆ నూతుగా నిలబడ్డాను. అలా నిలబడగానే ప్రియమైన దేవుని పెట్టారా, ఇంకా కట్టేవాళ్ళు కట్టేస్తా ఉన్నారు అక్కడ, ఇంకా చేసేవాళ్ళు చేస్తున్నారు. అసలు ఈ నూతుగా నిలబడ్డవాడు ఎవరని మాత్రం ఎవరో చోట్ల లేదు. సర్లే వాళ్ళు చూసేలా లేరులే అని చెప్పేసి నేనే చేత తీసుకుని ఆ నూతులు వేసుకుని ఇలా నీళ్ళు తోడుకుని నెత్తండ పోసుకుంటుంటే అప్పుడే ఎవరు స్నానం చేస్తున్నారని అప్పుడు చూసారండి. అలాగా అలా చూడగానే వాళ్ళ కంటి చూపేగా నోటి మాట లేదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఇటు చచ్చిపోయాడుగా, ఈడి కోసమే పాడి కట్టాం, ఈడి కోసమే నీళ్ళు తోడాం, ఈడి కోసమే నగ నుంచి ఏడుతున్నాం, ఈడంటే ఇక్కడ నిలబడ్డాడు. అసలు ఇటు మనిషే లేకపోతే ఇంకేమైనా నడి వయసులో చచ్చిపోయాడుగా, ఏదో మొత్తం మీద ఏదో రూపం వచ్చింది ఇక్కడికి అని చెప్పి ఒక అరగంట నానా పరీక్షలు చేశారండి నన్ను. దేవుని స్తోత్రం చెప్పండి. చేయిలాగేవాడు ఒకడు, బొగ్గలాగేవాడు ఒకడు, ఊపేవాడు ఒకడు, ఎన్ని రకాలుగా చేసిన వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఈడు మనిషే రోయ్ అన్న విషయం అర్థమైపోయింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోరండి. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్ళి ఏమండి మారుబట్టలు కట్టుకుని కాండ్రగించి మూసాను. ఆ ఉమ్ములో రక్తపు జీర కూడా లేదు. కొట్టలు గట్టిగా చెప్పట్లో స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 4-4 రోజులాగేనండి. ఏ ఆశ్రమ హాస్పిటల్ అయితే డాక్టర్ గారు ఈ భాగంలో గడ్డ పగిలిపోయి చనిపోతామని చెప్పారో అదే ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో డాక్టర్ గారి ముందు నిలబడ్డాను. ఆయన నన్ను చూడగానే గుర్తుపట్టారు. ఎందుకంటే ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా నన్ను పరీక్షించారేమో నన్ను చూడగానే గుర్తుపట్టి నువ్వు ఇంకా బతికే ఉన్నావని అడిగారండి. అవునండి బతికే ఉన్నానని. ఇంత బాగున్నావేంటి అన్నారు. అది చూస్తారని వచ్చానన్నాను. అయితే లోపల రా అని చెప్పి షట్ ఇప్పమని చెప్పి మొత్తం ప్రియులరా ఇదంతా కూడా మరలా ఏదో రాసి దాదాపు ఒక అరగంట సమయం అండి పరీక్షించిన తర్వాత నన్ను లేపుతున్నారు. ఆయన బాబు నీ పేరు ఆదినారాయణ అని అడిగారు. అవునండి ఆదినారాయణ. మరి ఆదినారాయణ అయితే మొదటి రిపోర్ట్లో ఈ భాగం అంతా పాడైపోయి గడ్డ పగిలిపోయి ఇదంతా పాడైపోయినట్టుగా ఉంది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా లోపల కనిపించట్లేదు, దాని రూపం కూడా కనిపించట్లేదు, దాని ఆనవాలు కూడా కనిపించట్లేదు. నిజం చెప్పు నువ్వా నువ్వు కాదా అని అంటే అయ్యా అయ్యా నేనేనండి బాబు నేనేనండి. కానీ మీరు అన్నట్టుగానే ఎలా 13వ రోజు నేను చచ్చిపోయానండి,
కానీ నాకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక హస్తం అండి, రక్తముతో మిళితమైన హస్తం అండి, ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చిందండి. ఈ భాగంలో తాకితే, ఆ హస్తం తాకిన తర్వాతే మరలా బ్రతికేనంటే కుర్చీలో కూర్చున్న డాక్టర్ లేచి నిలబడ్డారండి. దేవునికి స్తోత్రం. నిలబడటమే కాదు, నా చేయట్లు రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు. నన్ను కూర్చోబట్టి అటు ఇటు తిరుగుతూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని పెద్ద పెద్దగా గట్టి గట్టిగా, నిజం చెప్పు హస్తమే తాకిందా? అవునండి. హస్తం ఎవరిదో నీకు తెలుసా? నాకు తెలియదండి. ఎప్పుడు వినలేదా? ఎప్పుడు వినలేదండి. ఆ హస్తం ఎవరిదో చెప్పనా అన్నారు. ఎవరిదయ్యా హస్తం అనని అలా నోరాగిలించి ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు, ఆ హస్తము నజరేయుడైన యేసుదే, ఆయన ఒక్కడు మాత్రమే మృతులను సజీవులుగా చేయగలవాడు, ఆయన ఒక్కడు మాత్రమే చనిపోయిన వారిని సైతము తిరిగి లేపగలిగిన సర్వశక్తిమంతుడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. కొట్టలు గట్టిగా చెప్పట్లు, స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిన్ను బ్రతికించింది, నీకు జీవాన్ని పోసింది, నీకు ప్రాణాన్ని పోసింది సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నాకు కూడా తెలియదురా అబ్బాయి, నేను యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు. ఓ పాస్టర్ గారు ఖాళీగా ఉంటారు, ఏముంటారులేండి ఈ బైబిల్ చదవడానికి, కొత్త నిబంధన బైబిల్ ఇచ్చారు నాకు. ఆ చదువుతున్నప్పుడు యోహాను సువార్త సందర్భం ఏంటంటే, లాజరు చనిపోయిన 4 రోజులైంది, యేసు ప్రభు వారు వచ్చి ఆ సమాధి ముందు నిలబడి లాజరు బయటికి రాని, ఏదో ఇంట్లోంచి బయటికి కేకేసినట్టుగా కేకేశారు. నేను అనుకున్నాను చచ్చిపోయిన ఇలా కేకేస్తారేంటి అని అనుకుంటే, నిజంగానే ఆ లాజరు బయటకు వచ్చి నిలబడ్డాడు. నేను అనుకున్నాను ఇవన్నీ కథల పుస్తకాలు, నా వైద్య చరిత్రలో ఇంతకాలంగా నా సర్వీసులో ఎప్పుడు కూడా చచ్చిపోయిన బ్రతకడం అనేది జరగలేదు, ఈ కథల పుస్తకంలో చచ్చిపోయిన కూడా బ్రతికిస్తారు అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యం. కొట్టలు గట్టిగా చెప్పట్లు, హల్లెలూయా. వాక్యములో జీవముండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిన్ను జీవింపజేసింది మాటే, నిన్ను బ్రతికింపజేసింది మాటే, నీకు జీవాన్ని పోసింది మాటే, చచ్చిపోయిన నిన్ను తిరిగి బ్రతికించింది సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను, ఇక ఎప్పటికీ నువ్వు యేసు ప్రభువుని విడిచిపెట్టద్దు. మొట్టమొదటి నా సువార్త చెప్పింది ఎవరు తెలిసిన ఒక డాక్టర్ గారు, నువ్వెప్పటికీ యేసు ప్రభువుని విడిచిపెట్టద్దు, ఆయన నీకు దేవుడై ఉన్నాడు, ఆయనకు నువ్వు కుమారుడు అయి ఉన్నావు, ఇక నుండి యేసునే వెంబడించు అని ఆ రిపోర్టులు నా చేతికి ఇంటికి పంపించేశారు. ఇంటికి వచ్చేసాను, మా అమ్మతో చెప్పానమ్మా, యేసుప్రభు ఎంత గొప్ప దేవుడమ్మా, యేసుప్రభు మందిరానికి ఏనాడు వెళ్ళలేదు, ఏసన్న మాట మన నోట ఎప్పుడు రాలేదు, కానీ యేసుప్రభు నన్ను బ్రతికించాడమ్మా, ఇవిగో రిపోర్ట్స్ అంటే, మా అమ్మ రిపోర్ట్ చింపేసి పొయ్యిలో పడేసి అంటుంది, ఇంకోసారి యేసుప్రభు అన్నామంటే నీ మాట మరి తగ్గదండి. యా అన్నాను, యా అంటావేంటి, మీ నాన్న అసలు త్రాగుబోతూ, ఇప్పటికే మన బ్రతుకులు అంతంత మాత్రంగా ఉన్నాయి, కాబట్టి బ్రతికింతే బ్రతికించేళ్లే, ఏ క్రిస్మస్కి ఒక అటుపలికి వెళ్ళట్లు అక్కడ ఇచ్చేసి దండం పెట్టుకుని వచ్చేయను మా అమ్మ. నేను చచ్చిపోయినను బ్రతికిస్తే అట్టుపోలికి వెళ్ళ కాదమ్మా, ఇవ్వడం జీవితాలు ఆయనకి ఇచ్చేయాలి, బ్రతుకులు ఆయన సమర్పించేద్దామమ్మా, అందరం కలిసి వేసే దగ్గరికి వెళ్ళిపోదామమ్మా అంటే, మా అమ్మ ఇంకొకసారి వేసుకున్నాం అంటే మాట మరే దగ్గరంది. నేను అన్నం లేకపోయినా బ్రతకగలను, నీడ లేకపోయినా బ్రతకగలను, నీళ్లు లేకపోయినా బ్రతకగలను, కానీ యేసు లేకపోతే బ్రతకలేనమ్మా. ఈ ప్రాణం పోసిందేసయ్యా, ఈ జీవాన్ని పోసిందేసయ్యా, నన్ను బ్రతికించిందేసయ్యా, నేను చచ్చిపోతే తీసుకెళ్లి పాతి పెడతామని మీరు చూశారు, కానీ నేను చనిపోకముందే నా పక్కన నిలబడి నిన్ను బ్రతికించే దేవుడిని అని చెప్పారు. కాబట్టి బ్రతికించిన దేవుడి కోసం బ్రతకడం న్యాయమా? అమ్మా మీకోసం బ్రతకడం న్యాయమా అంటే, మా అమ్మ అంది అప్పుడే చచ్చిపోవనుకుంటానంది. అలాగేనమ్మా, నీ దృష్టిలో నేను చనిపోయినాను, కానీ ఏసై దృష్టిలో బ్రతికాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఏసయ్యే కావాలి. ఎక్కడికి వెళ్ళి బతుకుతావో బ్రతకని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటే కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆ రోడ్డు అంట వెళ్ళిపోతుంటే పెంతుకోస్తు ప్రార్థనా మందిరం అని రాయకుదురులో ప్రియులరా, మా కాలనీకి ముందుగా ఉంటుంది చర్చి. ఆ చర్చి కాడికి వెళ్ళిన పాస్టర్ గారు ఏదో పని చేసుకుంటా ఉంటే ఆ పాస్టర్ గారు ముందు నిలబడ్డాను, ఏ బాబు ఇలాగ వచ్చావంటే జరిగిందంతా చెప్పాను. చెప్పగా నేను గట్టిగా కౌగులించిన ఒక మాట చెప్పారు, నానా నాకు మంచి టైంలో దొరికావురా, నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే? ఏమీ లేదు, నేను ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వచ్చి ఇవే మాటలు అనేకులు చెప్తావా అని చెప్పారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. యథార్థంగా సాక్ష్యం చెప్పాలి నాకు తెలియదండి, అసలు
సాక్ష్యం చెప్పాలన్న విషయం కూడా నాకు తెలియదు, కానీ ఇది జరిగినట్టుగా ఎలాగైతే నాకు చెప్పావో అలాగ అందరికీ చెప్తావంటే మా వీధుల్లో మా చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న సువార్త కోడికలు, రోడ్డు మీద చిన్న చిన్న ప్రార్థనలు, గృహ కోడికలు, ఏదైనా పిల్లలు ప్రత్యేకమైన ప్రార్థనలు పెట్టుకుంటే ఆ మీటింగ్ మా పాస్టర్ గారు వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి ఒక అర్ధగంట సమయం లేక ఒక 3/4 గంట సమయము సాక్ష్యం చెప్తాడని చెప్పి నన్ను నిలబెట్టి సాక్ష్యం చెప్పిస్తే దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మంది ఏసే దేవుడు అని ఒక ప్రవాహములాగా అనేకులు మందిరానికి రావడం ప్రారంభించారండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది వాస్తవం ఏది అవాస్తవమో, ఏది వెలుగో ఏది చీకటో ప్రజలు గ్రహించి అనేకులు మందిరానికి వస్తూ ఉంటుంటే నాకెంత సంతోషంగా ఉండేదో పక్క బాధగా ఉండేది. దేవుని స్తోత్రం చెప్పండి. బాధ ఎందుకో తెలుసా అండి? మా అమ్మ రావట్లేదు, మా నాన్న రావట్లేదు, మా బంధువులు మా చుట్టాలు ఎవరు రావట్లేదు, అందరూ వస్తున్నారు ప్రభువా, మా ఓళ్ళు ఎవరు రావట్లేదు. అలాగే మందిరంలో పడి ఏడుస్తూ ఉండేవాడిని. ఒక రోజున నా పక్కన ఇంకొక ఆయన ఏడుతున్నాడు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే. నాన్న నువ్వు ఏడుతున్నావేంటి నాన్న? నువ్వు ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకం కాదు కదా, ఎందుకు ఏడుతున్నావు అంటే మా నాన్న అన్నాడు, రే ఏ యేసు ప్రభు అయితే నేను బ్రతికించాడో అదే యేసు ప్రభు నాతో కూడా మాట్లాడాడు, ఈ రోజు నుంచి త్రాగుడు మానేస్తానని. మా నాన్న త్రాగుడు మానేయడండి. మా నాన్న త్రాగుడు మానేయడం మీకు ఎవరికి ఇష్టం లేదా? మరి గట్టిగా చాపట్లు కొట్టరా, పట్టిన గట్టిగా చాపట్లు, గట్టిగా చాపట్లు కొట్టాలి, స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఒక త్రాగుబోతు మారిపోవటం అంటేనండి అది మనిషి మాట వల్ల మరొక పని వల్ల జరగదండి. హృదయాలు ఎరిగిన దేవుడే హృదయాలను మార్చగలడు, మనసు ఎరిగిన దేవుడే మనిషిని మార్చగలడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు హృదయాలు ఎరిగిన దేవుడు, మనసుని ఎరిగిన దేవుడు, మనసు ఎరిగిన దేవుడు గనుక వేరే త్రాగుబోతని నా తండ్రిని సంపూర్ణంగా మార్చేయడండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా నాన్నగారు ఎప్పుడైతే మారిపోయారో మరుసటి రోజు మా అమ్మ మారిపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి అంతటి త్రాగుబోతు మారిపోయినప్పుడు మా అమ్మ మారిపోదా? మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత మా తమ్ముళ్ళు కూడా మారిపోయారండి. ఆ తర్వాత మా నాయనమ్మ, మా తాతయ్య, మా మేనత్త, మా మేన అందరూ మార్పు చెంది నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదమని ఆ సంపూర్ణమైన వాగ్దానము అక్షరాల 100% మా కుటుంబట్ల దేవుడు నెరవేర్చారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఇలాగే తెల్ల బట్టలు వేసినండి ఆదివారం బైబిల్ నిలిపోయేవాళ్ళు మందిరానికి. మా ఈదులు అపక్కళ్ళు ఈ పక్కళ్ళు అని ఎవరిని నడదాకా త్రాగుబోతాడు కేకేసి మరి మనం తిట్టేవాడు, ఇవాళ గొర్రెపిల్లకి బైబిల్ నిలిపోతున్నాడు. ఇంత మార్పుగా యేసుప్రభా కదా కారణం, మనం కూడా యేసుప్రభు నమ్ముకుంటే మన త్రాగుబోతులు మారుతారని. మా వీధిలో 30 కుటుంబాలు మారిపోయాయండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి నన్ను బ్రతికించడం కాదు, రెండు నా తండ్రిని మార్చడం కాదు, మూడు నా కుటుంబాన్ని మార్చడం కాదు, నాలుగవదిగా మా వీధి వారిని కూడా యేసయ్య మార్చేయండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలా మార్చిన తర్వాత ప్రభు నాతో మాట్లాడడం మొదలెట్టారు. నా కుమారుడే నా పని చేయన్నారు. నేను అన్న నీ పనికి నేను పనికిరాను ప్రభు అన్నాను. ఏ అంటే ప్రియర్ నాకు చిన్నప్పటి నుంచి అక్షరం మొక్క అంటే నాకు తెలియదండి. మా నాన్నగారు నన్ను స్కూల్లోకి ఎప్పుడు పంపించలేదు. ఏమండి స్కూల్లో జాయిన్ అయిన దాఖలా నా జీవితంలో లేవు, అక్షరం మొక్క రాదు నాకు, ఆ అంటే ఏంటో నాకు తెలియదు. ప్రిలరా, అలాంటి సమయంలో నేను అన్నాను ప్రభుత్వ ప్రభా ఆ అంటే నాకేమీ తెలదు, అసలు అక్షరమే రాదు నాకు, అలాంటిది నేను నీ పని ఎలా చేయగలను ప్రభా? ఏదో పని చేసుకుంటా, పాస్టర్ గారికి పరిచర్య చేస్తా, ఈ సాక్ష్యం ఎక్కడని చెప్పమంటే చెప్తా, నమ్మకంగా బ్రతుకుతాను ప్రభు అంటే ప్రభు అన్నారు. ఏదో పని చేస్తావని కాదు, నా పని చేస్తావని నేను బ్రతికించానన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి అక్షరం మొక్క కూడా రాదు నాని ఎలా ప్రభు అండి? ఈ రిఫరెన్స్ కూడా మా పాస్టర్ గారు చెప్పారండి. 103వ కీర్తన 4వ చరణం చదివించేయడం సాక్ష్యం చెప్పానంటే నేను ఆ చదివించేసి ఎలరైపోయాను అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి బాబు ఆ పై వచ్చిన ఏంటంటే ఏమో నాకు తెలియదు మా పాస్టర్ గారు అని అనివ్వండి. హల్లెలూయా. కాబట్టి వాక్యం అంటే ఏంటో నాకు తెలియదు, దేవుని మాటలు నాకు తెలియదు, కాబట్టి సాక్ష్యం ఒకటే తెలుసు కాబట్టి ప్రభు సాక్ష్యం చెప్తానంటే కుదరదని చెప్పి ఇలాగే మందిరంలో పడుకునేవాడిని అండి. ఇప్పుడు ఈ వాక్యాలు పెద్ద పెద్ద అక్షరాలుగా కనబడుతున్నాయి గోడల మీద, అలా పెద్ద పెద్ద అక్షరాలు ప్రిల్లరా ఈ తెల్లటి అండ్ గోడ మీద ఈ నల్లటి అక్షరాలు పెద్ద పెద్దగా కనబడుతూ ఉంటే ఆ కల్లో ప్రిల్లరా ఏ హస్తం అయితే వచ్చి ఇక్కడ తాకిందో అదే హస్తము రేలు చూపిస్తూ కీర్తన గ్రంథం 1 కీర్తన నుంచి 150 కీర్తన వరకు 3 నెలల 15 రోజులు యేసు ప్రభు వారు నాకు వాక్యం నేర్పించారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్షరం మొక్కలే నా జీవితం, అక్షర జ్ఞానం లేని నా జీవితం. ఈ పూట 66 పుస్తకాలు చదువుకునే కృపా జ్ఞానం దేవుడిచ్చాడండి. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా.
నేను అంటాను దైవజనులు కాలు గోటుకోడనే సరిపోనండి. అంతటి భయంకరమైన మట్టికి మట్టిగా మారిపోయిన బ్రతుకు, కానీ రోజున తన మహిమగా ఈ పూట మార్చుకున్నాడండి, తన మహిమగా ఈ పూట నిలబెట్టాడండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నాకు పాటలు కూడా రావండి, నాకు పాటలు కూడా రావు. నడిపించు నానావు నా ఫేవరెట్ సాంగ్ అనమాట, దేవునికి స్తోత్రం. ఓ రోజు సమాధి కాడ పాడేస్తున్నాను, ఒరే ఆగ్రా బాబా ఇక్కడ పాడకూడదా పాట, అయినగా అయినా తగునంట పాడేస్తున్నావు అని పాటలు అని చెప్పేసి. ఓ రోజున మా పాస్టర్ గారు అంటే నాకు బాధ వచ్చి మందిరంలో ఏడుతున్నాను, ప్రభువా పాటలు రావు నాయన, ఇన్ని నేర్పించినోడు పాటలు నేర్పించవా ప్రభు అంటే, ఇప్పటికి చాలా వరకు పాటలు ప్రియులరా ఈ చదువులేనోడి చేత ఏసయ్య ప్రియులరా పాటలు సొంతంగా పాడడానికి దేవుడు కృప చూపించారండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కృప కలుగునుగాక, ఎందుకు నన్ను ప్రేమించే వేసయ్య, ఏదేమైనా ఎవరేమైనా ఇలా ఎన్నో పాటలు ప్రియులరా దేవుడు ప్రభువారు నాకు అనుగ్రహించారు. పరిశుద్ధాత్ముడు ఆయన ఆ పాటల ద్వారా ప్రభువుని ఘనపరిచే కృపాభాగ్యము ప్రభు ఇచ్చారు. గట్టిగ స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియులరా, నేను ఎందుకీ మాటలు చెప్తున్నానంటే జాగ్రత్తగా ఉండండి, యేసు క్రీస్తు ప్రభు ఒక్కసారి నన్ను తాకాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. నా జీవితము అంచెలంచెలుగా మారిపోవడం మొదలుపెట్టింది.

ఎవరో నువ్వు, ప్రశ్నించింది కోయల. గ్రామ పెద్ద దేముడు గారి ఏకైక కుమారుడను, పేరు కాంతి. ఎందుకొచ్చా? నా శవమును ఊరేగించడానిక? బాధలో వేదనగా అడిగింది కోయల. కాదు, మనిషి మనిషిని విడదీసిన కులకట్లు తెగగొట్టి, కుల కొరడా సహించి, మనసు మనసును విరిచేసిన మతముట్లు పడగొట్టి, మతముండ్లు భరించి, దైవ మానవ సమ సమాజ దేవుని రాజ్య స్థాపనలో తన రక్తాన్ని ప్రోక్షించి, ప్రాణాన్ని సమర్పించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతగా, ఏ బొడ్రాయి కాడని తల గొరిగించారో అదే బొడ్రాయి కాడని తలపై కొంగు కప్పడానికొచ్చాను. ఏ ప్రజల మధ్య నీ బట్టలు విప్పదీశారో అదే ప్రజల మధ్య క్రీస్తు రక్త వర్ణపు రక్షణ వస్త్రముగా నీకు చీర కట్టడానికొచ్చాను. ఏ బజారులో నీ మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారో అదే బజారులో నీ మెడలో మంగళసూత్రము కట్టి పూలదండ వేసి క్రొత్త పెళ్లి కూతురులా ఊరేగించడానికొచ్చాను.

దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. కీర్తనలు గ్రంథం 53వ అధ్యాయం.

కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం.